ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നീന്ത ശ്രോതലക്ക് ശുഭോദയം. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 27వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 18వ తేదీ మంగళవారం 100.2 MHz పై ఎఫ్ఎం బ్యాండ్లో ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఇవాళటి ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 56 నిమిషాలు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സ് നീണ്ടാ സമയം 6 వస్తుంది. మరికొంచెం సేపట్లో హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

సంస్కృతి. ఇంతవరకు ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్తుతి విన్నారు. ఇంతటితో ఇయాల్టి ప్రార్థనా కార్యక్రమం సమాప్తం. రేపటి ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ వినాయక భక్తి గీతాలు వింటారు.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സ് നിണ്ട. ఇయ్యాలటి కార్యక్రమాలు ఇప్పటి నుంచి రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, సమయాలు ఈ పొద్దుగల 7:15 ప్రసారమయ్యే అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన యోగా నియమాలు, నిత్య జీవితంలో యోగాను అలవర్చుకోవడం గురించి నిర్మల్ జిల్లా బైంసాకు చెందిన యోగా శిక్షకులు మచ్చ గజేందర్ తో కేలినిన్ వెట్టిన ముచ్చట, ఇంకా తెలంగాణలో విశ్వ బ్రాహ్మణ సమాజ వృత్తులు, కథా రచయిత బి మురళీధర్ ప్రసంగం, మాట సొగుసు శీర్షికన సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక అంశం పాము. ఇక 8:30 కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి కల్లుకుండల భాగవతం కథ వింటారు. ఈ కథ రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్.

పొద్దుమట్టు 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో ఆవులను మేపుతూ ఉపాధి పొందుతున్న నేరడిగొండ మండలం వాగ్దారి గ్రామానికి చెందిన అనితా జాదవ్ తో బి సందిలీల వెట్టిన ముచ్చట, ఇంకా వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న నేరడిగొండ మండలం వాగ్దారి గ్రామానికి చెందిన మహిళలు భీమవ్వ, లస్మవ్వ, లలిత లింగమ్మలతో బి సందిలీల వెట్టిన ముచ్చట వింటారు. తాంసీ మండలం బండల్ నాగ్పూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడిన భజనలు, ఇంకా ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చర గ్రామానికి చెందిన అలాల్ సుశీల బృందం పాడిన లాలి పాటలు వింటారు. కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో వివిధ పంటల్లో సమర్థ ఎరువుల వినియోగం గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఇ సంధ్యరాణితో కే లెనిన్ వెట్టిన ముచ్చట. ఇక రైతు అంతరంగంలో అప్పుడెట్లుండే వ్యవసాయం, ఇప్పుడెట్లున్నది వ్యవసాయం, వ్యవసాయంలో వచ్చిన మార్పుల గురించి బోత్ మండలం కౌటాబి గ్రామానికి చెందిన రైతు షేక్ హకీమ్ తో యు దినేష్ వెట్టిన ముచ్చట వింటారు. 7:45 వికసిత భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం అవుతుంది. రాత్రి 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 63వ భాగం చదివి వినిపిస్తారు పి కమలాకర్ రెడ్డి, రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. శామీ గజల్లో సుమేష్ కుమార్ పాడిన గాలిబ్ గజల్లు 3వ భాగం ప్రసారమవుతాయి. 10:00 మన పురాణాలు కార్యక్రమంలో

ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగజంగం కథ మూడవ భాగం ప్రసారమవుతుంది. వీటితో పాటు మిమ్మల్ని అలరించే సినిమా పాటల కార్యక్రమాల వివరాలు ఈ పొద్దుగల్ల 8:40 నుంచి 10 గంటల దాకా సింగడి కార్యక్రమానికి, సాయంత్రం 5 గంటల నుంచి 5:30 దాకా మాట చెప్పుండ్రి పాట ఏనుండ్రి కార్యక్రమానికి, రాత్రి 8 గంటల నుంచి 8:40 దాకా ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. అంతేకాదు మనసుకు హత్తుకునే హాయైన పాటలను రాత్రి 10:30 మధురిమలో ఇనుండ్రి. ఇవి ఇయాళ్ల ప్రసారమయ్యే కార్యక్రమాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:48 కావస్తుంది. మరికొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఎల్నిన్నో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్య వైద్య రంగాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశం కోసం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో నిర్వహించే డ్రోన్ పరిశ్రమల రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు పాల్గొంటారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో ఎల్నిన్నో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. శాసనసభలో ఎల్నినోపై జరిగిన చర్చలో ఆయన నిన్న మాట్లాడుతూ జలాశయాలు, ప్రాజెక్టుల్లో నీటి లభ్యత తగ్గిపోతోందని తెలిపారు. గోదావరి బేసిన్లోనూ నీటి లభ్యత తక్కువగా ఉందని, నీటి సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరముందన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచిస్తూ

0: వైద్యానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సనత్ నగర్ లో నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి నిన్న సాయంత్రం ప్రారంభించారు. అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు టిమ్స్ ను ప్రారంభించామని చెప్పారు. రాష్టంలో 4 కోట్ల మందికి వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఆధునిక వైద్య సేవలు ప్రారంభిస్తున్నామని వివరించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 5,226 కోట్ల రూపాయలు ఆరోగ్య సంరక్షణ కోసం ఖర్చు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని కలికిరిలోని సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సీఆర్పీఎఫ్ కి చెందిన కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ యాంటీ టెర్రరిజం స్కూల్ సీఐఏటీ 3వ శిక్షణా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గెజిటెడ్ సబార్డినేట్ అధికారుల భవనాలను ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశ అంతర్గత భద్రత పరిరక్షణలో సీఆర్పీఎఫ్ జవాన్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. దేశ రక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి బండి సంజయ్ తెలుపుతూ
1: హమారీ సురక్షా వ్యవస్థ కే ఇతిహాస్ మే ఏక్ మీల్ కా పత్తర్ హై. హమ్ సబ్ మిల్కర్ అప్నే దేశ్ కే సబ్సే బడే ఔర్ గౌరవశాలి అంతరిక్ష సురక్షా బల్ సీఆర్పీఎఫ్ కే బునియాదీ ఢాంచే కో సశక్త్ ఔర్ ఆధునిక్ బనానే కీ దిశా మే కై మహత్వపూర్ణ కదమ్ ఉటా రహే హై. కేవల్ ఈంట్ గారే ఔర్ కాంక్రీట్ సే బనే ఇమారతే నహీ హై బల్కి యహాన్ హమారే జవానోం కే కల్యాణ్ ఉన్కీ కార్యక్షమతా కో బడానే ఔర్ ఉన్కే జీవన్ స్తర్ కో శ్రేష్ఠ బనానే కే లియే హమారీ సర్కార్ కీ సుదృఢ్ ప్రతిబద్ధత కా జీవంత్ ప్రతీక్ హై.
0: ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారుల పడవ సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైంది. ఈ నెల 3న అల్లవరం ఓడరేవు నుంచి వేటకు వెళ్లిన జాలర్లు 10 రోజుల్లో తిరిగి రావాల్సి ఉన్నా రాకపోవడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మెరైన్ పోలీసులు మత్స్యశాఖ అధికారులు గాలింపు చర్యలు

0: చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాష్ట మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు స్పందిస్తూ అవసరమైన అన్ని వనరులను వినియోగించి గాలింపు రక్షణ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. జాతీయ స్థాయి సాంకేతికత ఆధారిత అభ్యాస కార్యక్రమం ఎన్పిటిఈఎల్ నిర్వహించిన క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సులో బంగారు వెండి పతకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నిన్న అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఐఐటి మద్రాస్, ఐబీఎం నిపుణుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 4 వారాల కోర్సులో ఆంధ్రప్రదేశ్ నుంచి 19,000 మంది పరీక్షకు హాజరుకాగా 2,839 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని అభినందించారు. రాష్ట్రంలో 100,000 మంది క్వాంటమ్ నిపుణులను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఓర్వకల్లులోని డ్రోన్ సిటీలో నిర్వహించే ఆంధ్రప్రదేశ్ డ్రోన్ పరిశ్రమల ప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ పరిశ్రమల అభివృద్ది, పెట్టుబడులు, భవిష్యత్ అవకాశాలపై కేంద్ర మంత్రి చర్చించనున్నారు. అనంతరం కర్నూలులోని లోక్సభ సభ్యులు బి నాగరాజు కార్యాలయాన్ని సందర్శిస్తారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగే బీజేపీ రాష్ట కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఈరోజు పాల్గొంటారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, సంస్థాగత బలోపేతం, ప్రజా సమస్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. సాయంత్రం యువ సంవాదం కార్యక్రమం కూడా నిర్వహించనున్నారు. కాగా నిన్న రాత్రి భోగాపురం విమానాశ్రయానికి చేరుకున్న నితిన్ నబీన్ కు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఇతర నాయకులు స్వాగతం పలికారు. తెలంగాణలోని జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ అభివృద్ది పనులను 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్ బాబు తెలిపారు. ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ నిర్వహించిన జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ది సమావేశంలో హైదరాబాద్లోని రాష్ట సచివాలయం నుంచి దృశ్య మాధ్యమ విధానంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ 3,245 ఎకరాల్లో అభివృద్ది చేస్తున్న జహీరాబాద్ పారిశ్రామిక వాడకు 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యమని చెప్పారు. స్మార్ట్ సిటీలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైతే ప్రత్యక్షంగా పరోక్షంగా 2,00,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: తెలంగాణలోనూ ఈ రోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. శాసనసభలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంపై మంత్రి నిన్న మాట్లాడుతూ 90 రోజులకు పైగా పనిచేసే నిర్మాణ కార్మికులు, మైనింగ్ రంగ నిపుణులు కూడా సంక్షేమ పథకాలకు నమోదు చేసుకునేందుకు అర్హులని వివరించారు. అర్హులైన వారు మిత్ర యాప్ ద్వారా సులభంగా నమోదు చేసుకోవచ్చన్నారు. అర్హులైన ప్రతి కార్మికుడికి సంక్షేమ పథకాల ప్రయోజనం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రానున్న రోజుల్లో ప్రజలకు ప్రపంచస్థాయి ప్రయాణ సౌకర్యాలు, సరికొత్త అనుభూతిని అందించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆకాంక్షించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జీఎంఆర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి ప్రసన్న మంత్రితో నిన్న సమావేశమయ్యారు. విమానాశ్రయం ప్రారంభోత్సవం, వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమైన సందర్భంగా అభినందనలు తెలిపారు.

ఈ సందర్బంగా మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దిలో కీలకంగా నిలుస్తుందని, ఈ ప్రాంత రూపురేఖలను మార్చనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్య వైద్య రంగాలకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశం కోసం సేవలందిస్తున్న జవాన్లకు మెరుగైన వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో నిర్వహించే డ్రోన్ పరిశ్రమల రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఈరోజు పాల్గొంటారు.

0: अतः पादोन एकादशवादने सेवायाः उद्घाटनं करिष्यति। भारतर्तु विज्ञान विभागेन अद्य झारखण्डे अतिवृष्टिमालक्ष्य रक्तवर्णपरा संचेतना प्रसारिता। ऋतु विभागेन अद्य बिहार छत्तीसगढ़ पूर्व मध्य प्रदेश हिमाचल प्रदेश ओडिशा पश्चिमोत्तर प्रदेशानां च विभिन्नेषु भागेषु अतिवृष्टेः संभावना पूर्वानुमानिता। बैडमिंटन क्रीडायां भारतस्य आयुष शेट्टी नवदिल्ल्यां आयोजितायां BWF बैडमिंटन विश्वस्पर्धायां पुरुषाणाम् एकल वर्गस्य प्रथमचरणे विश्वस्य प्रथमक्रमांकितं वर्तमान विजेतारं च चीनदेशीयं शी यू क्यूई इत्येनं पराजित्य विजयम् अवाप्तवान्। तत्रैव पीवी सिंधुः तथा महिलानां युगलवर्गस्य भारतीय युगलं त्रिसा जौली गायत्री गोपीचन्दः अपि द्वितीय चरणे प्रविष्टे। इति वार्ताः।
1: आकाशवाणी కరీంనగర్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ హెచ్ సంపత్ కుమార్.
2: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్లో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు. రామ్నగర్లో 50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు డ్రైన్ నిర్మాణ పనులకు 62వ డివిజన్ శ్రీరామ బుక్ స్టాల్ లేన్ నుండి మోర్ సూపర్ మార్కెట్ వరకు 98 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్డు డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ది నిధి కింద కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ కు మంజూరు చేసిన 98 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్డు డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ది నిధి కింద కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ కు మంజూరు చేసిన 50 కోట్ల రూపాయల యుఐడిఎఫ్ నిధులతో అభివృద్ది పనులకు మేయర్ డిప్యూటీ మేయర్ తో కలిసి మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. మరో 3 నెలల్లో కరీంనగర్ ను సుందరంగా తీర్చిదిద్దే పనులను కూడా ప్రారంభించబోతున్నట్లు బండి సంజయ్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బిఆర్ అంబేద్కర్ ఆర్టీసీ బస్టాండ్ లో ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇతర అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ 3 సిటీ ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ పట్టణంలో చాలా కాలంగా డిమాండ్ ఉన్న సిటీ బస్సులను ప్రారంభించుకోవడం జరిగినట్లు తెలిపారు. నగరంలో విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, మహిళలకు ఈ బస్సులు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ప్రతిరోజు ఉపాధి కొరకు కరీంనగర్ నుండి వచ్చే చింతకుంట, ఓద్యారం, కొత్తపల్లి విద్యా సంస్థలకు నిలయమైన వాగేశ్వరి వైపు ఈ సిటీ బస్సు సర్వీసులు నడిపించడం జరుగుతుందన్నారు. ఆర్టీసీ ప్రతిరోజు 35 లక్షల కిలోమీటర్లు 65 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ జిల్లాలో మొట్టమొదటి పీఎం కుసుమ్ సోలార్ గ్రిడ్ కు విజయవంతంగా అనుసంధానం చేసి సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ విద్యుత్ శాఖ ఎస్ఈ రవీందర్ మాట్లాడుతూ రైతులు తమ పంట పొలాల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయడానికి పీఎం కుసుమ్ పథకం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పుష్కలమైన అవకాశాలు కల్పిస్తున్నాయని వాటిని అందిపించుకోవాలని సూచించారు. అలాగే రైతులు విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రతి యూనిట్ కు 3.13 పైసలు ఇస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కరీంనగర్ జిల్లాలో విజయవంతంగా ముగిసింది. జూన్ 25వ తేదీన ప్రారంభమైన ఎస్ఐఆర్ ఆగస్టు 10వ తేదీతో ముగిసింది. కరీంనగర్ జిల్లాలో 1338 మంది బూత్ లెవెల్ అధికారులు 47 రోజుల పాటు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇంటింటికి తిరిగి 10,89,090 ఓటర్లకు ఎమ్యూనరేషన్ పంపిణీ చేయగా 9,11,445 ఓటర్లకు సంబంధించిన డిజిటలైజేషన్ ప్రక్రియ ముగిసింది. మొత్తం 86.69% నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి అయినప్పటికీ ఈ నెల 17వ తేదీ ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటిస్తారు. సెప్టెంబర్ 16 తర్వాత అభ్యంతరాలు స్వీకరించి అక్టోబర్ 15 లోపు పరిష్కరించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో ఎల్లినో ప్రభావం అధికంగా ఉండనున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లా అధికారులు ప్రత్యేక చర్చలు చేపట్టనున్నారు. నీరు ఎక్కువగా అవసరమయ్యే వరి సాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కలెక్టర్ చిత్ర మిశ్ర తెలిపారు. ఈ దిశగా వ్యవసాయ అధికారులు రైతులకు తగిన సలహాలు సూచనలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లుల చెల్లింపులో కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామ పంచాయతీల సొంత నిధుల నుంచి విద్యుత్ వినియోగ బిల్లుల చెల్లింపునకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఇప్పటి వరకు సుమారు 50% బకాయిలను చెల్లించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

0: సైదాపూర్ మండలంలోని వెంకటేశ్వరపల్లిలో 1,56,00,000 వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిపాలన భవనం, ఓపెన్ కవర్ షెడ్, ఆర్చి, బోర్వెల్, లైటింగ్ పనులకు వెంకపల్లి సైదాపూర్ మార్కెట్ యార్డులో 30,00,000 వంద మెట్రిక్ టన్నుల గోధుమ, నూతన మార్కెట్ భవన నిర్మాణానికి మంత్రి పొన్నం ప్రభాకర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వన మహోత్సవంలో భాగంగా మంత్రి మొక్కలు నాటారు. చిగురు మామిడి మండలంలోని బొమ్మనపల్లిలో 30,00,000 రూపాయలతో వెటర్నరీ సబ్ సెంటర్, 16,00,000 రూపాయలతో వివో మహిళా సంఘ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్, కరీంనగర్ మరియు సిస్టర్ నివేదిత స్కూల్ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజుల పాటు సిబిఎస్ఈ క్లస్టర్ 7 బాలురు బాలికల కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. పాఠశాల చైర్మన్ పోల్సాని సుధాకర్ రావు ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు రన్నర్అప్ జట్లకు ట్రోఫీలు, పతకాలు, ప్రశంసా పత్రాలు, నగదు బహుమతి అందజేసి ఘనంగా సత్కరించారు.
1: కరీంనగర్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ హెచ్ సంపత్ కుమార్. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో ఆటంకాలను త్వరగా తొలగించి సమయబద్ధంగా పూర్తి చేయడం పైన దృష్టి పెట్టాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ నగదుకు సంబంధించిన కేసులపై ప్రాధాన్యత ప్రతిపదికన దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన ప్రదర్శన కొనసాగడంతో రాష్ట ప్రభుత్వం 2024 నిర్వహించిన పోటీ పరీక్షలను రద్దు చేసింది. శ్రీలంకతో మొదటి టెస్టులో భారత జట్టు 178 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంలో నిలిచింది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేవలం అనుమతులు ఇవ్వడంతో సరిపెట్టకుండా వాటిని సకాలంలో పూర్తి చేయడం, భూమి కేటాయింపులు, పెట్టుబడులు, ఉత్పత్తి ప్రారంభించడం పైన ప్రధానంగా దృష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. భూమి సేకరణ, కనెక్టివిటీ, చట్టపరమైన అనుమతులు, ప్రాజెక్టు నిర్దిష్ట స్పెషల్ పర్పస్ వెహికల్స్ అధికారులకు సంబంధించిన అడ్డంకులను రాష్ట్రాలు వెంటనే పరిష్కరించాలని ఆర్థిక మంత్రి చెప్పారు. న్యూఢిల్లీలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ ఎపెక్స్ మానిటరింగ్ అథారిటీ 3వ సమావేశానికి నిన్న నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. తయారీ రంగాన్ని విస్తరించడానికి లాజిస్టిక్స్ పోటీ తత్వాన్ని బలపరిచేందుకు ప్రపంచవ్యాప్తంగా పోటీ పడే పారిశ్రామిక కారిడార్లు రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వ వ్యూహంలో ఈ కారిడార్లు ఒక కీలకమైన భాగమని ఆర్థిక మంత్రి చెప్పారు. టీమిండియా స్ఫూర్తితో కేంద్రం, రాష్ట్రాలు కలిసి పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని ఆమె సూచించారు. పీఎం గతిశక్తి ద్వారా సమగ్ర ప్రణాళిక, పెట్టుబడిదారులకు అనుకూలమైన భూ కేటాయింపు విధానాలను నిరంతరం ఉపయోగించుకోవాల్సిన అవసరాన్ని కూడా ఆర్థిక మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ ఈ సమావేశంలో మాట్లాడుతూ పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టులను మరింత వేగంగా ఫలితాలు సాధించే దిశగా అమలు చేయాలని, సకాలంలో పెట్టుబడులు పెట్టడం, కార్యకలాపాలు ప్రారంభించడంపై దృష్టి పెట్టాలని కోరారు. భారత్ వివిధ దేశాలతో సంతకాలు చేసిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల ద్వారా లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ మద్దతు గల షెహజాద్ భట్టి ఉగ్రవాద నెట్వర్క్ ను ధ్వంసం చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. 200 మందికి పైగా ఉగ్రవాదులను అరెస్ట్ చేయడం ద్వారా విధ్వంసక దాడి కుట్రలను ప్రభుత్వం భగ్నం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. 14 రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో భద్రతా బలగాలు సమన్వయంతో ఆపరేషన్ నిర్వహించి ఈ నెట్వర్క్ ను ఛిన్నభిన్నం చేశాయని, ఇది ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానానికి ఒక అద్భుతమైన ఉదాహరణని సోషల్ మీడియాలో అమిత్ షా చెప్పారు. ఐఎస్ఐ నిధులతో నడిచే ఈ ఉగ్రవాద బృందం నుంచి ఐఈడీలు, పాకిస్తాన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ గుర్తులు గల గ్రెనేడ్లు, పిస్టల్స్, తూటాలు, నిఖా కోసం ఉపయోగించిన సీసీటీవీ కెమెరాల వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు కూడా అమిత్ షా వెల్లడించారు. ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ నగదు నల్లధనానికి సంబంధించిన క్రిమినల్ కేసులను సకాలంలో దర్యాప్తు చేసి త్వరగా ముగించారు.

కానీ సుప్రీంకోర్టు అధికారులను ఆదర్శించింది. ఎన్నికల ప్రక్రియలో నల్లధనం ప్రజాస్వామ్యాన్ని చట్టబద్దమైన పాలనను దెబ్బతీస్తుందని జస్టిస్ సంజయ్ కరాల్, జస్టిస్ ఎన్కే సింగల్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన నగదు లేదా ఆస్తుల స్వాధీనాన్ని 24 గంటల్లోపు జిల్లా మ్యాజిస్ట్రేట్, అదనపు జిల్లా మ్యాజిస్ట్రేట్ లేదా సంబంధిత కోర్టుకు నివేదించాలని, ఆస్తులు స్వాధీనం చేసుకున్నందుకు గల కారణాలను తెలియచేయాలని కోర్టు స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారి ఏడాదిలోగా దర్యాప్తు పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని, అందుకు సంబంధించి త్రైమాసిక నివేదికలు కూడా సమర్పించాలని, అలాగే స్టాటిక్ సర్వేలెన్స్ టీంలో పట్టుకున్న 10 లక్షల రూపాయలకు పైగా నగదు వివరాలను ఆదాయం పన్ను అధికారులకు అందజేయాలని సుప్రీంకోర్టు తెలియజేసింది. బళ్ళారిలో 2014 లోక్సభ ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున నల్లధనం పట్టుబడిన సంఘటనకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారిస్తున్న సందర్భంగా సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 14వ తేదీ నాటికి దేశంలో ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1000 లక్షల హెక్టర్లకు పైగా నమోదైంది. ఇందులో వరి పంట 379 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయగా, నూనె గింజలు 184 లక్షల హెక్టర్ల పైగా విస్తీర్ణంలో వేశారని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. శ్రీ అన్నం, చిరుధాన్యాలు, ముతక ధాన్యాలు 172 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పత్తి సాగు సుమారు 107 లక్షల హెక్టర్లకు పైగా విస్తీర్ణంలో జరిగింది. జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అభ్యర్థుల 24 రోజుల నిరసనల అనంతరం రాష్ట ప్రభుత్వం 2024 జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను, టీడీపీఎల్ ఏజెన్సీ నిర్వహించిన అన్ని పోటీ పరీక్షలను రద్దు చేసింది. ప్రత్యేక మంత్రివర్గ సమాపేశానికి అధ్యక్షత వహించిన అనంతరం ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ నిన్న సాయంత్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 2014 నుంచి జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జేపీఎస్సీ, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జేఎస్ఎస్సీ నిర్వహించిన రిక్రూట్మెంట్ పరీక్షలపై సమగ్ర విచారణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈ నిర్ణయం కేవలం మొదటి అడుగు మాత్రమేనని విద్యార్థి నాయకుడు పీయూష్ కుమార్ అన్నారు. 11 నుంచి 13వ జేపీఎస్సీ పరీక్షలు సీబీఐ విచారణకు సంబంధించి నిరసనకారుల డిమాండ్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న న్యూఢిల్లీలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారులతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. పరీక్ష నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ఇటీవలి సమస్యల నేపథ్యంలో ఎన్టీఏ తీసుకున్న చర్యల గురించి అధికారులు మంత్రికి వివరించారు. 50 మందికి పైగా సిబ్బందిని తొలగించినట్లు, 10 కొత్త ప్రొఫెషనల్ లీడర్షిప్ పోస్టులకు ప్రకటన జారీ చేసి వారిని విధుల్లోకి తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ కార్యవర్గ బృందాన్ని నిన్న ప్రకటించారు. వసుంధరా రాజే సింధియా, తీరత్ సింగ్ రావత్, రామ్ మాధవ్, బైజయంత్ జయపాండ, సర్దార్ మన్ప్రీత్ సింగ్ బాదల్, రేఖా వర్మలతో సహా 13 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ నియమించారు. కేంద్ర మంత్రి, బీజేపీ నేత పీయూష్ గోయల్ పార్టీ జాతీయ కోశాధికారిగా నియమితులయ్యారు. బిఎల్ సంతోష్ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. వినోద్ తావ్డే, సునీల్ బన్సల్, స్మృతి ఇరానీ, విప్లవ్ కుమార్ దేవ్తో సహా 8 మంది పార్టీ నేతలను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నవీన్ నియమించారు. జార్ఖండ్లో అత్యంత భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు ఈరోజు కురిసే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రానున్న 2-3 రోజుల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కేరళలోని విళనం సముద్ర రేవు నుంచి నేరుగా ఎగుమతులు, దిగుమతులు ఈవేళ ప్రారంభమవుతాయి. ముఖ్యమంత్రి విడి సతీశన్ ఉదయం 10:45 ఈ సేవను లంచనంగా ప్రారంభిస్తారు. కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్వానంద్ సోనోవాల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. విళనం పోర్ట్ ఆపరేషన్లో కొత్త దశకు నంది పలుకుతూ ఇక్కడి నుంచి నేరుగా కార్గో ఎగుమతులు, దిగుమతులు ఈరోజు ప్రారంభమవుతాయి. ఇంతవరకు విళనం పోర్ట్ ప్రధానంగా అంతర్జాతీయ ట్రాన్స్షిప్మెంట్ హబ్గా మాత్రమే పనిచేసింది. గాలీలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ 3వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో

0: ఎన్ని పరుగుల ఆధిక్యంలో నిలిచింది. నాలుగో రోజు ఆటలో తన ఆధిక్యాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తోంది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 462 పరుగులకు ఆల్అవుట్ కాగా దేవదత్ పడిక్కల్ 167 పరుగులతో టాప్ స్కోర్లో నిలిచారు. కేఎల్ రాహుల్ 82 పరుగులు చేశారు. ఈ సిరీస్లో రెండవది చివరి టెస్ట్ మ్యాచ్ ఈ నెల 23వ తేదీ నుంచి కొలంబోలో జరుగుతుంది. జురన్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ షిలాంగ్ లాజాంగ్పై 5-2 గోల్స్ తేడాతో విజయం సాధించి సెమీఫైనల్స్లోకి దూసుకుని వెళ్ళింది. ఈ విజయంతో నార్త్ ఈస్ట్ యునైటెడ్ వరుసగా 4వ జురన్ కప్ సెమీఫైనల్స్కి చేరుకుంది. విశేషాలు మరొకసారి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆటంకాలను త్వరగా తొలగించి సమయబద్ధంగా పూర్తి చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రాలకు చెప్పారు. ఎన్నికల సమయంలో పట్టుబడ్డ నగదుకు సంబంధించిన కేసులపై ప్రాధాన్యత ప్రతిపదికం దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2024 పోటీ పరీక్షలను రద్దు చేసింది. శ్రీలంకతో మొదటి టెస్టులో భారత జట్టు 178 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. అంబటాల సంగతులు. విద్య, విజ్ఞానం, ఆరోగ్య సమాచారంతో పాటు ఎన్నో విషయాలను వివరించే కార్యక్రమం అంబటాల సంగతులు. మరి ఇయాల్టి అంబటాల సంగతులు కార్యక్రమంలో యోగమనే అదృష్టం శీర్షికన యోగ నియమాలు, నిత్య జీవితంలో యోగాను అలవర్చుకోవడం, దీని గురించి నిర్మల్ జిల్లా బైంసాకు చెందిన యోగా శిక్షకులు మచ్చ గజేందర్తో కే లెనిన్ పెట్టిన ముచ్చట, తెలంగాణలో విశ్వ బ్రాహ్మణ సమాజ వృత్తులు, కథ రచయిత బి మురళీధర్ ప్రసంగం, మాట సొగసు శీర్షికన శ్యామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగమాలిక అంశం పాము. వీటితో పాటు ఇంకా కొన్ని విషయాలు విశేషాలుంటాయి మన అంబటాల సంగతులు కార్యక్రమంలో. తెలుగు పంచాంగం ప్రకారం తెలుగు తిథి శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు శుక్లపక్షం, షష్ఠి చిత్త నక్షత్రం మంగళవారం. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం చాలా వరకు మేఘవృతమై ఉంటుంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు గరిష్టంగా 31 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్ గాను నమోదయ్యింది. గాలిలో తేమ 82%, గాలి గంటకు 14 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఇంతకు మించి వాతావరణంలో ఇలాంటి మార్పు ఉండకపోవచ్చు.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
2: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.
3: నా పేరు డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి. వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్లో శాస్త్రవేత్తగా పనిచేయడం జరుగుతుంది.
4: సోయా చిక్కుడు విషయానికి వచ్చేటప్పటికి పంట మొదటి 45 రోజులు ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవడం మంచిది. దీనికి విత్తిన 24 గంటల లోపు మనకు ప్రీ ఎమర్జెన్స్ గడ్డి మందులు అనేవి అందుబాటులో ఉంటాయి. అందులో ముఖ్యంగా పెండిమీథలిన్ 700 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి సరిపోయేటట్టు 200 లీటర్ల నీటిలో కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా పంట విత్తిన 20 నుంచి 25 రోజుల తర్వాత మనం గొర్రుతో అంతర్కృషి చేసుకోవాలి. ఆ తర్వాత కూడా మనకు గడ్డి ఉన్నట్లు కనిపించినట్లయితే మనకు ఇమజిత పైర్ 300 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి సరిపోయేటట్లు పిచికారీ చేసుకోవాలి. లేదా మనకు ఇమజిత పైర్ ప్లస్ ఇమజోమాక్స్ అనే మన మందు కూడా 40 గ్రాములు ఒక ఎకరానికి సరిపోయేటట్లు పిచికారీ చేసుకోవాలి. లేదా మనకు ప్రోపోక్విజోపాస్ ప్లస్ ఇమజిత పైర్ 800 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి సరిపోయేటట్టు 200 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఈ గడ్డి మందులను పిచికారీ చేసుకునేటప్పుడు భూమిలో తప్పకుండా తేమ ఉండేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా సమగ్ర సస్యరక్షణలో భాగంగా మన గడ్డి మందులతో పాటు పురుగు మందులు పిచికారీ చేయొచ్చా అనేది మనకు చాలా మందికి కొద్దిగా డౌట్గా ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఇమజితపైర్ 300 మిల్లీలీటర్లతో మనం 60 మిల్లీలీటర్ల క్లోరాన్సిప్రోల్ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే వేడల్పాటి మన గడ్డి జాతి కలుపు మొక్కలను అదుపు చేయడమే కాకుండా మన పంట మొదటి దశలో వచ్చేటువంటి కాండం ఈగను కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు.
2: సోయా పంటలో కలుపు నివారణ గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి చెప్పిన వ్యవసాయ సలహా అది.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మరి ఈ రోజుకి ఉన్న ప్రత్యేకతను గురించి చరిత్రలో ఇలా చూస్తే, విప్లవకారుడు సర్వాయి పాపన్నగౌడ్ జయంతి, దౌత్యవేత్త విజయలక్ష్మి పండిత్ జయంతి ఎల్లా, ఇంకా తెలంగాణ తొలి నాటకకర్త తూము రామదాసు జయంతి, నిర్మాత జయకృష్ణ జయంతి ఇయ్యాల, సినీ గీత రచయిత గుల్జార్ పుట్టినరోజు ఈరోజు. తెలంగాణలో మొఘలాయి విస్తరణను తొలిసారిగా అడ్డుకున్న సర్వాయి పాపన్నగౌడ్ జయంతి ఇయ్యాల. వరంగల్ జిల్లాలో పుట్టిన ఈయనను చుట్టుపక్కల గ్రామస్తులు ధర్మన్న దొర అనేవారట. ఈయన మొట్టమొదటి బహుజన వీరుడు, చక్రవర్తి, నాయకుడు. బాల్యంలో పశువులను కాస్తూ ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను గమనించేవాడు. ఈయన గొరిల్లా సైన్యాన్ని తయారు చేసి ఆ సైన్యం ద్వారా మొఘలు సైన్యంపై దాడి చేసి తన సొంత ఊరు కిలాషాపూర్ని రాజధానిగా చేసుకుని 1975లో సర్వాయిపేటలో తన రాజ్యాన్ని స్థాపించాడు. ఇంకా మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యానికి వ్యతిరేకంగా పోరాడమే కాకుండా తురుష్క రాజ్యంలో విప్లవకారుడయ్యాడు. ఈయన భువనగిరి కోట ఫౌజ్దార్ సోదరిని పెళ్లి చేసుకుని భువనగిరి కోటను 30 ఏండ్లు పరిపాలించాడు. జానపద కళాకారులు తరతరాలుగా ఏండ్లు గడిచిన జానపద కథలలో పాపన్న చరిత్రను ఇప్పటికీ పాడుతారు.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు.

0: కార్యక్రమం వింటున్నారు. జీవితంలో కొన్ని విషయాలను కనుక్కోవడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, అవి మనిషి యొక్క జీవన శైలిని సులభతరం చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి, ఆరోగ్యంగా ఉంచుతాయి, జీవితాన్ని ఆనందమయం చేస్తాయి. ఇలాంటి వాటిలో యోగా ఒకటి. నిస్సహాయంగా మనిషి చేయగల అత్యుత్తమ వ్యాయామం యోగా. మరి ఈ యోగా చేసేటప్పుడు ఎసుంటి నియమాలు పాటించాలి, ఇంకా నిత్య జీవితంలో యోగాను అలవర్చుకోవడం, దీని గురించి నిర్మల్ జిల్లా బైంసాకు చెందిన యోగా శిక్షకులు మచ్చ గజేందర్తో కే లెనిన్ వెట్టిన ముచ్చటను విందాం. యోగమనే అదృష్టం శీర్షికన.
1: యోగా అనగానే మనందరికీ గుర్తుకొచ్చేటి కొన్ని రకాల ఆసనాలు, మరి వాటి వల్ల ఏ రకమైన ప్రయోజనాలు ఉన్నాయని. అసలు యోగాలో ఉన్న నియమాలు ఏమిటి, వాటిని మన నిత్య జీవితంలో ఏ రకంగా అలవర్చుకోవచ్చు, ఆ వీటిని అలవర్చుకోవడం వల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయి, ఈ విషయాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఇప్పుడు యోగా శిక్షకులు మచ్చ గజేందర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ విషయాన్ని తెలుసుకుందాం. నమస్కారం గజేందర్ గారు.
2: నమస్కారం సార్.
1: అయితే ముందుకల్లా మా శ్రోతలకి ఈ యోగాలో ఉన్న నియమాలను గురించి చెప్తారా?
2: పూర్వకాలంలో మనకి యోగాని మన సృష్టికి పరిచయం చేసింది పతంజలి మహర్షి గారు. కొన్ని సంవత్సరాల పూర్వమే మనకు ఆ నియమాలను మనకు అందించడం జరిగింది. దాంట్లో తీసుకున్నట్లయితే 8 పద్ధతులను మన జీవనానికి అలవర్చుకోవడానికి ఋషి గారు అందించడం జరిగింది. దాంట్లో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, ఈ 8 అంశాలను ఒక్కొక్క దాన్ని కొన్ని విభాగాలుగా విభజిస్తూ, యమ యమ అనగానే మనకి ఏం గుర్తు వస్తుందంటే మన యొక్క చెడు యాటిట్యూడ్స్, చెడు అలవాట్లను మనం బయటకు పారదోలడం కోసం యమ, నియమాలు, మంచిని స్వీకరించడం, అది రావాలంటే ఆసన. ఏదైనా ఒక భంగిమను మనం తీసుకున్నట్లయితే భంగిమను మన జీవనానికి అంటే మన బాడీకి ఒక ఆకృతిని సృష్టించేది యోగా. అయితే ఆ భంగిమ రూపంలో కూడా మనం ఆసనాన్ని చేస్తాం. ఆసన తర్వాత ఏమిటి, ప్రాణాయామ. ప్రాణాయామంలో ఒకటి ఏంది, కొన్ని రకాల ప్రాణాయామస్, దాంట్లో బ్రీతింగ్కి సంబంధించినవి, నాడిశుద్ధి ప్రాణాయామ. మన శరీరంలో పట్ల 72,000 నాడులు ఉన్నాయి. ఆ 72,000 నాడులను యాక్టివ్ చేసుకోవాలనేటువంటి శక్తిని మనకు అనులోమ విలోమ ప్రాణాయామం అంటాం. దాన్ని మనం నాడిశుద్ధి ప్రాణాయామం అంటాం. ఆ ప్రాణాయామ ద్వారా మనం బ్రీతింగ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మన జీవితకాలాన్ని కూడా పెంచుకోవచ్చు. అదేవిధంగా భ్రమరి, మన బ్రెయిన్ శుద్ధి చేసుకోవడం కోసం, కపాలభాతి, బ్రెయిన్ యాక్టివేట్ చేసుకోవడం కోసం, ఇలా కొన్ని రకాల ప్రాణాయామాలని మనకు ప్రాణాయామ పద్ధతిలో కూడా 4 భాగంలో ప్రాణాయామం అందిస్తున్నాం. ప్రత్యాహార, ఒక వస్తువు పైన మనం మమేకం కావడం కోసం ప్రత్యాహార స్థితిలోకి వెళ్తాం. మళ్ళీ ధ్యానం, ఏదైనా ఒక వస్తువు పైన పూర్తి కాన్సన్ట్రేషన్ చేస్తూ శ్వాస పైన ధ్యాస ఉంచుతూ ధ్యానాన్ని, ఆ స్థితి నుంచి మనం సమాధి స్థితికి వెళ్ళిపోతాం. అంటే పూర్తిగా మన జీవనానికి అలవాటు పడే విధంగా ఈ 8 పద్ధతులను మనం మన అలవర్చుకున్నట్లయితే మన జీవనంలో పట ఎటువంటి అవరోధాలను కూడా అధిగమించవచ్చు.
1: అయితే ఇప్పుడు ఈ 8 నియమాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం జీవితంలో అలవర్చుకుంటే లబ్ధి పొందవచ్చు అని అంటున్నారు కదా, మరి ఈ ఒక్కొక్క నియమాన్ని గురించి మనం ఏ రకంగా దాన్ని మనం అన్వయించుకోవచ్చు, ఏ రకంగా మనం అలవర్చుకోవచ్చో ఆ మార్గాన్ని గురించి చెప్తారా?
2: దీంట్లో వచ్చేసరికి ముఖ్యంగా ఆసనాలు తీసుకోవాలి. ఆసన వ్యవస్థను తీసుకున్నట్లయితే ఒక ఆసన స్థితిలో మనం ఇది కావడానికి, సెటిల్మెంట్ చేసుకోవడానికి, బాడీని ఆకృతి చేసుకోవడానికి మినిమం 6 శిక్షణ, 6 నిత్య సాధన అనేది మనం చేసుకున్నట్లయితే ఆ స్థితికి మనం అలవాటు పడతాం అన్నట్టు. ఆ తర్వాత ఏంది, బ్రీతింగ్. బ్రీతింగ్ ద్వారా ఏమవుతుందంటే మనం శ్వాస తీసుకోవడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ అనే ఇమ్యూనిటీ పవర్ కానీ ఇలా చాలా రకమైనటువంటి పద్ధతులను మనం అలవర్చుకోవచ్చు. దీంతోపాటుగా మెడిటేషన్ లోపట, మెడిటేషన్ వచ్చేసి ధ్యానం అంటాం దాన్ని. ధ్యానం లోపల ఏంటంటే మనకు విభిన్నమైనటువంటి ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కొంటున్నాం ఇప్పుడు. దాంట్లో ఇన్సోమియా కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, వాటిని అధిగమించడం కోసం మనం మెడిటేషన్ని మనం అలవర్చుకున్నట్లయితే మనం యోగాతోటి ఈ రకాలైనటువంటి పద్ధతులను మన జీవనంలో పట్ల మనం చేసుకున్నట్లయితే అన్ని విధాలా కూడా మనం సాకారం చేసుకోవచ్చు.
1: అయితే ఇప్పుడు ఇదే విషయాల్ని ఉదాహరణల రూపంలో కొంత శ్రోతలకి సవివరంగా చెప్తారంటే వివరంగా చెప్తారా?
2: మనకు ఫర్ డే ఒక రోజు తీసుకున్నట్లయితే 24 సమయం, 24 సమయంలో పట్ల మన బాడీ గురించి మనం కేవలం ఒక గంట సేపు, ఒక 1 సమయం కేటాయించినట్లయితే 23 మనం హ్యాపీగా ఉండొచ్చు సార్. ఎందుకు గురించి చెప్తున్నానంటే నిత్య జీవితం లోపల మొత్తం పొల్యూషన్ వాతావరణం అయిపోయింది. ఎక్కడ చూసినా ఫుడ్ తీసుకున్నా కెమికల్ ఫుడ్ అయిపోయింది. పూర్వ పద్ధతులను మనం మర్చిపోయాం, వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడుతున్నాం. కాబట్టి మనకు ఋషులు అందించినటువంటి జ్ఞానాన్ని మనం పూర్తిగా మర్చిపోతున్నాం. మర్చిపోవడం వల్ల ఏంటంటే వెస్ట్రన్ కల్చర్ మనం ఫాలో అవుతున్నాం, వెస్ట్రన్ వాళ్ళు మన కల్చర్ని ఫాలో అవుతున్నారు. అందుకే అన్ని విధాలుగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చి ఒక వ్యక్తికి యోగా అనేది

0: ఖచ్చితంగా అవసరం. ఆయన శారీరకంగా మెరుగుదల వృద్ధి చెందడానికి యోగా అనేది అవసరం అని చెప్పేసి జూన్ 21 మనకి ప్రపంచ యోగా దినోత్సవంగా పేర్కొనడం జరిగింది. ఆ రోజు యొక్క కేటాయించడానికి ఏంటంటే ఆ డే రోజు అన్నీ కూడా సమస్థితి లోపల అనే జరుగుతాయన్నట్టు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మన జీవనంలో కూడా ఆ రోజు కనుక మనం తీసుకున్నట్లయితే ఎక్కువసేపు సమయభావం కూడా ఆ రోజు పెరుగుతూ వస్తుంది. డే పెరుగుతుంది, నైట్ కూడా పెరుగుతుంది. మన లైఫ్ కూడా ఏంటంటే ప్రతిరోజు యోగా చేసినట్లయితే జీవన రేటును, జీవవృద్ధిని కూడా మనం పెంచుకోవచ్చు.
1: అంటే ఏ రకమైన ఆసనాలు కానీ ఏ రకమైన యోగా నియమాలను ఆచరించి మనం వీటిని పెంపొందించుకోవచ్చో చెప్తారా?
0: సింపుల్గా ఏంటంటే సార్, సూక్ష్మ వ్యాయామాస్ మన యొక్క తల నుంచి అరికాల వరకు. ఫస్ట్ కదలికలు, ప్రతి పార్ట్ని కూడా మనం కదలికల రూపంలో కూడా చేసుకున్నట్లయితే మనకు ఒక 10 మినిట్స్ సార్, 10 మినిట్స్ లోపల మనం ఆసనాకృతులను, సూక్ష్మ వ్యాయామాస్, బాడీ కదలికలు, నెక్ వేరియేషన్స్ అని, మెడకు సంబంధించి, షోల్డర్కి సంబంధించి, భుజాలకు సంబంధించి, మోచేతులకు సంబంధించి, అరచేతులకు సంబంధించి, అదేవిధంగా నడుముకు సంబంధించి, మోకాళ్ళకు సంబంధించి, బ్రిస్ట్, అదేవిధంగా అరికాళ్ళకు సంబంధించి వేలు కదలికలు, ఇవి సూక్ష్మ వ్యాయామస్గా మనం తీసుకుంటాం. ఇవి వేసుకున్న వేరే చేసుకోలేకపోయినా ఇవి ఒక 10 నిమిషాల్లో కంప్లీట్ అయిపోతుంది సార్. ఇవి అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలు ప్రాణాయామ, 10 నిమిషాలు మెడిటేషన్. కేవలం 30 నిమిషాల్లో కూడా మన లైఫ్కి మనం అలవర్చుకున్నట్లయితే యోగాని మన జీవనంలో కూడా సాఫల్యత పొందవచ్చు.
1: ఇంతకుముందు మీరు ఏదైతే నియమాలు చెప్పినారో ఈ నియమాలని మనం అలవర్చుకునే క్రమంలో ఇంకా ఏ రకమైన మార్పులు అవసరము, ఏ రకమైన చైతన్యం అవసరము, వాటి గురించి చెప్పండి.
0: మనం తెలుసుకున్నటువంటి ఈ యొక్క 8 నియమాల గురించి చెప్పడం జరిగింది. ఆ 8 నియమాలను మనం అనుసరించాలనుకున్నట్లయితే కొన్ని మార్పులను మనం గమనించాల్సి వస్తుంది మన శరీరంలో పట. ఫుడ్ విషయంలో కావచ్చు, ఫుడ్ అనేది మనం కొద్దిగా హెవీగా పూర్తిగా తీసుకోకుండా తక్కువ మోతాదులో మనం తీసుకున్నట్లయితే డైట్ని కూడా, దాంతో ఏమవుతుందంటే మనకు అలసట అనేది దూరం అవుతుంది బాడీ నుంచి, తొందరగా మేల్కొనగలుగుతాం, నిద్ర కూడా తక్కువ, నిద్ర అనేది ఎక్కువ పడుతుంది. ఏవిగా తినడం ఏంటంటే అలసట వచ్చేస్తుంది, లేవలేకపోతాం, శరీరం అనేది మందకొడిగా సాగుతుంది, దాంతో కూడా ఏంటంటే మనం చేయలేకపోతాం. కాబట్టి మనం అన్నింటినీ కూడా కంట్రోల్లో ఉంచుకోవాలి. ఈ విధంగా కంట్రోల్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం యోగాని మన లైఫ్కి ఇన్వడింపజేసుకోవచ్చు.
1: అంటే ఇప్పుడు ఈ నియమాలని మనం జీవితంలో అలవర్చుకోవాలి అంటే కొన్ని అలవాట్లలో మార్పులు కూడా చేసుకోవాలి అని అంటారు, అదే రకంగా కొన్ని ఉదాహరణలతో చెప్పండి.
0: సపోజ్ ఏంటంటే సార్, డైలీ ఫర్ డే ఇప్పుడు 3 షెడ్యూల్ లాగా మనం వేసిన కల్చర్ లాగా ఏమైపోయింది, టైం టు టైం తినడం అలవాటు అయింది మనకి. టైం అనేది మనకు కరెక్ట్ కాదన్నట్టు. ఋషులు ఏం చూసిన అంటే నీకు ఎప్పుడు ఆకలనిపిస్తుందో అప్పుడు తినమని చెప్పారు. నువ్వు కొంచెం అది తినవు, చిట్కడు గుట్కడ తినవు, కానీ ఆకలైనప్పుడు తినాలి. ఆ ఆయుర్వేదంలో కూడా మనకు ఋషులు ఏం చెప్పారంటే అదే చెప్పారు, నీకు ఎప్పుడు ఆకలనిపిస్తుందో నువ్వు అప్పుడు తినేసి. సమయం అనేది కరెక్ట్ కాదు. మన యొక్క సంస్కృతి ప్రకారం కూడా ఏంటంటే మనకు సమయం అనేది కరెక్ట్ కాదు. మన కాలానికి అనుగుణంగా మనకు మార్పు చేర్పులు అనేది మన సంస్కృతిలో పడి అంటే మన సృష్టిలో పడి జరుగుతూ ఉంటాయి. 4 నెలలు వేసవి కాలం, 4 నెలలు శీతాకాలం, 4 నెలలు వర్షాకాలం. దీన్ని అనుసరణంగానే మనకు కాలమానం అనేది మన ఋషులు కేటాయించడం జరిగింది. దానికి అనుగుణంగానే మనం కూడా మన యొక్క అలవాట్లను మనం మార్చుకోవాలి. అటిట్యూడ్స్ చేంజ్ చేసుకున్నట్లయితే మనం యోగా లోపల రాణించవచ్చు, మన శరీరం లోపల సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. డయాబెటీస్, మధుమేహం కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, ఇప్పుడు మనకి ఇది స్టమక్ డిజార్డర్స్, పొట్టకు సంబంధించిన సమస్యలు కావచ్చు, శరీరానికి సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా మనం యోగాతోటి మనం అధిగమించవచ్చు సార్.
1: అయితే ఇప్పుడు ఈ యోగాలో ఉన్న 8 నియమాలను గురించి చెప్పిండ్రు, అట్లాగే అవి మన నిత్య జీవితంలో భాగం చేసుకోవడం ఎట్లా అనే దాని గురించి కూడా చెప్పిండ్రు. మరి వీటిని అన్వయించుకునే క్రమంలో ఎవరైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేదా ముఖ్యంగా దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏమైనా ఉంటే వాటి గురించి చెప్పండి.
0: దృష్టి పెట్టాల్సిన అంశాల గురించి తీసుకున్నట్లయితే, చేస్తున్నప్పుడు చేసుకునే ముందు ఆహార నియమాలు తీసుకున్నట్లయితే, యోగా చేయడానికి ముందు ఏంటంటే 3 గంటల ముందు తిని ఉండాలి, 3.5 అవర్స్ గ్యాప్ తీసుకోవాలి. అదే లిక్విడ్ ఫుడ్ తీసుకున్నట్లయితే 1.5 అవర్ విరామాన్ని తీసుకోవాలి యోగా చేయడానికి ముందు. యోగా చేసిన తర్వాత కూడా ఏంటంటే జస్ట్ 15 మినిట్స్ 20 మినిట్స్ బ్రేకప్గా 10 నిమిషాల సమయం అనేది మన శరీరానికి అయిపోయిన తర్వాత విరామాన్ని తీసుకోవాలి. తర్వాత లిక్విడ్ తీసుకోవచ్చు, ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు. ఈ విధమైన పద్ధతులను మనం పాటించాలి సార్.
1: ఇంకా ఏమైనా శ్రోతలకి ఒక యోగా గురువుగా మీరిచ్చే సలహాలు, సూచనలు అంటే ఏం చెప్తారు?
0: నేనిచ్చే సలహా ఏంటంటే రెగ్యులర్గా పట మన జీవన శైలిలో పట యోగాని ఒక భాగంగా చేసుకోవాలి. అదేవిధంగా స్పిరిచువల్గా ప్రతిరోజు మన యొక్క ధార్మిక గ్రంథాలైనటువంటి భగవద్గీతను మన జీవన శైలిగా మార్చుకొని ప్రతిరోజు ఒక శ్లోకాన్ని అయినా, 701 శ్లోకాలు ఉన్నాయి భగవద్గీతలో పట, ఆ 701 శ్లోకాలను మనం డైలీ 5 శ్లోకాలు పారాయణం చేసినా కానీ ఇటు యోగా అవుతుంది, అటు మనం గీతా పారాయణ స్పిరిచువల్ నాలెడ్జ్ కూడా మనకు ఇంప్రూవ్ అవుతుంది, ఆధ్యాత్మిక ద్వారా కూడా మనం మన యొక్క సమస్యల నుంచి మనం బయటపడవచ్చు. ఇది నేను ఇచ్చే సలహా.
1: చాలా సంతోషం గజేందర్ గారు, ముఖ్యంగా యోగాలో ఉన్న

0: నియమాలను, దాన్ని నిత్య జీవితంలో అలవర్చుకుంటే కలిగే ప్రయోజనాలని, వాటిని ఏ రకంగా అలవర్చుకోవాలనే దాని గురించి మా శ్రోతలకి చక్కగా తెలియజేసిండ్రు. అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: థ్యాంక్ యూ సార్, మీకు కూడా ధన్యవాదాలు.
2: ఇంతవరకు యోగమనే అదృష్టం శీర్షికన యోగ నియమాలు, నిత్య జీవితంలో యోగాను అలవర్చుకోవడం, దీని గురించి నిర్మల్ జిల్లా బైంసాకు చెందిన యోగ శిక్షకులు మచ్చ గజేందర్తో కే లెనిన్ వెట్టిన ముచ్చటను విన్నారు.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు, అంబటాల సంగతులు కార్యక్రమంలో ఇప్పుడు విందాం తెలంగాణలో విశ్వబ్రాహ్మణ సమాజ వృత్తులు. కథ రచయిత బి మురళీధర్ ప్రసంగం.
4: అందమైన ప్రకృతి సంపదతో, అపారమైన జలవనరులతో ప్రాచీన కాలం నుండే సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణలో మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుండే ఇప్పటిదాకా అనేక వృత్తులు ఇక్కడ మనుగడ సాగించాయి. ఈ వృత్తులు మానవ నాగరికత మరింత అభివృద్ధి చెందడానికి, మానవ జీవన సంఘర్షణను మరింత తేలికపరచడానికి ఉపయోగపడినాయి. ఈ వృత్తుల ప్రస్థానం గురించి, మానవ నాగరికతను అనేక మలుపులు తిప్పుతూ అభివృద్ధి వైపు, సంపద వైపు నడిపించిన విశ్వబ్రాహ్మణ సమాజం చేపట్టిన 5 ప్రధాన వృత్తుల గురించి తెలుసుకుందాం. సమాజానికి సంపదను సృష్టించే శ్రమజీవన వర్గాల కోసం పనిముట్లను, పరికరాలను రూపొందించి ఇచ్చిన వృత్తులు ప్రత్యేకమైనవిగా చెప్పుకోవచ్చు. అందులో విశ్వబ్రాహ్మణ సమాజం చేపట్టిన ఈ 5 వృత్తులు ఎంతో నైపుణ్యంతో, అద్భుతమైన సాంకేతికతతో కూడుకున్నవి. ఈ వృత్తుల్లోని మెలకువలను, వారి వైభవాన్ని కొంత తెలుసుకుందాం. ముందుగా వడ్డవృత్తి గురించి తెలుసుకుందాం. ప్రాచీన కాలం నుండి కొనసాగుతూ వస్తున్న ఈ వృత్తి సమాజానికి అత్యవసరమైన వృత్తిగా భావింపబడింది. సకల మానవాళికి ఆహారం వ్యవసాయం నుండి లభ్యమవుతుంది కదా. వ్యవసాయ వృత్తిని మెరుగ్గా, అలవోకగా చేయాలంటే వడ్లవారు రూపొందించిన పరికరాలు పనిముట్లే ఆధారం. ఎడ్లబండి, కాడి, ఇరుసు, నాగలి, గుంటుక, జడిగామ, సరితే, దంతే ఇలాంటి పరికరాలు వ్యవసాయానికి అత్యవసరం. ఈ పరికరాలన్నీ వడ్లవారి నైపుణ్యానికి, సాంకేతిక విజ్ఞానానికి సాక్ష్యాలుగా నిలుస్తాయి. ఎడ్లబండికి ఉపయోగించే గారెలు అంటే బండి చక్రాలు ఆదిలాబాద్ ప్రాంతంలో టేకు చెక్కతో రూపొందిస్తారు. ఈ బండి చక్రాలు వడ్డవారి గొప్ప సాంకేతిక నైపుణ్యానికి అద్దం పట్టడమే కాకుండా వారి సౌందర్య దృష్టిని కూడా మనకు తేటతెల్లం చేస్తాయి. ఆకులు, పేరలు, కుండలు అనే విడిభాగాలను కూర్చి ఈ చక్రాలను తయారు చేసేవారు ఇప్పుడు కొందరే మిగిలారు. బండిగారెలపై తీగలను, పువ్వులను చెక్కడం వల్ల వాటి అందం మరింత ఇనుమడిస్తుంది కదా. వడ్లవారు వ్యవసాయానికే కాకుండా ప్రజలు నిత్యం ఉపయోగించే అనేక వినియోగ వస్తువులను కూడా రూపొందించేవారు. చిన్నపిల్లలు నడక నేర్చుకోవడానికి పనికి వచ్చే 3 గారెల బండి మొదలుకొని, యుక్త వయసులో ఆడుకునే జంత్రం పట్టిన అందమైన బొంగరాలు, గిల్లిదండలాటలు ఆడుకునే పరికరాలు చేసిచ్చేవారు ఈ వడ్లవారు. ఇప్పటి 60 ఏండ్ల పైబడిన వారంతా వడ్లవారు చేసిన 3 చక్రాల బండిని పట్టుకునే తప్పటడుగులు వేస్తూ నడక నేర్చుకున్నవారే కదా. ఊళ్ళో ఉన్న వ్యవసాయ కుటుంబాలను వడ్డవారి కుటుంబాలు సమానంగా పంచుకొని అరక పనిచేస్తారు. వాళ్లను తమ ఇంటి వడ్డోలుగా పిలుచుకొని సంవత్సరానికింత దాని అంటే పారితోషికం ఇస్తారు రైతన్నలు. దానిలో అన్ని రకాల ధాన్యాలను అంటే వ్యవసాయదారుడికి ఎన్ని రకాల ధాన్యాలు పండుతాయో అన్ని రకాల దినుసుల్ని వారికి సమర్పించుకుంటారు. వడ్లవారికి ఏ చెట్టు కర్రతో ఏ పరికరం, ఏ పనిముట్టు చేస్తే అది ఎక్కువ కాలం మనగలుగుతుందన్న విజ్ఞానం పరంపరగా రావడం వలన వారు చేసిన వస్తువులు 100 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉంటాయి. ఆదిలాబాద్ పూర్వ జిల్లాలో పల్సి అనే గ్రామంలో ఆనాటి జమీందారీ మహిళను పూర్తిగా టేకు కర్రతో, చక్కని నగిసి పనితనంతో నిర్మించారు. దాదాపు 250 సంవత్సరాలుగా ఆ నివాసం ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. ఆదిలాబాద్కు అతి సమీపంలో ఉన్న తాంసి గ్రామంలో 200 సంవత్సరాల కింద నిర్మించిన టేకు చెక్కతో చేసిన ఒక చక్కటి గృహం ఈనాటికి ఇంకా తన సౌందర్యాన్ని వెదజల్లుతూనే ఉంది. వీలున్నవారు తాంసికి పోయి ఆ సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు.

ఎంతో గొప్పది. రెండవది కమ్మరి వృత్తి. కమ్మరి వృత్తి నిజానికి ఎంతో ప్రాణాపాయమైన, ఎంతో ప్రమాదకరమైన వృత్తి. ఎందుకంటే మొత్తం కరగబోసిన ఇనుముతోనే వివిధ వస్తువులను తయారు చేయవలసి రావడం వలన ఏ చిన్న పొరపాటు జరిగినా తీవ్ర గాయాలు కావడమో, ఒక్కోసారి ప్రాణాలు పోవడమో జరగవచ్చు. కమ్మరి వృత్తిలో ఉన్నవారు లోహ శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేసిన వారు కావడం వలన, వృత్తిలోని మెలకువలను తరతరాలుగా అవపోసన పట్టడం వలన, కొలిమి నిర్మాణం మొదలుకొని తోలుతిత్తులతో గాలి ఊదడం, లోహపు కడ్డీలపై లాఘవంగా సమెటపొట్లు వేయడం వరకు ఎంతో నైపుణ్యంతో పనిచేస్తారు. వ్యవసాయానికి అవసరమైన మరో అత్యవసరమైన వృత్తి ఈ కమ్మరి వృత్తి. కొడవళ్ళు, గొడ్డళ్ళు, నాగలికర్రలు, పారలు, పలుగులు, ధాన్యం కొల్చే చిట్యాగలు, మాన్కలు తయారు చేయడంలో కూడా వీరి వృత్తిలో భాగమే. అయితే ఇనుముతో తయారయ్యే కొన్ని వినియోగ వస్తువులపై అందమైన నగిశీలను కూడా రూపొందించేవారు. కొడవలి చివర పీటి దగ్గర అందమైన చిలుకలు, మాన్కలపై తీగలు, పువ్వులు, చివరికి మంగలివారు వాడే పరికరాల డబ్బా మంగలి కలపపై కూడా అందమైన నగిశీలను వీరు రూపొందించేవారు. నగిశీల కాగడా పిడులు కూడా కమ్మరి వారి సౌందర్య దృష్టికి నిదర్శనంగా నిలిచేవి. వ్యవసాయంలో యాంత్రీకరణ, గృహావసరాల్లో స్టెయిన్లెస్ స్టీల్ రావడంతో కమ్మరి వృత్తి అక్కడక్కడ పల్లెటూళ్ళలో మాత్రమే ఇంకా కొనవూపుతో ఉంది. మూడవది కంచెర వృత్తి. విశ్వబ్రాహ్మణ సమాజంలో లోహశాస్త్రాన్ని మరింత విస్తృతంగా అధ్యయనం చేసిన వారు కంచెరవారు. వెండి, బంగారం తప్ప మిగతా అన్ని లోహాలతో, ఇనుము, రాగి, ఇత్తడి, ఇతర మిశ్రమ లోహాలతో వినియోగ వస్తువులను తయారు చేసేవారు ఈ కంచెరవారు. గృహ అవసరాలకు ఉపయోగపడే వస్తువులు తయారీ వీరి వృత్తి. ఇంట్లో కళాయి పూసిన గంజులు, పాత్రలు, గిన్నెలు, కళాయి పళ్ళాలు, గంగాలం, కొప్పెర, బిందెలు, పెద్ద వంట పాత్రలైన ఆండలు, ఇలా ప్రతి ఇంట్లో కంచెరవాళ్ళు చేసిన వస్తువులు తప్పనిసరి. రాగిలో తగిన మోతాదులో జింక్, ఇనుము కలిపి ఉక్కు తయారు చేయడం వీరి ప్రత్యేకత. ఆడపిల్లల పెళ్లిళ్ల సందర్భంగా అమ్మాయి కాపురానికి అవసరమైన అన్ని రకాల బోళ్లు, బాసన్లు ఆ పిల్ల మేనమామలు కొనిచ్చే ఆచారం కొన్ని వందల ఏండ్లుగా తెలంగాణలో కొనసాగుతోంది. ఈ ఆచారం వలన కంచెరవాళ్ళు మొన్నటి వరకు సుసంపన్నంగా జీవించారు. స్టీలు పాత్రల రంగప్రవేశంతో వీరి వృత్తి దాదాపు పూర్తిగా అంతరించిపోయింది. ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ పట్టణం కంచెరవాళ్ల బోళ్లకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఎడ్లబండ్లపై బోళ్లు వేసుకుని చుట్టుపక్కల గ్రామాలలో ధాన్యం మార్పిడికి అమ్ముకుని వచ్చే పద్ధతి 50 ఏళ్ల కిందటి వరకు ఉండేది. ఇప్పుడు పెంబర్తి, కరీంనగర్, వరంగల్ ఇలాంటి ప్రాంతాలలో మాత్రమే ఇత్తడితో దేవతా విగ్రహాలను రూపొందించే వీరి వృత్తి ఇంకా కొనసాగుతోంది. ఇక నాలుగవది కంసాలి వృత్తి. కొన్ని వందల సంవత్సరాలుగా, ఆ మాటకొస్తే 1000 సంవత్సరాలకు పైగా మన తెలంగాణలో కంసాలి వృత్తి వైభవంగా కొనసాగిందని చారిత్రక ఆధారాలు, తవ్వకాలలో దొరికిన ఆనాటి నగలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. లోహాలన్నిటికంటే ఖరీదైన వెండి, బంగారాలతో పనిచేయడం ఎంతో ఓపికతో, నైపుణ్యంతో కూడిన వృత్తి. లోహాలు కరుగుతున్నప్పుడు కుంపట్లో నుండి వెలువడే విషవాయువులను తట్టుకొని, ఘాటు వాసనలను తట్టుకొని కంసాలి వృత్తి చేయడం వారికే చెల్లింది. మనిషి జీవితంలో కంసాలి పాత్ర చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు మొదలై మనిషి చనిపోయేంత వరకు ఈ బంధం కొనసాగుతుంది. పిల్లవాడి 21వ రోజున నామకరణం చేసి కాళ్లకు నల్లపూసల చాకట్లు, వేళ్లకు ఉంగరాలు, రాగి కడియాలు అలాంటివి ధరింపజేస్తారు. ఈ లోహాలు పిల్లవాడి ఆరోగ్యానికి శ్రీరామరక్ష. కొంచెం పెరిగిన తర్వాత వెండి మొలతాడు, చెవులకు పోగులు, చెవిబాలి ఉండేవి. ఇక ఆడపిల్లలకైతే వయసును బట్టి సొమ్ములు, వాటి డిజైను మారుతుండేవి. ముక్కు చెవులు కుట్టి వాటికి పోగులను, ముక్కు పుడుకులను అలంకరించడం ఆచారంగా ఉండేది. ఈ ఆచారం వెనుక ఆరోగ్య శాస్త్రం కూడా ఇమిడి ఉంది. ముఖ్యంగా ఆడపిల్లల చెవులకు రంధ్రాలు చేసి, గూపకు ఒక రంధ్రం చేసి ఆభరణాలను తొడగడం వలన గర్భకోశ వ్యాధులు రాకుండా ఉండేవని చెప్తారు. తమ జన్మ నక్షత్రాన్ని బట్టి ఉంగరంలో, నవరత్నాల్లో దేనిని ధరించాలో కంసాలి వాళ్లకు బాగా తెలిసి ఉండేది. ముత్యం, పగడం, కెంపులు, నీలాలు, పచ్చలు, వజ్రాలు, గోమేధికాలు, వైడూర్యాలు, వాటి యొక్క సహజత్వాన్ని పసిగట్టే నైపుణ్యం కంసాలి వాళ్ళ సొంతం. లోహశాస్త్రం, శరీర ధర్మశాస్త్రం, జ్యోతిష శాస్త్రంలో నిష్ణాతులైన కంసాళ్ళు సమాజానికి తమవంతు బంగారు మెరుగులు అద్దినారు. అయితే అన్ని వృత్తులకు ఆధునికత ముప్పు ముంచుకొచ్చినట్లే ఫ్యాక్టరీలలో, మిషన్లలో తయారైన రెడీమేడ్ నగలు కంసాలి వృత్తిని కొంత దెబ్బతీసినా వినియోగదారుల నమ్మకం ఇంకా వీరిని వదిలిపోవకపోవడం వలన వారు ఆ వృత్తిని ఇంకా వదలడం లేదు. 4-5 తరాలుగా ఒక కుటుంబానికి ఒకే

0: కుటుంబానికి చెందిన కంసాల్లో నగలు రూపొందిస్తున్నారంటే వారి మధ్య ఉన్న నమ్మకం ఎంత గట్టిదో తెలుస్తుంది కదా. ఇక ఐదవది శిల్పవృత్తి. వృత్తులలోకెల్లా కఠినమైంది, ఓపికను పరీక్షించేది శిల్పవృత్తి. తెలంగాణలో ఉన్న ఒక్క రామప్ప దేవాలయంలో ఉన్న శిల్పాలను పరిశీలిస్తే చాలు, శిల్పుల చాతుర్యం ఓపిక మనకు తెలిసి వస్తుంది. ఒక్క శిల్పాన్ని చెక్కడానికి కొన్ని నెలలు, ఒక్కోసారి సంవత్సరాలు కూడా పడతాయి. ఒక మంచి దేవాలయం నిర్మించాలంటే 10 నుండి 20 సంవత్సరాలు కూడా పట్టేది. శిల్పానికి అవసరమైన శిలను వెతకడంతో మొదలైన శిల్పుల శ్రమ, ఒక గుడిని పూర్తి చేసి అందులో మూల విరాట్టును ప్రతిష్ఠించేదాకా చాలా కఠోరంగా ఉండేది. ఆలయాల నిర్మాణాలలో ఈనాటికి ఊహకు అందని వారి సాంకేతికత వారి వృత్తి గొప్పతనాన్ని చాటుతుంది. రకరకాల శిలలను గుర్తుపట్టే నైపుణ్యం శిల్పులకు మాత్రమే సొంతం. ఆగమశాస్త్ర నియమాల ప్రకారం దేవతామూర్తులను మలిచేటప్పుడు నెలల తరబడి మనసా వాచా కర్మన వారు పవిత్రంగా ఉండి చెక్కేవారు. అంతటి కఠోర నియమాలతో చేసిన మూర్తులు అవడం వల్లనే ఇప్పుడు మనం ఏ మూర్తిని చూసినా భక్తితో తలవంచి నమస్కారం చేయాలనిపించేంత ఉదాత్తంగా, ప్రసన్నంగా మనకు కనిపిస్తాయి. ఇక మూల విరాట్టు కోసం అనేక మూలకాలు, లోహధాతులు కలిసి ఉన్న ప్రత్యేకమైన శిలను ఎంత కష్టపడైనా వెదికి తెచ్చుకునేవారు. దాంతోనే మూల విరాట్టును రూపొందించేవారు. అలాంటి ఔషధ గుణాలు కలిగిన మూల విరాట్టు విగ్రహంపై పంచామృతాలతో అభిషేకం చేసినప్పుడు ఆ పంచామృత తీర్థం ఔషధయుక్తమవుతుంది. ఇంకా దానిలో పచ్చకర్పూరం, పునుగు, జవ్వాదులు కలిపినప్పుడు ఔషధ గుణాలు రెట్టింపవుతాయి. దానినే అకాల మృత్యుహరణం, సర్వపాపహరణం, సర్వవ్యాధి నివారణం, దేవతా పాదోదకం తీర్థం జపే వినియోగం అని మంత్రం చెప్తూ మనకు పోస్తారు. ఎన్నో ఔషధ గుణాలను నింపుకున్న ఆ తీర్థం మంత్రాన్ని సార్థకం చేస్తుంది కదా. శిల్పవృత్తిలో ఉన్నవారికి తమ పూర్వీకుల నుండి లభించిన జ్ఞాన సంపద వలన, సాంకేతిక విజ్ఞానం వలన వారు నిర్మాణ సాంకేతిక అభియంతలు అంటే కన్స్ట్రక్షనల్ టెక్నికల్ ఇంజనీర్స్గా చాలా గౌరవింపబడినారు. అంతేకాకుండా ఆగమశాస్త్ర పారంగతులుగా, గొప్ప సౌందర్య ఆరాధకులుగా చరిత్రలో నిలిచిపోయారు. మన తెలంగాణలోని శిల్ప సంపద ప్రపంచంలోని ఏ ప్రాంత శిల్ప సంపద కన్నా ఒక్కడుగు ముందుకే ఉన్నదని నిపుణులు చెప్తారు. ప్రస్తుతం ఆ వృత్తిలో కొనసాగేవారు అతి తక్కువ.
1: ఇంతవరకు తెలంగాణలో విశ్వబ్రాహ్మణ సమాజ వృత్తులు కథా రచయిత బి మురళీధర్ ప్రసంగం విన్నారు.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శ్రోతలు అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు. మనం రోజు ఎన్నో మాటలు మాట్లాడుతుంటాం కదా, మరి ఆ మాటలకు అర్థాలు, నానర్థాలు, నానుడలను వివరించే చక్కటి కార్యక్రమం మాట సొగసు. మరి ఇయాల్టి మాట సొగసు శీర్షికన సామల రాజవర్ధన్ అందిస్తున్న లఘు ప్రసంగ మాలిక అంశం పాము.
5: ఈరోజు పాము అనే 2 అక్షరాల మాటను గురించి మాట్లాడుకుందాం. గోండి భాషలో పాము అంటే కొట్టు, తన్ను అనే అర్థాలున్నాయి. పాము అంటే రుద్దు అనే అర్థం కూడా ఉన్నది. కానీ ఇక్కడ మనం పాము అంటే సర్పం, భుజంగం, భుజగము, వ్యాళము, అజగరం, అనంతం, శేషుడు, కాకోదరం, కాళం అనే పర్యాయ పదాలున్న పాముని గురించి మాట్లాడుకుందాం. కాకోదరం అంటే గద్ద అని మరో అర్థం కూడా ఉన్నది. చౌడప్ప అనే కవి తన పద్యాల మకుటంలో కాకోదర కుందవరపు కవి చౌడప్ప అని పెట్టుకున్నాడు. పామంటే 10 ఆమడలు పరిగెత్తే మనిషి.

పక్షి పాముని గురించి మాట్లాడుతూ, పామంటే పదక్కల్లా ఓతది, అది దొరుకుతుందా అంటాడు. పాము కనబడితే చంపడానికే ప్రయత్నిస్తాడు. కాని పర్యావరణ పరిరక్షణలో పాములకు భాగస్వామ్యం ఉన్నది కనుక వ్యవసాయదారులకు మిత్ర పురుగులున్నట్లే పాములు కూడా మిత్రులే అని తెలుసుకోడు. దాన్ని భయంతోనే చంపాలనుకుంటాడు. అందుకే పాము పుట్టలోంచి బయటికి వచ్చేటప్పుడు సూర్య నమస్కారం చేస్తూ, నరుని కంట నేను పడొద్దు, నా కంట నరుడు పడొద్దు అని కోరుకుంటుందట. జీవశాస్త్రం ప్రకారం చూస్తే పాములలో చాలా రకాలున్నాయి. కానీ మనకు భయం, తద్వారా భక్తిని కలిగించేది నాగుపాము. ఇది వ్యవహారంలో సంధి కలిసి నాగుంబాము అవుతుంది. జాషువా గారి ప్రకారం పాముకు పాలు, చీమకు పంచదార పెట్టే సంప్రదాయం మనది. అందుకే పామును దేవతను చేసి పూజిస్తాం. కశ్యపుని భార్యలలో వినతకు, గరుత్మంతుడు, కద్రువకు పాములు జన్మించినాయని మనకు మహాభారతం తెలుపుతున్నది. భూమిపై ప్రాచీన కాలం నుండి జీవిస్తున్న చరాచర జీవులలో పాము చాలా ప్రాచీనమైనది. నాగులను పూజించడం కూడా ఆనాటి నుండే ఉన్నది. నాగ అనేది ఒక జాతి కూడా. నాగుబాము కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని చెప్తారు. కానీ దానికి మంత్రాలున్నాయని, ఆ మంత్రం వేసే వాళ్లు ఉంటారని, చనిపోయిన వాళ్లను కూడా లేపగలిగిన శక్తివంతులు ఉండేవారని మహాభారతంలోని జనమేజయుడు చేసిన సర్పయాగం వలన తెలుస్తున్నది. జనమేజయుడు సర్పయాగం చేసిన సందర్భంలో తక్షకుడు తన మిత్రుడైన ఇంద్రుని వద్ద దాక్కున్నాడట. కానైతే పరీక్షిత్తును చంపినవాడు తక్షకుడే. తక్షకుని కోసమే జనమేజయుడు సర్పయాగం చేసినాడు. వచ్చి యజ్ఞకుండంలో పడ్డాయి కాని తక్షకుడు రాలేదు. అతడు ఇంద్రుని సింహాసనాన్ని చుట్టుకొని ఉన్నాడని తెలిసింది. వెంటనే సహేంద్ర తక్షకాయ స్వాహ అన్నారట ఋత్విజులు, ఇంద్రునితో పాటు తక్షకుడు అన్నమాట. ఇంకేం, ఇంద్రుని సింహాసనం కదిలింది. భయపడిపోయిన ఇంద్రుడు తక్షకుణ్ణి విదిలించుకుని తనను, తన సింహాసనాన్ని కాపాడుకున్నాడు. ఆనాటి నుండి మనం చెడ్డవాళ్లతో స్నేహం చేస్తే మనం కూడా చెడ్డవారిగా పోలీస్ స్టేషన్కు వెళ్లవలసి వస్తుందనే సందర్భంలో సహేంద్ర తక్షకాయ స్వాహ అనే సామెత ఉట్టింది. పాములలో ఇచ్చాదారి నాగ్ అని ఉంటాయట. ఇచ్చాదారి అంటే ఆ పాములు తనకిష్టం వచ్చిన రూపాన్ని మార్చుకుంటాయని కథలు ప్రచారంలో ఉన్నాయి. అంతేగాక పాములు పగబడతాయనే కథలు కూడా ఉన్నాయి. కనుక అటువంటి కథలను ఇతివృత్తంగా చేసుకుని ఎన్నో సినిమాలు ఆడి ప్రొడ్యూసర్లకు కనకవర్షం కురిపించాయి. నాగుంబాముల్లో నల్లనాగు, గోధుమ రంగు నాగుతో పాటు అరుదుగా తెల్లని పాము కూడా ఉంటుందట. లల్లాదేవి అని కలం పేరు పెట్టుకున్న ఒక రచయిత శ్వేతనాగు అని ఒక నవల కూడా రాసినాడు. ఇక మన దేవతల్లో శివుడైతే నాగాభరణుడు, నాగభూషణుడు అని స్తుతింపబడతాడు. అతని వద్ద చాలా పెంపుడు పాములుంటాయి. ముంజేతి కంకణాల రూపంలో, దండగడియాల రూపంలో, కంఠాభరణ రూపంలో పాములే పాములు. ఇక విష్ణువైతే ఏకంగా పాము మీదనే పడుకుంటాడు. ఆ పాము పెద్ద పాము, దానికి 7 పడగలుంటాయి. పాముకున్న పర్యాయ పదాల్లో అనంతుడు కూడా ఒకటున్నది కనుక విష్ణువును అనంతశయనుడు అన్నారు. అనంతుని మీద శయనించేవాడు అనమాట. శేషుడంటే కూడా పామే కనుక విష్ణువును శేషశయనుడు అని కూడా అంటారు. అంతేగాక మన భూమిని కూడా ఆదిశేషుడు మోస్తూ ఉన్నాడట. అంటే సముద్రంలో మునిగిపోకుండా భూగోళాన్ని పైకెత్తి ఉంచుతాడట. అప్పారావు గారి ప్రసిద్ధ గీతం కూడా ఒకటున్నది. తెలంగాణలో ఈ పండగ ఉండదు. శ్రావణ పంచమి నాడు నాగుల పంచమి అని చేసి పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకుంటారు. ఇది మరాఠీ సంప్రదాయం. పెద్ద పెద్ద చెట్లకు ఉయ్యాలలు కట్టి ఊగడం కూడా అందులో భాగమే. ఆ రోజు అక్క చెల్లెళ్ళు తమ అన్నదమ్ములకు కండ్లు గడుగుడు అనే ఒక పండుగ చేసుకుంటారు. తమ సోదరులు దీర్ఘాయుష్మంతులు కావాలని ఆడబడుచులు కోరుకొని కళ్ళు గడుగుతారు అన్నమాట. అన్నదమ్ములు కూడా వారికి ఏవో కానుకలిస్తారు. నాగుల పంచమి నాడు పుట్టలో పాలు పొయ్యడమేగాక అక్కడ జొన్న పేలాలు, కంది, శనగ పుట్నాలు కూడా పోస్తారు. నాగుల పంచమి నాడు పుట్టలో పాలు పొయ్యడమేగాక అక్కడ జొన్న పేలాలు, కంది, శనగ పుట్నాలు కూడా పోస్తారు. మళ్లీ వాటిని దాచి ఉంచుకొని తర్వాత వచ్చే వినాయక చవితి నాడు వాటిని, అంటే ఆ పుట్టమీది పేలాలను, పుట్నాలను ప్రసాదమని తింటారు. అట్లా తింటే వినాయక చవితి నాడు చంద్రదర్శన దోషం పరిహరింపబడుతుందని నమ్ముతారు.
నాగుల మీదున్న భక్తితో కొందరు

0: నాగుల పేర్లు పెట్టుకోవడం కూడా చూస్తుంటాం. నాగన్న, నాగమ్మ, నాగరెడ్డి, నాగోరావు, ఇంకా కొంచెం చదువుకున్న వాళ్ళైతే నాగేశ్వరరావు, నాగేశ్వరి అని, ఇంకాస్త ఆధునిక భావాలున్న వాళ్ళు దీర్ఘం తీసేసి నగేష్ అని పెట్టుకుని పాపం పామనుకుంటారు. దీర్ఘం తీసేసరికి నగమంటే పర్వతమై నగేష్ అంటే పర్వతశ్రేష్ఠుడనే అర్థం ఏర్పడుతుంది. తెలంగాణలో వినాయక పూజ చేసినాడు పప్పు వండరు, పొట్లకాయ కూర నిషేధం. ఎందుకంటే పొట్లకాయను కోస్తే పామును కోసినట్టుగా భావించి అది దోషమనుకుంటారు. వినాయకునికి కూడా నాగబంధముంటుంది, అంటే నడుముకు నాగుపామును జుట్టుకుంటాడు. శివకుమారుడే అయిన మరో దేవుడు సుబ్రహ్మణ్యస్వామిని కూడా నాగదేవతగానే భావించి పూజిస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి అని ఒక షష్ఠి నాడు పండగ చేస్తారు. ఇక నాగుల గురించి చాలా సామెతలే ఉన్నాయి. అందులో కొన్ని, పట్నమంటే పాముకు, విడవమంటే కప్పకు కోపం. ఈ సామెత, ఇద్దరూ మనకు కావలసిన వాళ్లయ్యుండి ఎటువైపు చెప్పాలో, ఎటువైపు న్యాయం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో వాడే సామెత పట్టమంటే పాముకు, విడవమంటే కప్పకు కోపం. మరొకటి, పాముకు పాలు పోసినట్లు. అంటే మనం మేలు చేసినప్పటికీ కూడా మనకు కీడు చేసేవాళ్లుంటే అటువంటి వాళ్లను పాముకు పాలు పోసినట్లు అని సామెత వాడతాం. చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలట. పాము చిన్నదైనా దాని విషం పెద్దది కాబట్టి దూరం నుంచి కొట్టవలసి వస్తుంది, కాబట్టి పెద్ద కర్ర ఉండాలి. అంటే చిన్న పనైనా పెద్ద ప్లాన్తో చేయాలన్నమాట. పాము చావకుండా కర్ర విరగకుండా మాట్లాడేవాళ్లు కొందరుంటారు. అంటే ఏది పూర్తిగా కానివ్వరు, అటువంటి వాళ్లను గురించి మాట్లాడతాం. పాము పడగ కింద కప్ప వసించినట్లు అనొక పద్యపాదముంది. అంటే మనం దుర్మార్గుల వద్ద పనిచేయవలసి వచ్చినప్పుడు పాము పడగ కింద కప్ప ఉన్నప్పుడు ఎప్పుడో ఏ సందర్భంలోనో ఆ పాము కప్పను మింగివేయవచ్చు. ఇంకొకటి, పాము పగ అంటే పాము పగబడుతుంది అని సామెత. పాము పగబడుతుందట. అట్లాగే ఎవరైనా మనుషులని కూడా మనం ఆడు పాము పగబట్టినట్టు ఆంతోని పెట్టుకోవద్దు అని అంటారు. తల నుండు విషము పనికిని వెలయంగా తోక నుండు వృచ్చికమునకున్ తలతోక ఎనక నుండును కలునకు నిలువెల్ల విషము కదరా సుమతి అని సుమతి శతకం చెప్తున్నది. పాముకు పాపం తలలోనే విషం ఉంటుంది. ఆ విషాన్ని తీసేస్తే పాము ఏమీ చెయ్యదు. చైనా వాళ్లు పాములను తింటారు కూడా. కానీ వృచ్చికానికి, తేలుకు తోకలో ఉంటుంది, పాముకు తలలో ఉంటుంది, కానీ మనిషికి మాత్రం నిలువెల్లా విషమే అని సుమతి శతకకర్త ఎంతో చక్కగా వివరించినాడు. పాము అని, పాముల అని ఇంటి పేర్లున్న వాళ్ళున్నారు. పాముల పర్తి అని మరో ఇంటి పేరు అని మన వాళ్లు భావిస్తారు. తప్పనిసరిగా పామును చంపవలసి వస్తే దాని నోట్లో రాగి పైస పెట్టి దహనం చేస్తారు. నాగుపాముని కొట్టినప్పుడు ఆ పాము పడగను భూమికేసి కొట్టి మరణిస్తుందట. అట్లా జరిగితే ఆ పామును చంపిన హంతకుని వంశం నశించిపోతుందని నమ్ముతారు. ఇవన్నీ జన వ్యవహారంలో ఉన్న విషయాలు. నమ్మడం నమ్మకపోవడం వారి వారి ఇష్టం.
1: ఇంతవరకు మాట సొగసు శీర్షికన శ్యామల రాజవర్ధన్ అందించిన లఘు ప్రసంగ మాలికలో అంశం పాము గురించి విన్నారు. శ్రోతలు, మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాలను ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్లీ మళ్లీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు, ఇంతటితో అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. రేపటి అంబటాల సంగతులు కార్యక్రమం

0: by President Ramchandra Podel in Kathmandu. IMD issues red alert for very heavy rainfall in Jharkhand today. And Ayush Shetty stuns world number one and defending champion Shi Yu Qi in first round of men's singles at BWF Badminton World Championships in New Delhi. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి కల్లుకుండల భాగవతం కథ వింటారు. ఈ కథ రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్. ఈ కార్యక్రమం వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా కథనం కార్యక్రమంలో ఇప్పుడు విందాం మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి కల్లుకుండల భాగవతం కథ. ఈ కథ రచన పఠనం పెద్దింటి అశోక్ కుమార్.
5: ఇక పని ఉన్నప్పుడు పని మీద ఓడు, పని లేనప్పుడు గిట్లే నాటకాలు ఆడు. ఇగో ఇట్లా నడుస్తుంది మా మేళ్ళం కథ. ఇగోసారి ఏమైందంటే కల్లుకుండల భాగవతం అయింది. కళ్ళు అంటే తెలుసు కదా, అసలు కళ్ళు దాగానే మనిషి ఉంటారా? కళ్ళు అనగానే పానం వస్తుంది. మా వాళ్ళకు కూడా కళ్ళంటే పుట్టెడు పానం. మా మేళ్ళంలో మొత్తం మంది కళ్ళు తాగుతారు. ఇక మా ఊళ్ళో ఆకుల నారాగౌడ్ అంటే పెద్ద మనిషే కదా, పేరు చెప్తేనే ఆడలు. వెనకట మస్తు నాటకాలు ఆడిండట. ఏ పంచాయతీ జరిగినా ఆయనను పిలుచుకుంటారు. నారాగౌడ్ ఉన్నాడంటే వాళ్ళ మాట నెగ్గినట్టే అనుకో. ఒక్కనాడు ఈత షెట్టి ఎక్కింది లేదు, కళ్ళు లొట్టి మోసింది లేదు, కానీ మావులా మొత్తం ఆయన మాట మీదనే నడుతుంది. ఇక అది దీపావళికి అటు ఇటు కాలం, పనేం లేదు. ఇంకో 4 రోజులైతే కోతలు పడతారు. ఈ మధ్య మేము నాటకం వేయక 2 నెలలు దాటింది. ఇప్పుడు కొద్దిగా పని తీర్పాటం దొరికింది. మా కొండయ్య మామ తెలుసు కదా, ఇక ఉన్న జాగాలు ఉండడు, తిండి లేకున్నా సరే కానీ నాటకం ఉండాలంటాడు కదా. నారగౌడు కొడుకు పెళ్లి చేస్తుంటే ఇంత పెద్ద గౌడు కొడుకు లగ్గానికి ఒక్క ఆట ఆడియవా అని అడిగిండట. ఆడుండ్రి వద్దంటున్నానా, పైసలు మాత్రమియ్యా, మీరు తాగినంత కళ్ళు వస్తా అన్నాడట నారగౌడు. ఏ మేకప్ సామాన్లు పట్టుకెత్తాయా గౌడా, ఏం లేదన్నా 100-110 రూపాయలు కావాలి, అంతమందమైనయి అన్నాడట మా మామ. ఇక నారగౌడు సరేనని ఒప్పుకున్నాడట. మరువెండి నాడు ఇంటి ముందే స్టేజ్ వెయ్యాలన్నాడట, లక్ష్మణ పరిణయం వేయాలన్నాడట. ఆట పేరు కూడా ఆయన్నే చెప్పి ఇయ్యని ఇయ్యకపోని నాటకం ఆడాలని కొండయ్య మామ కోరిక. ఆయన ఏం మనిషో గానీ వరుసగా 2 వారం రోజులు ఆడమన్నా ఆడతాడు, నాటకాలంటే అంత షోకు మామకు. ఇక లక్ష్మణ పరిణయం ఆటను మేము ఎప్పుడో నేర్చినాం. మా కొండయ్య మామ విశ్వామిత్రుడు, మా దాసు చిన్నయన జనక మహారాజు, లక్ష్మణుడేమో గడ్డమీది రాములు, ఊర్మిళ్ళనేమో పోశెట్టి. నారగౌడు చెప్పిన మాట అందరికి చెప్పిండు మా కొండయ్య మామ. 1000 రూపాయలిచ్చినా జరగని పని కళ్ళుకుండతో జరుగుతుంది, ఎరికే కదా.

కడుపు నిండా కళ్ళు ఊతాడనగానే మా వాళ్ళంతా సంబురపడ్డారు. ఏ ఎత్తామంటే ఎత్తామన్నారు. ఇక చూడు ఈ ముచ్చడం మా పంతులు తెలిసింది. నీ అవ్వ మీరేం మనుషులు ఉన్నారు, కళ్ళుకుండలకు ఆటలు ఆడతారా? వట్టి కడుపు గుత్తోళ్ళు ఉన్నారు, మళ్ళా మాట్లాడితే చూడు అని ఆశపడ్డాడు. ఆట వద్దే వద్దన్నాడు. మేము వింటామా, కళ్ళును వట్టిగా ఒడగొట్టుకుంటామా? ఏ పంతులు మాటిచ్చినాం కదా, నారగౌడు అందరితో చెప్పుకుంటుండు పెళ్లి ముచ్చట్నాయ్, మాటిచ్చినాక ఊకుంటే ఏమంటాడు, ఏ ఆడాలే అని అన్నాం. ఇక అయితే మీ ఇష్టం, మీరు ఆడుకోనరి కళ్ళు తాగునరి ఏమైనా చేసుకోరి, నేనైతే రాను అన్నాడు పంతులు. ఏ నేను రాకుంటే రాకపోతే అని మేము అనుకున్నాం. అన్నట్టుగానే మరువెండ్లి నాడు అందరం కలిసి ఆట మోగించినాం. మోగించే ముందే నారగవనికి చెప్పినాం కళ్ళైతే మంచిగా ఉండాలని. పంతులు రానన్నాడు కదా, ఇక ఆ పుస్తకం నాకిచ్చారు, తప్పిపోయిన పాటను అందియమన్నారు. నా దానిలో శత్రుఘ్ని నేషం, ఆఖరుకు రెండే రెండు పాటలు ఉంటాయి గంతే. చెప్పినట్టుగానే పాపం నారగౌడు పామి సమస్వంటి కళ్ళును నాలుగు కుండలు పంపిండు. కుండలను ఘర్షలగడ్డకు మా ఎడ్ల కొట్టంలో పెట్టుకున్నాం. మొదలు కళ్ళు తాగినాకనే ఆడదామని కొందరు అన్నారు. యోట్ తాగినాక ఎట్లా ఆడతావురా, నిద్ర రాదా, పానం చోలు కదా, ఆట ఆడినాక అందరం కూసుండి తాగుతాం అని గదిరాయించిండు మా కొండయ్య మావ. అందరు సరేనన్నారు. మా ఎడ్ల కొట్టం నారగౌని ఇంటికి దగ్గరలోనే ఉంది. ఇంటి ముందు సందులోంచి గుట్టెక్కి దిగితే చక్కగా ఎడ్ల కొట్టంలకే. అందరం మేకం మీద కూసున్నాం. లక్ష్మణుని ఏషమేసే రాములున్నాడు కదా, ఉరిమిల ఏషమేసే పోషెట్టి ఉన్నాడు కదా, వీళ్ళిద్దరు ఒక్క దగ్గర కూసున్నారు. అరే మామ, ఆట పూర్తయ్యేదాకా మన ఏషాలు ఉండాలి, మిగిలినోళ్ళు ఆఖరిదాకా ఉండరు. మధ్యలోనే వాళ్ళ పాత్రలు అయిపోతాయి కదా, వాళ్ళు ఏషాలు ఇప్పేస్తారు కదా, ఏషాలు ఇప్పేసినాక మనం వచ్చేదాకా ఇక్కడనే ఉంటారా, మెల్లగా వాళ్ళు కళ్ళుకుండల కాడికోతారు, మనం పోయే వరకు మొత్తం ఖాళీ చేస్తారు, అందుకే మనం ఇప్పుడే రెండు సాకలు తాగేద్దాంపా అని మెల్లగా రాములు అన్నాడు. నారగౌడు కళ్ళుకుండలు తెచ్చి నుంచి వాని మనసంతా కుండల మీదనే ఉంది. అవునరా అల్లుడా, నిజమే, ఒకవేళ గిన్నెడో గిలాసడో ఉంచినా అర్ధరాత్రి దాడుతుంది కదా, కళ్ళు పులిపెక్కుతుంది, రుషే ఉండదు, గప్పుడేం తాగుతాం, తాగితే ఇప్పుడే తాగాలే అన్నాడు పోషెట్టి. మేకప్ వేసుకున్నోళ్ళు వేసుకున్నట్టే వాళ్ళిద్దరు వెనుక నుండి ఎవ్వలకి చెప్పకుండా ఎవ్వరు చూడకుండా వెనుకకే జారుకున్నారు. ఎవలాగంలో వాళ్ళున్నారు, వీళ్ళని ఎవరు చూస్తారు, కళ్ళు మూసి తెరిచే వారికి ఇద్దరు మాయమయ్యారు. మా పంతులే ఉంటే ఆట అయిపోయే వరకు ఎవరిని కదిలేనిచ్చేవాడు కాదు. నేను ఇదంతా చూస్తూనే ఉన్నా, కానీ కళ్ళు దాగిపోతున్నారని నాకేం తెలుసు, ఒంటేలుకో నీళ్లు దాగనో బీడి దాగనో పోతుండ్రా అనుకున్నా. నడివులే కాబట్టి జనం పట్టు జాలలేదు, ఊరంతా అచ్చి కూసున్నారు. చలివెడుతున్నా దుప్పట్లు కప్పుకొని వచ్చారు. చాలామందికి కూసుండా జాగ దొరకలేదు, అందరు దూరం నిలబడ్డారు. కొందరైతే పాత గోడలెక్కి కూసున్నారు. ఇక ఏషాలేసుడు పూర్తయింది. ఆట మొదలు పెడదామని పోషెట్టి రాములు కొరకు చూశారు, ఎందుకంటే వాళ్లే మేటేసే కాళ్ళు కదా, వాళ్ళు ఎక్కడ కనవాళ్లే, కొండేమా ఆగని చెప్పరాదు, అరే ఇవారు దాకుంటుంది గాడిద కొడుకులు ఎటువైరి అనుకుంటా స్టేజ్ చుట్టూ తిరుగుతుండు, అందరినీ అడుగుతుండు. మేటేశాలు వాళ్లే కదా, ఎక్కడ కనబడలేదు. చూసి చూసి వాళ్ళ ఇండ్లకు పోయి చూశారు, అక్కడ లేరు. అందరూ ఆగంలో పడ్డారు, మనిషికో దిక్కు దేవులాడుతుండ్రు. చూడంగా చూడంగా వాళ్ళిద్దరూ సొలుక్కుంటా సొలుక్కుంటా స్టేజీ దగ్గరికి వచ్చారు. కళ్ళు వాసన గుప్పు మంది. వీళ్ళని చూసినాక కళ్ళు దాగి వచ్చిండ్రని అందరికీ అర్థమైపోయింది. ఆఖరినచ్చే ఏషగాళ్ళు ఉంటారు కదా, ఇంకేషమేయలేదు వాళ్ళు. వాళ్ళు వీళ్ళని చూడంగానే అబ్బర కొడుక కళ్ళు దాగిర్రా, ఇక మనకు ఉంచర్రా అనుకున్నారు. సూపులతోనే బదులుకున్నారు, పోదామా అంటే పోదాం అనుకున్నారు. అందరూ గుంపు లెక్క పోతే అనుమానం వస్తుందని ఒకరినొకళ్ళు మా దొడ్డి దిక్కు దారి పట్టిర్రు. ఇంకా కొంతమంది పోతున్న సంగతి ఏషమేసుకున్నోళ్ళకి తెలియదు. వాళ్ళు రాముల్ని పోషెట్ని తిడుతుండ్రు, ఇప్పుడే జొలుగుతుండ్రు, పాటడు ఎట్లా వాడతారు, అసలు మీరు ఎట్లా ఆడతారు, ఇదేం కథ అని వాళ్ళని తిడుతుండ్రు. వాళ్ళు మాత్రం తాగిన తిక్క మీద ఉన్నారు, మాకు పాట పాడరాదంటావా, మేము పాడనే పాడం పో, ఇక ఏం చేసుకుంటారో చేసుకోపోరు అని అయితే ఇద్దరు మలసుకప్ప అన్నారు. ఎంతకులేవ్వరు, ఎంత బతిలాడినా అయినారు. అప్పటికి రాత్రి పొద్దు పోయింది, జనాలేమో బొబ్బ పెడుతుండ్రు, ఏమయ్యారు ఆడున్నారు, ఇంకెప్పుడు ఆడతారు అంటున్నారు. లోపల సంగతి వాళ్ళకేం తెలుసు, కళ్ళు దాగి వీళ్ళు అన్నారు, వీళ్ళని వాళ్ళు లేపుతుండ్రు. మా కొండయ్య

0: జారుకున్నారు. అరేని అమ్మా, మా కొండయ్యమ్మ బాగా ఆలోచించిండు. నారగౌడు మంచి మనిషి కాదు. ఈరోజు ఎట్లయినా ఆట సాగది. ఈ విషయం తెలితే నారగౌడు తన్నినా దంతడు. ఇక కనబడద్దు అనుకున్నాడు. యానంగనం మెల్లే బయటపడ్డాడు. పోతూ పోతూ నాకు కూడా, అరే పోడా, ఈడుంటిమాట బతకరు, పొట్టు పొట్టు దంతరు నడు అని సైగ చేసిండు. ఏం జరుగుతుందో చూద్దామని నేను మందిలకెళ్ళి నడుచుకుంటా వెనుక కచ్చి కూసున్నా. బయటనేమో జనం కీకెలు బొబ్బలు. ఏమాయరు, ఆడరేందిరు, లోపలేం చేస్తుర్రు, ఆట లేదురు, పాట లేదురు అని ఒరుగుతున్నారు. లోపల ఎవరు ఉన్నారు? ఉన్నోళ్ళంతా కల్లుకుండల కాడున్నారు. ఆట ఆడతలేరన్న ముచ్చట ఇక మెల్లగా నారగవనికి తెలిసింది. కట్టె అందుకున్నాడు. చక్కగా మా కుట్టం కాడిపోయిండు. ఆయన కల్లుకుండలు పెట్టింది తెలుసు కదా. ఇక అక్కడ అందరు వేషాల మీదనే లొట్టి ముంగడ కూర్చున్నారు. తాగింది నెత్తికెక్కినట్టుంది. ఇక్కడ ఆడే భాగవతం అక్కడనే ఆడుతున్నారు. పాటలు పాడుతుండ్రు, రాగాలు తీస్తారు. ఓరి నీ అవ్వ, ఒరేయ్, ఆట ఆడదామని ఇక్కడ దాక్కుంటా కూర్చుంటారా నీ తల్లి అని కట్టె మర్రేసి ఒక్కొక్క ఉత్తుకుడు ఉత్తికిండు. ఇక చెట్టుకొక్కడు పుట్టకొక్కడు ఉరికినరట. ఇక్కడ రాములు గడికోసారి లేచుకుంటా, లక్ష్మణస్వామి నివచితి అంటూ తబలాలు కొడుతుండట. ఊర్మిళ్ళనేమో ఇంకా నిద్రలేవేందే అని లేపుతుండట. వాడు నిద్రల్నే, ఎవడెవరా నీచుడ, నా భర్తాలుడు గనుక చూస్తే నీ శిరస్సు ఖండిస్తాడు అని మళ్ళా స్టేజి మీదనే మలసకపంటుండట. జనంలా ఎవలకో కోపం వచ్చింది. స్టేజ్ వెనుక కచ్చి చూసిర్రు. రాములు పోసేటి ఇద్దరే కనబడ్డారు. రాములు లేవట్టి పెంటలు ఎత్తేసిర్రు. వానికి పెయ్య అంత పెండనే. తీటకొలికే తెచ్చి పోసేటి కాళ్ళకు చేతులకు పూసిర్రు. వాడు మొత్తం గీకుడు గోకుడు. ఒకడు పెట్రమాక్స్ లైట్ వాళ్ళు కొట్టిండు, ఒకడు శాంద్రి గూలగొట్టిండు. జనమంతా తిట్టుకుంటే ఇళ్ళకు పోయారు. అమ్మ, కల్లుకుండలు చూసినాక వాళ్ళ పానం ఆగుతాదిరా. ఈ నారగవంది తప్పు కాదు. రేపు పొద్దున పోయినుండే, లేదంటే మలోనాడు పోయినుండే, ఈ నాటకం ఆడినాడే పోతే వాళ్ళు ఊకుంటారా అని జనమంతా నారగవుని తిట్టును మొదలుపెట్టిరట. నారగౌడు కొండయమామని తిట్టుడే కాదు, వచ్చిన చుట్టాల ముంగడ ఇజ్జదీత్వి అని మాకు తలగొట్టేసినట్టు అయింది. తెల్లారి అందరం బాధపడ్డాం. అట్లా చేసేది కాకుండా అనుకున్నాం. రాములు, పోశెట్టి, వీడేనంటే వీడేనని ఒకరినొకరు తిట్టుకున్నారు. రెండు రోజులల్లా అదే నాటకాన్ని నారగవుని పేరు మీద కసిరికాడ బ్రహ్మాండంగా ఆడి అందరినీ మెప్పించినాం. మొట్టమొదటిసారి కొండయ్య మామ మాటను దాటినందుకు మామ మనసు నొచ్చుకున్నాడు. పంతులు కూడా మస్తు బాధపడ్డాడు. ఇంకోసారి కల్లుకుండలకు ఆశపడి భాగవతం ఆడద్దని అందరినీ ఒట్టు పెట్టించుకున్నాడు.
1: ఇంతవరకు కథనం కార్యక్రమంలో మా ఊరి భాగవతం కథల సంపుటి నుండి కల్లుకుండల భాగవతం కథ విన్నారు. ఈ కథ రచనా పఠనం పెద్దింటి అశోక్ కుమార్. రేపు పొద్దుగల 8:30 ప్రసారమయ్యే నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 63వ భాగం చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి, రచన గోపరాజు నారాయణరావు.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సింగిడి సినిమా పాటల హరివిల్లు. ఒక సినిమా చూస్తున్నప్పుడు మనలో ఎన్నో హావభావాలు కనబడతాయి. ఆ సినిమాల్లోని పాటలు మనలో తెలియని భావాలను కలిగిస్తాయి కదా. మరి సినిమా మనదాకా చేరకముందే పాట ప్రేక్షకులను అలరిస్తుంది. అలాంటి మధురమైన ఎన్నో పాటలు, ఎన్నో రాగాలు, ఎందరో గాయని గాయకుల పాటలు వినిపించే కార్యక్రమమే మన సింగిడి. సింగిడి కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలను వినాలి అనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 అనే కోడ్ని జత చేసి 29508 మరొక నంబర్ 2300081. మరి సింగడి కార్యక్రమంలో ముందుగా విందా.

శ్రోతలు ఫోన్ ద్వారానే కాకుండా మీరు ఉత్తరాల ద్వారా కూడా పాటలను కోరవచ్చు. ఆ పాటలని ప్రొద్దున 8:40 ప్రసారమయ్యే సింగిడి కార్యక్రమంలో, సాయంత్రం 5 ప్రసారమయ్యే మాట చెప్పుండ్రి పాటయినుండ్రి కార్యక్రమంలో మేము చదివి మీరు కోరిన పాటలను వినిపిస్తాం. మీరు ఉత్తరాలు పంపాల్సిన మా చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్, స్టేషన్ డైరెక్టర్ విద్యానగర్, 50

4001. ఇప్పుడైతే ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు. నిజామాబాద్ జిల్లా జనకంపేట ఎడపల్లి గ్రామం నుంచి చిలుక నారాయణ, అనసూయ, యమున వీళ్ళు త్రిశూలం సినిమా నుంచి రాయిని ఆడది చేసిన రాముడివ అనే పాటను కోరిండ్రు. మరి వారు అడిగిన పాట వస్తుంది, విందాం.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% ఎల్టీవీ తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం కేంద్రం ద్వారా ప్రసారమవుతున్న సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలను వింటున్నారు. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలను వినాలి అనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 అనే కోడ్ని జత చేసి 295081, మరొక నంబర్ 230081. సింగిడి కార్యక్రమంలో ఇప్పుడు విందాం పెళ్లి సినిమా కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట.

ఏ కాలంలో పండ్లు ఆ కాలంలో తినాలి అంటారు పెద్దలు. వానాకాలం ఎన్నో అంటువ్యాధులకు, సీజనల్ వ్యాధులకు పుట్టినిల్లు. ఈ వానాకాలంలో వ్యాధుల నుండి కాపాడుకోవాలి అంటే మన శరీరంలో రోగనిరోధక శక్తి పెంచుకోవాలి. ఈ రోగనిరోధక శక్తి సి విటమిన్ ఉండే పండ్లలో పుష్కలంగా ఉంటుంది. ఈ వానాకాలంలో దొరికే కాయ వాక్కాయ. చూడడానికి ద్రాక్ష పండులాగా ముదురు ఎరుపు రంగులో ఉండే వాక్కాయ కేవలం వానాకాలంలోనే దొరుకుతుంది. దీనిలో ఫైబర్, సి విటమిన్, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఈ వాక్కాయతో వాక్కాయ పప్పు, వాక్కాయ పచ్చడి, పులిహోర లాంటివి వండుకోవచ్చు. ఆస్తమా చికిత్స నుండి చర్మ వ్యాధుల వరకు వాక్కాయ శరీరానికి చాలా ప్రయోజనాలు కలిగిస్తుంది. ఈ పండ్లు తినడం వలన మూత్రపిండాలలో రాళ్లను కరిగించి మూత్రనాళాలను శుభ్రపరుస్తాయి. మధుమేహం అంటే షుగర్ నివారించే ఔషధ గుణాలు ఈ వాక్కాయలో ఎక్కువగా ఉంటాయి. కలివేకాయ, ఒగ్గాయ, సీమ కలివికాయ అని వివిధ ప్రాంతాల వారు వివిధ పేర్లతో పిలుస్తారు. మరి ఈ వానాకాలంలో వాక్కాయ మార్కెట్లో మస్తు దొరుకుతుంది. తినుడు యాది మరకుండ్రీ.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్డీవీతో మనకురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
3: శ్రోతలు, సింగడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. సింగడి కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినాలి అనుకుంటే 0872 అనే కోడ్ని జత చేసి 2950081 మరొక నంబర్ 2300081 నంబర్లకి ఫోన్ చేయండి.

ఇది మీ మా మనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని వింటున్నారు. భారత స్వాతంత్ర్య సమరయోధురాలు, దౌత్యవేత్త మరియు రాజకీయవేత్త అయిన విజయలక్ష్మి పండిత్ జయంతి ఇయ్యాల మోతీలాల్ నెహ్రూ కుమార్తె ఈమె. ఈమె 1953 నుంచి 1954 వరకు ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి 8వ అధ్యక్షురాలిగా పనిచేసింది. అయితే ఈ పదవికి నియమితులైన మొదటి మహిళ మరియు ఏకైక భారతీయురాలు ఈమె. ఇంకా 1962 నుంచి 1964 వరకు మహారాష్ట్రకు 3వ గవర్నర్గా కూడా పనిచేసింది. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో విజయలక్ష్మి పాల్గొన్నందుకు అనేకసార్లు జైలుకు వెళ్ళింది. భారతదేశ స్వాతంత్ర్యం తర్వాత సోవియట్ యూనియన్, యునైటెడ్ స్టేట్స్ మరియు ఐక్యరాజ్య సమితికి భారతదేశ రాయబారిగా పనిచేసిన తర్వాత ఈమె భారతదేశపు అత్యంత ముఖ్యమైన దౌత్యవేత్తగా లండన్కు పంపబడ్డారు. 1944 తన భర్త మరణం తర్వాత ఆమె హిందూ వితంతుల కోసం భారత వారసత్వ చట్టాలను అనుభవించడమే కాకుండా ఈ చట్టాలలో మార్పుల కోసం అఖిల భారత మహిళా సదస్సులో ప్రచారం చేసింది.

శ్రోతలు, తెలుగు సినీ పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన భారతీయ చలనచిత్ర నిర్మాత కాకిత జయకృష్ణ జయంతి ఇయ్యాళ్ళ. మొదట మేకప్ ఆర్టిస్ట్గా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈయన కృష్ణంరాజు విజయశాంతలకు పర్సనల్ మేకప్ ఆర్టిస్ట్గా పనిచేశారు. మన ఊరి పాండవులు నిర్మించిన ఈయనకు ఈ సినిమా బాగా ప్రసిద్ధి చెందడమే కాకుండా ఉత్తమ చిత్రంగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకుంది. సీతారాములు, కృష్ణార్జునులు, మంత్రిగారి వియ్యంకుడు, భక్త కన్నప్ప, అమరదీపం, సీతమ్మ పెళ్లి ఇలా ఎన్నో సినిమాలకు నిర్మాతగా పనిచేశారు. ముద్దు ఆర్ట్స్ మూవీస్, ఇంకా జయకృష్ణ మూవీస్ వంటి నిర్మాణ సంస్థలను స్థాపించాడు. జయకృష్ణ 2016 మార్చి 29న మరణించాడు.

0: శ్రోతలు మనతోటి మాట్లాడడానికి ఇప్పుడు ఒక శ్రోత లైన్లో ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే నమస్తే.
0: మీ పేరు
1: అశోక్ భీమ్సరి.
0: ఏం చేస్తుంటారు అశోక్?
1: ఫోటోగ్రఫీ.
0: ఏంటి?
1: ఫోటోగ్రఫీ. ఫోటోగ్రఫీ.
0: ఫోటోగ్రఫీ చేస్తారు. ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు?
1: గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం.
0: అంటే ఇప్పుడు అంటే వాటి పెళ్ళిళ్ళు సీజన్ ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు అవి చేస్తారు, తర్వాత ఖాళీ టైంలో ఎక్కడ అంటే ఎక్కడ సీనరీస్ మీరు ఫొటోస్ తీసుకుంటారు?
1: బయట లొకేషన్ తీసుకుంటాం.
0: అంటే మీకు బాగా నచ్చిన ఫోటో ఏది? మీరు తీసిన ఫోటోలల్లో
1: బాగా నచ్చిందా?
0: ఏది
1: పిల్లలు తీసినా బాగా
0: నచ్చిందా? ఆహా, ఫస్ట్ ఫోటో తీసినప్పుడు ఏం ఫోటో తీసిండ్రు? అంటే ఏమన్నా చేతులు వణకడము, అప్పుడు అంటే ఆ కాలంలో ఇట్లా కెమెరా తోటి క్లిక్ వేసాడు, రీల్స్ ఉండే కదా.
1: రీల్స్ కెమెరా అప్పుడు డార్క్ రూమ్ ఉంటుండే, డెవలప్మెంట్ చేస్తుంటే స్టార్టింగ్ బ్లాక్ అండ్ వైట్ తీస్తుంటే అప్పుడు.
0: అవును, ఏ ఫోటో తీసిండ్రు, ఎవరిది తీసిండ్రు?
1: బాగా ఇయర్స్ అయిపోయింది బస్లే అంతా.
0: ఇప్పుడు కొంచెము వర్షాకాలం ఎక్కువ తీసుకుంటారు కావచ్చు కదా ఫోటోలు, వర్షాకాలం చలికాలం.
1: వర్షాకాలం బాగా ఎక్కువ తీస్తాం.
0: అంటే మీరు ఒక్కరే వెళ్తారా, ఇంకా మీతో పాటు ఎవరినన్నా తీసుకెళ్తారా? ఈ వర్షాకాలంలో మరి చలికాలంలో గానీ ఎక్కువ ఏ ఫోటోలు తీయడానికి ఇష్టపడతారు మీరు? అంటే వాటర్ ఫాల్స్ లేకుంటే ప్రకృతి, చెట్లు గానీ, పక్షులు గానీ, ఇట్లా దేన్ని ఇష్టపడతారు? వాటర్ ఫాల్స్ కదా. సరే, మరి మంచిగా మాట్లాడినరు. ఏ పాట వినిపిస్తారు మా శ్రోతలకి? మీకు మంచి ఫోటోగ్రాఫర్ కనుక మంచి ప్రకృతికి సంబంధించిన పాటను కోరినరు. సరేనండి, మీరు అడిగిన పాట వస్తుంది, విందామా మరి?
1: ఓకే మేడం.
0: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: శ్రోతలు మనతో మాట్లాడడానికి. ఇప్పుడు మరొక శ్రోత లైన్ లో ఉన్నారు. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు కాదర్ పాషా మేడం, నెల్లూరు నుంచి టైలరింగ్ చేస్తాను మేడం.
0: ఎలా ఉన్నారు కాదర్ పాషా గారు?
1: బాగున్నాను మేడం, వర్క్ కూడా బాగుంది దేవుడి దయ వల్ల.
0: ఎట్లున్నాయి మీ సైడ్ వర్షాలు?
1: లేవు మేడం, అసలు వర్షాలే పడటం లేదు మేడం.
0: మీకు అక్కడ నెల్లూరు అంటే సముద్రం ఉంటది కావచ్చు కదా?
1: ఉంది ఉంది, కోడూరు చాలా, చుట్టుపక్కల ఇసుకపల్లి, సముద్రం దగ్గరే.
0: బాగా వెళ్తూ ఉంటారా మరి? అంటే సముద్రం దగ్గరికి వెళ్తూ ఉంటారా? అంటే ఎప్పుడు ఏ కాలంలో ఎక్కువ వెళ్తారు? వేసవి కాలంలో కొంచెం తేమ తేమ అనిపిస్తుంది ఏమో కదా, వాటి నీళ్ళ దగ్గర. సముద్రం అలలు చూసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. రోజు ఉండే టెన్షన్స్ కదా, అప్పుడప్పుడు కొంచెం ప్రశాంతంగా జీవితం గడపాలి. అవి తీరే టైంకి అవే తీరుతాయి, ఊకే పరేషాన్లు ఉన్నాయని ఊకే మనము ఆలోచించి మన ఆరోగ్యాన్ని పాడి చేసుకోవద్దంటారు, అంతేనా? చెప్పండి మరి, ఈరోజు ఏ పాట వినిపిస్తారు?
1: పవన్ కళ్యాణ్ గారి తీన్మార్.
0: ఓ, చాలా మంచి పాట కోరిండ్రు. మీరు అడిగిన పాట వస్తుంది, విందామా మరి?
1: ధన్యవాదాలు మేడం,
0: ఫోన్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: Work from home, high salary, just okay click lo. Are wa?
3: Chikkukundi.
4: Teliyani links ni click cheyakandi. RBI antundi.
5: Teliviga aalochinchandi, apramattanga undandi.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
7: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800

0: 420-2233.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: ఇది మీ మామనందరి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు మనతోటి మాట్లాడడానికి ఒక శ్రోత లైన్ లో ఉన్నారు. హలో.
3: హలో, నమస్కారం అండి.
2: నమస్కారం అండి. మీ పేరు?
3: నా పేరు శ్యామ్ సుందర్ అండి.
2: ఎక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారు చెప్తారా?
3: రంగారెడ్డి జిల్లా అల్మాస్ కూడా న్యూ తిరుమల నగర్ నుంచి మేడం.
2: ఓ, ఏం చేస్తుంటారు?
3: నేను బిజినెస్ మేడం, కిరాణా బిజినెస్.
2: ఎట్లున్నది మరి మీ షాప్ బిజినెస్?
3: పర్వాలేదు మేడం.
2: చాలా బాగా నడుస్తుందా?
3: పర్వాలేదు మేడం, ఒక రకంగా నడుస్తుంది.
2: చెప్పండి.
3: ప్రోగ్రామ్ చాలా బాగుంది మేడం.
2: ఓ, చాలా ధన్యవాదాలండి. వింటూ ఉంటారా?
3: రెగ్యులర్ వింటూ ఉంటాను మేడం.
2: మంచిగా మీ షాప్ లో ఎఫ్ఎం పెట్టుకుంటారా లేకుంటే ఫోన్ లో వింటారా?
3: ఫోన్ లో, యాప్ లో వింటాను. చాలా బాగున్నాయి ప్రోగ్రామ్స్. మీరు మొబైల్ నెంబర్, ఈ నెంబర్ కొంచెం స్లో చెప్తే కొంచెం అర్థమవుతుంది మేడం. స్పీడ్ చెప్తున్నారు,
2: ట్రై
3: చేస్తున్నాను నేను.
2: అయ్యో, సరేనండి, మెల్లగానే చెప్తాము. ఇప్పుడు ఈ రోజు మరి ఏ పాట వింటారు?
3: గ్యాంగ్ లీడర్ సినిమా మేడం, భద్రాచలం కొండ అనేది.
2: సరేనండి, మీరు అడిగిన పాట వస్తుంది, విందామా? మరి
3: విందాం మేడం.
2: ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు మీకు.
3: థ్యాంక్ యూ మేడం.
2: ఓకేనండి.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

ఇది మన బాస మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతల సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. సినీ గీత రచయిత గుల్జార్ పుట్టినరోజు ఇయ్యాల. ఈయన అసలు పేరు సంపూర్ణ సింగ్. పాకిస్తాన్లోని సిక్కు కుటుంబంలో పుట్టిన ఈయన దేశ విభజన తర్వాత ఢిల్లీకి వలస వచ్చింది ఈయన కుటుంబం. హిందీ ఉర్దూ పంజాబీ భాషలలో రచనలు చేసి పేరు సంపాదించుకున్న గుల్జార్ 2004 భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును 2002 సాహిత్య అకాడమీ అవార్డును పొందడమే కాకుండా ఇటీవల ప్రపంచ సినీ రంగంలో ప్రఖ్యాతమైన ఆస్కార్ అవార్డును బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో పొందాడు. అయితే గుల్జార్ 1963 బిమల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన బందీ సినిమాకు తొలిపాట రాశాడు. ఆ తర్వాత ఆశీర్వాద్, గుడ్డి, ఖమోషి వంటి సినిమాలకు సాహిత్యం అందించాడు. 1971 మేరే ఆప్నే సినిమాకు దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత లైకిన్, కోషిష్, పరిచయ్, ఆంధీ, ఖుష్బు, మౌసం, లిబాస్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. గుల్జార్ను ఉర్దూ సాహిత్యానికి చేసిన కృషికి గాను 2023 జ్ఞానపీఠ అవార్డును కేంద్ర ప్రభుత్వంచే అందుకున్నాడు.

శ్రోతలు, ఇంతటితో ఇయాల్టి సింగిడి కార్యక్రమం సమాప్తం. ఈ పూట ఫోన్ గలవని శ్రోతలు సాయంత్రం 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమానికి, రాత్రి 8 గంటలకు ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు నచ్చిన పాటలను వినొచ్చు. అంతేకాదు, రాత్రి 10:30 మధురిమలో మనసుకు హత్తుకునే హాయన పాటలను వినుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 10 గంటలు కావస్తుంది. మరికొంచెం సేపట్లో తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. ట్యూన్ చేసి వింటూనే ఉండుండ్రి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ నగదు నల్లధనానికి సంబంధించిన క్రిమినల్ కేసులను సకాలంలో దర్యాప్తు చేసి త్వరగా ముగించాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ఆరోపించారు. పార్టీ పదాధికారుల సమాపేశంలో ఆయన మాట్లాడుతూ సంతకాల సేకరణతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ప్రభుత్వం స్పందించకుంటే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. రాష్ట వ్యాప్తంగా నిన్న ప్రారంభమైన మండల స్థాయి ప్రజావాణిలో అధికారులు 5410 అర్జీలు స్వీకరించారు. 566 మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం

నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 704 వినతులు వచ్చాయి. స్థిరాస్తి కంపెనీ దాని ప్రమోటర్లు తమ రేరా రిజిస్ట్రేషన్ వివరాలు ఇవ్వడానికి నిరాకరిస్తే తమకు ఫిర్యాదు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరింది. వాపస్ ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకపోయినా రిజిస్టేషన్ కు తాత్సారం చేస్తున్నా లావాదేవీ సమయంలో నగదే ఇవ్వాలని పట్టుపట్టినా తృతీయ పక్షానికి బదలాయించే ప్రయత్నం చేసినా ఫిర్యాదులు ఇవ్వాలని కొనుగోలుదారులకు సూచించింది. ఎఫ్టీసీసీఐ సదస్సులో శక్తి శాఖ కార్యదర్శి దాసరి హరిచందన్ మాట్లాడుతూ కర్మాగారాల్లో రసాయన ప్రమాదాల నివారణకు వివిధ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. సమాచార హక్కు చట్టం ఎప్పిళ్లు ఫిర్యాదుల పరిష్కారాన్ని బలోపేతం చేసేందుకు కేంద్ర సమాచార కమిషన్ యాప్కో ఎంఎస్ 2.0 డిజిటల్ పోర్టల్ ప్రారంభించింది. 2016 నాటి పాత పోర్టల్ కంటే మెరుగైన భద్రతా ప్రమాణాలతో ఈ నూతన వ్యవస్థను రూపొందించారని ప్రధాన సమాచార కమిషనర్ రాజ్ కుమార్ గోయల్ ప్రారంభించిన అనంతరం చెప్పారు. 2024 భారత ఎన్నికల్లో కోట్లాది మంది చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు కార్డులతోనే ఓటేశారని, అమెరికాలోనూ ఓటర్ల ఖైడీలు తప్పనిసరి చేస్తూ తక్షణమే సేవ్ అమెరికా యాక్ట్ ఆమోదించవలసిన అవసరం ఉందని అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. పెద్దల్లో కనిపించే చర్మ వ్యాధి ఫ్లాక్ సోరియాసిస్ చికిత్స ఉపయోగించే టాపినోరోఫ్ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ మండలి నుంచి హైదరాబాద్ సంస్థ ఆప్టిమస్ ఫార్మా అనుమతి పొందింది. తెలంగాణలో ఆగస్టు 17 తేదీ నుంచి 23 తేదీ వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. మొదటి 3 రోజులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలులు వేస్తాయి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:03. ఎవర్ గ్రీన్ హిట్స్ కి స్వాగతం. ఈనాటి ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2011వ సంవత్సరం నుండి 2015వ సంవత్సరం వరకు విడుదలైన చిత్రాలలోని పాటలను వినాలనుకుంటే మీ పేరు, పాట పేరు వివరాలను 04023240852 నంబర్కి వాట్సప్ చేయండి. ఇయర్స్ మరొకసారి చెప్తున్నాను, 2011 నుంచి 2015 వరకు విడుదలైన చిత్రాలను మాత్రమే కోరుకోండి. మీరు కోరుకున్న పాటలను వినాలి, వినేయండి. మరి నేను మీ ఆర్జే విశాలి. ఈనాటి ఎవర్ గ్రీన్ హిట్స్లో ముందుగా వస్తున్న పాట మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుండి చలి చలిగా అల్లింది అనే పాటను పాడిన వారు శ్రేయ ఘోషల్, సాహిత్యం అనంత శ్రీరామ్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఆర్మూర్ చేనేత కాలనీ రంగాచారి నగర్ నుండి జిందం నరహరి, లక్ష్మీ జిందం, భానుతేజ మృదుల జిందం, ఉదయ్ కిరణ్, అంగూర్ ఉదయరేఖ, అంగూర్ భాను, రియాన్స్, హన్మహిత్ మరియు వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అలాగే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజీ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట శ్రీమంతుడు చిత్రానికి గాను సింహ గీతా మాధురి పాడినటువంటి పాట రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు బండరావిరాల గ్రామం నుండి లక్ష్మీ వరలక్ష్మి జయలక్ష్మి మహాలక్ష్మి విజయలక్ష్మి బంగారు లక్ష్మి రాముడు కోరుతున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలి వెంకటేశ శ్యామల అయాన్స్ సియోన నాగంటి పాండు అశోక్ బాబు సాయి ప్రకాష్ సుష్మ బ్రహ్మయ్య కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట జూలై చిత్రం నుండి. అదేనన్ స్వామి పాడిన పాట, సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్య, శ్రీ సుధారామయ్య, చైత్రిక, శ్రీ వీరందరూ కోరుతున్నారు. అలాగే ఆర్మూన్ చేనేత కాలనీ నుండి జిందం నరహరి, లక్ష్మీ, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయరేఖ, అంగూర్ భాను.

0: రియాన్స్ హన్మహిత్ కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.
1: ఇంతకీ నీ పేరు చెప్పలేదు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఎవర్ గ్రీన్ షీట్స్ లో తర్వాత వస్తున్న పాట గబ్బర్ సింగ్ చిత్రం నుండి. వట్టేపల్లి శ్రీనివాస్ పాడిన పాట, సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి కోరుతున్నారు. అలాగే మాకోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ పెద్దంబర్పేట నుండి గుండు అంబదాస్, లావణ్య, సాయి ప్రకాష్ కోరుతున్నారు. అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట అంటూ దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ చిత్రియాల గ్రామం నుండి కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.
1: అట్లా నవ్వేసి స్పార్పు మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసి పెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట మిర్చీ చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్, గీతా మాధురి పాడిన పాట వింటారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంశ్, అనిరుద్ధ, శ్రేయాంశ్ వీరు కోరుతున్నారు. అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట అంటూ వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసీ రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భూమిక, శివకృష్ణ, దీప్తి, అన్షిన్, సుహాస్, కృష్ణ, భిక్షపతి, వసంత, హర్షిణి, హిమశ్రీ కోరుతున్నారు. అలాగే మాకోసం కూడా ఒక మంచి పాట అంటూ నిజామాబాద్ ఉమ్మెడ నుండి దివాకర్, విమల, యష్నా, త్రివేది కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట మనం చిత్రం నుండి శ్రేయ ఘోషల్ అశ్విన్ హరి పాడిన పాట, సాహిత్యం చంద్రబోస్, సంగీతం అనూప్ రూబెన్స్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజాంపేట నుండి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాన్ కోరుతున్నారు. అలాగే పార్సిగుట్ట సికింద్రాబాద్ నుండి నోముల భాగ్యమ్మ, వెంకటేష్ కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఎవర్గ్రీన్ హిట్స్లో తర్వాత వస్తున్న పాట సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుండి దేవిశ్రీ ప్రసాద్ శ్రావణ భార్గవి పాడిన పాట వింటారు. సాహిత్యం దేవిశ్రీ ప్రసాద్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎడపల్లి మండలం జానకంపేట నుండి శ్యాంలాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను కోరుతున్నారు. అలాగే మల్కాజిగిరి నుండి గోపి, దేవ కోరుతున్నారు. అలాగే జనగాం మండలం షాపల్లి నుండి చింతా శ్రీనివాస్ కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట బాహుబలి ది బిగినింగ్ చిత్రం నుండి కార్తీక్ దామిని పాడినటువంటి పాట. అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి ఎంఎం కీరవాణి సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు దమ్మోజు మధుసూదనాచారి, శ్రీవాణి దమ్మోజు, రవీంద్రాచారి రాధిక, దమ్మోజు నవీనాచారి, సౌమ్య దమ్మోజ్, త్రిలోక్ నేహాన్ కోరుతున్నారు, అలాగే సుచిత్ర నుండి మీనా కుమారస్వామి కోరుతున్నారు, అలాగే జోగులాంబ గద్వాల్ నుండి ఆనందరావు, ప్రదీప్ కుమార్, జ్ఞానేశ్వర్, రూప, రీతు, సుజాత కోరుతున్నారు, అలాగే మా కోసం ఒక మంచి పాట అంటూ కోరుతున్నారు మహేష్ నాగారం నుండి. వీరందరి కోసం ఈ పాట.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట ఇష్క్ చిత్రం నుండి రాజ్ హాసన్ అనూప్ శ్రీవాణి పాడిన పాట కృష్ణ చైతన్య సాహిత్యానికి అనూప్ రూబెన్ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి ధనరాజ్ సునీత కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట అంటూ దాసరి రవి రాయగర్ నుంచి కోరుతున్నారు. అలాగే ఏదైనా ఒక మంచి పాట మా కోసం అంటూ కృష్ణమ్మరెడ్డిపల్లి గ్రామం నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా కోరుతున్నారు వీరందరి కోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత వస్తున్న పాట రచ్చ సినిమా నుండి టిప్పు గీతం మాదిరి పాడిన పాట చిన్ని చరణ్ సాహిత్యానికి మణిశర్మ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు పద్మశాలి వెంకటేశం, యాదమ్మ, అఖిల కోరుతున్నారు. అలాగే జోగులాంబ గద్వాల్ నుండి ఆనందరావు, ప్రదీప్ కుమార్, జ్ఞానేశ్వర్, రూప, రీతు, సుజాత కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మీరు ఇంతవరకు ఎవర్ గ్రీన్ హిట్స్ విన్నారు. సమయం 11 గంటలు కావస్తుంది. వార్తల ముఖ్యాంశాల అనంతరం బయోపిక్ లో మిమ్మల్ని అలడించడానికి పద్మిని రెడీగా ఉన్నారు. మరి నేను మీ ఆర్జే విశాలి సైనింగ్ ఆఫ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఐఎస్ఐ మద్దతు కలిగిన షెహజాద్ భట్టి నెట్వర్క్ ఉగ్రవాద ముఠాను భూస్థాపితం చేసినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే ఆ గ్రూప్కు చెందిన 200 మందికి పైగా సభ్యులను అరెస్ట్ చేసినట్లు సామాజిక మాధ్యమ వేదికగా వెల్లడించారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేవలం అనుమతులు ఇవ్వడంతో సరిపెట్టకుండా వాటిని సకాలంలో పూర్తి చేయడం, భూ కేటాయింపులు, పెట్టుబడులు ఉత్పత్తిని ప్రారంభించడంపై ఇక పైన దృష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ది పనులని 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలని బీఆర్ఎస్ ముసలి కన్నీరు కారుస్తోందని, లొసుగులు లేకుండా సరైన విధానంలో గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. ఫీజు రీంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. పార్టీ పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంతకాల సేకరణతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ప్రభుత్వం స్పందించకుంటే నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. నిషేధిత భూముల జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిళ్లు కూడా ఉందంటే ఆశ్చర్యం కలుగుతోందని, తమ సొంత ఇంటికి సెగ తగిలేసరికి ప్రభుత్వంలో హడావుడి మొదలైందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. రాష్ట వ్యాప్తంగా నిన్న ప్రారంభమైన మండల స్థాయి ప్రజావాణిలో అధికారులు 5400 పద అర్జీలు స్వీకరించారు.

566 మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 704 వినతులు వచ్చాయి. హైదరాబాద్లోని హెచ్సిటీ ప్రాజెక్టు పనుల కారణంగా ఈవేళ నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తారు. 7 జంక్షన్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మిస్తారు. సుమారు 1000 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం చేపడతారు. రాష్టంలో ఈ నెల 23 వరకు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:03 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినితో. శ్రోతలందరికీ నమస్కారం. ప్రతి మంగళవారం బయోపిక్ ప్రత్యేకంలో ఎన్నో నిజ జీవిత కథల ఆధారంగా వచ్చిన చిత్రాల విశేషాలు మాట్లాడుకుంటున్నాం. కానీ ఈరోజు కాస్త ప్రత్యేకమే మన గుర్తుకొస్తున్నాయి. ఎందుకు, ఏ సినిమా విశేషాలు అనుకుంటున్నారా? చెప్తాను.
2: శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీజ్ లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
4: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: మరి ఏ సినిమా విశేషాలని అప్పుడే నాకు సందేశాలు కూడా వస్తున్నాయి. చెప్తాను, మరి మీరే గుర్తుపట్టాలి ఆ సినిమా ఏంటో. 60 వసంతాలు పూర్తి చేసుకున్న ఒక సూపర్ హిట్ చిత్ర సంగతులు ఈ రోజు గుర్తుకొస్తున్నాయి. మొట్టమొదటి స్పై థ్రిల్లర్ గూఢచారి చిత్రం, డూప్లో లేకుండా చేసిన పోరాట సన్నివేశాలు, ఆ ఫైట్స్ ని చూసి ఆ చిత్ర హీరోకి వచ్చిన సినిమా ఆఫర్. ఈ సినిమా విడుదలైన మరుసటి రోజే ఏకంగా 20 సినిమాలు సంతకం చేసి రికార్డు సృష్టించిన హీరో. ఎన్నో వింతలు విశేషాలు తొలిసారిగా తెలుగు సినిమాలో చూసి అసలు ఇది తెలుగు చిత్రమా లేక హాలీవుడ్ చిత్రమా అని అనుకున్నారట అప్పట్లో. మరి ఇంతకీ గుర్తుపట్టేశారా ఏ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నామా? మరి గుర్తుపడితే ఆలస్యం ఎందుకు? 0402324 0852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నాకు తెలుసు మీరు గుర్తుపట్టిస్తారు, సందేశాలు పంపిస్తారు అని. చాలా మంది శ్రోతలు వెంట వెంటనే సందేశం పంపించేశారు. మరి షష్ఠి పూర్తి చేసుకున్న ఆ సినిమా విశేషాలు ఈ రోజు మన వివిధ భారతీయ వేదికగా. ఇంతకీ ఏ సినిమానో చెప్పలేదు కదా. ముందుగా ఎవరెవరు గుర్తుపట్టారో నేను చెప్తాను. శ్యామ్ సుందర్ గారు కొంపల్ నుండి, ఆర్ఎస్ఆర్ మూర్తి గారు ముసరంబాగ్ నుండి, జగదీష్ గారు యూసుఫ్ గూడ నుండి, సేర్ల వెంకటేష్ గజ్వేల్ నుండి, గిరిజ ములకలపల్లి నుండి, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి, అలాగే కనకారావు పెడన్ నుండి ఇంకా చాలా మంది సందేశాలు పంపించారు. ఇంతకీ సినిమా పేరేంటి మేడం అంటున్నారా, చెప్తాను. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం 1966 సంవత్సరం ఆగస్ట్ 11 విడుదలై 60 సంవత్సరాలు అంటే షష్ఠి పూర్తి చేసుకున్న చిత్రం, భారతదేశంలోనే తొలి తెలుగు జేమ్స్ బాండ్ తరహా చిత్రం గూఢచారి 116. 60ల్లోనే తెలుగు సినిమా స్థాయిని, నిర్మాణ విలువల్ని కొత్తగా పరిచయం చేసిన ఒక ట్రెండ్ సెటర్ సినిమా గూఢచారి 116. మరి ఆ సినిమా వెనుకున్న ఎన్నో వింతలు విశేషాలు ఈ రోజు మాట్లాడుకుందాం.

అసలు ఇలాంటి అద్భుతమైన పాటలు వింటే తనివి తీరుతుందా చెప్పండి. ఎంత అణిముత్యాల లాంటి పాటలు కదా. ఎంతైనా పాత పాటలు పాత పాటలే, ఆ రెట్రో ఆ అనుభవతి ఆ అనుభవాలు వేరేగా ఉంటాయి. ఇక మన గుర్తుకొస్తున్న విశేషానికి వస్తే, తేనె మనసులతో హీరోగా పరిచయమైన కృష్ణగారు రెండవ సినిమా అయిన కన్నె మనసులు షూటింగ్ సమయంలో చేసిన ఒక రియల్ స్టంట్ని చూసిన నిర్మాత ఢూండి గారు ఆశ్చర్యపోయారట. ఎలాగైనా వారినే తన తర్వాత సినిమాలో హీరోగా పెట్టుకోవాలని పట్టుబట్టి మరి ఈ 116 116 పాత్రకి ఎంచుకున్నారట. కృష్ణగారికి అప్పుడు వయసు ఎంత తెలుసా? మూడవ సినిమా కదా, కేవలం 23 వయసు. ఆ వయసులోనే కృష్ణగారి మూడవ చిత్రం తర్వాత వారి పేరు, స్టార్డమ్, మొత్తం ఇమేజ్ అంతా మారిపోయిందట. ఇంతకీ గూఢచారి 116 ఈ సినిమాని మీరెప్పుడు చూశారు? ఈ సినిమాతో మీకున్న అనుబంధం ఏంటి? నాకు వాట్సాప్ చేయండి 0402324052 ఈ నంబర్కి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

దయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పమన్నాడు. చెమటక చెమటక చెమటక హోయ్ మల్లి మొగ్గ మల్లి మొగ్గ మల్లి మొగ్గ. చెమటక చెమటక చెమటక హోయ్ మల్లి మొగ్గ మల్లి మొగ్గ మొగ్గ.

0: కన్ను మూసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు. కంటి మీద కునుకురాదు బాబాంది, కన్ను మూసుకో నన్ను తలుచుకో పిల్ల అన్నాడు.
1: ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో కేవంటూ అరిచిందయ్యో.
0: హటకే హటకే హటకే, అరే బతికే బతికే బతికే, హటకే హటకే హటకే, అరే బతికే బతికే బతికే. ఓయ్ భలే భలే భలే భలే భలే, మా ఊళ్ళో పడుతుంది దయ్యమంటే భయమన్నది.

0: la la la la la la la la la la la la la la la la la la la la la la
1: la la la la la అత్తకొడుకుని అరవబోకులే పిల్ల అన్నాడు.
0: ఓలమ్మో గైరమ్మో చీకట్లో చూసిందేదో, ఓలమ్మో గైరమ్మో కేవంటూ అరిచిందయ్యో.
1: హటకే హటకే హటకే,
0: అరే బతికే బతికే బతికే,
1: హటకే హటకే హటకే,
0: అరే బతికే బతికే బతికే.
1: ఓయ్ భలే భలే భలే భలే భలే,
0: పడుతుంది దయ్యమంటే భయమన్నది. ఆ ఊళ్ళో ఒక చిన్నోడు నేనున్నాలే పదమన్నది.

సూపర్ పాట కదా. ఘంటసాల గారు, పివి శ్రీనివాస్ గారు ఆలపించారు అవే కళ్ళు చిత్రం నుండి. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు. స్టూడియోల సమయం 11:18 దాటి 50 సెకండ్లు. మరి మీకు ఎలాంటి అనుబంధం ఉంది ఈ గూఢచారి 116 చిత్రంతో అంటే, ఆర్ఎస్ఆర్ మూర్తి గారు మనకు సందేశం పంపించారు. వారు వారి 8 ఏళ్ల వయసులో చూశారట. ఎప్పుడు టీవీలో వచ్చినా ఈ సినిమా నేను తప్పకుండా చూస్తాను, నాకు ఎంతో ఇష్టం అంటున్నారు. ఇక నాగ్నాథ్ గుప్తా గారు కూడా మనకు సందేశం పంపించారు. చిన్నతనంలో మా నాన్నగారితో పాటు నేను చూశాను ఘంటసాల సుశీలమ్మ గారు ఆలపించిన పాటలు ఆకాశవాణిలో ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి, అది నా జ్ఞాపకం అంటున్నారు నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి. మరి ఈ సినిమా వెనుక పోలడని వింతలు విశేషాలు ఉన్నాయి చెప్తానన్నాను కదా, మరి అవన్నీ తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు 60 వసంతాల షష్ఠి పూర్తి చేసుకున్న గూఢచారి 116 చిత్ర విశేషాలు మాట్లాడుకుంటున్నాం ఈ రోజు మనం గుర్తుకొస్తున్నాయి. అయితే ఈ సినిమాకి ప్రేరణ ఎలాగా ఏంటి అనంటే, ఒక ఫ్రెంచ్ స్ప్రై థ్రిల్లర్ బ్యాంకో ఎట్ బ్యాంకాక్, ఓఎస్ఎస్ 117, ఇంకా ఇయాన్ ఫ్లెమింగో రాసిన నవలలు ఈ సినిమాకి ప్రేరణగా తీసుకుని తెలుగు సినిమాకి అనువుగా మార్పులు చేసి అద్భుతమైన కథ స్క్రీన్ ప్లేను అందించారు ఆరుత్ర గారు. 60ల్లో గమనిస్తే మనం ఎక్కువగా కుటుంబ కథలు, పౌరాణిక జానపద కథాంశాలు వచ్చిన రోజుల్లో ఇది చాలా ఫ్రెష్గా వచ్చిన సినిమా. అంతే కదా, అంతర్జాతీయ నేరగాళ్లు, రహస్య ఏజెంట్లు, గూఢచర్యం వంటి అంశాలతో వచ్చిన తొలి తెలుగు గూఢచారి చిత్రం ఈ గూఢచారి 116. ఈ సినిమాతో కృష్ణ గారికి ఒక టైటిల్ కూడా ఇచ్చారు. ఏంటి ఆ టైటిల్ మీకు తెలిస్తే నాకు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. 60 వసంతాల గూఢచారి 116 చిత్ర విశేషాలు వింటున్నారు. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో స్టూడియోల సమయం 11:25 దాటి 45 సెకండ్లు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. మరి ఇంతకీ హీరో కృష్ణ గారికి ఏం బిరుదు వచ్చింది అంటే, పున్న వెంకటేశం గారు, హేమలత గారు, ప్రదీప్ కుమార్ గారు, దస్తగిరి సంధ్య ప్రొదుటూరు నుండి, సేర్ల వెంకటేష్ గారు, వడ్లమాని రవికుమార్ గారు, శ్యామ్ సుందర్, అరసర్మూర్తి గారు, ఇంకా చాలా మంది సందేశాలు పంపించారు. ఎస్, ఆంధ్ర జేమ్స్ బాండ్ అయిపోయారు మన హీరో కృష్ణ గారు. విడుదలైన మరుసటి రోజు అయిందాక చెప్పుకున్నాం కదా పరిచయ వాక్యాల్లో, 20 చిత్రాలకు సంతకం చేసేశారట. ఊహించండి, రిలీజ్ అయిన మన్నాడు 20 సినిమాలకు ఏకధాటిగా. 3వ సినిమా ఏమో ఈ గూఢచారి 116, ఈ తర్వాత 20 సినిమాలకు సంతకం చేశారట. ఆ రికార్డ్ ని ఇప్పటి వరకు ఎవ్వరూ బ్రేక్ చేయలేదట. కృష్ణ గారి సినీ ప్రస్థానానికి ఇది అతి పెద్ద మైలురాయి, టర్నింగ్ పాయింట్ అని కృష్ణగారే స్వయంగా ఎన్నో ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారు. ఇదంతా బాగుంది, జేమ్స్ బాండ్ ఆంధ్ర జేమ్స్ బాండ్ అయిపోయారు. కానీ మనకి జేమ్స్ బాండ్ అంటే పక్కన వెంటనే గుర్తొచ్చే నెంబర్ 007 కదా. మరి తెలుగు జేమ్స్ బాండ్ కి 116 అనే నెంబర్ ఎందుకు పెట్టారు? ఏ 008 లేకపోతే 117 లేదా 111 పెట్టచ్చు కదా. మరి మీకు తెలిస్తే నాకు

శ్రోతలు ఎంత బాగా రాస్తూ ఉంటారు కదా. కొంతమంది అంటున్నారు కృష్ణ గారి మొదటి రెన్యూమరేషన్ 116 కావచ్చు అంటున్నారు. మరి కొంతమంది రాస్తున్నారు లేటెస్ట్ గా ఉంటుందని 116 పెట్టారంటున్నారు. మరి కొంతమంది రాస్తున్నారు ఏజెంట్ కోడ్ నంబర్ 116 అయి ఉంటుంది అంటున్నారు పునా వెంకటేశం గారు. మరి నాగనంద్ గుప్తా గారు ఏమంటున్నారంటే ఈ సినిమాని స్టార్ట్ చేసింది మరి ఆయనే కదా, అందుకనే 116 అంటున్నారు. సరే ఇవన్నీ కాదు, దీని వెనుక కూడా ఆరుద్ర గారు ఎంతో ఆలోచించి 116 నెంబర్ పెట్టారు. ఎందుకంటే మన తెలుగులో 116కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒకసారి మామూలుగా చూస్తే ఎవరికైనా బహుమతి ఇస్తున్నాం అనుకోండి, ఒక 1000 రూపాయలు ఇస్తే దానికి 116 చేస్తాం, లేదా 116 రూపాయలని బహుమతిగా ఇస్తాం. ఎందుకంటే 116 కలిపితే 8 సంఖ్య అంటే అష్టైశ్వర్యాలతో ఉండాలని దీవిస్తూ ఇస్తారన్నమాట, అది అర్థం. కానీ ఈ సినిమా విషయానికి వస్తే 116 విజయానికి ఐశ్వర్యానికి చిహ్నమని, ఈ సినిమా అఖండ విజయం సాధించాలని ఆరుద్ర గారు గూఢచారి 116 అని పెట్టారట. అసలు ముందు అనుకున్న పేరు గూఢచారనే అనుకున్నారట, కానీ ఆరుద్ర గారు ఇలా ఆలోచించి 116 అని పేరు పెట్టారట. అంతేకాదు, ఇందాకలు కొంతమంది మన శ్రోతలు రాసినట్టు కృష్ణ గారు, ఈ హీరో కృష్ణ గారు ఈ సినిమాకి పనిచేసేటప్పుడు వారి ఏజెంట్ కోడ్ కూడా 116, అదే ఒక రహస్య గుర్తింపు, అందుకనే గూఢచారి 116 అని చెప్పారట. ఇక సినిమా విషయానికి వస్తే ఎన్నో టెక్నికల్ అద్భుతాలు, కొత్త కొత్త పరికరాలు కనిపిస్తాయి ఈ సినిమాలు. ఉదాహరణకి పుస్తకంలా కనిపించే రేడియో వైర్లెస్ సెట్, లైటర్లోంచి వచ్చే పొగతో కళ్లు తిరిగి పడిపోతారు హీరో కృష్ణ మనం గమనిస్తే సినిమాలో. ఇక కాలిపోయిన పేపర్ బూడిదని తిరిగి పేపర్ గా మార్చి దాని మీద అక్షరాలను చదివే సైంటిఫిక్ పద్ధతిని కూడా చూపించారట ఈ సినిమాలో. మరి అందుకనే ఈ సినిమా

ఖండ విజయం సాధించింది. చూసిన ప్రతి ఒక్కళ్ళు 60ల్లో ఊహించండి, ఇప్పుడంటే చాలా లేటెస్ట్ టెక్నాలజీ అన్ని వచ్చేసాయి, కానీ 60ల్లో చూసిన సినీ ప్రేక్షకులందరూ అబ్బురు పడిపోయారట. అప్పట్లో ఇంకా బోలెడని విశేషాలు ఉన్నాయి గూఢచారి 116 వెనుక. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎస్, శ్రోతలు చాలా మంది చాలా సందేశాలు పంపిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి అప్పట్లో కృష్ణ గారు వేసుకున్న సూట్, సన్ గ్లాసెస్, గాగుల్స్ యూత్ కి చాలా ఫ్యాషన్ గా అనిపించాయి. అలాగే కృష్ణ గారు

హెయిర్ స్టైల్ కూడా యువతను అప్పట్లో బాగా ఆకర్షించింది అంటున్నారు నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి. నిజమే, సినిమా ప్రారంభం నుండి అన్ని కొత్తగా చూపించారు దర్శకులు మంగళగిరి మల్లికార్జున గారు. ఈయన ఎవరంటే సీనియర్ శ్రీరంజన్ గారి కుమారుడు అనమాట. అయితే కొత్తదనం పోస్టర్స్ నుంచే మొదలు పెట్టారు దర్శకులు. పోస్టర్స్ లో గమనిస్తే వెస్టర్న్ లుక్ లో సూట్ వేసుకుని, గన్ పట్టుకుని, స్టైలిష్ గా గాగుల్స్ పెట్టుకుని భలే అందంగా కనిపిస్తారట కృష్ణ గారు. ఇక బుల్లెట్స్ పేలుతుంటే, మామూలుగా అన్ని సినిమాల్లో టైటిల్స్ మనం పేర్లు గమనిస్తే మామూలుగా సినిమాలు పేర్లు వస్తూ ఉంటాయి చూపిస్తుంటారు, కానీ ఈ గూఢచారి 116 సినిమా టైటిల్స్ కూడా వినూత్నంగా ప్రయత్నించారు దర్శకులు. ఎలా అంటే ఒక్కొక్క బుల్లెట్ పేలుతుంటే గూఢచారి 116 అనే టైటిల్ మనకు కనిపిస్తుంది. గుర్తొచ్చిందా? ఈ సినిమా చూసిన వాళ్ళందరూ వెంటనే గుర్తుపడతారు. ఇక ఎటువంటి గ్రాఫిక్స్ లేని 60ల్లో ఆ రోజుల్లో రియల్ గా నిజంగా జరిగిన విజువల్స్ అన్ని చూపించారు రవికాంత్ నగాయిచ్. వావ్ అనిపిస్తుంది వారి ఫోటోగ్రఫీ చూస్తే, ఎందుకంటే కెమెరా యాంగిల్స్, ముఖ్యంగా కార్ చేసింగ్ సీన్స్ లో అసలు ఎవ్వరు చూపించని విధంగా చూపించారు. ఇంకొక అప్పటి వరకు తెలుగు సినిమాలో చూపించిన ఒక అద్భుతమైన సన్నివేశం చూపించారు, అదే స్పీడ్ బోట్ చేసింగ్ రేస్ చూపిస్తారు. అది కృష్ణ గారు, మన జయలలిత గారు వీరిద్దరూ వెళ్తూ ఉంటే వెనక నుంచి విలన్లు స్పీడ్ బోట్ లో చేస్ చేస్తూ ఉంటారు. ఇది ఎల్ఎప్పి బ్యాక్ వాటర్స్ లో చిత్రీకరించారట. ఇప్పుడంటే ఇవన్నీ చూసేస్తున్నాం, కానీ నిజంగా ఒక్కసారి మళ్లీ వెళ్లి సినిమా చూస్తే 60ల్లో ఇన్ని చూపించారా వావ్ అనిపిస్తుంది. అందుకనే ముందు చెప్పుకున్నాం కదా, హాలీవుడ్ చిత్రానికి ఏమాత్రం తగ్గని స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించారు. దీనికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసింది ఎవరో తెలుసా? వి. రామచంద్రరావు గారు. వారితో కూడా కృష్ణ గారికి ఎంతో అనుబంధం ఉంది, అది కూడా మాట్లాడుకుందాం.

ఇక సినిమా విషయానికొస్తే కథ అందరికీ తెలిసిందే. మరి సినిమాలో ఏజెంట్ గోపిగా కృష్ణ గారు, రాధగా జయలలిత, ముఖ్య పాత్రలో ముక్కాముల సుప్రీమోగా ఎంతో వైవిధ్యంగా అస్సలు డైలాగ్స్ లేని విలన్ గా రాజనాయల్ గారు కనిపిస్తారు. ఇక చిన్న పాత్రైనా అతి ముఖ్యమైన పాత్రలో ఏజెంట్ 303 పాత్రలో శోభన్ బాబు గారు, సింహాచలంగా రేలంగి గారు, అసిస్టెంట్స్గా రాజబాబు రమణారెడ్డి గారు హాస్యం పండిస్తూ అప్పుడప్పుడు కనిపిస్తారు పద్మశ్రీ నేరేళ్ల వేణుమాధవ్ గారు. ఇక టి చలపతిరావు గారి సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి నేపథ్య సంగీతం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అత్యద్భుతంగా సమకూర్చారు టి చలపతిరావు గారు. నేరస్తుల్ని కనిపెట్టే స్పై సీన్స్లో, గూఢచర్యం చేసే సీన్స్లో చాలా బాగుంటుంది. వింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ ఆ సీన్ చూడాలనిపిస్తుంది, ముఖ్యంగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటూ. ఇక రాక్ అండ్ రోల్, జానపదం, తెలుగు, తెలుగుతనం అన్ని మేళవించి స్వరపరిచారు చలపతిరావు గారు. అంతే అద్భుతంగా ఆలపించారు మన సుశీలమ్మ గారు, ఘంటసాల మాస్టర్. ఇంకొకటి గమనిస్తే ఘంటసాల గారు వెస్టర్న్ బీట్స్కి తగ్గట్టు హై పిచ్లో ఎంత అద్భుతంగా ఉంటాయి కదా పాటలు, వింటూ ఉంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది గూఢచారి 116 సినిమా పాటలు. ఇక నిర్మాతలైన సుందర్లాల్ మెహత, డూండి కృష్ణ గారులతో ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది డూండి గారితో. అందుకే ఈ సినిమా తర్వాత 22-25 సినిమాల పరంపర సాగించారు డూండి కృష్ణ గారు. అంతేకాదు ఇక దర్శకులు మల్లికార్జునరావు గారు కూడా కృష్ణ గారితో కలిసి 13 సినిమాలు ఏకదాటిగా కృష్ణగారే తన హీరోగా పెట్టి తీశారనమాట. మరి ఇందాకలకు ఒక విషయం చెప్పాను కదా, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు రామచంద్రరావు గారని, ఆయన కూడా కృష్ణ గారితో కలిసి 13 సినిమాలు తీశారు. అద్భుతమైన అల్లూరి సీతారామరాజు, ఎప్పటికీ తెలుగు సినిమా చరిత్రలో మర్చిపోలేనటువంటి సినిమాని మనకు అందించారు రామచంద్రరావు గారు, కృష్ణ గారు.

0: సూపర్ హిట్ పాట కదా, ఎంత సంచలనం సృష్టించింది ఆ పాట. జయలలిత గారు చాలా అందంగా ఉంటారు ఈ పాటలో, కృష్ణగారు కూడా, వారిద్దరి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇక సినిమా విషయానికి వస్తే, విదేశీ ప్రభుత్వం మన భారతీయుల చేత చేయించే విధ్వంసాన్ని కాపాడే అధికారిగా గూఢచారి 116 మన దేశాన్ని రక్షించేదే ఈ చిత్ర ప్రధానాంశం. అన్ని సన్నివేశాలు డూప్ లేకుండా చేశారట హీరో కృష్ణ. ఇందాక చెప్పుకున్నట్టు రియల్ కార్ చేసింగ్ సీన్స్ స్టూడియోలో కాకుండా బెంగళూరు హోసూర్ రోడ్డులో షూట్ చేశారట మల్లికార్జున గారు. కృష్ణ గారు కాస్ట్యూమ్స్ కూడా ఎంతో వైవిధ్యంగా ఉంటాయి. మనం గమనిస్తే లేయర్స్ లా వేసుకుంటారు, అంటే ఒకదాని మీద ఒకటి వేసుకుని స్కార్ఫ్ మెడకి స్కార్ఫ్ కట్టుకుని చాలా అందంగా ఉంటారు కదా కృష్ణ గారు. మరి 23 ఏళ్ల వయసులో ఒక ఊపు ఊపేశారు కృష్ణ గారు అంటారు వారి అభిమానులంతా. ఇక క్లైమాక్స్ లో, మన చిత్ర క్లైమాక్స్ లో చూస్తే ఒక చిన్న జెట్ తో విలన్, ఆ జెట్ లోని విలన్ సుప్రీమో పారిపోతూ ఉంటే కృష్ణ గారు ఏమో జీప్ లోని ఎదురుకుండా చేస్ చేస్తూ ఉంటారు. మీకు గుర్తొస్తుంది ఆ సన్నివేశం. చేస్ చేస్తూ ఉంటే కృష్ణ గారు అమాంతంగా జీప్ లోంచి దూకేస్తారట. అసలు ఒక్క నిమిషం కూడా డూప్ పెడదామన్నా కూడా వద్దండి డూప్ వద్దని చెప్పి ఆయన దూకేశారట. దూకేస్తే ఆ జీప్ ఆ జెట్టు రెండు గుద్దుకొని పేలిపోతాయి. గుర్తొచ్చిందా? అలాంటి ఎన్నో సన్నివేశాలని అసలు ఎటువంటి గ్రాఫిక్స్ లేకుండా, ఎటువంటి డూప్స్ లేకుండా చిత్రీకరించారు కాబట్టే ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇంకొక విషయం చెప్పుకోవాలి. ఇప్పుడంటే మనం సినిమాలో లైట్ డిటెక్టర్స్, మన కరెంటు పెట్టి మనుషుల చేత మాట్లాడించడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. అప్పట్లో 60ల్లో కూడా కరెంటు వాడి నిజం చెప్పించడం, గ్యాస్ లైటర్స్తో లాకర్స్ని తెరవడం, టైం బాంబ్ అమర్చడం, అంటే వీళ్ళు పంటని నాశనం చేసే ఒక విషయాన్ని తయారు చేస్తారు ఈ సుప్రీమో వాళ్ళు ఆ విలన్ వాళ్ళందరూ కలిసి. ఆ ఫ్యాక్టరీలో టైం బాంబ్ పెట్టడం, ఇవన్నీ కూడా అప్పట్లో ఎంతో కొత్తగా అనిపించాయట ఈ సినిమా చూస్తున్న వారందరికీ. మీకు కూడా అలాగే అనిపించాయా? మీకు ఎటువంటి అనుభవాలు ఉన్నాయి నాకు మెసేజ్ చేయండి 0402324085 నెంబర్కి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మనకు ఒక శ్రోత సందేశం పంపించారు. ఈ సినిమాలో కృష్ణ గారు పెట్టుకున్న లాంటి వాచ్ ఆయన దగ్గర ఉండేదట. చాలా పట్టుబట్టి మరి వారి తల్లిదండ్రుల నుంచి ఆ వాచ్ కొనిపించుకున్నాను అంటూ మనకు సందేశం పంపించారు. ఇంకా కీర్తి రాజ్ కుమార్ గారు నిజామాబాద్ నుండి మనకు సందేశం పంపించారు. కృష్ణ గారు వేసుకున్న షార్ట్ లెంగ్త్ షర్ట్ ఫిట్ ప్యాంట్స్తో చాలా మంది యూత్ అప్పట్లో ఫాలో అయ్యేవారు అంటున్నారు. ఇలా ఎన్ని చెప్పుకున్నా ఈ సినిమా గురించి విశేషాలు తక్కువే, కాబట్టే ఈ సినిమా సూపర్ హిట్ అయింది. శతదినోత్సవం జరుపుకుంది చాలా చోట్ల. మరి ఈ సినిమాని ప్రేరణగా తీసుకుని 1967లో ఫర్జ్ పేరుతో హిందీలో నిర్మించారు గూఢచారి 116 చిత్రాన్ని. దాంట్లో జితేంద్ర, బబిత హీరో హీరోయిన్లుగా కనిపిస్తారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమాకి ఫోటోగ్రాఫర్గా పనిచేసిన రవికాంత్ నగైజ్ ఆ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ సినిమా అయితే 75 వారాలు నిర్విరామంగా ప్రదర్శించబడిందిట. ఆరుద్ర గారి సంభాషణలు ఎంత హిట్ అంటే హిందీ ఫర్జ్లో విశ్వామిత్ర ఆదిల్ అనే రచయిత సేమ్ ఆరుద్ర గారి మాటల్నే తర్జుమా చేసి వాడారట. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కడైతే తెలుగు సినిమా గూఢచారి 116 షూటింగ్ జరిగిందో ఆ లొకేషన్స్

హిందీ ఫర్జ్ లో కూడా వాడారట. డైలాగ్స్ ఎంత బాగుంటాయంటే, ఉదాహరణకి రేలంగి గారి దగ్గరికి కృష్ణ వస్తారు. వస్తే బెల్లం కొండానికి వచ్చారా అంటే, లేదు అల్లం కొండానికి వచ్చాను. మణుగు 116 అంటూ తన ఐడెంటిటీని చెప్తారు కృష్ణ గారు. ఇలా సినిమాలో చాలా చిన్న చిన్న క్లూస్తో సాగుతూ ఉంటాయి సంభాషణలు కూడా. ఇక ఇంకొక విశేషం ఏంటంటే, నువ్వు నా ముందుంటే పాట విన్నాం కదా, ఆ ఒక్క పాటని మాత్రం కలర్లో చిత్రీకరించారట. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని విశేషాలో మరి. అందుకనే 60 వసంతాలైనా సరే ఈనాటికి నిత్య నూతనంగా ఉంది గూఢచారి 116.

బంగారు కొడుకు చిత్రం నుండి ఆ పాట విన్నారు. మరి వడ్లమాణి రవికుమార్ గారు మనకి సందేశం పంపించారు, గూఢచారి 116 షష్ఠి పూర్తి సంబరాలు చాలా బాగున్నాయి, గుర్తుకొస్తున్నాయి, కార్యక్రమం బాగుందంటూ చాలా మంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. కన్ని మనసులు గూఢచారి 116 పక్క పక్కనే షూటింగ్, రోజంతా రోజులో సగం అటు సగం ఇటు. కృష్ణగారు అయితే బాగా పరిగెట్టేవారట, కాస్త కన్ఫ్యూజన్ కూడా ఉండేదిట. ఒక్కొక్కసారి ఆదిత్య సుబ్బారావు గారితోని మల్లికార్జునరావు గారితోని చిన్న చిన్న మాటలు కూడా పడాల్సి వచ్చిందని కృష్ణగారే స్వయంగా చెప్పారు. కానీ కృష్ణగారి అద్భుతమైన నటన వారి ఇమేజ్ని పూర్తిగా మార్చేసింది గూఢచారి 116. ఇన్ని విశేషాలున్న చిత్రం 60 వసంతాలు పూర్తి చేసుకున్న వేళ మరొక్కసారి ఆ సంగతులని మనందరం కలిసి మాట్లాడుకున్నాం కదా, ఎంత బాగుంది. మరి ఇన్ని విన్నాక మీకు కూడా మరొకసారి ఆ సినిమా చూడాలనిపిస్తాను కదా. ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీ ఇంట్లో పిల్లలకు కూడా చూపించండి, ఒక వీకెండ్ ఎప్పుడైనా ప్లాన్ చేసుకుని సినిమా చూడండి.

ఇవాళ్టి గుర్తుకొస్తున్నాయి. గూఢచారి 116 చిత్ర విశేషాలు 60వ సంతాలు పూర్తి చేసుకున్న వేళ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ లో సమయం 12 గంటలకు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారాలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 12 గంటల 5 నిమిషాలకు కలుద్దాం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: 2024 और TDPL एजेंसी द्वारा संचालित सभी प्रतियोगी परीक्षाएं रद्द कर दी हैं। मुख्यमंत्री हेमंत सोरेन ने कल शाम मंत्रिमंडल की विशेष बैठक के बाद ये घोषणा की। और ब्यौरा हमारी संवाददाता से।
1: सरकार ने वर्ष 2014 से अब तक की भर्ती प्रक्रियाओं की जांच कराने के साथ परीक्षा व्यवस्था में सुधार के लिए IAS अधिकारी अमिताभ कौशल की अध्यक्षता में समिति गठित करने का भी निर्णय लिया है। इस बीच मंत्री दीपिका पांडे सिंह और स्वास्थ्य मंत्री इरफान अंसारी के साथ विधायक जयराम कुमार ने सदर अस्पताल पहुंचकर देवेंद्र नाथ महतो और अन्य आंदोलनरत छात्रों को जूस पिलाकर उनका अनशन समाप्त कराया और JPSC JSSC न्याय मंच ने फिलहाल आंदोलन स्थगित करने की घोषणा की। छात्र नेता रविंद्र पासवान ने सरकार के फैसले का स्वागत करते हुए कहा कि कथित अनियमितताओं की CBI जांच का आदेश होने तक रिफॉर्म मंच का आंदोलन जारी रहेगा। महविश रहमान, आकाशवाणी समाचार, रांची।
0: जम्मू कश्मीर में सुरक्षा बलों ने आज उधमपुर, रियासी और कठुआ जिलों में संदिग्ध लोगों की आवाजाही की सूचना मिलने के बाद कई जगहों पर तलाशी अभियान शुरू किया। रियासी के सदिनी जंगलों और कठुआ के हीरानगर सेक्टर में अंतर्राष्ट्रीय सीमा के पास कई गांवों में भी तलाशी अभियान चलाया गया। सभी इलाकों में तलाशी अभियान जारी है। नई दिल्ली में BWF बैडमिंटन विश्व चैंपियनशिप में आज शाम लक्ष्य सेन पहले दौर में ऑस्ट्रिया के कोलिंस फिलिमोन से खेलेंगे। उन्नति हुड्डा पहले दौर में म्यांमार की थेत हतार थुजार के साथ मुकाबला करेंगी। मिक्स डबल्स के पहले दौर में भारत के रोहन कपूर और ऋत्विका शिवानी गड्डे को कनाडा की जोड़ी जोनाथन लाई और क्रिस्टन लाई से हार का सामना करना पड़ा। इस बीच एक अन्य मिक्स्ड डबल्स मुकाबले में आशीष सूर्या और अमृता प्रथमेश तुर्की के एमरे सोनमेज और यासेमेन बेक्तास से खेलेंगे। घरेलू शेयर बाजार सूचकांक आज करीब आधा प्रतिशत की गिरावट के साथ कारोबार कर रहे थे। अंतिम समाचार मिलने तक सेंसेक्स 366 अंक गिरकर 77,362 पर और निफ्टी 87 अंक की गिरावट के साथ 24,201 पर था। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ లో సమయం 12:05 దాటి 7 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మినితో. మార్పు ఎక్కడో లేదు, మనలోనే ఉందంటున్నారు వారందరూ. ఎవరు వారు, ఏంటి ఆ కథ? సమాజానికి కొత్త దారి చూపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న ఒక గ్రామ కథ ఈరోజు చైతన్య స్ఫూర్తిలో. మాది ఒకే కులం, అదే మానవత్వం అంటున్న ఆ ఊరి గురించి తెలుసుకోవాలంటే మనందరం మహారాష్ట రాష్ట్రానికి వెళ్లాల్సిందే. మహారాష్టలో అహల్యానగర్ జిల్లాలో సౌందాలా ఊరికి వెళ్లాలి. మరి అక్కడికి వెళ్లి ఎందుకు ఆ ఊరు ఆదర్శ గ్రామం అయిందో చూద్దాం. ఆ విశేషాలు, ఆ ఊరి సంగతులు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: జనతా గ్యారేజ్ చిత్రానికి సుఖ్వీందర్ సింగ్, విజయ్ ప్రకాష్ ఆలపించిన పాట విన్నారు. రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:11. కులాలు మతాలు అనే ప్రపంచంలో ఎన్నో యుద్దాలు అసమానతలు ఉన్నా అవేవి మా ఊరి దరిదాపుల్లో కూడా రానివ్వమంటున్నారు సౌందాల గ్రామస్తులు. 25,000 జనాభా, ఒక సాధారణ పల్లెటూరు సౌందాల. కానీ ఈరోజు భారతదేశంలోనే అసాధారణంగా భారతదేశపు మొదటి కులరహిత గ్రామం, ఇండియాస్ ఫస్ట్ కాస్ట్ ఫ్రీ విలేజ్గా ఎంతో ఆదర్శంగా నిలిచి ఎందరికో స్ఫూర్తివంతంగా నిలుస్తోంది ఈ సౌందాల గ్రామం. అసలు ఏంటి దీని వెనుకున్న విశేషాలు? ఎందుకు భారతదేశపు మొదటి కులరహిత గ్రామంగా వారు చెప్పుకుంటున్నారు? ఆ విషయాలన్నీ మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

అనుమానాస్పదం చిత్రానికి విజయ్ యేసుదాస్, శ్రేయ ఘోషల్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, రచన వేటూరి సుందరమూర్తి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:16 దాటి 25 సెకండ్లు. మరి ఇంతకీ ఎందుకు వీరు ఇండియాస్ ఫస్ట్ కాస్ట్రీ విలేజ్, భారతదేశపు మొదటి కులరహిత గ్రామంగా ఎప్పుడు ప్రకటించారు, ఎందుకు స్ఫూర్తిగా నిలుస్తున్నారో ఆ విషయాలన్నీ చెప్తానన్నాను కదా. ఎన్నో ఏళ్ల కృషి. ఏదైనా ఇలా అనుకున్న వెంటనే మనం దేన్ని ప్రకటించి ఇది మేము చేస్తున్నామని చెప్పలేం కదా. దీని వెనుక ఎన్నో ఏళ్ల కృషి ఉంది. ఎన్నో ఏళ్ల కృషి తర్వాత 2026 ఫిబ్రవరి నెలలో ఆ సౌందాల గ్రామస్తులందరూ ప్రకటించారు, మా ఊరిలోని ఎటువంటి కులాలు లేవు, మతాలు లేవు, మాకు ఉన్నది ఒకటే ఒకటి, అదే మానవత్వం. అదే వారంటారు ఆమ్చే జాత్ మానవ్ అంటున్నారు ఆ ఊరి వారంతా. ఆ ఊరిలో మనం గమనిస్తే ఎవరికీ కుల గుర్తింపు లేదు. అన్ని చోట్ల అందరూ సమానమే, అందరూ ఒకటే, మనుషులంతా ఒకటే. స్కూళ్ళు, గుడులు, సామాజిక భవనాలు, శ్మశాన వాటికలతో సహా అందరూ ఒకటే, ఒకే కులం అంటారు, అదే మానవత్వం. మరి ఇక్కడ ఒక ఫైన్ కూడా వేస్తారట. ఒక మాట మాట్లాడితే 500 రూపాయలు ఫైన్ వేస్తారట. ఏం మాట్లాడితే ఫైన్ వేస్తారు అది కూడా చెప్తాను ఈ పాట తర్వాత.

బాణం చిత్రానికి రంజిత్ మురళి ఆలపించిన పాట విన్నారు. సంగీత మణిశర్మ, రచన వేటూరి సుందరామూర్తి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. సౌందాల గ్రామ విశేషాలు మాట్లాడుకుంటున్నాం. మరి ఈ గ్రామంలో ఒక మాట మాట్లాడితే ఫైన్ వేస్తారు, 500 రూపాయలు ఫైన్ వేస్తారన్నాను కదా, ఏంటో తెలుసా? ఎవరైనా కులం గురించి మాట్లాడితే, కులం పేరుతో ఎవరైనా వారిని పిలిస్తే 500 రూపాయలు ఫైన్ వేస్తారట. ఇదే కాదు, ఈ గ్రామంలో ముఖ్యంగా పిల్లలకి మహిళలకి పెద్ద పీట వేస్తారు. ఇక్కడ జరిగే ఒక విశేషం ఉంది, అది ఇంకెక్కడ ఏ గ్రామంలో కూడా చూడం. అదేంటంటే, రోజు సాయంత్రం 6 గంటలకి స్టడీ సైరన్ మోగిస్తారట. ఆ సైరన్ వినపడగానే ఊరిలో టీవీలు అన్ని స్క్రీన్లు బంద్ చేసేయాలట 2 గంటల పాటు. అంటే డిజిటల్ డీటాక్స్ చేస్తారట ప్రతిరోజు ఆ సౌందాల గ్రామస్తులందరూ. పిల్లలు చదువుకుంటూ ఉంటే పెద్దవాళ్ళందరూ పూర్వకాలంలో గట్ల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకునేవారు కదా, అలాగ పెద్దవాళ్ళందరూ సామాజిక బంధాలను బలపరుచుకుంటూ ఎన్నో ప్రపంచంలో జరిగే ఎన్నో విశేషాలు మాట్లాడుకుంటూ ఉంటారట. ఇంకొకటి ఏంటంటే, మహిళలకే మొదటి స్థానం ఇస్తున్న ఈ గ్రామ స్ఫూర్తితో మహారాష్ట రాష్ట్రంలో మరొక 200 గ్రామాలు సమతా గాం అభియాన్ అనే నవీన మార్గంలో ముందుకు సాగుతున్నాయి. ఎందరికో చాలా ఇన్స్పైరింగ్ గా నిలుస్తోంది ఈ సౌందాల గ్రామం.

సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రానికి రఘుదీక్షిత్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన రామజోగయ్య శాస్త్రి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మార్పు అనేది ఎక్కడి నుండో రాదు, మన ఇంట్లో మన ఆలోచనలోనే మొదలవుతుంది. అదే చేసి చూపిస్తున్నారు ఈ సౌందాల గ్రామస్తులు. కులాల కంటే మానవత్వమే గొప్పదని చాటుతున్న ఈ ఊరి కథ ఎందరికో స్ఫూర్తిదాయకం. మానవత్వమే మా ఏకైక బలం, మనుషులను ప్రేమించడమే మా మతం అంటున్న ఈ సౌందాల గ్రామస్తులందరికీ జోహార్లు చెప్పాల్సిందే కదా.

0: ఆకాశవాణి వార్తలు చదువుతుంది త్వరగా ఉషారమణి. ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం విదేశీ విరాళాల చట్టం గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన ప్రదర్శన కొనసాగడంతో రాష్ట ప్రభుత్వం జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను, ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీఎల్ నిర్వహించిన ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. భారత్లో ఓటర్ గుర్తింపు కార్డు ఎన్నికల ప్రక్రియ అమెరికాలో ఎన్నికల చట్టాల రూపకల్పనకు నమూనా కాగలవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో మన దేశానికి చెందిన లక్ష్య సేన్ ఆస్ట్రియాకు చెందిన కాలిన్స్ ఫిలిమోన్తో పురుషుల సింగిల్స్ విభాగంలో ఈరోజు తలపడతారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లుపై ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ఒక ప్రైవేట్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ బిల్లు విదేశీ నిధుల ప్రవాహంలో పారదర్శకతను తీసుకొస్తుందని, ఇప్పుడు అసలు నిజం బయటపడుతుందని ఆయన అన్నారు. బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపడం ఒక అద్భుతమైన నిర్ణయమని కిరణ్ రిజిజు వర్ణించారు.
1: పూరా ఝూఠ ఫైలాయా దేశ్ భర్ మే కి ఎఫ్సీఆర్ఏ జో హై క్రిస్టియన్ మిషనరీ కో టార్గెట్ కియా జా రహా హై, జబ్కి క్రిస్టియన్ మిషనరీ కా టోటల్ ఇండియా కా జో ఫారెన్ కంట్రిబ్యూషన్ ఆతే హై వో 16% హై, బాకీ తో సబ్ హిందూ కా హై. తో ప్రొటెస్ట్ జ్యాదా కర్నా హై తో హిందూ లోగ్ కర్నా చాహియే, క్యూంకి సబ్సే జ్యాదా తో హిందూ కా హై. దేఖియే ఇస్ తరహ కా ఝూఠే బాతే ఫైలా కర్కే రాజనీతి కర్నా బిల్కుల్ ఠీక్ నహీ హై.
0: ప్రతిపక్షాలు ఎన్నో అబద్దాలు ప్రచారం చేశాయని ఆరోపిస్తూ కిరణ్ రిజిజు అటువంటి అసత్యాన్ని వ్యాప్తి చేస్తూ రాజకీయాలు చేయడం పూర్తిగా తప్పని పేర్కొన్నారు. జార్ఖండ్లో విద్యార్థుల 24 రోజుల నిరసన అనంతరం రాష్ట ప్రభుత్వం జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను రద్దు చేసింది. ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీఎల్ నిర్వహించిన ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ కూడా రద్దు చేసింది. సీబీఐ విచారణ డిమాండ్ ఇంకా పరిష్కారం కానప్పటికీ రాంచీలోని నిరసన ప్రదేశంలో ఈ ప్రకటన సంబరాలకు కారణమైంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షతో పాటు టీడీపీఎల్ ఏజెన్సీ నిర్వహించిన అన్ని పోటీ పరీక్షలను రద్దు చేయాలని, అలాగే 2014 నుంచి జేపీఎస్సీ జేఎస్ఎస్సీ

నిర్వహించిన రిక్రూట్మెంట్ పరీక్షలపై విచారణ జరపాలని నిర్ణయించారు. జైపాల్ సింగ్ ముండా స్టేడియం వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. మరోవైపు మంత్రి దీపికా పాండే సింగ్ ఆరోగ్య మంత్రి ఇర్ఫాన్ అన్సారీ ఎమ్మెల్యే జయరామ్ కుమార్తో కలిసి సదర్ ఆసుపత్రిని సందర్శించి నిరాహార దీక్ష చేస్తున్న దేవేంద్రనాథ్ మహతో ఇతర నిరసనకారుల చేత దీక్ష విరమింపజేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై కర్ణాటక వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ప్రభుత్వ వెటర్నరీ ఆఫీస్ నియామకాలకు సంబంధించి పరీక్ష పేపర్ల లీకేజ్, ఓఎంఆర్ షీట్ల ట్యాంపరింగ్, ఒక్క అభ్యర్థి నుంచి 70 నుంచి 80 లక్షల రూపాయల వరకు లంచాలు డిమాండ్ చేశారనే ఆరోపణలపై కేపీఎస్సీ మాజీ చైర్మన్ శివశంకరప్ప, ఎస్ సాహుకర్తో పాటు మరికొందరు మాజీ సభ్యుల నివాసాల్లో, అలాగే ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిన కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం జరుగుతోంది. సభ్య దేశాల మంత్రులు, సీనియర్ అధికారులు, విధానకర్తలు, నిపుణులు ఈ చర్చల్లో పాల్గొనేందుకు, ఏకాభిప్రాయాన్ని పెంపొందించేందుకు, పర్యావరణ సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఈ సమావేశం ఒక వేదికగా నిలుస్తుంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖల మంత్రి భూపేందర్ యాదవ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. భారత్ నిర్వహిస్తున్న 2026 బ్రిక్స్ చైర్షిప్ థీమ్ బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ అనే ఇతివృత్తంతో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. భారత సైనిక దళాల అధిపతి జనరల్ ధీరజ్ సేత్ను నేపాల్ అధ్యకుడు రామచంద్ర పోదెల్ ఖాట్మండులోని శీతల్ నివాసులో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో నేపాల్ సైన్యం గౌరవ జనరల్ హోదాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నేపాల్ ఉపాధ్యకుడు రామ్ సహాయ్ ప్రసాద్ యాదవ్, విదేశీ వ్యవహారాల మంత్రి శిశిర్ ఖనాల్, నేపాల్లో భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ్తో పాటు నేపాల్ సైన్యం, ప్రభుత్వానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 14వ తేదీ నాటికి దేశంలో ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1000 లక్షల హెక్టేర్లకు పైగా నమోదైంది. ఇందులో వరి పంట 379 లక్షల హెక్టేర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేయగా, నూనె గింజలు 184 లక్షల హెక్టేర్లకు పైగా విస్తీర్ణంలో వేశారని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. స్త్రీ అన్నం, చిరుధాన్యాలు, ముతక ధాన్యాలు 172 లక్షల హెక్టేర్లకు పైగా విస్తీర్ణంలో సాగు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పత్తి సాగు సుమారు 107 లక్షల హెక్టేర్లకు పైగా విస్తీర్ణంలో జరిగింది. అమెరికా మాజీ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో అమలవుతున్న ఓటర్ ఐడీ కార్డు వ్యవస్థను ప్రశంసిస్తూ, అమెరికాలో కఠినమైన ఎన్నికల నిబంధనల అమలుకు ఇది ఒక నాదర్శమైన నమూనా కాగలదని ప్రశంసించారు. అమెరికాలో కఠినమైన ఓటర్ గుర్తింపు అవసరం గురించి తన డిమాండ్ను పునరుద్ధరిస్తూ అమెరికా అధ్యకుడు, భారత్ ఎన్నికల నిర్వహణలో ఉండే భద్రతను ఉదాహరణగా ఉటంకించారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్తో ఇటీవల జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో ట్రంప్ ప్రస్తావించారు. తప్పనిసరి చెల్లుబాటు అయ్యే ఫోటో గుర్తింపు పత్రం లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహించగలరని జ్ఞానేష్ కుమార్ ప్రశ్నించినట్లు ఆయన చెప్పారు. అమెరికా కాంగ్రెస్ సభ సేఫ్ గార్డ్ అమెరికన్ ఓటర్ ఎలిజిబిలిటీ, సేవ్ అమెరికా చట్టాన్ని ఆమోదించాలని తన డిమాండ్ను పునరుద్ఘాటించడానికి ట్రంప్ ఈ ఉదాహరణను ఉపయోగించారు. ఈ ప్రతిపాదిత చట్టం ఫెడరల్ ఎన్నికల్లో ఓటింగ్ కోసం మరింత కఠినమైన నిబంధనలను ప్రవేశపెట్టాలని కోరుతోంది. దీని ప్రకారం ఫెడరల్ ఎన్నికల కోసం నమోదు చేసుకునేటప్పుడు ఓటర్లు అమెరికా పౌరసత్వానికి సంబంధించిన ధృవీకరణ పత్రంతో పాటు చెల్లుబాటు అయ్యే ప్రభుత్వం జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డును కూడా అందించవలసి ఉంటుంది. అమెరికన్ ఎన్నికల్లో కేవలం యుఎస్ పౌరులు మాత్రమే పాల్గొనేలా చూసేందుకు ఈ చట్టం ఒక చర్యగా ఉంటుందని అమెరికా అధ్యక్ష భవనం అభివర్ణించింది. భారత్లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 642 మిలియన్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొంటూ, భారత్ ఎన్నికలు ఎంత భారీ స్థాయిలో జరుగుతాయో ట్రంప్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో పట్టుబడిన అక్రమ నగదు నల్లధనానికి సంబంధించిన క్రిమినల్ కేసులను సకాలంలో దర్యాప్తు చేసి త్వరగా ముగించాలని సుప్రీంకోర్టు అధికారులను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో నల్లధనం ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్దమైన పాలనను దెబ్బతీస్తుందని జస్టిస్ సంజయ్ కరాల్, జస్టిస్ ఎన్కే సింగ్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించిన నగదు లేదా ఆస్తుల స్వాధీనాన్ని 24 గంటల్లోపు జిల్లా మ్యాజిస్ట్రేట్, అదనపు జిల్లా మ్యాజిస్టేట్ లేదా సంబంధిత కోర్టుకు నివేదించాలని, ఆ స్వాధీనం చేసుకున్నందుకు గల కారణాలు తెలపాలని కోర్టు స్పష్టం చేసింది.

0: దర్యాప్తు అధికారి ఏడాదిలోగా దర్యాప్తును పూర్తి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని కూడా సుప్రీంకోర్టు నిర్దేశించింది. జార్ఖండ్లో ఈరోజు అత్యంత భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో కూడా ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జమ్ముకశ్మీర్, లదాఖ్, ఉత్తరాఖండ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఈశాన్య రాష్టాలు, కరైకల్, పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, మాహే ప్రాంతాల్లో గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. రానున్న రెండు మూడు రోజుల్లో గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. మత్స్యకారులు అరేబియా సముద్రంలోకి, బంగాళాఖాతంలోకి చేపల వేటకు వెళ్లరాదని కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో భాగంగా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఈరోజు జరిగే పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రముఖ భారత షట్లర్ లక్ష్య సేన్ ఆస్ట్రియాకు చెందిన కాలిన్స్ ఫిలిమోన్తో తలపడతారు. అలాగే మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో తొలిసారి టోర్నమెంట్లో బరితిగలోకి తిరుగుతున్న ఉన్నతి హుదా మయన్మార్కు చెందిన ప్రత్యర్థితో పోరాడతారు. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో రోహన్ కపూర్, రిత్వికా శివాని భారత జోడి కెనడాకు చెందిన జొనథన్ లాయ్, క్రిస్టల్ లాయ్ జంట చేతిలో పరాజయం పాలయ్యారు. మహిళల డబుల్స్ రెండో రౌండ్లో ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ అమెరికాకు చెందిన ప్రత్యర్థులతో ఈరోజు తలపడతారు. ప్రతిపక్షాలు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం విదేశీ విరాళాల చట్టం గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన కొనసాగడంతో రాష్ట ప్రభుత్వం జేఎస్ఎస్ఏ సీజీఎల్ పరీక్షను, ప్రైవేట్ ఏజెన్సీ టీడీపీఎల్ నిర్వహించిన ఇతర రిక్రూట్మెంట్ పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. భారత్లో ఓటర్ గుర్తింపు కార్డు, ఎన్నికల ప్రక్రియ అమెరికాలో ఎన్నికల చట్టాల రూపకల్పనకు నమూనా కాగలవని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో ఈరోజు మన దేశానికి చెందిన లక్ష్య సేన్ ఆస్ట్రియాకు చెందిన కాలిన్స్ ఫిలిమన్తో పురుషుల సింగిల్స్ విభాగంలో తలపడతారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 12:40 దాటి 7 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
2: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 20వ తేదీ అనగా ఈ గురువారం ఉదయం 10 నుండి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ కప్పల ఉమేశ్వర్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ STD కోడ్ 040 జత చేసి 2324085239 ఈ నంబర్లకు ఫోన్ చేసి నేరుగా పైప్డ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి భారత్ గ్యాస్ లిమిటెడ్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు. మర్చిపోకండి, 20వ తేదీ గురువారం ఉదయం 10 నుండి 11 గంటల వరకు.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఉంటాం. ఎన్నో పోషకాహార నిధి అంటున్నారు మరి న్యూట్రిషనిస్ట్ మరియు వైద్యులు కూడా. మరి గుర్తుపడితే 0402324052 ఈ నంబర్కు నాకు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: రాజు, నువ్వెప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పు?
2: చెప్పలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలా తుడిపేయాలా?
1: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: రాజు వెడ్స్ రాంబాయి చిత్రం నుండి అనురాగ్ కుల్కర్ణి, ఇంకా జయశ్రీ పల్లెం పాడిన పాట విన్నారు. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:47 దాటి 40 సెకండ్లు. శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో ప్రతి బుధవారం ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు ప్రసారమయ్యే బిజినెస్ ముచ్చట్ల కార్యక్రమంలో రేపు అనగా ఆగస్టు 19వ తేదీ ఐఎస్ఐ మార్క్ పొందడం ఎలా, నాణ్యతా ప్రమాణాలు తెలుసుకోవడం ఎలా అనే అంశం గురించి హైదరాబాద్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ డైరెక్టర్ శాస్త్రవేత్త శ్రీ పివి శ్రీకాంత్ గారితో పరిచయం వింటారు. తప్పకుండా ట్యూన్ చేయండి. బిజినెస్ ముచ్చట్లు రేపు ఉదయం 9:15 నుండి 10 గంటల వరకు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా?

0: It's simple. Ventane News on Air app download cheskuni, live radio icon click chesi, VB Telugu select cheskuni, non-stop music and entertainment ni enjoy cheyandi.
1: Oh hello radio galanta, idi taralu digi vachhe velanta.
0: Vivid Bharati Akashvani Telugu, tarataraala taragani aanandam, alarinche sampurna vinodam.
2: ఎయిట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలు చాలా మంది గుర్తుపట్టి సందేశాలు పంపించారు. ఎస్, మీరు గుర్తుపట్టి పంపించిన సందేశం అక్షరాల కరెక్ట్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం సూపర్ ఫుడ్ నువ్వుల గురించి. ఇది వింటే ఇన్న వెంటనే గుర్తొచ్చేది ముందుగా బెల్లంతో చేసిన మంచి నువ్వుల లడ్డు లేదా అంటే చిక్కీ కదా. మరి ఎలా తీసుకోవాలి నువ్వుల్ని? ఇందాకలా పరిచయ వాక్యాల్లో నేను చెప్పాను, నువ్వుల్ని నేరుగా తినకూడదు అంటున్నారు వైద్యులు. మరి ఎలా తినాలి? అసలు నువ్వుల్లో ఉండే పోషకాహారాలు ఏంటి? అవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: సూపర్ జోష్ఫుల్ పాట విన్నారు కదా. డీజే టిల్లో చిత్రానికి రామ్ మిలియాల స్వీయ సంగీత దర్శకత్వంలో ఆలపించారు రచన కాసర్ల శ్యామ్. 8 ఫిట్ కార్యక్రమం వింటున్నారు. మరి నువ్వులు ఎలా తినాలి, డైరెక్ట్ గా తినకూడదు అని చెప్తున్నారు వైద్యులను అనుకున్నాం కదా. ఎప్పుడు నువ్వులు తిన్నా కాస్త దూరగా వేయించుకొని, అంటే రోస్ట్ చేసుకుని లేదా నానబెట్టి తినమంటున్నారు వైద్యులు. ఎందుకో కూడా చెప్తాను. ముందుగా ఈ దీనిలో ఉన్న పోషకాల విషయాన్ని చూస్తే అత్యధికంగా కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ ఉండే ఈ నువ్వులు గొప్ప ఔషధం. అందుకే సూపర్ ఫుడ్ అంటున్నారు వైద్యులు. పాలు, ముఖ్యంగా పాలు పడని వారు, అంటే లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటూ ఉంటారు, పాలు పడని వారికి కాల్షియం అధిక శాతంలో ఉండే నువ్వులు ఎంతో మేలు చేస్తాయట. ఇంకొక విషయం ఏంటంటే 85% పైగా ఆరోగ్యకరమైన కొవ్వులున్న ఈ నువ్వుల్ని ఎందరో వైద్యులు, న్యూట్రిషనిస్ట్ సజెస్ట్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఇంకా బోలెడని పోషకాలున్నాయి ఈ నువ్వుల్లో, అవేంటో మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. ఈట్ ఫిట్ కార్యక్రమం ఓన్లీ ఆన్ మన ఆకాశవాణి 102.8 ఎఫ్ఎం లో.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు, నేను పద్మిని. మరి ఇంతకీ నువ్వుల్లో ఏముంటాయి, పోషకాల మాట సరే, అసలు ఉండే ప్రధాన పదార్థం ఏంటంటే సెసమిన్. సెసమిన్ అనే శక్తివంతమైన యాక్టివ్ ఆక్సిడెంట్ ఉండడం వల్ల మన శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుందిట. అందుకనే చాలా మంది వైద్యులు ఈ మధ్య కాలంలో రిఫైండ్ ఆయిల్ వాడద్దు, పప్పు నూనె ఇలా నువ్వుల నూనె వాడితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్తారు కదా. మరి బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది గొప్ప సూపర్ ఫుడ్ గా పనిచేస్తుంది అంటున్నారు డైటీషియన్స్ కూడా. ఇందులో ఉండే విటమిన్ ఇ, విటమిన్ కే చర్మాన్ని, జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతాయట. అందుకనే పూర్వకాలం ఏంటి, ఈ మధ్య కాలంలో కూడా గమనిస్తే ఏమైనా పండగలు వస్తే నువ్వుల నూనెతో చక్కగా మన శరీరాన్ని మర్దన చేసుకుని నలుగు పిండితో స్నానం చేయమంటారు పెద్దలు. అందుకనే నువ్వుల నూనెతో మసాజ్ చేసుకున్నా సరే శరీరం నిగనిగలాడుతూ ఉంటుందిట. మరి మీరు నువ్వుల నూనె వాడతారా, మీరు నువ్వుల్ని ఎలా తినడానికి ఇష్టపడతారు, నాకు సందేశం పంపించండి 0402324052 ఈ నంబర్కి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

దసరా చిత్రానికి రామ్ మిర్యాల డి ఆలపించిన పాట విన్నారు. సంగీతం సంతోష్ నారాయణన్, రచన కాసర్లశ్యాం. మరి చాలా మంది శ్రోతలు మీరు ఎలా తింటారు అంటే, మేము నువ్వులు బెల్లం కలుపుకొని లడ్డూ చేసుకొని తింటాం, చిక్కీ చేసుకొని తింటాం అంటున్నారు. చాలా మంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు. మరి ఇందాక నేను చెప్పాను కదా, ఇవి తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు రెండు ఉంటాయి. ఇంతకీ ఏ నువ్వులు మంచివి, ఏ నువ్వులు తింటే మంచిది, తెల్లవా నల్లవా చెప్తాను ఈ పాట తర్వాత. మరి తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

చాంపియన్ చిత్రానికి రామ్ మిరియాల అలిపించిన పాట విన్నారు. సంగీతం మికి జే మేయర్ రచన, కాసర్ల శ్యామ్. మరి చాలా మంది శ్రోతలు సందేశాలు పంపిస్తున్నారు, ఏ నువ్వులైనా ఒకటేనండి కానీ నువ్వులు తినవే ఇంపార్టెంట్ అంటున్నారు. మరి జయనుద్దీన్ గారు అంటున్నారు, తెల్ల నువ్వులే తింటామండి మాకు అదే ఇష్టం, అదే ఎక్కువ పోషకాలు ఉన్నాయేమో అంటున్నారు. డాక్టర్ శ్రీపతి బాబు గారు రాసిన నువ్వులు దోరగా వేయించి పప్పులు వేరుశెనగ విత్తులు కొబ్బరి తురుము కలిపి లడ్డూలు తింటే పిల్లలకి చాలా మంచిది బాగుంటాయి అంటున్నారు. సరే మరి సీక్రెట్ చెప్తానన్నాను కదా, నల్ల నువ్వులు మంచివా తెల్ల నువ్వులు మంచివా అంటే రెండూ మంచివే. కాకపోతే ఏంటంటే నల్ల నువ్వుల్లో పొట్టు తీయకుండా ఉంటుంది కాబట్టి ఎక్కువ ససమెన్ అనే పదార్థం ఉంటుంది, ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి మనకి. కానీ తెల్ల నువ్వులు ఏంటంటే వాటిని ఆ పొట్టుని కాస్త తీసేస్తారు కాబట్టి కొంచెం తక్కువ పోషకాలు అందుతాయంటున్నారు న్యూట్రిషనిస్ట్ అందరూ. ఏది తిన్నా మంచిదే. మరి ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు నువ్వులు తిన్నా బాగా నమిలి తినాలి. ఎందుకంటే ఆ పొరలో పొర గట్టిగా ఉంటుంది కదా, ఆ పొరలో ఉండే ససమెన్ మన ఒంటికి బాగా పడుతుందిట. ఇంకొకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, తిన్నగా డైరెక్ట్గా నువ్వులను ఎప్పుడు తినకూడదు. కాస్త ఇందాక చెప్పుకున్నట్టు దోరగా వేయించి రోస్ట్ చేసి మనకి ఎలా ఇష్టమైతే అలాగా దోశల్లో వేసుకోవచ్చు, సాలెడ్స్లో వేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, లేదంటే పొడి చేసుకొని కూరల్లో వేసుకోవచ్చు, ఎలా అయినా తినచ్చు. కాకపోతే రోజు పిల్లలకి ఇది మన శాస్త్రీయ వంటకం కాబట్టి, మన పంట కాబట్టి రోజు పిల్లలకి ఒక చిన్న నువ్వుల లడ్డు తినే అలవాటు చేయండి. రక్తహీనత కానీ ఎటువంటి కాల్షియం లోపాలు కానీ వాళ్ళు పాలు తాగకపోయినా పర్వాలేదు, అలాగా ఒక నువ్వుల లడ్డు తింటే ఎంతో మంచిది అంటున్నారు మరి డైటిషియన్స్ వైద్యులు, ఇంకా బోల్డ్ అంతమంది న్యూట్రిషనిస్ట్. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మన సూత్రం ఒకటే, మితం హితం. ఏ తిన్నా తక్కువ మితంగా తినడం, ఆరోగ్యంగా ఉండడం. ఇది ఇవాళ ఈట్ ఫిట్. స్టే హ్యాపీ, స్టే హెల్దీ, ఈట్ ఫిట్. నువ్వుల గురించి మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటుంది మీ రేడియో నేస్తం పద్మిని.

జార్జ్ రెడ్డి సినిమాకి మంగ్లీ ఆలపించిన పాట విన్నారు. రచన మెట్టపల్లి సురేందర్, సంగీతం సురేష్ పొప్పిలి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ లో సమయం 1:10 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 షో టైంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. అబిడ్స్ ఇస్కాన్ మందిరం 5 దశాబ్దాలుగా ఆధ్యాత్మిక సేవా కేంద్రంగా నిలుస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రశంసించారు. 2027 డిసెంబర్ నాటికి ఉస్మానియా, టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను రాష్టవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. కరీంనగర్ నగరాభివృద్దే లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్టు, భవిష్యత్తులో కూడా ఇంకా అభివృద్ది చేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. అబిడ్స్లోని శ్రీశ్రీ రాధా మదన్మోహన్ ఇస్కాన్ మందిరం 5 దశాబ్దాలుగా భక్తి, ఆధ్యాత్మికత, సేవా కార్యక్రమాలకు కేంద్రంగా నిలుస్తోందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా తెలిపారు. ఆలయ స్వర్ణోత్సవ వేడుకల్లో సతీ సమేతంగా పాల్గొన్న ఆయన కృష్ణభక్తి, భగవద్గీత ప్రాశస్త్యాన్ని కొనియాడారు. యువత భగవద్గీతను చదివి అందులోని విలువలను జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. వసుధైవ కుటుంబకం స్ఫూర్తితో ఇస్కాన్ సమాజంలో మానవీయ విలువలు పెంపొందిస్తూ సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని గవర్నర్ ఆకాంక్షించారు. తెలంగాణలోని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, ఎల్బీనగర్, అల్వాల్, టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలను వేగవంతం చేసి 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ సనత్నగర్లో నూతనంగా నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇతర మంత్రులతో కలిసి ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 10 ఏళ్ల కాలంలో పేదలకు ఉపయోగపడే ఆసుపత్రుల నిర్మాణాలను పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రతిపక్షాల అసత్య ప్రచారాలు తిప్పికొడుతూ తాము ఎల్లప్పుడూ నిజాలనే ప్రజల ముందుంచుతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం 4:30 ట్యాంక్ బండ్పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించి సాయంత్రం 6:00 సచివాలయంలో ఇరిగేషన్ శాఖపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం రాత్రికి ఢిల్లీ వెళ్లనున్న సీఎం రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఆపై రాత్రికి యూకే పర్యటనకు బయలుదేరి 30 నెలల వరకు విదేశాల్లో పర్యటిస్తారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. దేశంలో పంటల పరిశోధనలు సరైన దిశలో సాగడం లేదని, రసాయనాలు లేని విత్తనాలను అభివృద్ది చేయాలని సూచించారు. క్యాన్సర్కు దారితీసే పురుగుల మందుల వాడకంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వ ఎరువుల విధానాలను విమర్శించారు. రైతు లేకపోతే దేశం, ప్రభుత్వాలు ఉండవని, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. వందే మాతర గీతం పట్ల కాంగ్రెస్ పార్టీ తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒకటేనని, తెలంగాణలో బీఆర్ఎస్ చేసిన అవినీతి కేసులు కాంగ్రెస్ కు ఏటీఎంలా మారాయని విమర్శించారు. నిన్న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారంటీలు అమలు కావడం లేదని, ఆ 2 పార్టీలకు ప్రజలు తగిన సమాధానం చెప్తారన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి అధికారాన్ని చేపట్టి డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ది సాధిస్తుందని బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ అభివృద్ది పనులను 2028 మార్చి నాటికి పూర్తి చేసి 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 2,00,000 మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యమని పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ నిర్వహించిన జాతీయ పారిశ్రామిక కారిడార్ వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ ప్రాజెక్టులో రాష్ట వాటా 51% కాగా అభివృద్ది పనుల టెండర్ ప్రక్రియ వేగంగా సాగుతోందని వివరించారు. భవ్య పథకం కింద తెలంగాణకు 4 పారిశ్రామిక పార్కులు కేటాయించాలని మంత్రి కోరారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమాపేశంలో ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ధరణి వల్ల, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతి వల్ల పేద ఎస్సీ ఎస్టీ రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. రాత్రికి రాత్రే హైడ్రా పోలీస్ బలగాలతో బహదూర్గూడ గుండిగట్ల వంటి గ్రామాల్లో దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పేదల భూములను గుంజుకుంటున్నారని మండిపడ్డారు. ప్రజలకు రక్షణగా ఉండవలసిన పోలీసులను పీడకులుగా మార్చారని, ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, భూముల వేలం పాటలు పాడుతోందని విమర్శలు చేశారు. పేదల భూములను ఆక్రమించడం తక్షణమే ఆపకపోతే బీజేపీ తరపున పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. తెలంగాణ బహుజన విప్లవ వీరుడు, బహుజన రాజ్యాధికార పోరాట పటోటపు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలను రాష్టవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి హరీష్ రావుతో సహా పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు ఆయన చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బహుజనుల హక్కుల కోసం అణచివేతకు వ్యతిరేకంగా మొఘల్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి పోరాడిన పాపన్న గౌడ్ ధైర్య సాహసాలను ఈ సందర్బంగా స్మరించుకున్నారు. పాపన్న ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన వీరత్వ స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నాయకులు అభిప్రాయపడ్డారు. భారతీయ జనతా పార్టీ రాష్ట కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచందర్రావు ఇతర నాయకులతో కలిసి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్దాంజలి ఘటించారు. బహుజనుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలను, అందించిన సేవల స్ఫూర్తిని ఈ సందర్బంగా కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని రాజకీయ పార్టీలతో పాటు గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఊరూరా నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టరేట్లో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా, ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా అధికారులు హాజరై పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్బంగా సంగారెడ్డి కలెక్టరేట్ ఎదురుగా ఉన్న సర్వాయి పాపన్న విగ్రహానికి అదనపు కలెక్టర్ పాండు, బీసీ సంక్షేమ సంఘం అధికారులు, ప్రజా సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ నగరాభివృద్ది లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్టు, భవిష్యత్తులో కూడా ఇంకా అభివృద్ది చేసే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు.
1: కరీంనగర్ కార్పొరేషన్ కు 100 రోజుల పాట 840 కోట్ల రూపాయలు యూసీఎఫ్ ఫండ్ తీసుకొచ్చి అలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు. యుఏడిఎఫ్ సంబంధించి 50 కోట్లు, చిన్నెల మళ్ళా 30 కోట్లు మళ్ళీ వచ్చినాయి. అమృత్ సంబంధించి 150 కోట్ల రూపాయలు అన్ని రకాల నిధులు తీసుకొచ్చి ఇలా కరీంనగర్ కార్పొరేషన్ ను అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం.
0: నూనె గింజలు, పామాయిల్ దేశీయ ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఎన్ఎంఓఓపి పథకం ద్వారా అందిస్తున్న ఆర్థిక రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకుని ఎల్నినో ప్రభావాన్ని అధిగమించేందుకు లాభదాయక వ్యవసాయాన్ని అలవర్చుకోవాలని వనపర్తి ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ జిల్లాధికారి విజయ్ భాస్కర్ రెడ్డి సూచించారు.
2: ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు ఈసారి చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కావున రైతులందరూ తక్కువ నీరుతోటి వచ్చే ఆరుతడి పంటలు మరియు ఉద్యాన పంటలైన ఆయిల్ పామ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. స్టేట్ గవర్నమెంట్ కూడా ఆయిల్ పామ్ కి ఎన్నో సబ్సిడీలు ఇస్తున్నది. మనకు కేవలం 20 రూపాయలకే ఒక మొక్క ఇస్తున్నారు. ఎకరానికి మనకు 50 మొక్కలైతే
0: తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:20 దాటి 20 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో షో టైం. శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ లో సమయం 1:21 దాటి 20 సెకండ్లు. నేను శ్రోతలకి వెల్కమ్ చెప్పే ముందే శ్రోతలు వెల్కమ్ టు షో టైం అంటూ చాలా సందేశాలు పంపిస్తున్నారు. ఎస్, షో టైం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో నిస్తం పద్మిని. మరి షో టైం లో పాల్గొనాలంటే ఏం చేయాలి? నేను అడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు, మీ పేరు, ఈ రెండు మాత్రమే. ఇంకా వేరే ఏ సందేశాలు పంపించద్దు. 0402324 0852 ఈ నంబర్కు వాట్సాప్ చేయడమే. చాలా మంది శ్రోతలు ఆడియో రికార్డ్ చేసి ఏవేవో ఫోటోలు కూడా పంపిస్తున్నారు. దయచేసి గమనించగలరు, అలాంటివి ఏవి పంపించద్దు. నేను అడిగిన ప్రశ్నకు మీకు తెలిసిన సమాధానం, మీ పేరు మాత్రమే పంపించండి. మరి అస్సలు ఆలస్యం చేయకుండా షో టైంని స్టార్ట్ చేసేసుకుందాం. మరి షో టైంలో వచ్చేస్తోంది మొదటి ప్రశ్న. శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారని ఆల్రెడీ సందేశాలు పంపించారు కాబట్టి మొదటి ప్రశ్న జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్న. ఇది నేతన్నలకు సంబంధించిన ప్రశ్న. ఇటీవల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం జరుపుకున్నాం మనందరం. మరి మన తెలంగాణకి చెందిన శ్రీరామ్ అనే ఒక వ్యక్తి చేసిన ఆవిష్కరణకి జాతీయ స్థాయిలో మొదటి బహుమతి, మొదటి అవార్డు అందుకున్నారు. ఇంతకీ ఏంటి ఆయన చేసిన ఆవిష్కరణ మీకు తెలిస్తే 0402324 0852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఇది నేతకు సంబంధించింది కాదు, ఒక ఆవిష్కరణ చేశారు నేతన్నల కోసం. మరదేంటో గుర్తుపట్టి నాకు పంపించండి.

0: నమస్కారం, నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసి పెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:28 అవుతుంది. నాకు తెలుసు శ్రోతలు చాలామంది కాస్త తడపడ్డారు, కొంచెం తప్పు సందేశాలు పంపించారు. పర్వాలేదు, తప్పు సందేశం పంపించినా తెలుసుకోవడం ముఖ్యం కాబట్టి నేను అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం జరుపుకున్నాం కదా, మన తెలంగాణకి చెందిన ఒగ్గు శ్రీరామ్ అనే ఒక అబ్బాయి ఒక కొత్త ఆవిష్కరణకి జాతీయ స్థాయిలో పురస్కారం అందుకున్నాడు, అది ఏంటి అని అడిగాను. చాలామంది తప్పు సమాధానాలే పంపించారు.

సరైన సమాధానాలు చాలా తక్కువ మంది పంపించారు. వారు ఎవరంటే అప్పలరాజు గారు పెడ నుండి, సుభాషిణి గారు ఎక్కడి నుండి రాయలేదు, కృష్ణకుమారి గారు ఖమ్మం నుండి, జనకామ చంద్రశేఖర శర్మ గారు నిజామాబాద్ నుండి, నంబూతిరి గారు సుచిత్ర నుండి, పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపల్లి నుండి, జమికుంట నుండి శోభ మహేశ్వర్, ఇంకా మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి పంపించారు. ఇంకా చాలా మంది ట్రై చేస్తున్నారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి పంపించారు ఇప్పుడే. పాలెం పోలయ్య గారు రాళ్ళగడ్డ నుండి, ఇంకా పద్మావతి శిల్పా చెంచల్గూడ నుండి, నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి పంపించారు, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి పంపిస్తున్నారు, అమ్మన్ కుర్తి బొమ్మి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు పంపించారు, మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్, ఇంకా చిలుక నారాయణ అంచోయ్య గారు నిజామాబాద్ నుండి పంపిస్తున్నారు, మెదక్ నుండి ఎల్దుర్తి నుండి బొడ్డు షేక్లు శ్యామల పంపించారు, ఇంకా భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండే అనిత, డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుండి, వీరు ఫాస్ట్గా సరైన సమాధానాలు పంపించారు. ఇంతకీ సరైన సమాధానం ఏంటంటే, ఈబీఎస్ఎస్ అంటే ఎర్గనామిక్ బ్యాక్ సపోర్ట్ సిస్టమ్, దాన్ని క్లుప్తంగా చెప్పుకుంటే మగ్గం కుర్చీ అంటారనమాట. దీన్ని చేనేత నేస్తున్నప్పుడు నడుంకి ఆసరాగా ఉండేలాగా ఆ శ్రీరామ్ అనే అబ్బాయి ఎక్కడ చదువుకుంటున్నాడంటే కొండ లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ టెక్నాలజీలో థర్డ్ ఇయర్ చదువుతున్నాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయి కూడా నేతన్న, వాళ్ళ అమ్మ నాన్న కూడా నేతన్న ఇస్తారనమాట. వాళ్ళ కష్టం చూసి ముఖ్యంగా అమ్మ నాన్న కోసం ఈ కుర్చీని ఆవిష్కరించారు. కానీ ఇది త్వరలోనే అందరూ నేతన్నలకి అందుబాటులో ఉండబోతోంది. ఇది ఆ అబ్బాయి ఆవిష్కరించాడు, దానికి జాతీయ స్థాయిలో మొట్టమొదటి బహుమతి అందుకున్నారు శ్రీరామ్. ఎంత గొప్ప విషయం కదా, అమ్మ నాన్నల కోసం ఆవిష్కరించారు కానీ అదే నేతన్నలకు కూడా ఈరోజు ఉపయోగపడబోతోంది. ఇదే మనకి సమాధానం పంపించారు వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుండి. ఇది షో టైంలో మొదటి ప్రశ్న. మరి రెండవ ప్రశ్నకు కూడా శ్రోతలు సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. షో టైంలో వచ్చేస్తోంది రెండవ ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, ఇది సినిమాకు సంబంధించిన ప్రశ్న. చాలా మంది శ్రోతలు నేను సమాధానం చెప్పాక పంపించారు, సో వాళ్ళ పేర్లు నేను చదవటం లేదు. షో టైంలో వస్తున్న రెండవ ప్రశ్న ఏంటంటే, సంగీత ద్వయం రాజ్ కోటి గారు అందరికీ సుపరిచితులే కదా, మరి సంగీత ద్వయం రాజ్ కోటి గారు ఎన్నో గొప్ప పాటలు అందించారు కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళిద్దరూ విడిపోయారు. అలాగా రాజ్ నుంచి విడిపోయాక కోటి గారు స్వరపరిచిన తొలి సినిమా ఏంటి? ప్రశ్న మరొకసారి, రాజ్ కోటిల్లో రాజ్ నుంచి విడిపోయాక కోటి గారు స్వరపరిచిన తొలి సినిమా ఏంటి? మీకు సమాధానం తెలిస్తే 0402324852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అని. ఎస్ షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:36 అవుతోంది. షో టైమ్ లో సినిమాకి సంబంధించిన ప్రశ్న అడిగాను. ఈ ప్రశ్నకు కూడా కాస్త శ్రోతలు తడబడ్డారు. ప్రశ్న ఏంటంటే, రాజ్ కోటి గారి ద్వయంలోంచి కోటి గారు బయటకు వచ్చేసి స్వరపరిచిన మొదటి సినిమా, సంగీతం స్వరపరిచిన మొదటి సినిమా అని అడిగాను. చాలామంది శ్రోతలు హలో బ్రదర్ అన్నారు, గాడ్ ఫాదర్ అన్నారు, ఇంకా అల్లుడా మజాక్ అన్నారు. చాలా వింత వింత సినిమా పేర్లు పంపించారు. కానీ కొంతమంది శ్రోతలు మాత్రమే సరైన సమాధానాలు పంపించారు. వారెవరో ముందుగా చూద్దాం. పానుగంటి రవి గౌడ్ గారు బీహెచ్ఎల్ నుండి, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, కీర్తి రాజ్ కుమార్ నిజామాబాద్ నుండి, వేదవతి గణేష్ నిజాంపేట నుండి, రాజు ఉమారాణి ఆర్ఆర్ చౌరస్తా నిజామాబాద్ నుండి, చిలక నారాయణ గారు అనసూయ గారు నిజామాబాద్ నుండి, పాలెంపోలే ఆళ్లగడ్డ నుండి, చోడవరపు రమాదేవి గీతానగర్ నుండి, ఇంకా ఎవరు పంపించారంటే సిహెచ్ హనుమంతరావు గారు బాపిరెడ్డి కాలనీ నుండి, ఆళ్లగడ్డ నుండి పాలెంపోలే, వీళ్ళందరూ సరైన సమాధానం పంపించారు. ఇంతకీ సమాధానం ఏంటో తెలుసా? 1995 జనవరి 12 సంక్రాంతి కానుక విడుదలైన అమ్మ దొంగ ఈ సినిమాకి కోటి గారు తొలిసారిగా ఆ ద్వయం నుంచి విడిపోయి సంగీతం అందించారనమాట. సూపర్ హిట్ అయ్యే ఆ పాటలన్నీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంటుంది ఆ సినిమాకి. మరి ఆ సినిమాలోంచి ఒక మంచి పాట విందాం. ఈ పాట తర్వాత షో టైంలో తర్వాత ప్రశ్న అడుగుతాను.

అమ్మ దొంగ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రం ఆలపించిన పాట విన్నారు కదా. షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:41 దాటి 33 సెకండ్లు. మరి షో టైంలో తర్వాత ఒక జనరల్ ప్రశ్న మనందరి కోసం. ప్రశ్న ఏంటంటే, కాస్త చిన్నతనంలోకి వెళ్ళాలి మనం. స్కూల్ టైంలో మీరు అందుకున్న తొలి బహుమతి ఏది? స్కూల్ టైంలో మీరు అందుకున్న తొలి బహుమతి ఏది? అది ప్రైజే గెలవక్కర్లేదు, అమ్మ నాన్న, ఫ్రెండ్స్, టీచర్స్ ఎవరి నుంచైనా కావచ్చు. మీరు అందుకున్న చిన్న తొలి బహుమతి, చిరు బహుమతి ఏదైనా గుర్తుంటే నాకు 0402324852 ఈ నంబర్కు సందేశం పంపించండి.

చైతన్య సినిమాకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇళయరాజా, ఎంత గోముగా పాడతారు కదా బాలు గారు. మరి షో టైం కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 1:47 దాటి 15 సెకండ్లు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 20వ తేదీ అనగా ఈ గురువారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ కప్పల ఓమేశ్వర్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2304085239 5359 5359 ఈ నెంబర్లకు నేరుగా ఫోన్ చేసి పైప్డ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాముఖ్యత ప్రాధాన్యత ఆవశ్యకతల గురించి భారత్ గ్యాస్ లిమిటెడ్ అధికారితో నేరుగా మాట్లాడవచ్చు. మర్చిపోకండి 20వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు. మరి షో టైంలో నేను అడిగాను స్కూల్లో మీరు అత్యంత పదిలంగా అందుకున్న తొలి బహుమతి ఏంటి అని. స్కూల్ డేస్ ఎప్పుడు బాగుంటాయి కదా, అసలు ఆ గుర్తులు ఆ జ్ఞాపకాలు ఎంతో పదిలంగా ఉంటాయి. మరి అది ఎవరైనా కావచ్చు. చాలా మంది శ్రోతలు సందేశాలు పంపించారు, చూద్దాం ఎవరెవరు పంపించారో. దయచేసి పంపించిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పంపించుకోండి, మీ సందేశం నేను తప్పకుండా చదివే ప్రయత్నం చేస్తాను. సంధ్య గారు రాస్తున్నారు, ఆదిలాబాద్ నుండి నేను గ్లాస్ అందుకున్నాను, గ్లాస్ వచ్చింది నాకు అని. జనరల్ నాలెడ్జ్ పుస్తకం వచ్చింది నాకు తొలి బహుమతిగా అంటున్నారు శేషు గారు కుకట్పల్లి నుండి. పోలిపల్లి శ్రీనివాస్ గారు సిరిసిల్ల నుండి, పెన్ను స్కూల్లో అందుకున్నాను మేడం గారు అంటున్నారు, పెన్నే నేను కూడా నా ఫస్ట్ ప్రైజ్ అంటున్నారు. దస్తగిరి గారు ప్రొదుటూర్ కడప నుండి, జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్, పలకా బలపం నా మొదటి బహుమతి. వావ్, పలకా బలపాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు మీరు వెనక్కి. నా చిన్నతనంలో స్కూల్లో పాట పాడితే

నాకు పెన్ను బహుమతిగా ఇచ్చారంటున్నారు. సేర్ల వెంకటేష్ గారు గజ్వేల్ నుండి మనకు సందేశం పంపించారు. పిండియాల భాగ్యలక్ష్మి సత్యనారాయణ గారు రాస్తున్నారు, కుర్చీ పరుగులో నేను మొదటి బహుమతి గెలుచుకున్నాను 1970లో, పెన్ను బహుమతిగా ఇచ్చారంటున్నారు. మరి బాలకృష్ణ గారు నరసంపేట నుండి ఏం రాస్తున్నారు, ఆగస్ట్ 15 పాటల పోటీలో నేను పాట పాడాను, నాకు పెన్సిల్ ఇచ్చారు 3వ క్లాస్లో అంటున్నారు. ఎంత గొప్ప, అసలు ఆ అనుభూతులు ఆ జ్ఞాపకాలు ఎంత బాగుంటాయి కదా. నా చిన్నతనంలో 4వ తరగతిలో టీచర్ గారు కాంపస్ బాక్స్ ఇచ్చారు బహుమతిగా అంటున్నారు. పంతాడు శ్రీనివాసరావు గారు మోరుపల్లె నుండి నేను మోస్ట్ ఆనెస్ట్ స్టూడెంట్ అంటూ నాకు 10 రూపాయలు గిఫ్ట్గా ఇచ్చారండి 70లోనే అంటున్నారు. అప్పట్లో అది పెద్ద అమౌంటే. సురేష్ గారు నీరెట్మెట్ నుంచి మనకు సందేశం పంపించారు, నా చిన్నతనంలో రన్నింగ్ రేస్లో గెలిచాను, పెన్ను బహుమతిగా ఇచ్చారు, చాలా సంతోషం వేసింది అంటున్నారు. దోర్నాల బాలాజీ వనస్థలిపురం నుండి మనకు సందేశం పంపించారు, పెన్సిల్ రబ్బరు నా మొదటి బహుమతి అంటున్నారు. భవానీ వెంకట్ గారు పుట్టుపాక నుండి, నా చిన్నతనంలో నేను బాగా చదువుకుంటున్నందుకు ఫిలిప్స్ రేడియో బహుమతిగా ఇచ్చారంటున్నారు. భువనగిరి మండలం రాయగిరి నుండి మాదాసి సత్యనారాయణ గారు, అమ్మో రేడియో అంటే పెద్ద బహుమతేనండి. ఇంకా హై స్కూల్లో నాకు బాల్ బ్యాడ్మింటన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, స్టీల్ గ్లాస్ నాకు ఇచ్చారంటున్నారు. కొండ రాజేశం రాకేష్ ఎక్కడి నుండి అంటే బద్దెనపల్లి రాజన్న సిరిసిల్ల నుండి. మరి నాగనాథ్ గుప్తా గారు ఏం రాశారు, బాల్యంలో నాకు మా మేనమామ ఒక చిన్న రేడియో బహుమతిగా ఇచ్చారు, అదే నాకు తొలి బహుమతి అంటున్నారు. ఇక స్కూల్లో క్లాస్ ఫస్ట్ వచ్చాను, మా ఆచార్య గారు రెనాల్డ్స్ పెన్ ఇచ్చారు, అప్పుడే రెనాల్డ్స్ పెన్ వచ్చిందంటున్నారు. ఆడెప్ సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుండి. ఇక మధుకర్ నందిపేట నుండి నల్లటి పెన్సిల్ ఇచ్చారు అంటున్నారు, నాకు అదే బహుమతి. పెన్సిల్ రబ్బర్ కంపాస్ బాక్స్ ఫస్ట్ ప్రైజ్ అంటున్నారు. హైదరాబాద్ బిఎన్ రెడ్డి నుండి మౌనిక బాలు, ఇంకా నా చిన్నతనంలో 5th క్లాస్ చదువుతున్నప్పుడు డ్రాయింగ్ కాంపిటీషన్లో 2వ బహుమతి వచ్చింది అన్నారు. మరి బహుమతి ఏంటి, బహుమతి కూడా రాయాలి కదా. స్కూల్ గేమ్లో కబడ్డీ ఆటలో ప్రశంసా పత్రం అందుకున్నానంటున్నారు. కీర్తి రాజ్కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ నుండి, స్కూల్లో ఫస్ట్ బహుమతిగా నోట్బుక్ గీతలేని కాపీ ఇచ్చారంటున్నారు. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుండి, మరి అప్పలరాజు పెడ నుండి రాస్తున్నారు, పరుగుల పందెంలో నాకు జామెట్రీ బాక్స్ ఇచ్చారంటున్నారు. సో ఇంకా చాలా సందేశాలు వచ్చాయి, తప్పకుండా చదువుతాను ఈ పాట తర్వాత.

మీ అందరికీ కూడా మీ స్కూల్ జ్ఞాపకాలు గుర్తొచ్చాయి కదా. ఈ పాట వింటే ఎలాంటి వాళ్ళకైనా ఒక్కసారి నాస్టాలజిక్ అయిపోతాం, ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతాం. మరి శ్రోతలు ఇంకా చాలామంది సందేశాలు పంపించారు. జాప భూమేశ్వర్ గారు రాస్తున్నారు వెల్లుల్ల నుండి, నా కబడ్డీ పోటీలు గెలిచినందుకు ఫస్ట్ టైం నాకు పెన్ ఇచ్చారండి అంటున్నారు. మరి భూదాన్ పోచంపల్లి నుండి భోగమార్కండి అంత ఏం రాస్తున్నారు, మా అన్నయ్య నాకు ఒక కొత్త పెన్ కొనిచ్చాడు నేను చదువుకునేటప్పుడు, అదే నా మొదటి గిఫ్ట్ అంటున్నారు. స్వాతంత్ర దినోత్సవం రోజున స్కూల్లో రూమ్స్ డెకరేట్ చేసినందుకు, జనగణమన బాగా పాడినందుకు నాకు స్కూల్లో పెన్ బహుమతిగా ఇచ్చారంటున్నారు. పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి అందరూ ప్రశంసించారంటున్నారు. ఇంకా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి గారు రాస్తున్నారు, ఫస్ట్ బహుమతి క్లాస్ ఫస్ట్ నేనే, సో ఫస్ట్ బహుమతి అంటూ ఏం లేదంటున్నారు. బాగుంది, నాకు ప్రైజ్ గిఫ్ట్ ఏం రాలేదండి, కానీ రోజు మార్నింగ్ అసెంబ్లీలో నా పేరు అనౌన్స్ చేశారు, అదే నాకు గొప్ప బహుమతి అంటున్నారు. పైడిపాటి నాగభూషణ్ గారు నాగ్పూర్ మహారాష్ట్ర నుండి మనకు సందేశం పంపించారు. 9th క్లాస్లో లైబ్రరీ కాంపిటీషన్లో ఎస్ఏ రైటింగ్లో నేను నాకు గిఫ్ట్ వచ్చింది, అదేంటంటే పెద్దపాల శిక్ష పుస్తకాన్ని గిఫ్ట్గా ఇచ్చారంటున్నారు. మారుభవన్ శ్రీనివాసరావు గారు భద్రాద్రి కొత్తగూడెం ప్రశాంతి నగర్ నుండి. వావ్, పెద్దపాల శిక్ష పుస్తకం గిఫ్ట్ అంటే అద్భుతం కదా. మరి ఇంకా పాపిరెడ్డి కాలనీ నుండి సిహెచ్ విజయకుమార్ గారు రాస్తున్నారు, నాకు కూడా అన్ని క్లాసులు అస్సలు అటెండెన్స్ ఫుల్గా ఉండడంతో నాకు కూడా ఒక మంచి బహుమతి ఇచ్చారంటున్నారు. ఇక భూదాన్ మరి ఎవరు రాస్తున్నారు, స్కూల్ డేస్లో ఖోఖో ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాను, అప్పుడు నాకు ఫస్ట్ బహుమతి వచ్చింది, షీల్డ్ ఇచ్చారంటున్నారు, అది ఇప్పటికీ నా దగ్గర ఉందంటున్నారు. ఎవరు, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ నుండి రాశారు. పాషా గారు వరంగల్ నుంచి రాస్తున్నారు, ఏంటంటే ఫస్ట్ క్లాస్లో నేను 7th క్లాస్ పాస్ అయినప్పుడు మా ఇంట్లో 50 రూపాయలు నాకు బహుమతిగా ఇచ్చారంటున్నారు. మరి డాక్టర్ శ్రీపతి బాబు గారు ఏం రాస్తున్నారు, నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు మా బావగారు నాకు కోల్గేట్ బ్రష్ కోల్గేట్ పేస్ట్ బహుకరించారు, అప్పటి వరకు మేము బొగ్గు పొడితో పళ్ళు తోముకునే వాళ్ళం అంటున్నారు. వావ్, బాగుందండి. నాకు కబడ్డీలో గెలిచినందుకు పెన్ ఇచ్చారంటున్నారు బెమ్మయ్య గారు కర్నూలు నుండి. ఇంకా ఇంకెవరు రాస్తున్నారు, జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ గారు రాస్తున్నారు, ఆగస్ట్ 15th ఆటల్లో పాల్గొన్నాను, నాకు ఫస్ట్ ప్రైజ్ స్టీల్ గ్లాస్ ఇచ్చారంటున్నారు. శుభ మధ్యాహ్నం మేడం గారు, నేను మీకు కూడా శుభ మధ్యాహ్నం అండి. బ్రూస్లీ సురారం కాలనీ నుండి రాస్తున్నారు, నాకు మెడల్ ఇచ్చారండి, ఫస్ట్ టైం నేను కరాటేలో మెడల్ని గెలుచుకున్నానంటున్నారు. ఇక్కడ చోడవరపు సాయి మాన్విత గీతానగర్ నుంచి రాస్తున్నారు, ట్రోఫీ సిల్వర్ ట్రోఫీ గెలుచుకున్నాను మొదటి బహుమతిగా నా 9th క్లాస్లో ఉన్నాను. స్కూల్ పాటలంతాక్షరిలో నేను బాగా పాడేదాన్ని, నాకు మొదటి బహుమతి స్టీల్ గిన్నె ఇచ్చారంటున్నారు. ఎవరు, ఎవరు రాశారు, పేరు రాయలేదు, ఎవరు రాశారో తెలియటం లేదు. మరి ఆటల్లో ఆటల పోటీలో పాల్గొన్నప్పుడు నాకు ఒక మంచి షీల్డ్ ఇచ్చారు, అది రాజు ఉమారాణి నిజామాబాద్ నుండి రాస్తున్నారు. నేను 4వ తరగతిలో చదువుతున్నప్పుడు ఆగస్ట్ 15 ఒక స్పీచ్ ఇచ్చాను, 4వ తరగతిలో స్పీచ్ ఇచ్చారా, వావ్, ఒక బాల్ పెన్ గిఫ్ట్గా ఇచ్చారు, అది ఏ సంవత్సరం గుర్తు రాలేదంటున్నారు. అంకుషాపురం నుండి దోర్నాన సుదర్శన్ గారు, ఎంతమంది ఎంత బాగా రాశారు, ఒక్కసారి మనం ఆ జ్ఞాపకాల్లో కన్నిటికీ వెళ్ళిపోయాం కదా. ఇది మరి ఇవాళ షో టైం. షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున అనేక అనేక ధన్యవాదాలు తెలుపుతోంది మీ రేడియో నేస్తం పద్మిని. మళ్ళీ ఒక మంచి పాట ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ.

0: హాయ్ నానా చిత్రానికి అనురాగ్ కుల్కర్ణి, సితారా కృష్ణన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం హేషం అబ్దుల్ వహాబ్, రచన అనంత్ శ్రీరామ్. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 20వ తేదీ అనగా ఈ గురువారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు మారుతున్న పరిస్థితుల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ ప్రాముఖ్యత, ఆవశ్యకత అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ కప్పల ఓమేశ్వర్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్స్ ఎస్టీడీ కోడ్ 0400 జతచేసి 2324085239 5959 ఈ నంబర్లకు నేరుగా ఫోన్ చేసి పైప్డ్ నేచురల్ గ్యాస్ యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి భారత్ గ్యాస్ లిమిటెడ్ అధికారితో నేరుగా మాట్లాడొచ్చు. మర్చిపోకండి, 20వ తేదీ గురువారం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
0: ఆనందదాయకం. శక్తిశీల కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:34 దాటి 20 సెకండ్లు. పారా అథ్లీట్ షర్మిలా ధన్కర్ గారి విజయ ప్రయాణం, ఇన్స్పైరింగ్ జర్నీ గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే సాధారణంగా 30 ఏళ్లు దాటి 30-35 ఏళ్లకి స్పోర్ట్స్ మెన్ అందరూ రిటైర్మెంట్ ప్రకటిస్తారు. కానీ 33 ఏళ్లకు రిటైర్మెంట్ ప్రకటించే సమయంలో ఇలాంటి వయసులో స్పోర్ట్స్ ఏంటని అందరూ నవ్వారట షర్మిలా గారిని చూసి. కానీ షర్మిల వెనకడుగు వేయలేదు. మరి వారు ఎంచుకున్న స్పోర్ట్ ఏంటో తెలుసా? షార్ట్ పుట్. అంటే ఆవిడకి పారాథ్లీట్ కాబట్టి సీటెడ్ షార్ట్ పుట్ని వారు ఎంచుకున్నారనమాట. పగలు రాత్రి తేడా లేకుండా కఠినమైన శిక్షణ తీసుకున్నారు ఈ షార్ట్ పుట్ కోసం. కాలు సహకరించకపోయినా భుజబలాన్ని రెట్టింపు చేసుకున్నారు ఆ ప్రాక్టీస్తో. రోజు పొద్దున్నే 4 గంటలకల్లా లేచి ప్రాక్టీస్కి వెళ్లేవారట. ఒకవైపు తల్లిగా, మరోవైపు ఉద్యోగిగా, భార్యగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే సవ్యసాచి అయిపోయారు షర్మిలా ధన్కర్.

అర్ధశతాబ్దం చిత్రం నుండి సిత్ శ్రీరామ్ ఆలపించిన వండర్ఫుల్ మెలడీ విన్నారు కదా. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. పారా అథ్లీట్ షర్మిల ధన్కర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. నేను మీ రేడియో నేస్తం పద్మిని. మరి చాలా కఠినమైన శిక్షను ప్రారంభించారు. రోజు పొద్దునే లేచి ప్రాక్టీస్కి వెళ్లేవారు. మరి ఎలా ఉంటుంది ఇనుప గుండుని, ఒక ఎంతో బరువున్న ఇనుప గుండుని రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే భుజాలు నొప్పులతో, చేతులు ఇనుపగుండను విసిరి విసిరి చేతులు బొబ్బలెక్కిపోయేవాట షర్మిల గారికి. అయినా సరే శిక్షణ మరింత కఠినతరం చేశారు. 2021 సంవత్సరంలో తొలిసారిగా ఇండియా పారా నేషనల్ గేమ్స్లో ఆవిడ పార్టిసిపేట్ చేశారు. మరి పార్టిసిపేట్ చేశారు, తొలి స్వర్ణాన్ని చేకూర్చుకున్నారు. ఆ ప్రోత్సాహంతోనే 2022 సంవత్సరంలో బర్మింగ్హామ్లో ఆవిడ పారాథ్లెట్స్లో పాల్గొన్నారు. కాకపోతే కాస్త తేడాతో పతకాన్ని మిస్ అయ్యారు. చాలా బాధపడిపోయారట. ఇంకా అందరూ నీకు ఇది పనికిరాదు అంటూ అవహేళన చేశారు. అయినా ఊరుకున్నారా షర్మిల గారు? ఏం చేశారు చెప్తాను ఈ పాట తర్వాత.

సాహసం శ్వాసగా సాగిపో ఈ చిత్రానికి విజయప్రకాష్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్, రచన అనంత్ శ్రీరామ్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. పారా అథ్లీట్ షర్మిలా ధన్కర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి 2022లో బర్మింగ్హామ్లో మెడల్ని మిస్ అయ్యారు, తర్వాత ఏం చేశారని చెప్తానన్నాను కదా. మరింత కసిగా ప్రాక్టీస్ చేశారు షర్మిల. ఫలితం 2026వ సంవత్సరంలో షర్మిలా ధన్కర్ పేరు మారుమ్రోగిపోయింది. F57 కేటగిరీలో 9.81 మీటర్ల దూరంలో ఇనుపగుండను విసిరి రికార్డ్స్ ని బద్దలు కొట్టారు షర్మిల. పారా అథ్లెట్స్ లో మన దేశం తొలి స్వర్ణాన్ని మన దేశానికి తొలి స్వర్ణాన్ని అందించారు షర్మిల. మరి స్వర్ణం గెలిచిన క్షణాన ఆవిడ ఏమన్నారో తెలుసా? ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. ఆవిడ ఏమన్నారంటే, అమ్మా నీ త్యాగానికి ఇది చిరుకానుకంటూ భావోద్వేగానికి గురయ్యారు షర్మిల. తన తల్లికి తన దేశానికి అంకితమిస్తూ చూపులేని తన తల్లి గురించి ఈ విధంగా చెప్పారు. నాకు 2 కళ్ళు ఉన్నాయి కానీ ప్రపంచాన్ని చూడలేకపోయాను. నా తల్లికి చూపు లేకపోయినా సరే నాలోని ప్రపంచాన్ని నా కళను చూసింది. ఈ పథకం నీ కష్టానిదే అమ్మా అంటూ తల్లికి దేశానికి అంకితమిచ్చిన గొప్ప శక్తిశీలి షర్మిలా ధన్కర్.

0: మంచి వండర్ఫుల్ మెలడీ కదా. గీత గోవిందం చిత్రానికి సత్ శ్రీరామ్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం గోపీ సుందర్, రచన అనంత్ శ్రీరామ్. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక, జనరంజనిలో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా గానీ మీ ఈమెయిల్ ద్వారా గానీ మాతో పంచుకోవచ్చు. లేఖలు పంపవలసిన మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. మా ఇమెయిల్ అడ్రస్ హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com. HELLO VIVITH VHARATHI HYD @gmail.com. అన్ని క్యాపిటల్ లెటర్స్. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా ఇమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 2:53. పారా అథ్లీట్ షర్మిలా ధన్కర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. సమస్యలు మనల్ని అశక్తుల్ని చేయవు, మనం ఎంత బలవంతులమో మనల్ని మనకే పరిచయం చేస్తాయంటున్నారు షర్మిల. నిజమే కదా? ఎందుకో సమస్యలు వచ్చినప్పుడు చాలా మంది కుంగిపోతూ ఉంటారు, కొంతమంది అయితే ప్రాణత్యాగం వరకు కూడా వెళుతూ ఉంటారు. కానీ చిన్న చిన్న సమస్యలకే కుమిలిపోయి ప్రాణత్యాగం వరకు వెళుతున్న వారికి షర్మిల ధన్కర్ గారి జీవితం ఒక గొప్ప గుణపాఠం, ఒక గొప్ప ఇన్స్పిరేషన్.

0: థ్రిల్లర్ చిత్రానికి నరేష్ అయ్యర్ శ్వేతా పండిట్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం మిక్కి జయమేయర్, రచన వేటూరి సుందరమూర్తి గారు. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. పారా అథ్లీట్ షర్మిలా ధన్కర్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. స్టూడియో క్లాక్ లో సమయం 2:56 దాటి 40 సెకండ్లు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. జనరంజన్లో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా గాని ఈమెయిల్ ద్వారా గాని మాకు పంపవచ్చు. లేఖలు పంపవలసిన మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఇమెయిల్ అడ్రస్ హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com. మీకు నచ్చిన పాట కోసం ఇక నుంచి లేఖల ద్వారా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: వాట్సాప్ కూడా ఉంటుంది. వాట్సాప్ తో పాటు లేఖలు, ఈమెయిల్ ద్వారా కూడా మీరు కోరిన పాటల్ని కోరుకోవచ్చు. ఇక షర్మిలా ధన్కర్ సాధించాలనుకునే పట్టుదల ఉంటే ఎన్ని ఇబ్బందులొచ్చినా విజయాన్ని అందుకోవచ్చు. వైకల్యాన్ని జయించి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఈ శక్తిశీలి షర్మిలా ధన్కర్. ఇంకా ఎన్నో విజయాలు అందుకుని విజేతగా నిలవాలని శుభాభినందనలు తెలియజేస్తోంది ఆకాశవాణి వివిధ భారతి. ఇది ఈనాటి శక్తిశీలి పారా అథ్లీట్, ఇటీవలే స్వర్ణం గెలుచుకున్న షర్మిలా ధన్కర్ గారి గురించి మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియో నేస్తం పద్మిని.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. మరి ఇది ఇవాళ్టి శక్తిశీలి. మళ్లీ మరొక రోజు మరొక కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ పలకరిస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ లో సమయం 3 గంటలు దాటి 25 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.

ആകാശവാണി ആദിലാബാദ് 100.2 FM മനസ്സു നീണ്ട നിലയമുള്ള സമയം സരിഗ്ഗാ 5 ഗണ്ടലു. ఈ నుంచి రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి కార్యక్రమాలు కొనసాగుతాయి. మా ఈ కార్యక్రమాలను 100.2 MHz పై ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై కూడా వినవచ్చు. కాసేపట్లో మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి శ్రోతలు కోరిన సినిమా పాటలు. 5:30 శక్తి స్త్రీల కార్యక్రమంలో ఆవులను మేపుతూ ఉపాధి పొందుతున్న నేరుడుగొండ మండలం వాగ్దారి గ్రామానికి చెందిన అనితా జాదవ్తో సంధ్యలీల పెట్టిన ముచ్చటం, ఆ తర్వాత వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న నేరుడుగొండ మండలం వాగ్దారి గ్రామానికి చెందిన మహిళలు భీమవ్వ, లస్మవ్వ, లలిత, లింగమ్మలతో సంధ్యలీల పెట్టిన ముచ్చటుంటుంది. మిగతా కార్యక్రమాల వివరాలు ఈ సాయంత్రం 6 గంటల 5 నిమిషాలకు వినిపించడం జరుగుతుంది.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట చెప్పుంది పాటైనుంది. మీ మాటలు మీకోసం పాటలతో రేడియో నేస్తాం యు దినేష్. 5:30 దాకా ఉండేటువంటి ఈ కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ చేయవచ్చు. మా ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ నంబర్, 2300081, ఇంకొక నంబర్ 2950081. ఈ రెండు నంబర్లకి లేదు ఒక నంబర్ కు ఫోన్ చేయండి. మీరు నచ్చిన మీరు మెచ్చిన పాట సుయనుండ్రి. ఆదిత్య 369 చిత్రంలో నుంచి ఈ పాట మీకోసం.

5:30 ఉండేటువంటి ఈ కార్యక్రమానికి శ్రోతలు ఉత్తరం ద్వారా కూడా పాటల్ని కోరవచ్చు. మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ విద్యానగర్ 5:04:00 ఈ చిరునామాకు మీరు ఉత్తరం ద్వారా పాటను కోరవచ్చు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఐ మాట్లాడదానికి మనతో ఒక శ్రోత ఫోన్ లైన్ ఉన్నారు. హలో.
1: హలో.
0: ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పొచ్చన్న. నమస్తే. నీకు ఒక రిక్వెస్ట్ పొచ్చన్న, ఏమనుకోవద్దు, కొంచెం 15 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తే బాగుంటుంది. మా కొత్త శ్రోతలకు అవకాశం ఇవ్వాలి కదా.
1: ఓకే సార్.
0: మళ్ళీ 15 రోజులకు ఫోన్ చేయాలి పొచ్చన్న, ఏమనుకోవద్దు. ఎందుకంటే శ్రోతల ద్వారానే రేడియోలు నడుస్తున్నాయి, కానీ కొత్త శ్రోతలు కూడా అవకాశం ఇవ్వాలి పొచ్చన్న. ఏం పడగలు చెప్పు పొచ్చన్న, వినిపిస్తాను ఇప్పుడు. తప్పకుండా వచ్చేసింది, విందామా మరి.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మాట్లాడదానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
1: హలో,
0: నమస్తే. ఎవరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నాగనాథ్ గుప్తా, నిజామాబాద్ సార్.
0: మీకేం పడగాలి చెప్పండి నాగనాథ్ గుప్తా గారు.
1: సార్, ఈరోజు బాణం సినిమాలో నాలో నేనేనా అని పాట ఉంటా సార్.
0: ఓకే,
1: ఆ పాట వినిపించండి.
0: మీకు వినిపిస్తాను గానీ మీరు ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటది?
1: నాది 72 సార్. ఇప్పుడు 71 నుంచి 72 లో పడ్డా సార్.
0: మీ మాట వింటుంటే మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు.
1: అవును సార్, ఎందుకంటే రేడియోనే సార్ మాకు. రేడియో వినడం వల్ల ఎలాంటి ఇవి లేవు సార్. మాకు
0: బీపీ షుగర్ అట్లేమన్నా ఉందా?
1: ఏం లేదు సార్.
0: 72 అయినా గానీ?
1: లేదు సార్, ఏం లేవు.
0: దాని వెనక రహస్యం ఏంటిది మరి అంత ఆరోగ్యంగా ఉండడానికి?
1: అంటే రేడియోనే వినడం సార్, ఉదయం నుంచి సాయంత్రం దాకా.
0: రేడియో వింటే బీపీ షుగర్ రాదంటారా?
1: అంటే ఒక ఏకాగ్రత అనేది ఉంటుంది సార్. అంటే ఎలాంటి రుగ్మతలకు కావు లేకుండా ఉంటది.
0: మీ అంటే ఆహార నియమ నిబంధనలు ఎట్లుంటాయి?
1: అంటే నేను రొట్టె తింటా సార్. ఇక్కడ మహారాష్ట్ర బార్డర్ కదా మాకు నిజామాబాద్.
0: జొన్న రొట్టె,
1: జొన్న రొట్టె, మళ్ళా ఆకుకూరలు, పండ్లు. నేను ఒకటేసారి తింటా సార్ భోజనం.
0: రోజులోనా?
1: ప్రతిరోజు వన్ టైం టిఫిన్, రాత్రికి ఫ్రూట్స్.
0: అంతే ఇక?
1: అంతే సార్.
0: మళ్ళీ వేరేది ఏమి తినరు? మధ్యాహ్నం కూడా తినరు? అసలే
1: ఎలాంటి నాన్ వెజ్ కూడా తినను సార్. నేను కూడా తినను.
0: నడక, ఉదయం సాయంత్రం నడకలు ఏమన్నా ఉంటాయా?
1: ఉంటాయి సార్. అది ఎంత అంటే 3 కిలోమీటర్స్ మార్నింగ్, 3 కిలోమీటర్స్ ఈవినింగ్.
0: ఓహోహో, అందుకే మీకు ఇప్పటి వరకు బీపీ షుగర్ ఏం లేదు మరి? అయితే
1: ఏం లేదు సార్.
0: సంపూర్ణ ఆరోగ్యవంతులు ఉంటారు మరి మీరు.
1: అవును సార్.
0: ఏం అయితే మీకు మీ బాణం చిత్రం పాట విందామా?
1: వినండి సార్.
0: వచ్చింది పాట.
1: ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ అండి.
1: అంబటా సూపర్ సార్, మీ స్టేషన్ లో.
0: ఓకేనండి, థ్యాంక్ యూ.
1: రైట్ సార్.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రానికి ఉత్తరాల ద్వారా పాటల్ని కోరాలనుకుంటే శ్రోతలు ఉత్తరం రాయాల్సినటువంటి మా చిరునామా స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, విద్యానగర్, ఆదిలాబాద్ జిల్లా 504-001. ఈ చిరునామాకు ఉత్తరం రాసినట్లయితే ఉత్తరం ద్వారా శ్రోతలు కోరినటువంటి పాటను వినిపించడం జరుగుతుంది. అది కూడా ప్రతిరోజు ఉదయం 8:45 నుంచి 10 గంటల దాకా, సాయంత్రం 5 గంటల నుంచి 5:30 దాకా శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే అవకాశం ఉంది. ఇప్పుడు ఉత్తరం ద్వారా పాటను కోరుతున్నటువంటి శ్రోత చంద్రశేఖర్ ఆజాద్ మంచిర్యాల జిల్లా దునబండ నుంచి పాటను కోరుతున్నారు. ప్రేమ ఖైదీ చిత్రంలో నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. వారి కోసం ఈ పాట విందాం.

తెలుగు వారి జీవన సంస్కృతికి ఆధారభూతంగా నిలిచిన ఒగ్గు కథ, బుర్ర కథ, బుడిగి జంగం కథ, చిందు యక్ష గానం, మందహెచ్చుల కథ వంటి జానపద కథన ప్రక్రియల్లో సాగే కథా గానాలను వాటి పూర్తి నిడివిలో వినిపించే కార్యక్రమం మన పురాణాలు. ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 10 గంటలకు, ప్రతి శనివారం పొద్దామట్టు 6:20 నిమిషాలకు ఒక్కొక్క గాథ, ఒక్కొక్క చరిత్ర సంపూర్ణంగా వినగలగడం గొప్ప అనుభవం. వినడం మర్చిపోకండి. మన పురాణాలు

0: మాట చెప్పుండ్రి పాట అయినుంది. కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినిమా పాటలవి. మళ్ళీ ఇవాళ రాత్రి 8 గంటల నుంచి 8:45 దాకా హుషారు కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ చేయవచ్చు, నచ్చినా మెచ్చిన పాట సీనవచ్చు. రోజట్లాగే రేపుగా సాయంత్రం 5 గంటల నుంచి 5:30 దాకా మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమం ఉంటుంది.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా శక్తి స్త్రీల కార్యక్రమం. ఎన్నో కష్టాలను చవిచూస్తూ కష్టే ఫలిగా జీవనం కొనసాగిస్తూ ధైర్యంతో అన్ని రంగాలలో ముందంజలో ఉంటూ కష్ట నష్టాలను ఊర్చుకుంటూ వారి వారి రంగాలలో విజయాలను ఆనందాలను పొందుతూ ఆదర్శనీయంగా జీవితం సాఫల్యం చేసుకుంటున్న మహిళల గాథలు వినిపించే కార్యక్రమమే శక్తి స్త్రీల కార్యక్రమం. ప్రతి మంగళ శుక్రవారాలలో సాయంత్రం 5:30 కార్యక్రమ సమర్పణ బి సంధ్యాలీల. ఇయ్యలటి శక్తి స్త్రీల కార్యక్రమంలో ఆవులను మేపుతూ ఉపాధిని పొందుతున్న నేరేడుగొండ మండలం వాగ్ధారి గ్రామానికి చెందిన అనితా జాదవ్ తో ముచ్చట పెట్టింది బి సంధ్యలీల. మరో కార్యక్రమం వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న నేరేడుగొండ మండలం వాగ్ధారి గ్రామానికి చెందిన మహిళలు భీమవ్వ, లస్మవ్వ, లలిత, లింగమ్మలతో ముచ్చట పెట్టింది బి సంధ్యలీల. ముందుగల విందాం. ఆవులను మేపుతూ ఉపాధిని పొందుతున్న నేరేడుగొండ మండలం వాగ్ధారి గ్రామానికి చెందిన అనితా జాదవ్తో ముచ్చట.

0: నమస్తే అమ్మా. అనితమ్మ
1: నమస్తే అమ్మా.
0: ఈ ఆవులు ఎన్ని సంవత్సరాల నుండి మేపుతున్నావు నువ్వు?
1: మాకు 4 సంవత్సరం అయింది మేపుతున్నాము.
0: ఆవులు మేపాలని నీకెందుకు అనిపించింది?
1: మా ఆయన
0: అంటే ఊర్లలో పల్లెటూళ్ళలో అందరూ మగవాళ్లే ఆవులు మేపుతూ ఉంటారు కదా, మరి నీకు ఆవులు మేపాలనే పరిస్థితి అంటే ఆలోచన ఎందుకు వచ్చింది?
1: ఎందుకంటే మా ఆయనకు జీరం వస్తుంది కదా, అందుకోసం కైకల తోటి మాకు కుదరదు కదా, డబ్బు లేదు అందుకు, అందుకోసం నేను పోతా మేడం.
0: అంటే మీ సొంత ఆవులా లేకపోతే వేరే వాళ్ళ?
1: ఊరిదే మొత్తం, ఊరిదే ఆవులు.
0: ఊరు మొత్తం ఆవులు నువ్వు మేపుతావా? ఎన్ని సంవత్సరాల నుండి మేపుతున్నావు?
1: 4 సంవత్సరం అయింది మేపుతున్నాము. మా ఆయనకు జీరం వస్తేనే నేను పోతా, జీరం రాకుంటే కదా మా ఆయన పోతాడు.
0: దగ్గర దగ్గర ఎన్ని ఆవులు ఉన్నాయి
1: మా దగ్గర? 3 ఆవులు.
0: మేపేటి ఆవులు ఎన్ని ఉన్నాయి మొత్తం? ఎన్ని ఉన్నాయి
1: మొత్తమా? 70 ఉంటుందో ఏమో, 40 ఉంటుందో.
0: ఆవులు ప్లస్ ఇంకా మేకలు కూడా మేపుతావా?
1: మేకలు మేపాము, ఆవులే మేపుతాం.
0: అయితే మరి నీకు ఎంత జీతం ఎంత ఇస్తారు మరి అందరు కలిపి? నీకు
1: 150,000 వస్తుంది.
0: మరి మంచి ఆదాయం అన్ని కనిపి?
1: అవును అవును. సేం చేస్తే లాభం లేదు మేడం, ఆవులు మేపితేనే లాభం ఉంది మాకు. ఎందుకంటే కదా మేము ఆవులు మేపినా కదా, అయితేనే మేము కదా ఇల్లు కట్టించినాము.
0: సేను పడు మేపి అంటే ఈ ఆవులు ఫస్ట్ మీ వారు మీ ఆయన మేపుతుండేనా, తర్వాత నీకు ఇచ్చిందా? మరి మీ ఆయనకి ఏమైనా ఉండే?
1: మా ఆయనకు జీరం వచ్చింది 4 రోజులు, అయితే ఎందుకు పెట్టాలా కైకిల తోటి అని నేను పోయినా 4 రోజులు.
0: మరి ఈ ఆవులు మేపే పని ఇంకెవరికైనా ఆడవాళ్ళకి నేర్పించినావు?
1: ఓలాకి నేర్పియాలి. మన సంసం ఇస్తేనే మనకు అయితే ఎవరికి నేను పెట్టలేను. నాకు ఆవులు మేపితేనే నేను వచ్చిన ఇంట్లోకి లేని నాకుండే.
0: మరి ఇన్ని ఆవులు ఉన్నాయి కదా, పాల వ్యాపారం ఏమైనా చేస్తావును?
1: ఏం చేయను మేడం నేను.
0: ఎందుకు పాల వ్యాపారం చేసుకోవచ్చు కదా,
1: అది పాలే రాదు కదా, ఏం చేయను నేను. గోదలే మేపుతా, చేను పని చేస్తా.
0: చేను పని ఇంకెప్పుడు చేస్తావు?
1: ఇప్పుడు మా ఆయన పోయినాడు, నిన్న నాకు ముళ్ళు గుస్తే కదా ఎలా దవాకన్నాకుండా పోయినాడు. రేపటికెళ్ళి నేను కైకిల తోటి పోతా, నాకు 1 ఎకర్ భూమి ఉంది.
0: వ్యవసాయం పని ఎప్పుడు చేసుకుంటావు?
1: నేను చేసుకుంటా కదా, మా అమ్మర్ది ఉన్నారు, అది ముందు కొడతాడు, డవరా కొడతాడు.
0: ఇంకా ఏమేం పనులు వస్తాయి నీకు?
1: నాకు మొత్తం పని వస్తుంది మేడం, ఆవులు మేపుతా నేను, చేను పని మొత్తం చేసుకుంటా, డబ్బా తీసుకుని కదా ముందు కొట్టుమంటే ముందు ఇంకా కొడతా
0: నేను. సరున్నావు అనితను. మరి అయితే ఆవులు మేపేటప్పుడు వ్యవసాయం పనులు చేసుకునేటప్పుడు ఏదైనా పాట పాడతావా నువ్వు? అట్లా పాడొకటి పాడు. అంటే ఆవులు ఇట్లా కట్టె పట్టుకుని మేపుతూ ఉంటావు కదా, అప్పుడు ఏమైనా పాట పాడతావా?
1: అవును
0: పాడొకటి.
1: మా భాష అలా పాడతా.
0: మీ భాషల్నే పాడు మరి.
1: దల దీని దలే మరి సకనములవో రాజా తుదోయాడే ఆరో మన దడడు వెనీరే తోనా నై దేకుతో
0: దీనికి అర్థం ఏంటో తెలుసా నీకు?
1: అది ప్రేమల పాట ఉంది, అది
0: ప్రేమ పాట అన్నట్టు. అరే బాబా మంచి పాట పాడతావు. మరి ఇక పొద్దున నువ్వు ఎన్నింటికి వెళ్తావు ఆవులు మేపడానికి?
1: 10 గంటలకు.
0: మరి సద్దిగిన ఏమైనా తీసుకెళ్తావా అడవి మొత్తం అడవిలో మేపుతావా, లేదంటే చేన్ల పొంటి మేపుతుంటావా?
1: అడవిలో మేపుతా.
0: అడవిలో భయం ఏదా మరి, ఇక్కడ ఉంచన్నా ఏదైనా జంతువు రావచ్చు, పాములు గిన తిరుగుతూ ఉంటాయి కదా, నీకు ఎప్పుడు భయం వేయలేదా?
1: భయం వేయలేదు మేడం, మన రాతలా రాసింది, రాతలా ఉంటే కదా ఎప్పుడు ఇంకా చచ్చేది నాకు.
0: అంత ధైర్యంగా ఉంటావు అన్నట్టు, ధైర్య సాహసే లక్ష్మి అనుకుంటావా?
1: ఎప్పుడు ఇంకా చచ్చేది అని ధైర్యం తోటి పోతాను.
0: మనసులో ఏదైనా మంత్రం వేసుకుంటావా ఇట్లా? మరి
1: భయం ఏమియాను.
0: ఇంటి వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, ఇప్పటిదాకా నీ పని గురించి మాట్లాడినాం కదా. ఇంట్లో ఎవరెవరు ఉంటారు, నీకు పిల్లలు ఎంతమంది, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, మరి నీ ఇంట్లో ఇంకా ఎట్లా ఉంటది వాతావరణము?
1: మా ఇంట్లో కదా.
0: మీ వారినితో ఎట్లుంటారు?
1: మా ఆయన సరిగానే ఉంటాడు, నాకు ఒక్క మాట ఇంకా చెప్పాడు, ప్రేమ లేక చూసుకుంటాడు మా ఆయన,
0: ప్రేమతో చూసుకుంటాడు.
1: నాకు ఎవరేమన్నారు, 3 బిడ్డలు కదా బడిలా ఉంటది, మేము ఇద్దరే ఉంటాము మా ఆయన నేను, మేము ఎప్పుడు ఇంకా గొడవ ఆడాము ఏం ఆడాము, మంచిగా చూసుకుంటాడు.
0: అవునా? మరి ఎక్కడ మీ తల్లిగారు? ఎక్కడ?
1: మా తల్లిగారు ఇట్లా రోడ్ పక్కన ఒక దుకాణం ఉందా, ఆ దుకాణం దగ్గర. అవును ఇక్కడేనే. మా నాన్న పేరు పులిసింగ్, అమ్మ పేరు సాయత్రా, అన్న పేరు నూర్సింగ్.
0: వాళ్ళు ఏం చేస్తుంటారు ఇక్కడ?
1: వాళ్ళు ఇంకా సేన్ పని చేసుకుంటారు,
0: వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ పనికి ఎప్పుడైనా వెళ్తుంటావా?
1: వెళ్తా నేను.
0: మరి ఇంకా నిన్ను ఇంకా ఊర్లో ఏమంటూ ఉంటారు, ఇట్లా అక్క అని పిలుస్తూ ఉంటారా, ప్రేమగా ఇట్లా మాట్లాడుతూ ఉంటారు?
1: మచ్చి మాట్లాడతాడు మా అన్న
0: ఊర్లో వాళ్ళు.
1: నాకెవరేమన్నారు, నాకెవరేమంటే నీకు ఫోన్ చేసి నేను పిలుస్తా కదా.
0: నన్ను పిలుస్తావా? నన్ను ఎందుకు పిలుస్తావు?
1: నాకు ఎవ్వరేమనరు, నేను అందరితో బాగా ఉంటా. వాళ్ళు తిట్టినా ఇంకా కదా నేను నెక్కుంటా పోతా, ఏ ఐసా నీ ఐసా బోలో ఐసా బోల్తీ జాతీయా.
0: ఇంట్లో పని అయిపోయిన తర్వాత మంచిగా అంటే బయట నీ ఆవులు మేపడం అయిపోయిన తర్వాత మంచిగా ఇంటికి వస్తావు కదా, మంచి వంటలు ఏమేమి చేస్తుంటావు మన్ను?
1: నేనా గోధుమ రోజు చికెన్ మా ఆయన తింటాడు కదా, నా కూరగా ఆయన ఎట్లా ఆయన తినకుంటే అతను తినాలి.
0: మరి మంచి వంటలు ఏం వండి పెడతాం మీ ఆయనకు,
1: మా ఆయన
0: మీ పిల్లలకు?
1: మా పిల్లలకు కదా గోధుమ రోట్లు చేసి కొండ పోతాం, అది తినకుంటే కదా చికెన్ బిర్యానీ కొండ పోతాము అనుకుని జొన్నల రోట్లు కొండ పోతాం.
0: ఎక్కడికి హాస్టల్ కా?
1: ఇందర్వెల్లి. పెద్ద పాప కదా ఫోన్ చేసి మాట్లాడుతుంది, అమ్మ ఇలా రా నాకు ఆకలి అవుతుంది, అది తిన బుద్ధి అయితే లేదు, నువ్వు తీసుకొని రామంటే నేను తీసుకొని పోతా. వెళ్ళి తినేసి అలా సామాన్ ఏమున్నదో ఆ సామాన్ తీసుకొని పెట్టేసి వస్తా.
0: ఇట్లా ఉంటది అన్నట్టు నీ జీవిత విశేషాలు అన్నట్టు. పొద్దున్నుంచి రాత్రి వరకు ఏమేం పనులు ఉంటాయి నీ అనిత?
1: మాగా
0: లేచిన దగ్గర నుండి అసలు ఎన్నింటికి లేస్తావు, ఎన్నింటికి పడుకుంటావు, పడుకునే వరకు అసలు నువ్వేమేం పనులు చేస్తూ ఉంటావు?
1: సీరియల్స్ చూస్తా మేడం నేను ఒకసారి.
0: సీరియల్ చెప్పకు, పొద్దున్న లేచింది చెప్పు.
1: లేచి కదా వెండా తీస్తా, బాసం తోముతా.
0: సూపర్.
1: ఇంకా నీళ్ళు రింపుకొని కదా ముఖం కడిగి కదా స్నానం చేసి కదా సాయా పెడతా. సాయా తాగినా అంటే కదా అన్నం ఉంటే అన్నం పెడతా, అన్నం తినానంటే రొట్టెలు చేస్తా. రొట్టెలు చేసి కదా పప్పు పెడతా, పప్పు వద్దు అంటే కదా ఏమి కూరకాయలు వస్తుంది కదా అది తీసుకొని అండి పెట్టేసి మా ఆయనకు కదా వినేసి నువ్వు చెప్పు నేను పనిపోతా అని మా ఆయనకు అంట. మళ్ళా నేను సెల్లకి వెళ్ళిపోతాను, నేను
0: తిని ఆవులు పట్టుకొని వెళ్ళిపోతా. తర్వాత
1: మళ్ళా వస్తా.
0: మళ్ళీ మధ్యాహ్నం ఆవులు తీసుకొని మళ్ళీ రావు కదా అక్కడ అడవిలో.
1: ఐదు కొట్టగారు ఉంటాడని
0: అడవిలో. ఇంకా నీతో ఎవరుంటారు ఆవులు మేపేటప్పుడు? ఇంకెవరైనా తోడుంటారా? మరి అతను నువ్వు ఉంటారన్నట్టు అడవిలో నీకు తోడుగా.
1: తోడుగా అంటే మా మృతి వేస్తాడు, మళ్ళా తర్వాత వస్తాము. అయితే మా అయినా ఫోన్ చేస్తాడు చికెన్ తీయాలనా వద్దా, నువ్వు తింటావు ఏం తిను అండి పెట్టేస్తా. మళ్ళా కదా జొన్నెలు రోటలు చేస్తా, కూర వండుతా. మళ్ళా టమాటా కూర నా కోసం వండుతా, అన్నం వండుతా.
0: అయిపోయిన తర్వాత హాయిగా తిని
1: పండుకుంటా.
0: పది గంటల వరకు నీ పని అంతా కంప్లీట్ అయిపోతాం,
1: అయిపోతా
0: హాయిగా నిద్రపోతారు అన్నట్టు కదా. మళ్ళా పొద్దున్న లేచిందంటే మళ్ళా స్టార్ట్.
1: మళ్ళా ఇంకా
0: అదే పని,
1: ఈ పేండ బాసం నీళ్లు
0: అన్ని పనులు అవి. ఓకే, వ్యవసాయం మనం చేసేటప్పుడు ఏమేమి పనులు చేస్తుంటుంది? వ్యవసాయం పనులు ఇంత ఏమేమి పంట పండిస్తుంటుంది?
1: అది పత్తినే పండిస్తాం.
0: కందియా?
1: మాకు బోర్ లేదు, ఏం లేదు.
0: ఇప్పుడు ఖరీఫ్ సీజన్ లో ఏం వేసినావు?
1: పత్తినే ఉన్నది, 4 ఎకర ఆధా ఎకర ఉంది. అయితే మొత్తం పొత్తినే
0: 4.5 ఎకరాలు ఉంది. దాంట్లో 4.5లో ఏమేమి పెట్టినావు?
1: పొత్తినే పెట్టినాం.
0: సోయా పెట్టలే?
1: సోయా పెట్టలే, పొత్తినే పెట్టినాం.
0: పప్పులు ఏమైనా పెట్టినావా? మినుములు, పెసర్లు, తొగళ్ళు లాంటివి
1: ఏం పెట్టాలి? పొత్తినే ఉంది.
0: ఉత్తపత్తి. ఇప్పుడు నువ్వు ఇట్లా ఆవులు మేపాలి, రోజు వెళ్తావా ఆవులు మేపడానికి?
1: రోజు వెళ్ళాను నేను. మా ఆయనకు జ్వరం వస్తేనే 4 రోజులు వెళ్ళిన. ఇప్పుడు మా ఆయన ముంచిగా అయినాడు, ఇప్పుడు మా ఆయన పోతాడు.
0: తర్వాత ఆయనకు బాగాలేకుంటే నువ్వు వెళ్తావా?
1: నేను వెళ్తా.
0: ఇటు వ్యవసాయం పని మాత్రం రోజు చేసుకున్నా.
1: రోజు ఇంటికి ఒక్కనాడు ఇంకా ఇంటి కడ ఉండండి.
0: రోజు అసలు ఎంత సంపాదిస్తా?
1: 3 బిడ్డలు ఉంది కదా నా, అందుకోసం ఇంటి కడ ఉంటే కదా 300 మునిగిపోతుంది అని నాకు జ్వరం ఇంకా రాని అని పోతాను. ఇంత
0: పనికి వెళ్ళిపోతావు?
1: ఇంటి కడ పంటే కదా నాకు జ్వరం ఎక్కువ వస్తుంది అని నేను చూడాను, పనికే వెళ్ళిపోతాను. మా ఆయన వాళ్ళు బాగా తిట్టినాడు, ఇంత మోతు కాలు అయితే కదా పొదువలా కదా ముందు వేసి వచ్చినా నేను.
0: ఇన్ని కాళ్ళకి ఇన్ని దెబ్బలు తగిలించుకున్నావు, ఇన్ని ముళ్ళు, ఇవంతా ఎట్లా? నువ్వు ఆరోగ్యం చూసుకోవాలి కదా. నువ్వు
1: చెప్పులేదు నా దగ్గర
0: కొనుక్కోవాలి కదా, ఇంత కష్టపడతావు, రోజుకు 300 సంపాదిస్తావు, 30 రూపాయల చెప్పులు కొనుక్కోలేవా?
1: నిన్న తీసుకువచ్చినాడు మా ఆయన, చూడకపోతే తీసుకొచ్చినాడు.
0: చెప్పులు వేసుకొని నడవాలి అడవిలో, అటు ఇటు చేన్ల పొంటి తిరుగుతుంటావు, ముండ్లు, పాములు, తేళ్లు అన్ని తిరుగుతూ ఉంటాయి కదా, కట్టెలు గుచ్చుతాయి. మరి జాగ్రత్తగా ఉండాలి కదా అని తను.
1: జాగ్రత్త ఉంటా అమ్మా, గాని ఎందుకంటే కదా మన ఇంకా ఇట్లా చూడాలా కదా, అందుకోసం కదా. ఏం కాదు,
0: నీ జాగ్రత్త కూడా నువ్వు చూసుకోవడం ముఖ్యం కదా, నువ్వు మంచిగా ఉంటేనే పని చేయగలుగుతావు కదా.
1: చేస్తావు గానీ ఎందుకంటే ఇంట్లో ఇంకా డబ్బులు ఉండాలి కదా మన దగ్గర, చెప్పులు కొనేది అందుకు.
0: ఇంత కష్టపడుతున్నప్పుడు రోజుకు 300 సంపాదిస్తావు, చెప్పులు కొనుక్కోలేవు?
1: నా పేరు మీద కదా ఎల్ఐసి కట్టినా నేను.
0: ఇలాంటి జాగ్రత్తలు అయితే చేసుకుంటున్నావు కదా,
1: పిల్లలు ఉంది కదా అందుకోసం ఎల్ఐసి కట్టినా.
0: పనులు చేస్తున్నావు. మరి ఆడపిల్లలకి ఏం చదివించాలనుకుంటున్నావు నీ ముగ్గురు ఆడపిల్లల్ని?
1: ఇప్పుడు వాళ్ళు ఏం చదువుతారో ఏమో మేడం.
0: ఇప్పుడు ఏం చదువుకుంటున్నారు వాళ్ళు?
1: ఇప్పుడు ఒక పాప కదా 4, ఒక పాప 5, ఒక పాప 6
0: లైన్ ఉన్నారు. మరి ఇవాళ పెద్ద చదువు చదివించాలని ఆలోచన?
1: అవును, అదే ఆలోచన ఉన్నది. డబ్బులు ఇంకా ఎంత ఇంకా తెలియని, డబ్బులు ఇంకా ఇస్తా కానీ మా సౌందర్య కదా బాగా చదవాలా అని అనిపిస్తుంది.
0: పెద్ద పాప సౌందర్యం,
1: ఆ పాప మీదనే మాకు భరోసా ఉంది. ఈ పాప చదువుకోవాలా, ఏమి ఇంకా పని చేసి బతకాలా అనేదే ఉంది మా
0: చివరికి. ఇది నీ ఆశయం అన్నట్టుగా ముగ్గురు ఆడపిల్లల్ని బాగా చదివించేసి వాళ్ళని ప్రయోజకుల్ని చేసేసి నువ్వు శాంతంగా ఉండాలంటే
1: అదే నా మాట ఉన్నది.
0: అనితమ్మా, ఇప్పటి వరకు మంచిగా మాట్లాడినావు, నీ జీవిత విశేషాలు, నీ పనితనం అన్ని చెప్పినావు. లాస్ట్ కి ఆడవాళ్ల కోసం ఒక మంచి మాట చెప్పు, కష్టపడి పనిచేసే వాళ్ళ కోసం. నువ్వు కష్టపడే తీరు ఎట్లా ఉంటది అనుభవం?
1: నేను కాదా, నేనేం ఆలోచన ఇస్తా మేడం. నేను కష్టపడి నేను పెడితేనే మా పిల్లగా మీ దిగస్తారు. మా అమ్మ ఇంత పని చేసుకుంటాదు, నేను ఇంకా చేయాలా, నేను ఇంకా చదవాలా, నాకు జాబ్ దొరకాల అని మా పిల్లగా చెప్తుంది అని అందుకోసం మేము సేను పని చేసుకుంటాం.
0: ఆడవాళ్ళందరూ ఎలా ఆలోచించాలంటే నీలాగానే
1: ఇగో విచారు ఉంటేనే ఆలోచిస్తారు. ఏ పోనీ మనకేం చేసేది, తిని చచ్చేదే ఉన్నది, ఒకదాని ఆలోచిస్తాది. కానీ నేను ఆలోచించాను, మా సౌందర్య మీదనే బాగా పానం ఉంది, పెద్ద పాప మీద. ఆమె కదా సంసాయిస్తే కదా ఆమె పనిలా, ఆమె పోతే కదా దేవుడుకు మొక్కుతున్నా. ఆమె ఏడా ఇంకా పోని, డబ్బులు తెలియని, ఆ డబ్బులు నేను రిమ్తా. అవును,
0: గట్టి చదువు చదివించాలనుకుంటున్నావు,
1: అదే ఉంది
0: నీ ఆశలు. ఆ ఆశయాలు నెరవేరాలి. నీ పిల్లలు నువ్వు చాలా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనసు నిండా కోరుకుంటూ ప్రతి నీ బిడ్డ ఆశయం నువ్వు చదివించాలనే ఆశయం, నీ పిల్లల ఆశయం నెరవేరాలని కోరుకుంటూ ధన్యవాదాలు అనిత.
1: ధన్యవాదాలమ్మా.
0: ఇప్పటిదాకా విన్నాం, ఆవులను మేపుతూ ఉపాధిని పొందుతున్న నేరెడిగొండ మండలం వాగ్ధరి గ్రామానికి చెందిన అనిత జాదవ్ తో ముచ్చటాది. తనతో ఇప్పటిదాకా ముచ్చట పెట్టింది బి సంధ్యలీల.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: శక్తి స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడిందాం. వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న నేరెడిగొండ మండలం వాగ్ధరి గ్రామానికి చెందిన మహిళా రైతులు భీమవ్వ, లస్మవ్వ, లలిత, లింగమ్మలతో సరదా ముచ్చట.
4: లలిత.
0: నీ పేరు?
4: నా పేరు లింగమ్మ.
0: నీ పేరేమమ్మ?
4: భీమవ్వ.
1: లస్మవ్వ.
0: ఇట్లా చెప్పాలి. నువ్వు ఏం చేస్తున్నారు ఇవాళ? మీరు
4: కలుపుతున్నావు.
0: ఇంకా
4: ఏంది కలుపుతున్నావు? అంతే
0: కలుస్తారు.
4: ఎంతసేపు? ఇప్పుడు 5 దాకా కలుపుతావు. 6 గంటలు అవుతుందా? మరి 5 గంటల టైం ఉంటది గడ్డి.
0: మధ్యాహ్నం ఎన్నిటికి సర్ది తింటారు?
4: 1:30.
0: ఏమేమి ముచ్చట్లు పెట్టుకుంటారు మీరు?
4: ఏం ముచ్చట్లు పెట్టాం? మాకే గడ్డి వీకుడు, పేరంటాలు వాడు మాట్లాడుకుంటాం. ఇంకా
0: లేదు, ఇంకేమైనా మాట్లాడుకుంటాం.
4: ఎట్లా దేవుళ్ళు చూడబావుడు, ఆ దేవుడు కడుకోదమా, ఈ దేవుడు కడుకోదమా అని అడుక్కుంటాం అంతే.
0: ఊర్లో ఎట్లున్నది వాతావరణం అమ్మా? మీ ఊర్లో ఇప్పుడు ఊర్లో ముచ్చట్లు
4: చెప్పండి.
0: వ్యవసాయం ఎట్లా నడుస్తున్నది ఊర్లో?
4: మా ఇల్లు మేము, మాకు ఊర్లో ఓల సేనలు ఎట్లున్నాయో తెలియదు. మా సేనలకు మేము వస్తాము అంతే. ఓల
1: సేనలకి
4: ఇట్లా నీ సేనలకు నేను, నా సేనలకు మేము ఇట్లా బదిలి బదిలి ఒకళ్ళ సేనకు ఒకళ్ళు పోతాం.
0: నువ్వు మాట్లాడుతున్నావు ఇటు జరుగు.
1: మాకు అంతగా తెలుగు రావు అక్క.
0: అచ్చిరాని తెలుగులో మాట్లాడినా కూడా అందంగా ఉంటది తెలుసా?
4: ఏ వాళ్ళు కలుపుతున్నది, మేము కుప్పలు లేపుతున్నాం.
0: చూడు మరింత మంచి.
4: అదే
0: పండుగలు ఎట్లా జరుగుతాయి ఊర్లో?
4: మంచి ఏం చేస్తారు
0: అందరు కూడి? ఏమేమి పండుగలు జరుగుతాయి ఇక్కడ?
4: పంచమి,
0: నాగపంచమి ఎట్లా చేస్తారు?
4: ఉయ్యాల ఉగ్గుతాది, గారెలు గురెలు అన్ని చేస్తాది.
0: చేస్తాది? చేస్తాం కదా. ఇప్పుడు అప్పటి వ్యవసాయం ఎట్లుండే మరి?
1: అప్పటి వ్యవసాయానికి తినే గట్క, రొట్టె, పప్పు, చారు, అడిగి గడివీకుడు ఈ 4 పనులు చేస్తుంది. రేషన్ చూసి పన్న పక్కల దాకా చెప్పాలి. ఇంకొకటి పోయేది లేదు, ఇంకొక
0: బోర్ రాలేదా? ఎప్పుడు ఎప్పుడు ఇదే పని అని బోర్
1: రాలేదు. బోర్ పెట్టుకోవాలా అనే గీదావు, ఇక బోర్ కెట్టుకోవాలా,
4: సినిమా
0: చూడడానికి ఎప్పుడు తాతతో తాతతో సినిమా
4: చూడడానికి
0: చూడవా?
4: నేను చూడని చూడ నేను
0: తాత నాన్న ఎప్పుడు చూసినా పనే పనే అంటావు. నడు కొంచెం అట్లా సినిమా

0: తెల్వారు అయితే ఇట్లా దాసన పెట్టుకుంటున్నారు కదా అట్లా ఉన్నాయి. ఇప్పటి వాళ్ళు పెట్టుకోరు కానీ ముందు
1: వ్యవసాయం పనులు చేసుకుంటా పాటలు పాడతారా?
0: ఏం పాటలు పాడం, మాకైతే రావు ఇక
1: జీవితం పాట పాడతారు.
0: ఏ పాట పాడం మేము, మాకు రానే రావు.
2: మొన్న వచ్చిన పడితే ఎవరు పాటలు పాడమన్నా
1: వినాక
0: మొన్న 15 మంది ఉండింటి మేము. అట్లా పాటలు పాడేటోళ్ళు ఉండ్రి, ఎగిరేటోళ్ళు
2: సుకుండ్రుండి.
1: ఇట్లా మీరు ఇట్లా కూడి పనులు చేసుకుంటారు కదా, ఏమనిపిస్తుంది మీకు?
0: ఈసారి ఎలవైనా పాలకు పోదాం, రికం ఉంటే ఇంకా వేరే కైకిలు పోదాం, ఇట్లా అనిపిస్తుంది.
1: ఇప్పుడు ఎండాకాలంలో పని ఎట్లుంటది? వర్షాకాలం బాగా వర్షం పడ్డది అనుకో, అప్పుడు పని ఎట్లుంటది? చలికాలంలో ఎట్లుంటది? మరి
0: చలికాలం ఆనలు పడితే ఇంటికాడ ఉంటాం, బురద బాగుంటది. ఎండా వెళ్తే చెల్ల కోతాం, వెళ్తురు ఉంటే ఎండాకాలం కూలి పని చేస్తాం.
1: కూలి ఇంకేం కూలికి వెళ్తారు?
0: డబ్బ ఇట్లా అది
1: ఉపాధి హామీ పథకం.
0: పొద్దుగాల 10 గంటల 12 గంటల
1: అట్లా
0: వంగ మీకు నీలగిరి చెట్లు కనబడతాయి, అక్కడ పని చేస్తాం. పొద్దున
1: అక్కడ ఏం పని ఉంటది?
0: దబ్బుతాం, మొగోళ్ళు గడపరతో దబ్బుతారు, ఆడలో
1: మట్టి ఎత్తిపోస్తారు. అరే బాబా, ఎంత ఇస్తారు?
0: 300 200 250 ఇట్లా పడతాయి వారంకు, 1200.
1: అది కార్డు ఉండాలి కదా దానికి కూడా, ఉపాధి హామీ పథకం. 100 రోజుల పని,
0: 100 రోజుల పని.
1: అదే అదే. ఏందమ్మా ఇంత అందంగా ఉన్నావు, ఇవన్నీ ఎట్లా, ఇవన్నీ నీ చెవులకు ఏం పెట్టుకున్నావు ఇందిగనం? ఇంట్లో అంటారు కావచ్చు నిన్ను ఎంత అందంగా కనబడుతున్నావు ఇవన్నీ పెట్టుకోనని. అవమ్మా అవునా కదా అంటారా? లేదా ఎంత తెల్లగా ఎంత బాగున్నావు, ఏజ్ లో ఉన్నప్పుడు ఇంకా ఎంత బాగుంటుంది.
2: తెల్లగా ఉన్నారమ్మా, కొడుకులు కోడళ్ళు అందరు తెల్లగా ఉన్నారు.
1: తెల్లగా అంటే తెల్లటోళ్ళనే ఎంటర్ చేస్తారా?
2: వాళ్ళ అమ్మ వాళ్ళ బాబు తెల్లగా.
1: అవునా? ఇంకా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు? మీకు ఇన్నికి ఎంతమంది పిల్లలు?
0: 3 కొడుకులు. 3 కొడుకులకు 1 కొడుకు బిడ్డ కొడుకు, 1 కొడుకు బిడ్డ కొడుకు, 1 కొడుకు.
1: ఓకే, సంతానం సంగతి. సరే, మరి వాళ్ళు చదువులు ఉద్యోగాలు ఏమైనా చేస్తున్నా? ఇట్లనే వ్యవసాయం చేస్తుందా?
0: ఏం లేవు, అందరు వ్యవసాయం చేస్తారు. నా పెద్ద కొడుకు ఒక్కడే కూలి పని డబ్బులు రాసుకుంటాడు.
1: అవునా?
0: ఇద్దరు వ్యవసాయం చేస్తారు.
1: అట్లనా?
0: కోడన్లు
1: చదువుకున్న కోడన్లేనా?
0: చదువుకున్న.
1: నీకమ్మా ఎంతమంది పిల్లలు?
2: నాకు ఒక్క కొడుకు, 3 బిడ్డలు.
1: వాళ్ళు చదువుకుంటుందా, ఉద్యోగాలు చేస్తుంది ఏమన్నా?
2: ఏం లేదు,
1: ఓకే.
0: అలా కోడలు సుఖ నిన్న వచ్చింది,
2: నచ్చింది కానీ రాలేదు.
0: చేనకి వస్తుంది ఆమె సుఖ,
2: చేనకి వస్తుంది.
1: ఓకే, నువ్వమ్మా నీకెంతమంది పిల్లలు? నువ్వు
2: నాకు షుగర్ 4.
1: 4? ఏం చేస్తారు వాళ్ళు 4?
2: ఒక బిడ్డే కుల్లగం చేసిన, చిన్న బిడ్డ ఏమో బీటెక్ చేస్తున్నది,
1: ఒక
2: పెద్ద కొడుకు ఏమో ఐటీఐ చేస్తున్నది. అల్లా అల్లా, చిన్న కొడుకు ఏమో నేర్గుండలో పోయేస్తారు చదువుకోదానికి, ఏపీఆర్ లా.
1: ఉద్యోగాలు మంచిగా వ్యవసాయం బాట
2: వ్యవసాయం చేస్తాం, డీలర్ ఉన్నాం మేము.
1: ఎక్కడ డీలర్?
2: ఇవాగదిరిలా.
1: ఏం డీలర్షిప్ చేస్తాం?
2: బియ్యం ఇచ్చుడు.
1: అట్లనా? అరే వా
2: మామా.
1: ఎక్కడ నుండి తెప్పిస్తారు బియ్యం?
2: ఈ బోత్కి వెళ్ళేస్తారు, మామా పేరు మీద ఉన్నది బియ్యం.
1: ఆ వ్యాపారం కూడా చేస్తారు, ఇటు వ్యవసాయం కూడా చేసుకుంటారు అన్నట్టు.
2: రెండు చేస్తారు.
1: ఓకే, ఒక 2 మాటలు చెప్పండి ఆడవాళ్ళ కోసం. వ్యవసాయం చేసుకున్న ఆడవాళ్ళు ఎట్లుండాలి, కష్టం వచ్చినప్పుడు ఎట్లా మనసుని ఎట్లా నిమ్మలం చేసుకోవాలి, ఎట్లుండాలి అనేది చెప్పమ్మా ఒక మాటల. ఇన్ని సంవత్సరాలు నీకు అనుభవం ఉంది కదా, చెప్పమ్మా నువ్వు చెప్పు.
0: ఏం చెప్పాలా?
1: ధైర్యంగా 2 మాటలు, ఇట్లుండాలా, ఇట్లా కష్టం వస్తే ఇట్లుండాలి ఆడవాళ్ళు, భయపడద్దు ఏమన్నా కష్టం వస్తే, అట్లాంటి మాటలు రెండు చెప్పు.
0: భయపడద్దు అంటే గింత, ఇక వ్యవసాయం చేస్తాం, ఇక ఏం ధైర్యం ఉంటది, ఇక ఏముంటది భయపడితే.
1: ఎప్పుడన్నా మీరు చేనులకు వచ్చినప్పుడు పులులు అట్లా ఏమన్నా
0: కనబడదు?
1: పాములు గేములు తిరుగుతాయి,
0: పాములు తిరిగినా మేము భయపడము, ఏమున్నా భయపడము.
2: పత్తులు మీద సీకటైనా ఇక్కడ ఇంటికి పోతామమ్మా,
0: జంగల్ పంట సుఖ సుట్టాకు పోతాం, అని గుట్టల పంట మొత్తం తిరుగుతాం. మాకేం భయం
1: లేదు,
0: ఏం భయం లేదు,
2: ఏం భయం లేదు.
0: ఇప్పుడు ఎండాకాలము కూలి పని చేసి గుట్ట మొత్తం చుట్టాకులు తెప్పుతాం మేము. భయం అన్నది లేదు మాకు, ఇక
1: శక్తి, మహిళా శక్తి ఉన్నది మీకు. ఓకే, భయపడితే పనులు కావు.
0: మరి భయపడితే ఇంటికన్నా ఉండాలి,
1: ఉండాలి. మరి మీ కొత్త కోడళ్ళు మీ వాళ్ళకు వ్యవసాయం పనులు నేర్పిస్తున్నారా?
0: వస్తారు,
1: ఏం నేర్చుకున్నారు వాళ్ళు మీ దగ్గర నుంచి?

0: మేము ఎట్లా చేస్తామా వాళ్ళు అట్లని చెప్తున్నా.
1: ఏ ఇదే మొత్తమ్మా ఊకే వ్యవసాయం నేను రానంటారు
0: అన్నారు. వాళ్ళు వాళ్ళ వాళ్ళు భూమి వ్యవసాయం చేసుకుంటారు మా కోడళ్ళది.
1: ఓకే, మీకు ఎన్ని ఎకరాల భూమి ఉంది?
0: మాకు ఇక ఎన్ని ఉన్నదో తెలియదు, ఇక మంచికింత పంచుకున్నారు.
1: పంచుకున్నారు,
0: మాది మేము ఉంచుకున్నాం, మాది మేము కలుసుకున్నాం. ఇట్లా ఒకళ్ళకొకళ్ళు బదిలీ బదిలీ చేసుకుంటాం.
2: అంతే
0: కొడుకున్నాడు, మొత్తం ఉన్నది ఆమె దగ్గర.
1: అట్లా నీకెంత మంది పిల్లలు?
0: ముగ్గురు
1: బిడ్డలు, ఒక కొడుకు. ఒకడే కొడుకు కదా, అందుకే నీకు టెన్షన్ లేదు.
2: కానీ
1: అక్కరలేడు, అక్కరికి రాని కొడుకు. పర్వాలేదులే, ధైర్యంగా ఉండు. కూతుర్లు ఏమన్నా అమ్మ ఉంది కదా అని కొంచెం భరోసా అట్లా ఉంటది కదా. తాగుబోతా. ఓకే సరే అమ్మ, టెన్షన్ పడకుండా హ్యాపీగా ఉంటది లైఫ్. మీరు ఇంత మంచి ప్రకృతిలో పని చేస్తారు, ఇంత పంట పండిస్తారు, మా కడుపు నింపుతారు. మీరు
0: పని
1: చేస్తారు మాటలు. సరే అమ్మ, ఓకే.
3: నువ్వు కొంచెం జరువు, నువ్వు అంత దూరంలో మాట్లాడితే ఏమి వినపడుతుంది?
4: టీవీలు చూసుకుంటా మేము ఈ చెట్టు గుట్టలు చూస్తే మాకు గానొస్తున్నాయి. నీకేం గానొస్తాయా నాకు చెప్పు.
3: మీ కష్టం
4: మా కష్టం మీరు చూస్తున్నారా?
3: చూస్తామని ఇంత దూరం
4: వచ్చినావు,
3: ఇవ్వాల
4: వచ్చినవు. నీకు గుర్తా మా కష్టం? నీకు గుర్తా? పల్లెటూర్లు ఉన్నారు, వాళ్ళకేం తెలుస్తుంది? పల్లెటూర్లు ఉన్నారు, వాళ్ళకేం తెలుస్తుంది అని మీరు అంటారు. మావు మాకు ఒక లటకనే పోయితే బస్ ఎటు పోతున్నది అన్నది కూడా బాగులేదు. అది ఇక మంది చూడంగా చూసేకుడే
3: భయపెట్టి
4: కాదా కూర్చున్నా బోత బస్ ఓనే పోతుంది. నేను
3: ఏం లేదు, బోర్డ్ ఎవరినన్నా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడగాలి బస్ ఎటు పోతుంది అని అడగాలి. అడగాలి తెలియకుంటే, తెలియకుంటే అడగాల. అడిగితే వాళ్ళు చెప్తారు కదా,
4: మంచోడు చెప్తాడు, చెప్పాడు. నువ్వు బస్సు బోర్డు వేడికి బస్ ఎక్కుతావు,
3: టిప్పర్ వాడకి ఇదే అని
4: చూపిస్తాడు. అట్లా అటు పోయేది పోకుండా.
3: మీరు ఒక పని చేయొచ్చు కదా, ఇక్కడ పల్లెటూర్లలో వయోజన విద్య నేర్పిస్తారు. వయోజన విద్య తెలుసా? ముసలోళ్ళు వెళ్ళి పలకా బల్పం బట్టి చదువుకోవచ్చాడా, అక్షరాలు తెలుస్తాయి కదా, కనీసం ఊరు పేరన్నా తెలుస్తుంది. అరే చదవాలా మీరు, రాత్రి పని అయిపోతుంది కదా, వ్యవసాయం పని అయిపోతుంది.
4: పనుకోవచ్చు పనుకోవచ్చు, 8 దాకా తింటామంటే 8:30 వండమంటాం. ఇట్లా ఎండలా చేస్తాం పని, ఆడికి వెళ్ళి.
3: మరి ఇట్లా కష్టం ఉండేది కదా, ఊరు బోర్డు బస్
4: బోర్డు తెలుసుకొని మేము ఇప్పుడు ఏం చేస్తాం? పోతాం ఇన్ని రోజులు జీవితం.
3: అన్ని మీరే మాట్లాడండి, అన్ని మీరే మాట్లాడండి.
4: ఇన్ని రోజులు జీవితం గడిచింది మాకు, ఇప్పుడు గడదు.
5: ఇప్పుడు కాటికి దగ్గరకి వచ్చిన దూరం అవుతున్నాం. ఇప్పుడు అచ్చరాలు రాలంటే అది ఎట్లా చెప్పు నాకు. నువ్వు ఇప్పుడు ఆదిలాబాద్కి వెళ్ళి వచ్చినావు, నేను అటు వాటర్ చూసి వచ్చిన అంటున్నావు. మేము 24 గంటలు అన్న వాటర్ పోతాం, వస్తాం పోతా.
3: పెద్ద క్లాస్ ఇచ్చేటట్టున్నది.
5: మరి
4: మొన్ననే వాటర్ పోయి వచ్చినా నిన్న కాక మొన్న.
2: నడిసి కాళ్ళతో నడిసి,
4: కాళ్ళతో నడుచుకుంటూ పోయినాం.
3: అరే బాపరే,
4: వాటర్ దాకా.
3: అరే బాపరే, నడుచుకుంటా
4: నడుచుకుంటూ పోయినా రాను అనుకు వచ్చినాం.
3: పొద్దు మేము అంతా వాకింగ్ చేస్తాం పొద్దున. మీరు 5 కిలోమీటర్లే కదా నువ్వు పోయింది, నేను అంత వాకింగ్ చేస్తా పొద్దున.
4: వాకింగ్ చేసినా మీద ఎర్తమే.
1: ఓకే ఓకే, సరే అమ్మా, మంచిగా మాట్లాడిండు. ఇప్పటి వరకు మంచి ముచ్చట్లు అయినాయి మనకి. వ్యవసాయం ముచ్చట్లు ఏమేమి చేస్తారు మీరు, ఏం లేదనేది. థ్యాంక్ యూ అమ్మా. సరే ఇక పనులు చేసుకోండి మీరు, పండు. బాయ్.
6: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
7: అప్ టు 85% LTVతో మనకురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
6: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
7: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
6: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
9: ఇప్పటిదాకిన్నరు వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్న నేరేడిగొండ మండలం వాగ్ధారి గ్రామానికి చెందిన మహిళలు భీమవ్వ, లస్మవ్వ, లలిత, లింగమ్మలతో ముచ్చటాది. వారితో ముచ్చట పెట్టింది బి సంధ్యలీల. ఇవి ఇయాల్టి శక్తి స్త్రీల కార్యక్రమంలో కార్యక్రమాలు. రేపు 5:30 కతిందాం పిల్లల కోసం కార్యక్రమంలో కథలు సిద్ధంగా ఉంటాయి.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
7: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
6: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
7: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
6: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233. మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
7: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
6: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
7: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
6: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
9: ఇంతటితో శక్తి స్త్రీల కార్యక్రమం సమాప్తం. వచ్చే శుక్రవారం శక్తి స్త్రీల కార్యక్రమంలో మరిన్ని స్త్రీల విజయ గాథలు మీకోసం సిద్ధంగా ఉంటాయి. శక్తి స్త్రీల కార్యక్రమ సమర్పణ బి సంధ్యాలీల.
10: రేపు సాయంత్రం 5:30 కతిందాం కార్యక్రమంలో 2 కథలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 6:00. మరికాసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే.

0: क्योंकि सबसे ज्यादा तो हिंदू का है। देखिए, इस तरह का झूठे बातें फैला करके राजनीति करना बिल्कुल ठीक नहीं है।
1: श्री रिजिजू ने कहा कि विधेयक विदेशी धन प्रवाह में पारदर्शिता लाएगा। उन्होंने कहा कि विधेयक को संयुक्त संसदीय समिति के पास भेजना सही निर्णय है। हरियाणा पुलिस ने अंतर्राज्यीय बाल तस्कर गिरोह का पर्दाफाश किया है। पुलिस ने इस गिरोह के सरगना पंजाब के मुक्तसर निवासी परगट सिंह को गिरफ्तार किया है। पुलिस के अनुसार अब तक मिली जानकारी के आधार पर गिरोह ने देशभर में करीब 50 शिशुओं को बेचा है। इसका नेटवर्क पंजाब से महाराष्ट्र, गुजरात और सिलीगुड़ी समेत 10 से अधिक राज्यों तक फैला हुआ है। पुलिस मामले की जांच कर रही है और शिशुओं के जैविक माता पिता का पता लगाने का भी प्रयास किया जा रहा है। झारखंड में गुमला जिले के डुमरी थाना क्षेत्र में पुलिस ने प्रतिबंधित उग्रवादी संगठन जनमुक्ति परिषद JJMP के 4 उग्रवादियों को गिरफ्तार किया है। इनमें 5 लाख रुपए का इनामी सब जोनल कमांडर रामदेव लोहरा भी शामिल है। पुलिस महानिरीक्षक अभियान नरेंद्र सिंह ने बताया कि गिरफ्तार आरोपियों से एक AK-56, एक SLR, एक सेमी ऑटोमेटिक राइफल, 146 जिंदा कारतूस, एक वॉकी टॉकी, 8 मोबाइल फोन, एक वाईफाई डोंगल और नक्सली पर्चे बरामद किए गए हैं। केरलम में विजयंजम अंतर्राष्ट्रीय समुद्री बंदरगाह पर आज से सीधा निर्यात और आयात परिचालन शुरू हो गया है, जो इस क्षेत्र के समुद्री व्यापार के लिए एक महत्वपूर्ण उपलब्धि है। मुख्यमंत्री वीडी सतीशन ने विजयंजम से यूरोप के लिए पहले जहाज को 2 कंटेनरों के साथ रवाना किया। महाराष्ट्र में विशेष गहन पुनरीक्षण के तहत मतदाता गणना प्रपत्र जमा करने की अंतिम तिथि कल समाप्त हो गई। इसके साथ ही राज्य में करीब 21.16% मतदाताओं के नाम मतदाता सूची से हटाए जाने की आशंका है। नई दिल्ली में BWF बैडमिंटन विश्व चैंपियनशिप में उन्नति हुडा महिला सिंगल्स के दूसरे दौर में पहुंच गई हैं। उन्नति ने म्यांमार की थेत हतार थुजार को हराया। महिला डबल्स में सिमरन सिंह और कविप्रिया सेल्वम, वहीं मिक्स डबल्स में आशीष सूर्या और अमृता प्रमुदेश तथा रोहन कपूर और ऋत्विका शिवानी गड्डे की जोड़ी को हार का सामना करना पड़ा। भारत ने श्रीलंका को गोल में पहले क्रिकेट टेस्ट मैच में जीत के लिए 372 रन का लक्ष्य दिया है। जवाब में श्रीलंका ने चौथे दिन ताजा समाचार मिलने तक 4 विकेट पर 79 रन बना लिए हैं। इससे पहले आज भारत की दूसरी पारी 193 रन पर सिमट गई। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఇయాంటి రేపటి కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ పూట కార్యక్రమాలు విందాం. ఈ సాయంత్రం 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తాంసీ మండలం బండల నాగపూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడిన భజనలు, తర్వాత ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చర గ్రామానికి చెందిన అలాల్ సుశీల బృందం పాడిన లాలి పాటలుంటాయి. ఏడంబావుకు కిసాన్ వాణి కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. వివిధ పంటల్లో సమర్థ ఎరువుల వినియోగం గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారిని సంధ్యారాణితో ముచ్చట, తర్వాత రైతు అంతరంగం శీర్షికన అప్పుడెట్లా ఉండే వ్యవసాయం ఇప్పుడెట్లా ఉన్నది వ్యవసాయం, వ్యవసాయంలో వచ్చిన మార్పులు ఈ అంశం గురించి బోత్ మండలం కౌట బి గ్రామానికి చెందిన షేక్ హకీంతో దినేష్ పెట్టిన ముచ్చటుంటుంది. 8:00 నుంచి 8:45 దాకా హుషారు కార్యక్రమం ఉంటుంది. 9:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 63వ భాగం, రచన గోపరాజు నారాయణరావు, పఠనం కమలాకర్ రెడ్డి. షామే గజల్ కార్యక్రమంలో సోమేష్ కుమార్ పాడిన గాలిబ్ గజల్ 3వ భాగం, 9:45. 10:00 మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్ నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగ జంగం కథ 3వ భాగం, మధురిమ 10:30. ఇవి ఈ పూట కార్యక్రమాలు. రేపు ఉదయం 7:00 అంబటాల సంగతులు కార్యక్రమంలో పానంపదిలెం శీర్షికన అర్షమూలలు చికిత్స. ఆదిలాబాద్ కు చెందిన ఆయుర్వేద వైద్యులు ఆర్బీఎస్కే వైద్యులు జక్కుల నరేందర్ ప్రసంగం. ఆ తర్వాత స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పథకం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలతతో ముచ్చటుంటుంది. ఆ తర్వాత కాలాన్నించి క్షణాలను దొంగిలించే ఫోటోగ్రఫీ పి లలిత కుమారి ప్రసంగం ఉంటుంది. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా పునఃప్రసారంలో 8:30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం పునఃప్రసారం ఉంటుంది. 8:45 నుంచి 10 దాకా సింగిడి సినిమా పాటల కార్యక్రమంలో శ్రోతలు టెలిఫోన్ ద్వారా కూరిన సినిమా పాటలు వింటారు. రేపు సాయంత్రం 5:30 కతిందాం కార్యక్రమంలో ఎగిరే కప్పలు నడిచే పాములు కథల సంపుటి నుండి కోతి ఉపాయం పులిపీడ విరుగుడ ఈ కథ ఉంటుంది. తర్వాత స్నేహితులు కథల సంపుటి నుండి గుర్రం తెలివి కథ ఉంటుంది. 5:45 విద్యా కుసుమాల జాడ సావర్కేడ ప్రత్యేక కార్యక్రమం సమర్పణ లెనిన్. గిరిపదం కార్యక్రమంలో 6:20 బజార్ హత్నూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పల్వే బబ్రువాహన్ బృందం పాడిన శంకరుడి శివపార్వతి పాటలు. తర్వాత సాత్నాల మండలం సైద్పూర్ దౌన గ్రామానికి చెందిన రాథోడ్ విమలా బృందం పాడిన పెళ్లి పాటలు. 8:30 ఇల్లు యోసం కార్యక్రమంలో నెయ్యి ఆహారం ఔషధ విలువ గురించి విజయ డైరీ ఉపసంచాలకులు విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో అశోక్ పెట్టిన ముచ్చట. ఆ తర్వాత వర్షాధార వ్యవసాయంలో మల్చింగ్ ప్రాముఖ్యత వ్యవసాయ నిపుణురాలు శ్రీజారెడ్డితో ముచ్చటుంటుంది. 9:30 నవలతో 9:45 చెవికింపు రాత్రి 10:00 మావా 10:30 మధురిమ. ఇవి ఇయాల్టి రేపటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 6:10. మరికాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ నుంచి రిలే.

0: ఆకాశవాణి సమయం 6:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వినే ముందు ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడ్ దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఆవిష్కరించారు. తెలంగాణను క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. జాతీయ క్రీడా పురస్కారాలు 2025ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డు, ఒకరికి లైఫ్ టైం అర్జున అవార్డు దక్కింది. 5 కోచ్లకు ద్రోణాచార్య అవార్డు లభించింది. రాష్ట్రంలో ఈరోజు, రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు, సీతక్క తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ హైటెక్స్లో ఇండియా ఎనర్జీ సమ్మిట్ అండ్ ఎక్స్పో 2026ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, తెలంగాణను క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలకు రాష్ట్రం స్వర్గధామం వంటిదని పేర్కొన్న ఆయన, 2035 నాటికి 26,000 మెగావాట్ల సోలార్ సామర్థ్యం, 8,000 మెగావాట్ల విద్యుత్ నిల్వ సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. జాతీయ క్రీడా పురస్కారాలు 2025ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫారసుల మేరకు ఈ అవార్డుల ప్రకటన వెలువడింది. 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డు, ఒకరికి లైఫ్ టైం అర్జున అవార్డు దక్కింది. 5 కోచ్లకు ద్రోణాచార్య అవార్డు లభించింది. పూణేలోని ఆర్మీ పారాలింపిక్స్ నోడ్కు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం దక్కింది. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, హాకీ, రెజ్లింగ్, షూటింగ్తో సహా వివిధ విభాగాల్లో ఈ పురస్కారాలు అందజేయనున్నారు. జాతీయ క్రీడా పురస్కారాలు 2025లో అర్జున అవార్డుకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు ధనుష్ శ్రీకాంత్, గాయత్రి గోపీచంద్లకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా అభినందనలు తెలిపారు. షూటింగ్లో ధనుష్ శ్రీకాంత్, బ్యాడ్మింటన్లో గాయత్రి గోపీచంద్ సాధించిన విజయాలు తెలంగాణకు, దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. 22A నిషేధిత జాబితా సమస్యపై 24 గంటల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 30, రంగారెడ్డి జిల్లాలో 4 రిజిస్ట్రేషన్లు చేసినట్టు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు 22A జాబితా అప్లోడ్లో జరిగిన సాంకేతిక పొరపాట్లను ప్రభుత్వం సరిదిద్దుతోందని, సమస్య పరిష్కారానికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి 15 రోజుల పాటు రోజువారీ దరఖాస్తులు పరిశీలిస్తామని వివరించారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను రాష్ట్రంలోనే 1గా చేయాలన్నదే తన ధ్యేయమని, అందుకోసం ప్రభుత్వం తరపున ఎన్ని నిధులైనా ఖర్చు చేసేందుకు సిద్దంగా ఉన్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో 24 కోట్ల విలువైన రహదారుల నిర్మాణానికి ఈరోజు మంత్రి శంకుస్థాపన, భూమిపూజ చేశారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నారాయణపేట జిల్లా నర్వా మండలంలో రైతులకు పంటల రవాణా ఖర్చుల కోసం 22 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, రైతులు పండించిన పంటను మార్కెట్కు తరలించే సమయంలో రవాణా ఖర్చుల భారం తగ్గించేందుకే ఈ ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కాగజ్ నగర్లో సర్ ప్రక్రియపై బీఎల్ఏలతో నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర గ్రంథాలయాల చైర్మన్ రియాజ్తో కలిసి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నోటీసులు వచ్చిన వారికి సంబంధించిన సమాచారాన్ని అధికారులకు అందించాల్సిన బాధ్యత బీఎల్ఏలపై ఉందన్నారు. మణుగూరు ప్రభుత్వ ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ విద్యార్థుల నూతన ఆవిష్కరణలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. విద్యార్థులు రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలను కమర్షియల్ వెహికల్స్గా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక సహాయకారం అందిస్తుందని మంత్రి తెలియజేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్లో ఎథిక్స్ కమిటీ ప్రాథమిక సమావేశం జరిగింది. టీపీసీసీ అధ్యక్షులు, కమిటీ చైర్మన్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజాప్రతినిధుల ప్రవర్తనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడమే కమిటీ లక్ష్యమని మహేష్ గౌడ్ తెలియజేశారు. రాష్టంలో ఈరోజు, రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎల్లుండి రాష్ట వ్యాప్తంగా వర్షాలు అక్కడక్కడా కురుస్తాయి. ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణ ఉద్యమకారుల వర్గీకరణ ముసాయిదా, సంక్షేమ విధి విధానాలపై గుర్తింపు కమిటీ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు నివాసంలో కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుల అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మంత్రి పొమ్మన ప్రభాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, మోతే శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. అమరదీపం వేదికగా 16 రోజుల పాటు 13,000 మందికి పైగా ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, జేఏసీలతో జరిపిన సంప్రదింపుల ఆధారంగా రూపొందించిన ముసాయిదా నోట్పై చర్చించారు. గుర్తింపు కార్డులు, ఇంటి స్థలం, పెన్షన్, ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి సంక్షేమ డిమాండ్లతో పాటు జార్ఖండ్, ఉత్తరాఖండ్ తరహాలో చట్టబద్దత, శాశ్వత కమిషన్ ఏర్పాటుపై సూచనలు వచ్చాయి. త్వరలో ఆన్లైన్ పోర్టల్ అందుబాటులోకి తేనున్నట్టు, సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించనున్నట్టు కమిటీ వెల్లడించింది. స్టేషన్ ఘనపూర్లో మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతు వేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన 100 మంది నిరుపేద మైనారిటీ మహిళలకు 100% సబ్సిడీతో కుట్టు మిషన్లను అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా దాచారం గ్రామంలో ఆయిల్ పామ్ తోటను జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె, రైతులు సాంప్రదాయ వరి సాగును వీడి ఆయిల్ పామ్ సాగు వైపు రావడం అభినందనీయమన్నారు. మంచిర్యాల వరంగల్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణం పనుల పురోగతి, భూసేకరణ, నిర్వాసితులకు పరిహారం చెల్లింపులపై కలెక్టర్ కోయ శ్రీహర్ష ఈరోజు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ సామాజిక సమానత్వం కోసం చేసిన కృషి, ఆశయాలు, పోరాటాన్ని నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అన్నారు. ఈరోజు హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లో కల్తీ నెయ్యి ముఠాపై హెచ్ ఫాస్ట్ ఫుడ్ సేఫ్టీ శాఖల అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. మొత్తం 130 ప్రాంగణాల్లో తనిఖీలు నిర్వహించి 36 టన్నుల కల్తీ నెయ్యి, ముడి పదార్థాలు, హానికర రసాయనాలు స్వాధీనం చేసుకున్నారు. పామాయిల్, వనస్పతి, కృత్రిమ సువాసనలు కలిపి అసలు నెయ్యిలా మార్కెట్లోకి వదులుతున్నట్టు గుర్తించారు. తెలంగాణలో ఓటర్ల తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో 3,38,00,000 ఓట్లకు గాను 73,00,000 పైగా ఓట్లు తొలగించారని ఆరోపించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఆవిష్కరించారు. తెలంగాణను క్లీన్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తీర్చిదిద్దుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా పల్లె పదాలు. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం, మంగళవారం, ఇంకా గురువారం సాయంత్రం 6:20 సంధి 7 గంటల మధ్యలో పల్లె పదాలు కార్యక్రమంలో జానపద గేయాలు, బతుకమ్మ పాటలు, ప్రేమ పాటలు, లాలి పాటలు, భజనలు లాంటివి వినిపించడం జరుగుతుంది. ఇవలటి పల్లె పదాలు కార్యక్రమంలో తాంసీ మండలం బండల నాగపూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడిన భజనలు, తర్వాత ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చర గ్రామానికి చెందిన అలాల్ సుశీలా బృందం పాడినటువంటి లాలి పాటలుంటాయి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
2: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో, అరే వా,
3: చిక్కుకుంది.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: గజ్జా బొబ్బలా,
8: సాయి బాల్.
7: నడుగుల తామరా,
8: సాయి బాల్.
7: బురద పుల్లా,
8: సాయి బాల్.
9: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి, సాయి బాల్.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
10: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
11: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
10: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
12: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
1: పల్లె పదాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం తాంసీ మండలం బండల నాగపూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడినటువంటి భజనలు.
13: భక్తుడు ఇట్లా గురుని వేడుకుంటున్నాడు. వేడుకుంటే నాకు ఎంత ఆనందం కలిగింది. నా గురుదేవుడు నన్ను కరుణించి దగ్గరికి తీసుకున్నాడు. గురుదేవా, నేను ఎప్పటికీ కూడా నిన్ను మరవా, నా జన్మధాన్యమైందని భక్తుడు చెప్తున్నాడు.

పరమ పదవికి మార్గమెరుగుమురా పా పాపు జీవుడ పనికిరాని పనులు చెయ్యకంటే భజనలు గాని ఏడన్నా ఎయ్యంగా ఇట్లా ఎడ్డిచ్చుడు ఎక్కిరిచ్చేటోళ్ళు చేస్తారు కాబట్టి అసుంటి పనులు ఎయ్యకురా బిడ్డ, గురుని నమ్ముకొని బతుకు అని గురుదేవుడు చెప్తున్నాడు.

గురుడు భక్తునికేమని చెప్తున్నాడు, జ్ఞానంని వట్టించుకొని మెదిలవురా కొడక, కుదురుగా రెండు గలగల నడమ ఎద్దు రెంక వినురంటే భగవంతుడు ఎద్దు మీద వస్తున్నాడు, తెలుసుకోరా ఇంకెన్నొద్దులు అటు ఇటు తిరుగుతావు, జ్ఞానము బోధగా అని చెప్తున్నాడు గురుదేవుడు.

0: जय।
1: పల్లె పదాలు కార్యక్రమంలో తాంసి మండలం బండల నాగపూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడినటువంటి భజనలు వింటున్నారు. ఇప్పుడు మరొకటి విందాం.
2: భక్తుడు ఏమంటున్నాడంటే, గురుదేవుని నా క్రామ కోదాలన్నీ వాపినవు, నా మంచి జ్ఞానంలా వేసిన గురుదేవా, నీ సాటి నాకు ఎవ్వరు లేరని భక్తుడు గురుదేవుణ్ణి వేడుకుంటున్నాడు. పద్మ

గగనమా కటకాని గాలి తెప్పలువేరా, గగనమో కటకాని గాలి తెప్పలువేరా.

0: మీరు ఇప్పటిదాకా పల్లె పదాలు కార్యక్రమంలో తామసీ మండలం బండలనాగపూర్ గ్రామానికి చెందిన కత్తి గంగమ్మ బృందం పాడిన భజనలు విన్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
5: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
4: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
6: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: పల్లె పదాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చెర గ్రామానికి చెందిన అలాల్ సుశీల బృందం పాడినటువంటి లాలి పాటలు.
3: నేను ఇప్పుడు వాడబోయే పాట లాలి పాట. బాలు నుయ్యాలేసి పాడతారు ఆ పాట వాడుతున్నా నేను. లాలి గోపాల బాల, లాలి సుగుణాల బాల, మిముగన్న తండ్రి వచ్చు మీకు సక్కరి పాలు తెచ్చు. లాలి గోపాల బాల, లాలి సుగుణాల బాల, మిముగన్న తండ్రి వచ్చు మీకు సక్కరి.

0: Amor doido.
1: అదే ఒక ఆమె చిన్న బాలుని కంటది ఆ పిల్లడు వాడుకుంటానుకు వాడకట్టుకు పోయితాడు వాడకట్టు వక్కల్ని వాడగతనుకు ఆమె పోయి అడుగుతున్నది ఆ పాట వాడబోతున్నది.

పల్లెపదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ గ్రామీణ మండలం పొచ్చర గ్రామానికి చెందిన అలాల సుశీల బృందం పాడినటువంటి లాలి పాటలు విన్నారు. రేపు సాయంత్రం 6:20 గిరిపదం కార్యక్రమంలో బజారత్నూర్ మండలం గంగాపూర్ గ్రామానికి చెందిన పల్లవే బబ్రువాహన్ బృందం పాడిన శంకరుడు పార్వతి పాటలు, తర్వాత సాత్నాల మండలం సైద్పూర్ దౌనా గ్రామానికి చెందిన రాథోడ్ విమలా బృందం పాడినటువంటి పెళ్లి పాటలు వింటారు. శ్రోతలు ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాలను సరైన సమయంలో వినలేకపోతున్నాం అనుకున్నటువంటి వాళ్ళు ప్రసారమైన మరుసటి రోజు నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాలను వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. విద్యా ఉద్యోగ సమాచారం. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం, ఇందులో భాగంగా గవర్నమెంట్ ఐటీఐ ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఆదిలాబాద్ నందు ఫిషింగ్ నెట్ మేకింగ్ జాబ్ రోల్లో శిక్షణ ఇవ్వడం నిర్వహించడానికి తాత్కాలిక ప్రాతిపదికన అతిథి శిక్షకులుగా సేవలు అందించేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. నేషనల్ అర్హత వచ్చేసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు నిర్దేశించినటువంటి ఫిషింగ్ నెట్ మేకర్ జాబ్ రోల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తుల సమర్పణ చేసి అర్హత కలిగిన ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను 20వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు ప్రభుత్వ ఐటీఐ ఇంకా ఏటీసీ ఆదిలాబాద్ నందు నేరుగా సమర్పించవలసిందిగా సంబంధిత అధికారులు తెలియజేస్తున్నారు. అర్హతతో పాటు సంబంధిత నైపుణ్యం అనుభవం కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగినది. ఈ సమాచారాన్ని మీకు జారీ చేసినటువంటి వారు ప్రభుత్వ ఐటీఐ ఏటీసీ ఆదిలాబాద్ ప్రిన్సిపల్ గారు.

ఆదిలాబాద్లోని మహాత్మా జ్యోతిబాపులే బాలికల విద్యాలయం దుబ్బగూడలో అతిథి అధ్యాపకుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఆంగ్లం గణితం విషయం బోధించడానికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పీజీతో పాటు బీఎడ్ పూర్తి చేసి ఉండాలన్నారు. మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 20వ తేదీన డెమో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో నీట్ యూజీ జేఈ 2027కు ఉచిత లాంగ్ టర్మ్ రెసిడెన్సీల శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీసీఓ లలిత కుమారి తెలియజేశారు. హైదరాబాద్లోని టీజీడబ్ల్యూఆర్ ఫౌండేషన్ సివోఈ చిలుకూరులో బాలురకు, మహేంద్ర హిల్స్ ఫౌండేషన్ సివోఈలో బాలికలకు శిక్షణ అందిస్తున్నామన్నారు. ఈ నెల 22వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మంచిర్యాల జిల్లా పరిధిలో నిర్వహిస్తున్న 9 సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 5 నుంచి 9వ తరగతి వరకు ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ సెలక్షన్ నిర్వహిస్తున్నారని కలెక్టర్ తెలియజేశారు. మంచిర్యాల జిల్లాలోని 5 బాలుర స్కూళ్లు, 4 బాలికల గురుకులాల్లో ఈ నెల 20వ తేదీ నాటికి పలు కేటగిరీల్లో అందుబాటులో ఉండే ఖాళీల ఆధారంగా అదే రోజు స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారని తెలియజేసిండ్రు. విటీజీ సెట్, బిఎల్వి సెట్ 2026 ప్రవేశ పరీక్షకు హాజరైన బాలబాలికలు మాత్రమే ఈ స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని స్పష్టం చేశారు. ఆసక్తి కలిగినటువంటి వారు ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హాజరు కావాలని తెలియజేశారు. విద్యా ఉద్యోగ సమాచారం అది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 7:05 మరి కాసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీట్ నిరసనల సమయంలో ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలు, అలాగే పోలీసులపై జరిగిన హింసాకాండపై విచారణకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. మూడేళ్లలో 3 కోట్ల మంది లఖ్పతి దీదీల తయారీ లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 2005-2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల సాంద్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. భారత్ శ్రీలంక జట్ల మధ్య గాలిలో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ 4వ రోజు ఆటలో భారత జట్టు 2వ ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటై శ్రీలంకకు 372 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. నీట్ నిరసనల సమయంలో ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలు, అలాగే పోలీసులపై జరిగిన హింసాకాండపై విచారణకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. ఇందులో రిటైర్డ్ సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, మాజీ డీజీపీ, మాజీ సీబీఐ డైరెక్టర్ ఉంటారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీ వాస్తవాలను నిర్ధారించడంతో పాటు నిరసనకారులైన మహిళలపై లైంగిక వేధింపులు, సోషల్ మీడియా వేధింపుల ఆరోపణలు కూడా పరిశీలిస్తుంది. జూలై 20 పార్లమెంటు మార్చి నాటి సీసీటీవీ వీడియో ఫుటేజీలను కమిటీకి అప్పగిస్తారు. సీజేపీ నేతృత్వంలో జరిగిన ఈ ఆందోళనకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. 3 కోట్ల మంది లఖ్పతి దీదీలను తయారు చేయాలనే ప్రధానమంత్రి లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాజస్థాన్ బారాన్లో ఈరోజు మంత్రి 1,258 కోట్ల రూపాయల అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మహిళల స్వయం ఉపాధికి 13,461 కోట్లు అందించామని, రాజస్థాన్లో రాజీవిక ద్వారా 32 లక్షల మంది లఖ్పతి దీదీలను తీర్చిదిద్దుతామని చెప్పారు. కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989 సవరణకు సంబంధించి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నేషనల్ పర్మిట్ వ్యవస్థ కింద నడిచే బ్యాటరీ, హైడ్రోజన్ ఫ్యూయల్, సీఎన్జీ ఆధారిత వాణిజ్య వాహనాల ఫిట్నెస్ కాల పరిమితిని మరో 5 ఏళ్లు పొడిగించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. నేషనల్ పర్మిట్ ప్రక్రియలను సరళీకృతం చేయడం, డిజిటల్ విధానాలను ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ ప్రతిపాదన ప్రకారం వాహనదారులు ప్రతి ఏటా కాకుండా ఒకేసారి 5 ఏళ్ల కాలపరిమితికి పర్మిట్ అనుమతి పొందవచ్చు. దీనికోసం 5 ఏళ్లకు 82,500 రూపాయల రుసుముగా నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలపై 30 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలు పంపించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ఆంధ్రప్రదేశ్లో గ్రామం నుంచి బూత్ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో జరిగిన రాష్ట కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ ఆయన 2047 నాటికి వికసిత్ భారత్ సాధనకు కృషి చేయాలని, కేంద్ర రాష్ట ప్రభుత్వాల అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అనంతరం బీజేపీ రాష్ట అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరారు. జనతా వారధి కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరించి ప్రజలు, యువత భాగస్వామ్యాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉడాయ్ దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్లో పాఠశాల పిల్లలకు సంబంధించి 2 కోట్లకు పైగా నిర్బంధ బయోమెట్రిక్ అప్డేట్లను పూర్తి చేసింది. ఇప్పటి వరకు 1.56 లక్షలకు పైగా పాఠశాలల్లో పిల్లలకు నేరుగా ఈ సదుపాయం కల్పించారు. 5-15 ఏళ్ల వయసు వచ్చినప్పుడు బయోమెట్రిక్ సమాచారాన్ని నవీకరించడం తప్పనిసరి. విద్యార్థులను ప్రోత్సహించేందుకు 7 నుంచి 15 సంవత్సరాల వారికి ఒక ఏడాది పాటు రుసుమును మినహాయించారు. బయోమెట్రిక్ నవీకరించకపోతే ప్రభుత్వ పథకాలు, పోటీ పరీక్షల నమోదులో ఇబ్బందులు ఎదురవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2005-2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల సాంద్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో 12వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ మంత్రి, ప్రస్తుతం దేశంలోని మొత్తం విద్యుత్ సామర్థ్యంలో సగానికి పైగా స్వచ్ఛ ఇంధన వనరుల నుంచే వస్తోందని పేర్కొన్నారు. మానవత్వానికే ప్రథమ ప్రాధాన్యతనిస్తూ విధానాలు, సాంకేతికత, ప్రజల భాగస్వామ్యంతో సుస్థిరతను నెలకొల్పాలని పిలుపునిచ్చారు.
1: The impact of climate change, biodiversity loss and pollution, the triple planetary crisis together with growing disaster risk are affecting communities and ecosystems worldwide. These challenges are particularly significant for developing countries where environmental vulnerability is often closely intertwined with broader development priorities including poverty eradication, food security and inclusive growth.
0: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో యాంజియోప్లాస్టీ చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది. అంతకుముందు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో నడ్డాను ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. భారత్ సింగపూర్ 4వ విడత మంత్రివర్గ రౌండ్ టేబుల్ సమావేశం ఎల్లుండి సింగపూర్లో జరుగుతుంది. భారత్ తరపున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, సహాయ మంత్రి జితిన్ ప్రసాద పాల్గొంటారు. ఈ పర్యటనలో మంత్రులు సింగపూర్ నేతలతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారు. నూతన, అభివృద్ది చెందుతున్న రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఒక కీలక వేదికగా పనిచేస్తుంది. అమెరికాతో కుదుర్చుకున్న 14 పాయింట్ల అవగాహన ఒప్పందం కింద తన షరతులన్నీ పూర్తిగా నెరవేరేంత వరకు హార్మోజ్ జలసంధిని మూసి ఉంచుతామని ఇరాన్ తెలిపింది. విదేశీ ఆంక్షల రద్దు, సైనిక చర్యల నిలిపివేతతోనే ఈ జలమార్గాన్ని తెరిచే అంశం ముడిపడి ఉందని టెహరాన్ పేర్కొంది. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాకర్ గాలిబాఫ్ మాట్లాడుతూ, ప్రత్యర్థులు దాడులకు దిగితే తీవ్ర పరాజయాన్ని చవిచూపిస్తామని హెచ్చరించారు. భారత్ శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య గాలిలో జరుగుతున్న

0: తొలి టెస్టు మ్యాచ్లో నాలుగవ రోజు ఆటలో భారత జట్టు రెండవ ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటై శ్రీలంకకు 372 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్ 66 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో టెస్టు క్రికెట్లో 100 సిక్సర్లు పూర్తి చేసిన తొలి భారతీయ ఆటగాడిగా, ప్రపంచంలో నాలుగవ క్రికెటర్గా పంత్ చరిత్ర సృష్టించాడు. శ్రీలంక బౌలర్లలో అసిధా ఫెర్నాండో 4, ప్రభాత్ జయసూర్య 2 వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య రెండవ టెస్ట్ ఈ నెల 23 నుంచి కొలంబో వేదికగా జరుగుతుంది. జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ ఈరోజు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 2 రోజుల్లో ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, తమిళనాడు, పుదుచ్చేరి, ఈశాన్య ప్రాంతాల్లో కూడా తీవ్ర వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొంది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీట్ నిరసనల సమయంలో ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యాలు, అలాగే పోలీసులపై జరిగిన హింసాకాండపై విచారణకు సుప్రీంకోర్టు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయనుంది. 3 ఏళ్లలో 3 కోట్ల మంది లఖ్పతి దీదీల తయారీ లక్ష్యం నెరవేరిందని, మరో 3 కోట్ల మందిని తయారు చేయడమే తదుపరి లక్ష్యమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 2005-2022 మధ్య భారత్ కాలుష్య ఉద్గారాల సాంద్రతను 37% పైగా తగ్గించిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారు. భారత్ శ్రీలంక క్రికెట్ జట్ల మధ్య గాలిలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ 4వ రోజు ఆటలో భారత జట్టు రెండవ ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటై శ్రీలంకకు 372 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి వార్తలింతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
2: రైతు సోదరులకు ఇస్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఎన్నో ఏళ్ల సంధి యోసం చేస్తూ తరాలు మారినా అదే బాటలో నడిచే రైతన్నలకి కాలానికి తగ్గట్టుగా పంటల సాగుతో పాటు వ్యవసాయంతో ముడిపడి ఉన్న పశుపోషణ, కోళ్లు, మేకలు, గొర్రెలు, చేపల వంటి వాటి పెంపకం మీదసుక అవగాహన కల్పించి శాస్త్రవేత్తల సలహాలను, సూచనలు వినిపించే కార్యక్రమం. ఈరోజు కిసాన్ వాణి కార్యక్రమంలో వివిధ పంటల్లో సమర్థ ఎరువుల వినియోగం గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారి ఈ సంధ్యారాణితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు కేలని. గట్లనే రైతంతరంగం కార్యక్రమంలో అప్పుడెట్లుండే వ్యవసాయం ఇప్పుడెట్లున్నది, వ్యవసాయంలో వచ్చిన మార్పుల గురించి బోత్ మండలం కౌటా బి గ్రామానికి చెందిన రైతు షేక్ హకీంతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు యు దినేష్. మృత్యుం చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. ముందుగా వాతావరణ సూచన. రాబోయే 24 గంటలలో తెలంగాణలోని కొన్ని జిల్లాలలో సాధారణంగా మేఘావృతమై ఉంటుంది. అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత దాదాపు 30 డిగ్రీల సెల్సియస్ నుండి 32 డిగ్రీల సెల్సియస్ వరకు, కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ నుండి 25 వరకు ఉండవచ్చు. బలమైన ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది. ఇది ఇయాల్టి వాతావరణం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా.
4: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
5: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
4: అదేలా?
5: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
6: ఇదెవరి నంబర్ బాబు?
5: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
4: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
5: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
6: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
5: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు.
6: నిజంగా?
5: 16 నెలల నిజం.
4: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551 ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
3: మార్కెట్ ధరలు. ఈరోజు మార్కెట్ ధరలు: టమాటా కిలోకి 20 రూపాయలు, వంకాయ 20 రూపాయలు, ఉల్లిగడ్డలు కిలోకి 40 రూపాయలు, బెండకాయ కిలోకి 30 రూపాయలు, మిర్చి 40 రూపాయలు. ఇవి ఇయాల్టి మార్కెట్ ధరలు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు కిసాన్ వాణి. ఖరీఫ్ పంటలైన వరి, కంది, పత్తి వంటి పంటలలో ఎక్కువగా రసాయనాలను వాడడం వల్ల ఖర్చులు పెరగడంతో పాటు చీడపీడల ఉధృతి అనేది పెరిగి ఆశించిన పంటల దిగుబడులు రాకుండా ఉండటమే కాకుండా పర్యావరణం కూడా చాలా వరకు కాలుష్యం అవుతుంది. ఈ విషయాలని రైతులు గమనించి నాణ్యమైన అధిక దిగుబడులు పొందాలి అంటే కొన్ని ఖచ్చితమైన శాస్త్రీయ మెలకువలను పాటించాల్సి ఉంటుంది. ఎలాంటి మెలకువలు రైతులు తప్పనిసరిగా పాటించాలో ఇప్పుడు విందాం. వివిధ పంటల్లో సమర్థ ఎరువుల వినియోగం గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సంధ్యారాణి ముచ్చటలో. వీతో ముచ్చట పెడతారు కేలేనేని.
7: నమస్కారం సంధ్యారాణి గారు.
8: నమస్కారం అండి.
7: ముందుగా ఈ పంటల్లో ఎరువుల సమర్థ వినియోగానికి ఎట్లాంటి మెళుకువలని పాటించాల్సి ఉంటుంది, వాటి గురించి కొంత క్లుప్తంగా చెప్తారా?
8: ముఖ్యంగా ఇప్పుడు మన రాష్ట్రంలో ఖరీఫ్లో పండించేటువంటి పంటల్లో తీసుకున్నట్టయితే ముఖ్యమైన పంటలు వరి కానివ్వండి, మొక్కజొన్న, పత్తి, సోయా చిక్కుడు, కంది ఇట్లాంటి మనకు ముఖ్యమైనటువంటి పంటలుగా చెప్పుకోవచ్చు. అయితే మనందరికీ తెలుసు ఇటీవల కాలంలో ఏమైతుందంటే వ్యవసాయంలో పెట్టుబడులు అనేటువంటి విపరీతంగా పెరిగిపోయినాయి. ముఖ్యంగా రైతులు అధిక మోతాదులో రసాయన ఎరువులు వాడటం వల్ల కానివ్వండి, దానివల్ల ఏమైతుందంటే చీడపీడల ఉధృతి పెరిగి మళ్లీ సస్యరక్షణ ఖర్చులు కూడా పెరగటమే కాకుండా ఆశించినటువంటి మేరకు దిగుబడులు రాకపోవడంతో పాటు పర్యావరణం కూడా చాలా వరకు కలుషితం అవడం జరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితిని అధిగమించి మరి రైతులు నాణ్యమైన అధిక దిగుబడులు సాధించాలంటే ఎరువుల యాజమాన్యంలో కొన్ని శాస్త్రీయ మెలకువల్ని పాటించాల్సి ఉంటుంది. ఇట్లాంటి దాంట్లో మనం మొదటిగా తీసుకుంటే ఫస్ట్ అయితే అంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రైతులు తప్పనిసరిగా భూసార పరీక్షలను చేయించుకుని దాని యొక్క ఫలితాల ఆధారంగానే ఎరువులను వాడుకోవటం వలన ఎరువులపై ఏదైతే వృధా ఖర్చులు ఉంటాయో వాటిని మనం చాలా వరకు నివారించుకోవచ్చు. సో వాటితో పాటు ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం కూడా పెంపొందించుకుని మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఉదాహరణకి సిఫారసు చేసిన ఎరువులు ఏమున్నా కూడా వాటిలో మనం 30% వరకు సేంద్రియ ఎరువుల రూపంలోనే పశువుల ఎరువు కావచ్చు, కంపోస్టు, కోళ్ల ఎరువు, వర్మీ కంపోస్టు రూపంలో ఇట్లాంటి వాటి రూపంలో పంటలకు అందించినట్లయితే మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇట్లానే ఏదైతే సిఫారసు చేసినటువంటి భాస్వరం ఎరువులు ఉంటాయో వాటిని ఖచ్చితంగా చివరి దుక్కిలోనే వేసుకోవాలి. తర్వాత కాంప్లెక్స్ రూపంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వేయకూడదు. అట్లానే నత్రజని ఎరువులను తీసుకున్నట్టయితే వాటిని మనం పంట మొత్తం పంట కాలంలో 3-4 దఫాలుగా, అట్లాగే పొటాష్ ఎరువులు అనుకున్నట్లయితే వాటిని నల్లరేగడి నేలల్లో అయితే ఒకేసారి చివరి దిక్కులో వేసుకోవచ్చు. అదే ఒకవేళ తేలికపాటి చలిక నేలల్లో ఈ పొటాష్ ఎరువులను చివరి దిక్కులో సగం వేసుకోవాలి, పూత దశలో మిగిలిన సగం అంటే సిఫారసు చేయబడినటువంటి ఎరువుల్లో అట్లా వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎరువులు వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే భూమిలో తగినంత తేమ ఉండేటట్లు చూసుకోవాలి. ఈ ఆరుతడి పంటల్లో తీసుకున్నట్లయితే పైపాటుగా ఎరువులను వేసేటప్పుడు మొక్క మొదళ్లకు 5-8 సెంటీమీటర్ల దూరంలో పాదులు తీసి వేసుకుంటే అది సమర్థవంతంగా పనిచేస్తాయి. అట్లనే జీవన ఎరువులైనటువంటి అజటోబాక్టర్ కానివ్వండి, అజోస్పైరిల్లం, ఫాస్ఫోబాక్టీరియా, పొటాషియం మొబిలైజింగ్ బాక్టీరియాల ఇట్లాంటి వాటితో విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల, లేదంటే వీటిని పశువుల ఎరువుతో కలిపి నీళ్ళలో వెదజల్లుకోవడం వల్ల కూడా రసాయన ఎరువుల వాడకాన్ని మనం 20-25% వరకు తగ్గించుకోవచ్చు. అట్లనే కొన్ని పచ్చిరొట్ట ఎరువులు ఉంటాయి, ఉదాహరణకు జీలుగ, జనుము, పిల్లి పెసర ఇట్లాంటి కొన్ని ఈ పచ్చిరొట్ట ఎరువులు అటువంటి వాటిని భూమిలో కలియదునుకోవడం వలన కూడా ఎకరానికి దాదాపుగా 6-10 టన్నుల సేంద్రియ పదార్థం అందటమే కాకుండా రసాయన ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది. అట్లనే భూసార పరీక్షల ఆధారంగా సూక్ష్మ పోషకాలను వాడుకుంటూ సూక్ష్మ పోషకాల లోపాలను కూడా నివారించుకోవాల్సి ఉంటుంది. తర్వాత పంట తొలి దశలో ఎప్పుడు కూడా కలుపు లేకుండా చూసుకోవాలి. లేకుంటే ఏమైతుందంటే వేసేటటువంటి ఎరువును కలుపు మొక్కలు ఎక్కువగా వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కలుపు లేకుండా చూసుకోవాలి. అట్లానే ఎక్కడైనా మనము ఈ భూసార పరీక్షల ద్వారా చౌడు నేలలు ఉన్నట్టుగా తెలుసుకుంటే వాటిలో కూడా జిప్సం వేసుకుని వాటిని రిక్లమేషన్ చేసుకుంటే మనకు ఎరువుల యొక్క ఈ వినియోగం అనేటువంటిది చాలా సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు.
7: అయితే ఇప్పుడు కొంత పంటల వారీగా ఈ ఎరువుల వినియోగం గురించి మాట్లాడుకున్నట్లయితే, ముందుగా ఈ వరి, మొక్కజొన్న, మొక్క పంట ఏదైతే ఉందో వీటిలో ఎరువుల యాజమాన్యం గురించి చెప్తారా?
8: ఇప్పుడు వరి తీసుకున్నట్టయితే మనకు వరి పంటకు అవసరమైనటువంటి పోషకాలు తీసుకుంటూ వాటిని ఏ విధంగా వేసుకోవాలో చూసుకున్నట్టయితే వరి పంటకు చివరి దుక్కిలో ఒక ఎకరానికి 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే 125 కిలోలు, లేదా డిఏపి అనుకుంటే 45 కిలోలు వేసుకోవాలి చివరి దుక్కిలో. అయితే ఈ సూపర్ వేయడం వల్ల ఏమైతుందంటే వరి యొక్క కొయ్య కాళ్ళవి మురిగిపోయి సేంద్రియ కర్బనం పంటకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎస్ఎస్పి వేసుకోవడమే ఉత్తమంగా చెప్పుకోవచ్చు. అట్లనే ఎకరానికి 100 కిలోల యూరియాను స్వల్పకాలిక రకాలకైతే 3 స్ప్లిట్స్, 3 సమభాగాలుగా చేసుకుని వేసుకోవాలి. అట్లనే మనము ఒకవేళ ఈ దీర్ఘకాలిక రకాలకైతే 4 దఫాలుగా వేసుకోవాల్సి ఉంటది. అంటే స్వల్పకాలిక రకాలకు 3 సమభాగాలుగా చేసుకున్నట్టయితే చివరి దమ్ములో ఒకసారి, తర్వాత బాగా దుబ్బు చేసే దశలో ఒకసారి, అంకురం తొడిగే దశలో వేసుకోవాలి. అప్పుడు కూడా బురద పదును ఉన్న అంట్లో అంత వాటర్ కంటెంట్ లో మాత్రమే సమపాలలో వెదజల్లుకొని తర్వాత 2 రోజుల తర్వాత పల్చగా నీరు పెట్టుకోవాల్సి ఉంటది. తర్వాత మళ్ళీ మనకు ఒకవేళ ఈ పొటాష్ ఎరువును తీసుకున్నట్టయితే పొటాష్ ఎరువునైతే మనము నల్లరేగడి నేలల్లో మొత్తం 26 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకోవాల్సి ఉంటది, ఒకేసారి చివరి దమ్ములో వేసుకోవచ్చు. అదే తేలికపాటి చలక నేలలకైతే చివరి దమ్ములో ఒక 13 కిలోలు, తర్వాత అంకురం ఏర్పడే దశలో మిగతా 13 కిలోల ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ని వేసుకోవాలి. అట్లనే మనకు ఈ మెట్ట వరిలో తీసుకున్నట్టయితే దీంట్లో ఇనుపధాతు లోపం కనిపించే అవకాశం ఉంటది. దీంట్లో ఇనుము లోపం వలన ఏమైతుందంటే లేత చిగురాకులు తెల్లగా మారిపోయి ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు అవి మళ్ళీ ఇటుక రంగు మచ్చలు వచ్చి ఆకులు నిర్జీవంగా కనిపిస్తూ ఉంటాయి. సో దీని యొక్క సవరణకు 1 లీటర్ నీటికి 5-10 గ్రాముల అన్నవేది, 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపినటువంటి ద్రావణాన్ని పిచికారు చేసుకోవాల్సి ఉంటది. ఈ మధ్య కాలంలో ఇట్లా వరి పంటలో ఇంకా జింకు లోపం కూడా సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. జింకు లోపం వల్ల ఏమైతుందంటే పైనుంచి 3-4 ఆకుల్లో మధ్య ఈనె పాలిపోవడం గమనించవచ్చు. లోపం ఇంకెక్కువగా ఉన్నప్పుడు ఆకుల మీద ఇటుక రంగు మచ్చలు ఏర్పడి ఆకులు పెలుసుబారడం జరుగుతుంది. అంటే ఈ జింకుని మనం లోప సవరణ కోసం ప్రతి 3 పంటలకు ఒకసారి ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పైరుపై మనం జింకు లోపం కనిపిస్తే మాత్రం దానికోసం 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్ కలిపిన ద్రావణాన్ని 5 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకుంటే జింకు లోపాన్ని కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. సో ఈ విధంగా అంటే ఈ ఫాస్ఫరస్ ఎరువులు ఏవైతే మనం సిఫారసు చేసినామో అవి చివరి దుక్కిలో వేసుకుంటూ, నత్రజని ఎరువుల్ని స్ప్లిట్స్ గా వేసుకుంటూ, మళ్ళీ మైక్రోన్యూట్రియంట్స్ సూక్ష్మ పోషకాలు ఏమి లోపాలు గమనిస్తే వాటిని మనము వేసుకోవటం వలన సమర్థవంతంగా ఈ వరిలో వినియోగించుకోవచ్చు. మొక్క అన్నారు, మొక్కజొన్న పంటకు తీసుకున్నట్టయితే ఈ మొక్కకు ఎకరానికి 150 కిలోల యూరియాను 3 సమభాగాలుగా చేసుకుని వేసుకోవాల్సి ఉంటది. అది విత్తేటప్పుడు 1 భాగం, తర్వాత పైరు మోకాలెత్తు దశలో 1 భాగం, పూత దశలో మిగిలిన భాగం వేసుకోవాల్సి ఉంటది. డిఏపి అయితే 50 కిలోల డిఏపి, లేదు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అంటే 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ని ఇది విత్తే సమయంలోనే చివరి దుక్కిలో మొత్తం ఒకేసారి వేసుకోవాల్సి ఉంటది. తర్వాత భాస్వరం ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేస్తే మళ్ళీ మనం యూరియా మోతాదును 20 కిలోలు పెంచి వేసుకోవాలి, ఎందుకంటే డిఏపిలో అంటే నత్రజని ఉంటది కాబట్టి కొంచెం తక్కువ అవసరం అవుతుంది. సో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వాడుకున్నప్పుడు యూరియా మోతాదును 20 కిలోలు పెంచుకోవాలి. తర్వాత 34 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ను 2 సమభాగాలుగా చేసుకుని విత్తే సమయంలో సగము, తర్వాత పూత దశలో మిగతా సగం వేసుకోవాల్సి ఉంటది. తర్వాత ప్రతి 2 పంటలకు ఒక్కసారి కూడా దుక్కిలో ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేట్ వేసుకున్నట్టయితే అంటే ఈ జింకు యొక్క లోపాన్ని మనము నివారించుకోవచ్చు. తర్వాత కొంతవరకు మనకి ఈ మొక్కజొన్నలో బోరాన్ లోపం కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంటది. బోరాన్ లోపం ఉండటం వల్ల ఏమైతుందంటే లేత ఆకులు చిన్నవిగా ఉండవి, పూర్తిగా విచ్చుకోకుండా ఇట్లా గుబురుగా ఉన్నట్టు కనిపిస్తుంటాయి. ఇట్లాంటి లక్షణాలు గమనిస్తే మాత్రం వెంటనే బోరాన్ లోప సవరణ కోసం అని 1 లీటర్ నీటికి 1 గ్రాం బోరాక్స్ చొప్పున కలుపుకొని 1 వారం వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే మనం మొక్కజొన్నలో ఈ బోరాన్ యొక్క లోపాన్ని కూడా నివారించుకొని మనం వేసినటువంటి ఎరువులు సమర్థంగా మొక్కకు అందేటట్టుగా చూసుకోవచ్చు.
7: అయితే ఇప్పుడు ఇది వరి మొక్క పంటలకు సంబంధించి కదా, అయితే ఇప్పుడు వానాకాలంలో సాధారణంగా మన దగ్గర సాగయ్యే ప్రధానమైన పంటలు పత్తి, సోయా, ఇంకా కంది పంట అంటే తొగరి పంట ఇస్తారు కదా, అయితే ఇవిట్లో పాటించాల్సిన ఎరువుల యాజమాన్యం గురించి చెప్పండి, ముందుగా పత్తి గురించి చెప్పండి.
8: అయితే పత్తి తీసుకున్నట్టయితే మనందరికి తెలుసు జనరల్ ఇప్పుడు మన డిస్టిక్ లో అయితే ఎక్కువగా పత్తి సాగు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మనము రైతులకి చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా పంట మార్పిడి చేసుకోవాలి. పత్తి తర్వాత పత్తి సంవత్సరము ఎవ్రీ ఇయర్ అది వేసుకోకుండా చూసుకోవాలి. తర్వాత ఖచ్చితంగా పత్తి సాగు చేసే రైతులు సంవత్సరానికి ఎకరానికి 1-4 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువును చివరి దిక్కులో వేసుకుని కలియదున్నుకోవాలి. తర్వాత ఎకరానికి 100 కిలోల యూరియా, 40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషులను 4 సమభాగాలుగా చేసేసుకుని విత్తినటువంటి 20 రోజులకి, 40 రోజులకి, 60 తర్వాత 80 రోజులకు మొక్క మొదళ్లలో 6 నుంచి 8 సెంటీమీటర్ల దూరంలో పాదులు తీసి వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎకరానికి 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ని విత్తే ముందే ఆఖరి దుక్కిలో వేసుకుని కలియదున్నుకోవాలి. పైపాటుగా డీఏపీ కానివ్వండి లేదంటే ఈ 20-20-20 ఇట్లాంటి కాంప్లెక్స్ ఎరువులను వాడకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. దీనివల్ల ఏమైతుందంటే ఖర్చు పెరగటమే కాకుండా భూమిలో భాస్వరం నిల్వలు పెరిగి దాంతో మనకి సూక్ష్మ పోషకాల లభ్యత చాలా వరకు తగ్గిపోయి పంట దిగుబడులు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఒకే పొలంలో మనం ఫస్టే చెప్పుకున్నాం సంవత్సరాల తరబడి పత్తిని పండించడం వల్ల ఏమైతుందంటే జింకు, మెగ్నీషియం, బోరాన్ లాంటి సూక్ష్మ పోషక లోపాలైనటువంటి చాలా ఇక సహజంగా అయిపోతాయి. సో ఒకవేళ మనకు ఈ పత్తి పంటలో జింకు లోపిస్తే ఏమైతుందంటే ఆకుల ఈనెల మధ్య భాగం పసుపుగా మారి ఆకులు చిన్నవిగా ముడతలు పడి ఉండి తర్వాత కనుపుల మధ్య దూరం అనేటువంటి చాలా వరకు తగ్గిపోతుంది. అయితే మనం ఇట్లాంటి లక్షణాలు పత్తి పంటలో గాని గమనించినట్టయితే ఈ జింకు లోప నివారణ కోసమని 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్ చొప్పున కలిపినటువంటి ద్రావణాన్ని 2-3 సార్లు 5-6 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్టయితే మనం దీన్ని సవరించుకోవచ్చు. తర్వాత కొన్నిసార్లు మెగ్నీషియం లోపించేటటువంటి అవకాశం ఉంటుంది. మెగ్నీషియం లోపించినప్పుడు ముదురు ఆకుల అంచులు పసుపు రంగుకు మారిపోతాయి. తర్వాత క్రమేపీ అవి ఎర్రబడి ఎండి రాలిపోతాయి. దీని యొక్క లోప సవరణకి అంటే మెగ్నీషియం లోప సవరణకి 1 లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున ఈ మెగ్నీషియం సల్ఫేట్ ని కలిపి పైరుపై 1 వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. తర్వాత బోరాన్ లోపించినప్పుడు ఏమైతుందంటే ఈ పత్తిలో పూత, కాయ, పిందె రాలడం, మొక్కలు గిడసవారి కాండంపై పగుళ్లు ఏర్పడడం ఇట్లాంటి లక్షణాలు మనం గమనించడం జరుగుతుంది. సో దీని లోప నివారణకి 1 లీటర్ నీటికి 1.5 గ్రాముల ఈ బోరాక్స్ ని అంటే 1 లీటర్కి చొప్పున కలుపుకొని 1 వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్టయితే సవరించుకోవచ్చు.
7: ఇక రెండవ పెద్ద పంట సోయా చిక్కుడు, దీనికి సంబంధించి
8: నెక్స్ట్ సోయా చిక్కుడు తీసుకున్నట్టయితే సోయా చిక్కుడికి మనకి నత్రజని కొంచెం తక్కువనే అవసరం అవుతుంది. ఎందుకంటే అది బేసిక్ గానే నైట్రోజన్ ఫిక్సింగ్ క్రాప్ కాబట్టి ఇకరాకి 12 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ చివరి దుక్కులో వేసుకోవాల్సి ఉంటది. తర్వాత భాస్వరం ఎరువుని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకుంటే సల్ఫర్ గంధకం కూడా లభ్యమైతుంది కాబట్టి అట్లా వేసుకోవాలి. అయితే వేయాల్సినటువంటి నత్రజని ఏదైతే ఉందో అది 50% విత్తేటప్పుడు, తర్వాత మిగిలిన సగం నత్రజని పైరు 4 రోజుల దశలో ఉన్నప్పుడు వేసుకోవాలి. తర్వాత గింజ ఎదుగుదలకు పూత కాత దశలో 2% యూరియాని పిచికారీ చేసుకున్నట్టయితే అంటే 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకుంటే గింజ యొక్క ఎదుగుదల అనేటువంటిది మనకి బాగా ఉంటుంది. తర్వాత చివరిగా మనము కంది పంట చేసుకోవచ్చు. కంది ఏంటంటే తొలకరి కందికి ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, తర్వాత 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాషులను విత్తనంతో పాటు గాని లేదా చివరి దుక్కులో గాని వేసుకోవాల్సి ఉంటది. కంది మొక్కకి ఏంటంటే 9 రోజుల్లోనే స్టార్టింగ్ లోనే ఎక్కువ పోషకాలు అవసరం కాబట్టి సిఫారసు చేసిన ఎరువులను మొత్తం ఒకేసారి చివరి దుక్కిలో లేదంటే విత్తనంతో పాటు వేసేసుకోవచ్చు. సో ఈ విధంగా వేసుకొని మనము అంటే పంటపై ఏమైనా మనకు సూక్ష్మ పోషకాల లోప లక్షణాలు కనిపిస్తున్నాయో తెలుసుకుని వాటిని నివారించుకుంటూ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే భూసార పరీక్ష చేసుకుంటే మాత్రమే మనము ఎంత ఎరువులు ఆ పంటకి వేసుకోవచ్చు అన్నది మనం క్లియర్ కట్ గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా భూసార పరీక్ష చేయించుకొని అందులో సిఫారసు చేయనటువంటి ఎరువులు ఏవైతున్నాయో దాని ప్రకారంగానే మనము వేసే పంటకు వేసుకుంటే చాలా వరకు మనము ఎరువులపై ఖర్చు తగ్గించడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళమైతం ఎరువుల్ని సమర్థవంతంగా వినియోగించుకుంటూ అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది.
7: చాలా సంతోషం సంధ్యారాణి గారు. ముఖ్యంగా వివిధ పంటల్లో ఎరువుల సమర్థ వినియోగానికి రైతులు పాటించాల్సిన మెళుకువలతో పాటు వారికి కొన్ని సూచనలు కూడా చేసిండ్రు. మరి ఎవరైతే రైతులు ఈ ఖరీఫ్ పంటలు సాగు చేస్తున్నారో ఈ రకంగా సమర్థవంతంగా ఎరువుల్ని వినియోగించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
8: నమస్కారం. ఇప్పటి వరకు వివిధ పంటల్లో సమర్థ ఎరువుల వినియోగం గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయాధికారి ఈ సంధ్యారాణితో ముచ్చటిన్నారు. వీతో ముచ్చట పెట్టింది కేలేని.
9: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా రైతాంతరంగం. యవసంలోని అనుభవాలని స్వయంగా రైతన్నే తన ముచ్చట్లో వినిపించే కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ప్రతి మంగళ గురు శనివారాలలో వినిపిస్తున్నాం. కాలానికి తగ్గట్టుగా మనిషి జీవన విధానమే కాదు యవసం తీరుతెన్నులు కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. యవసం అనేది అప్పుడెట్లుండే ఇప్పుడెట్లుంది అనే ముచ్చటని ఇప్పుడు షేక్ హకీంతో ముచ్చట్లో విందాం. వీరిది బోత్ మండలం కౌట బి గ్రామం.
3: షేక్ హకీం గారు మీకు నమస్కారం అండి.
4: సార్ నమస్కారం సార్.
3: మీకు వ్యవసాయ భూమి లేదా?
4: లేదు సార్.
3: కూలి పని ఎన్ని నెలల నుంచి చేస్తున్నావు? మరి
4: దాదాపుడే సార్ నేను ఒక 40 సంవత్సరాలు జీతం ఉన్నా. మర్రా ఒక 10 సంవత్సరాల నుంచి నేను కూలి పని చేస్తున్నా బయట. మన ఊర్లే ఇళ్ళ పొక్కలు గాని నువ్వుల ఒంట్లు గాని వ్యవసాయం పని మందు కొట్టుడు గాని గడ్డి మందు గాని.
3: 40 ఏళ్ళు జీతం ఉన్నావు? అప్పుడు మొదట్లో ఎంత జీతం ఉండేది?
4: ఏ సార్ నాకు అప్పుడు చెప్తే 900-800 జీతం ఉండేది ఏడాదికి. ఇప్పుడు 120,000-140,000 ఉన్నది. ఇప్పుడు ఏమైందంటే సార్ ఎన్ని చేసినా అప్పులే అవుతున్నాము. చేసుకుంటే లాస్ట్ కు లెక్క చెప్తే మాత్రం నేనే మరా 5,000-6,000 జీతంలా ఉన్నదానికి నేను బాకీ అవుతున్నా. మరి కూలి చేసుకుంటానికి కొంచెం ఉపయోగపడుతున్నచ్చు. 500 తోటో 1,000 రూపాయలతోటో లాభం చేసుకుందామన్న ఉద్దేశంతో జీతం పని చేసి కూలి పని చేస్తున్నా.
3: ఇది మంచి అనిపిస్తుందా? జీతం మంచి అనిపించింది?
4: అది బరకత్ వస్తుంది, ఇది బరకత్ రాదు. అది ఒక్కసారి వస్తాయి, ఇవి అప్పటిదప్పుడు పోతాయి. ట్రాన్స్ఫర్ పని చేసినట్టు
3: అయితే అప్పుడు 700-800 జీతం చేసిన. అప్పుడు ఏమేమి పనులు ఉంటుండే మీకు వ్యవసాయంలో?
4: సార్ అప్పటి పని అరి పొలాలు ఉండే, చెరుకు ఉండే. అప్పటి పనికి ఇప్పటి పనికి ఆసమాన ఫరక్ ఉన్నది.
3: ఏది అలకగా ఉన్నది?
4: ఇప్పుడు అలకగా ఉన్నది. అప్పటిది చెప్పరని దుఃఖం అవుతుండే. తెల్లం దాకా పొద్దుదాకా చెప్పరని దుఃఖం అవుతుండే. చెరుకులు కొట్టేటప్పుడు గాని యాత చేసేటప్పుడు గాని అది ఎప్పుడు మేము పొదేలా బైక్ పెట్టేటప్పుడు పోయితే మర్రా పొద్దుకి 9 గంటలకు మేము ఇంటికి వచ్చేది కూడా జరుగుతుండే.
3: పొద్దుగా
4: మైక్ పెట్టిరా 4 గంటలకు మైక్ పెడతారు. 4:30కు మేము ఇంటికి వెళ్ళిపోలా. అటువంటి డ్యూటీ చేసిన వాళ్ళము.
3: ఎన్ని రోజులు కళ్ళం కడుతుంటారు? ఎట్లా కడుతుంటారు?
4: ఏ కళ్ళము?
3: వరి కళ్ళాలు, జొన్న కళ్ళాలు.
4: అది 2 ఒద్దులు కడుతుండే సార్. మేటి గుంజ వాతుడు, కళ్ళం తొక్కిచ్చుడు, మరి దానికి జొన్న కట్టలు కట్టగట్టి దీనికి చేసే ప్రతిక్రమం బాగా చాలా ఇబ్బంది ఉండే. అనుభవం ఉన్న మనిషితోటే రైతు చెప్పిస్తుండే కాపాయ.
3: అప్పుడు దుక్కులు ఎన్ని రోజులు దొంతుంటారు?
4: దుక్కులు ఎట్లా తొడుతుంటే
3: ఎన్ని రోజులు పట్టాలి? అట్లా
4: దాదాపు అంటే 30 ఎకరాల భూమి మేము 2 నెలల మేము దుంతుంటే.
3: తెల్లం దాకా పొందాక దుంతుంటే పొందాకనేనా?
4: ఏ తెల్లదాకా కాదు, పొద్దుదాకా దుంతుంటే సార్. కాకపోతే మంపునాడు దొలుతుండే, 2 పొర్లు దొలుతుండే. 2 పొర్లు పొద్దుదమట్ల పోవాలా మరి పొద్దుగా పోవాలా.
3: ఈ పగట్ టైంలో ఏం చేస్తుంటారు?
4: మధ్యలో ఒక 2 గంటలు 2కు రెస్ట్ తీసుకుంటుంటే.
3: తీసుకుంటుంటారు పన్నులు తాళ్ళు?
4: అప్పుడు ఏం చేస్తుంటే ఏదో కొంచెం అంతా పెద్దోడికి గౌరవం ఇస్తుర్రి, చిన్నోడిని తాళ్ళు వినిపిస్తుర్రి, పెడగలు తెప్పిస్తుర్రి. ఎన్నో అనేక పనిగా జరుగుతుండే అప్పుడు. ఎందుకంటే ఆడు నాగాలు పడుతుండే, గుంటుకు పడుతుండే. అనుభవం ఉన్న మంచి దాన్ని గౌరవిస్తుంది. చిన్న పొలం ఉండండి అయితే ఇక తెరదొర
3: ఇప్పుడు కళ్ళాలు లేవు. ఏం లేవు?
4: ఏం లేవు. ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్, ట్రాక్టర్ దొంతున్నాయి, రోటోమీటర్ కొట్టేస్తున్నది. అనుకోకుండా అనో ఆటోమేటిక్ జరుగుతున్నాయి ఇప్పుడు.
3: ఈ ఎండాకాలంలో మరి పొయ్యిల కట్టెలకు ఎంత దూరం పోతుండ్రి మీరు? ఇక్కడ గుట్టలు ఉన్నాయి.
4: జీడిపల్లి జంగారు తెస్తుండే సార్. జీడిపల్లి జంగారు దాదాపు అంటే నిర్మలంత దూరం ఉంటది. తెల్లందాక ఓలా తెల్లదమ్ముడు కట్టెలు వాడేలా నెత్తి మోత మోసినాము. ఎట్లా పండితుడు కూడా వచ్చినాము.
3: వెంట ఎట్లా కొడుతుంటారు?
4: వెంట నైట్ అయినా కొట్టిపిస్తుండ్రి. తెల్లని కొట్టాలా పొద్దుదాకా నిద్ర 2 గంటలు రెస్ట్ ఇస్తుంది.
3: డాక్టర్ లేవు?
4: డాక్టర్ లేవు. అప్పుడు
3: దుబ్బ దుబ్బ అవుతుంటారు.
4: దుబ్బ దుబ్బగా చెప్పర దుఃఖం అతను అంటున్నా నేను.
3: ఇంకా మళ్ళీ పొద్దుగల లేవాలా, పెండకాలు తీయాలా, మళ్ళీ పనులు చేసుకోవాలా. రాత్రి ఎప్పుడు దాకా పని చేయాలా? మళ్ళీ మళ్ళీ ఇంకా కావాలి మన పంటకు.
4: తెల్లం దాకా ఏదన్నా జీవరాశి వచ్చినా గానీ లైట్ ఇచ్చి తోలేస్తుంది. తిరిగి రాలా, సందగా వాళ్ళు ఉండాలా, పందికాడ ఎద్దుకో కొట్టుకో ఏదైనా ప్రారంభం. అటువంటి కథము మత్తు అనుభవించే. ఇప్పుడు కంప్యూటర్ సిస్టమ్ అయిపోయింది. ఇప్పుడు పైసాలే కావాలంటారు కొన్ని పని కాదు అన్నమాట మాట్లాడుతున్నారు.
3: నీళ్ళు నింపుతున్నాయి.
4: ఏ నీళ్ళు? నూతులకెళ్ళి బొక్కెంతో గుంజుకుంటా మోసినా మేము.
3: మోటార్లు కూడా లేవు?
4: మోటార్లు లేవు. బోడ నూతులలా, నూతులకెళ్ళి మొయ్యాలా పోయాలా కూడా.
3: మరి అప్పుడు పనులు అంత మెండున్నాయి, ఇప్పుడు పనులు ఇంత అలకగున్నాయి. అప్పటి పంటలు మంచిగా ఉన్నాయి, ఇప్పటి పంటలు మంచిగా ఉన్నాయి?
4: అప్పటి పంటలు బాగా మంచిగా ఉండే, కానీ ఇప్పుడు ఏమైందంటే ఇది కంపట సిస్టమ్ అయింది కదా. అనుకోకుండా ఒక్క మిరకాయ చేస్తూ పెట్టి పడుకుని 3 కిలోలు వెళ్తున్నాయి. ఋషి రాకట్లే, మన రాకట్లే,
3: మందులేక కొడుతున్నట.
4: మందులు అయినాయి, దేని దానికి మందులు అయినాయి? మక్కకు మక్కదైంది, జొన్నది జొన్నకైంది, సోయది సోయకైంది. మరి పంటలు మేమైతే దూరలేము. అటువంటి నేనైతే అప్పుడు చేసిన జీతం ఉన్నప్పుడు 100,000 రూపాయల ధర జమ ఉండే. భూమి కొనాలంటే నేను 5,000 ఎకర భూమి ఉండే.
3: ఎందుకనలే మరి అప్పుడు
4: ఇటువంటిది స్కీమ్ వెళ్తాయన్నట్టు తెలియలేదు నాకు సార్. నేను ఈ సింగిల్ డిలేస్ రేట్కి జీతం ఉన్నా, నాకు అనుకోకుండా ఊళ్ళో అద్దుల మంచి జీతం ఇచ్చిండు. అందరికన్నా 1,000, 1,500 ఎక్క ఇచ్చిండు నన్ను. నేను 6 ఏళ్ళు ఉన్నా సార్. ఒక్కొక్క ఏసులో నేను 6 ఏళ్ళు ఉన్నా. రెడ్డి బాబుకు గాని, విరేశరెడ్డికి గాని, ప్రతి ఒక్కళ్ళకు నేను 6 ఏళ్ళు 7 ఏళ్ళు జీతం ఉన్నా. అది మేము ఇట్లా ఊహించుకోలే. ప్లాట్లకు ఈ రేటు పెరుగుతుంది, భూమిలోకి ఈ రేటు పెడుతుంది, రైతు బంధు వస్తుంది, ఇది అనుకుంటా ఇట్లా ఇది జరుగుతుందని మేము అనుకోలే. అది అనుకోకుండా అయింది అట్లా.
3: ఇప్పుడు అప్పటి పంటలు రుచిస్తున్నాయి, ఇప్పటి పంట
4: అది దండి రుచి సల్లా తాగాని, పిసుకులు తినని, గట్టగా తినని, రత్న మురుకడ లేకుండే.
3: ఏమి పంటలు పండిస్తుంటారు అప్పుడు?
4: అప్పుడు మేము పండించిన శనగలు, మెంతేలు, మన పత్తి. హైబ్రిడ్ జనం లేకుండా సార్, పెజ్జోళ్ళు ఉండే అప్పుడు కొంకుడాలది.
3: ఇప్పుడు
4: ఏ పెజ్జోళ్ళు జోలే లేదు. చెరుకులు చేస్తే 3 చెరుకులు చేసి పల్లి పెట్టినట్టు కథ ప్రశాంతం బేకులు వెళ్తుండే.
3: వరి పొలము నాట్లేస్తుంటే ఇట్లా వట్టి వరి వస్తుంది.
4: ఏ నాట్లేస్తుంటే ఇంత బొందల కూడా మేము చేసిన కార్యక్రమం జరిగింది.
3: ఆ విత్తనాలు ఇంటి
4: ఇంటి సార్, ప్రతి ఇంటి పెంట రాక్కోవాలా పెట్టాలా
3: పత్తి గింజలు. ఇప్పుడైతే పెడితే రాని రావేమో.
4: అవి ఇప్పుడు ఏ భయందంటే ఇప్పుడు ఏమంటున్నా నేను చెప్తున్నా కదా.
3: పెసర్లు మినుములు
4: పండిస్తుంటారు, పెసర్లు మినుములు అర్లు నువ్వులు ప్రతి పంట ఒక అమృతమైనట్టుండే సార్. అప్పుడు
3: అన్ని పంటలు పండించుకుంటుంటారు.
4: కాకపోతే వ్యాలు తక్కువ ఉండే సార్, రేటు తక్కువ, దానికి వ్యాలు తక్కువ ఉండే.
3: ఇప్పుడు బాధ అనిపిస్తుంది అప్పుడు భూమి కొనలేకపోయినా?
4: ఏ బాధ అంటే చెప్పరని బాధ అనిపిస్తుంది. 5,000 ఎకర అమ్మితే కూడా నేను కొనలేస్తారు. వెళ్ళకుండా 5,000 ఎకర అమ్ముతా అంటే కూడా నేను కొనలే. ఇది ఏమడుతుంది, ఇది బచ్చలం అవుతుంది, ఇది నిలబడుతుంది అన్న నేను. నేను సాగర గడ్డ కొంటానా అన్న నేను. మన కారోబార్ ఉండే అయితే సార్ నాకు ఇలా వరికి రాదు, నేను ఎన్ను గడ్డ కొంటా అన్న. నా దగ్గర 1 లక్ష జమ ఉండే. మా భార్య భర్తలు నేను పనిచేస్తుంటే ఇద్దరమే జీతం ఉన్నాము. ప్రతి ఒక్క కూలి పనిచేస్తుంటే ఏ ఇష్యూ కూడా రాదు. మంచి ఎన్నుగడ్డ భూమి కూడా వరకంటే అది పోయింది పోయింది.
3: మీరు ముస్లింలు, మరి మీరు జీతం ఉంటారు, జీతం ఉన్న ప్రతి ఒక్క జీతగాడు ఓలా నమస్తే ఎడ్లు దింపాలా? మీరు
4: దింపుతుంటారా?
3: పూజ చేస్తారు, పాలు వంగిస్తారు. మీరు వంగిస్తుంటారు, పాలు వంగిస్తున్నప్పుడు కొబ్బరికాయలు కొట్టిన అట్లా
4: ప్రతిదానికి వంగిస్తుంటుంది. భూమి పూజ చేసేటప్పుడు ఉగాది నాడు పోతుంటుంది, నాగుల పంచం నాడు పోతుంటుంది.
3: ఈ పూజలు చేయడం అనేటువంటిది రైతుకు సంబంధించింది, మతానికి సంబంధించింది కాదంటారా?
4: రైతుకు సంబంధించింది.
3: అది రైతు ముస్లిం కావచ్చు, సిక్కు కావచ్చు,
4: ఏదైనా కావచ్చు, నువ్వు చేసే కార్యక్రమం ఏది అని చెప్తుండే. కొబ్బరికాయ కొడుతుండేని, పూలు ఎత్తుండేని, ఈ ప్రతిదానికి నేను ఏం చెప్తుండే.
3: ముందు ముందు రోజుల్లో ఎన్ని రోజులు ఇట్లా కైకలు ఉండాలనుకుంటున్నాం, చేయాలనుకుంటున్నాం, మళ్ళీ జీతం ఉండాలనుకుంటున్నాం?
4: జీతం ఉండరా సార్, ఇక అయిపోయింది. ఇక ఎరుక పడ్డాము, కొంచెం పెద్ద మంచి పానం అయింది, 60 సంవత్సరాలు దాటింది, చేరాలి కదా సార్.
3: పిల్లలు చదివించినా మరి?
4: ఇద్దరు పిల్లలు చదివించారు సార్. పెద్ద పిల్లల్ని నేను ఒక 10వ తరగతి చదివించిన, చిన్న కొడుకుని ఎంటెక్ బిటెక్ చదివించిన, నేను కూలి పని చేసే, నాకు ఇద్దరు కొడుకులే సార్. ఆయుధాలని నేను చదువుకున్నా. మా తల్లిదండ్రికి మేము 7 అన్నదమ్ములము, మా 4 అక్కచెల్లెళ్ళము. మరి ఇక మీరైనా చదువుకోర్రా, మా పరిస్థితి ఇట్లయిందని నా కొడుకులు చదివించిన.
3: ఇప్పుడు కైకిలు ఏం నడుస్తున్నాయి?
4: ఒక్క మనిషికి ఇలా పోతుంది దాకా కైకిలు పోతే 500 600
3: మందు కొడితే?
4: మందు కొట్టని, నువ్వు దౌరా కొట్టని ఏ కలదందుకు ఓం సార్. ఎందుకంటే కొంచెం మోకాళ్ళ నొప్పులు, నడరాదు, సేర కదా, నీళ్ళు వారి చదువుకోవచ్చు, దౌరకోవచ్చు, మందు కొట్టవచ్చు, ఇటువంటివి చేయొచ్చు.
3: మరి సంతోషంగా ఉన్నావా ఇప్పుడు?
4: సార్ ఇప్పటికైతే ఇక నా అభిమానంతో అయితే అప్పటి సిస్టమ్ కట్టున్నది, ఇప్పటికి ఇట్టున్నది, ఇక నడుస్తుంది, కాలం మార్చుకుంటూ పోతున్నది, చూసుకుంటా పోదాం అన్న ఉద్దేశంతో కూడా
3: సంతోషం. మరి ఉంటాను మరి.
5: ఇప్పటి వరకు అప్పుడు ఎట్లుండే వ్యవసాయం, ఇప్పుడు ఎట్లున్నది వ్యవసాయం, వ్యవసాయంలో వచ్చిన మార్పుల గురించి బోత్ మండలం కౌట బి గ్రామానికి చెందిన రైతు షేక్ హకీంతో ముచ్చటిన్నారు. వీతో ముచ్చట పెట్టింది యు దినేష్.

ఇయాల్టి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం. రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో నెయ్యి ఆహారం ఔషధ విలువ విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు పి అశోక్. గట్లనే వర్షాధార వ్యవసాయంలో మల్చింగ్ ప్రాముఖ్యత గురించి వ్యవసాయ నిపుణురాలు శ్రీజారెడ్డితో ముచ్చటింటారు. వీరితో ముచ్చట పెడతారు జి జ్యోతి.

0: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 7:45 మరి కాసేపట్లో వికసిత భారత్ హైదరాబాద్ నుంచి రిలే.

0: पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी। अब पहली वाली बात कहाँ,
1: पर हम तो सभी डाले हैं।
0: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
1: सच है
0: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
1: ठीक है भाई, मैं भी आज के जैविक खेती शुरू करूंगा।
2: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
3: नाटी किसान वाणी प्रायोजित कार्यक्रम आकाशवाणी हैदराबाद।
4: आकाशवाणी विकसित भारत, వికసిత్ భారత్ జి రామ్జీ చట్టం 2025 ఈ అంశం గురించి కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ చరిత్ర ఆచార్యులు శ్రీ కె బడే సాహెబ్ గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్న వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
5: ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ కె బడే సాహెబ్ గారు ఉన్నారు. వీరు హిస్టరీ ప్రొఫెసర్ గా సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో విధులు నిర్వహిస్తున్నారు. మరి వీరిని అడిగి వికసిత్ భారత్లోని జీరామ్జీ చట్టం 2025 ప్రవేశపెట్టారు. మరి ఈ జీరామ్జీ చట్టం అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాము. నమస్కారం అండి బడే సాహెబ్ గారు.
6: సార్ నమస్కారం సార్.
5: ముఖ్యంగా అండి వికసిత్ భారత్ జీరామ్జీ చట్టము 2025 అంటే ఏంటో మా శ్రోతలకు కాస్త వివరిస్తారా అండి?
6: అలాగే సార్. వికసిత భారత జీరామ్జీ చట్టం మనకు 2025 కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టారు. మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. దానిలో భాగంగానే ప్రజలకు మేలు చేయడానికి వికసిత భారత్ జీరామ్జీ చట్టము 2025 జూలై 1 నుండి మనకు భారతదేశ వ్యాప్తంగా ఇది ఇంప్లిమెంట్ అవుతున్నారు సార్. ఇది నిజంగా రైతులకు కానీ అలాగే కూలీలకు కానీ ప్రధానంగా నైపుణ్యం లేని కార్మికులకు వరమని చెప్పవచ్చు వికసిత భారత్ రామ్జీ చట్టం 2025 సార్.
5: చాలా సంతోషం అండి. ఇక మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజిఎస్ అనేది 2005 స్టార్ట్ అయిందండి గత ప్రభుత్వంలో. మరి 2005 మనం వచ్చేసి ఎన్ఆర్ఈజిఎస్ కింద మనకు ఈ ఉపాధి హామీ పథకము అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అదే పథకాన్ని అంటే కొద్దిగా మార్పులు చేర్పులు చేసి ఈ జీరామ్జీ అని ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి 2025 అంటే 20 సంవత్సరాల తర్వాత మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ యొక్క పథకాన్ని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం జరిగింది. ఇక ఈ చట్టము ఎన్ని రాష్ట్రాల్లో ఒకేసారి అమలవుతుందండి? ఇక ఈ చట్టం కింద ఎన్ని రోజులు ఉపాధి హామీ ఉంటుంది? తర్వాత రాష్ట్ర ప్రభుత్వం

0: అలాగే దీనిని అన్ని రాష్ట్రాల్లో అంటే కేంద్రపాలిత ప్రాంతాలు కానివ్వండి రాష్ట్రాలు కానివ్వండి అన్ని రాష్ట్రాల్లో గిడిది ఒకే రోజు జూలై 1వ తారీఖున 2006 నుండి దేశవ్యాప్తంగా మనకు అమల్లోకి వస్తున్న సార్ ఇది. అయితే ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఏం చేస్తారంటే అర్హత కలిగిన గ్రామీణ కుటుంబానికి తప్పనిసరిగా 125 రోజులు కూలీ ఉపాధి హామీ ఉంటుంది సార్. దీంట్లో కుటుంబంలోని వయోజన సభ్యులు నైపుణ్యం అవసరం లేని మాన్యువల్ పనిని అంటే నైపుణ్యం అవసరం లేదు సార్ వాళ్ళకు, మామూలుగా మనం చెప్తుంటాం పల్లెటూళ్ళలో వాళ్ళకి ఏ
1: నైపుణ్యం
0: అన్స్కిల్డ్ సార్, అన్స్కిల్ లేబర్ కూడా దీని అన్స్కిల్ లేబరే ఇంపార్టెంట్ సార్, వాళ్ళకి నైపుణ్యం అవసరం లేదు. దీంట్లో నైపుణ్యం లేని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి అనుగుణంగా కొన్ని పథకాలు చేస్తారు, అలానే కేంద్ర ప్రభుత్వం కూడా వీరికి తప్పనిసరిగా సాయం చేయాల్సి ఉంటుంది సార్ ఈ కొత్త వికసిత్ భారత్ జీ రామ్జీ చట్టం ప్రకారం.
1: చాలా సంతోషం అండి. ఇకపోతేనండి, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టం కింద పథకాలను రూపొందించాయి కదా, మరి మహాత్మాగాంధీ ఎన్ఆర్జిఎస్ కింద ఇప్పటికే జరుగుతున్న పనులు పరిస్థితి ఏంటి
0: సార్? దానికి ఎటువంటి ఆటంకం ఏర్పడదు సార్. మనకు చాలా మంది ఏంటంటే ఒక అపోహ ఉంది, ఎంఎన్ఆర్ఈజీ తీసివేసి వికసిత్ భారత్ జీ రామ్జీ చట్టం వస్తే అదేమో రద్దు అవుతుందని. అటువంటిది ఏమీ లేదు సార్. ఈ పాటికే ఈ చట్టం అమల్లోకి వచ్చే తేదీన ఎంఎన్ఆర్ఈజీ పనులు ఒకవేళ జరుగుతూ ఉంటే ఇప్పుడున్న కొత్త చట్టం ప్రకారం కూడా ఆ నిబంధనల ప్రకారం కొనసాగించవచ్చు సార్. అలాగే సజావుగా కొత్త చట్టంలోకి మార్పిడి చేయబడి అవి పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అంటే ఇంతకుముందు మనకు స్టార్ట్ చేసిన వరకు, ఉదాహరణకు ఆ వరకు నిలిపివేయడానికి లేదు సార్. దాన్ని మళ్ళీ ఈ వికసిత భారత్ జీ రామ్జీ చట్టం ప్రకారం నిబంధనలకు లోబడి దాన్ని మళ్లీ కంటిన్యూ చేస్తారు. దీనివల్ల ఏంటంటే ప్రజా ఆస్తులు గాని లేకపోతే మనకు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన పనులు గాని అసంపూర్తిగా మిగలకుండా ఉంటాయి, అలాగే సమాజానికి వాటి ప్రయోజనాలు గ్యారంటీగా చేకూరుతాయి సార్ ఇవి.
1: మరి ఈ జీ రామ్జీ చట్టము అమల్లోకి వచ్చే వరకు ఎన్ఆర్జిఎస్ ఉపాధి ఇలాగే కొనసాగుతుందని మనకు ఏదైనా హామీ ఉందా అండి? ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాము ఉపాధి పథకము కింద పనిచేసే టెక్నికల్ అసిస్టెంట్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా మేము రోడ్ల మీద పడినామా అని చెప్పి ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారండి. మరి ఈ పరిస్థితుల్లో ఇది కంటిన్యూ అవుతుందా అండి?
0: సార్ ఇది నిజంగా చాలా మంచి క్వశ్చన్ సార్ ఇది. ఎందుకంటే చట్టంలోనే చెప్పారు సార్, విజీ రామ్జీ చట్టంలో ఏం చెప్పారంటే కొత్త చట్టం అమల్లోకి వచ్చే వరకు ఎంఎన్ఆర్ఈజీ ఉపాధి కొనసాగుతుంది, కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎవరిని కూడా ఇక్కడ ఉద్యోగం తీసివేయడం కానీ లేదా కూలివారికి కానీ ఎవరికి కూడా ఉపాధి పోదు సార్, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉంటాయి. విబీజీ రామ్జీ చట్టం వచ్చిన తర్వాత మహాత్మాగాంధీ ఎన్ఆర్ఈజీఏ కింద ఉపాధి అంతరాయం లేకుండా కొనసాగుతుంది సార్, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఇవన్నీ అపోహలు తప్పితే మనం అంటే సమాజంలో అపోహలు క్రియేట్ చేస్తున్నారంతే, కానీ ఎప్పటికి కూడా ఇది కొనసాగుతుంది, దానిలో పనులు దీన్ని నిరంతరాయంగా చేసుకోవచ్చు.
1: మామూలుగా అండి మన గ్రామీణ ప్రాంతాల్లో మన కర్నూలు అయితేనేమి మన చుట్టుపక్కలన్న ఇక్కడ మన చుట్టుపక్కలన్న అనంతపూర్ కానీ కడప కానీ తర్వాత ఇటు తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లాలో అయితేనేమి ఇవి నిజంగా చెప్పాలంటే వ్యవసాయంలో కొద్దిగా వెనుకబాటు తనం ఎంతో ఉందండి. ఇక వీళ్ళందరూ కూడా ఎన్ఆర్జిఎస్ పథకంలో ఉండి తర్వాత ఈ 100 రోజుల పని అయిపోయాక సిటీకి వెళ్ళి సిటీలో పనులు చూసుకుంటా ఉంటారండి. అయితే ఎన్ఆర్జిఎస్ పథకం కింద వాళ్లకు జాబ్ కార్డ్స్ అని ఇచ్చేస్తూ ఉంటారు. ఆ జాబ్ కార్డులు ఇప్పుడు ఎన్ఆర్జిఎస్ పథకం కింద ఉన్న జాబ్ కార్డులు ఇప్పుడు మనకు జీరామ్జీ చట్టంలోకి కూడా వర్తిస్తాయా అవే జాబ్ కార్డులు, లేదంటే మార్చుకునేది ఏమన్నా ఉంటుందా?
0: అవే వర్తిస్తాయి సార్. ఇంతకుముందు మీకు ఏ జాబ్ కార్డులు ఉన్నాయో అయితే ప్రస్తుతం ఏం చేయాలంటే మీరు మళ్ళీ ఒకవేళ ఈకేవైసీ ఆల్రెడీ అయిపోయి ఉంటుంది మీకు, ఒకవేళ అయిపోకపోయినా కూడా కొత్త జాబ్ క్రియేట్ చేయొచ్చు సార్. పాత కార్డు చెల్లుతుంది, ఆ జాబ్ కార్డు లేకపోయినా కూడా కొత్త కార్డు క్రియేట్ చేయొచ్చు. ఈ మధ్యన కేంద్ర ప్రభుత్వం వారు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే ఎంజీఎన్ఆర్ఈజీ జాబ్ కార్డు లేని గ్రామీణ కుటుంబం గాని కుటుంబంలో సభ్యులు ఎవరికైనా లేకపోతే కూడా ఆ సభ్యులలో ఒకరు వయోజన సభ్యుడి ద్వారా కుటుంబ సభ్యుల పేర్లు వయస్సులు చిరునామా వివరాలను సంబంధిత గ్రామ పంచాయతీకి సమర్పించి గ్రామీణ ఉపాధి కోసం కార్డు తీసుకుని నమోదు చేసుకోవచ్చు సార్. అట్లాగే పనులు వెళ్లిన తర్వాత వాళ్ళు నిజంగా మీరు చెప్పినట్లు 100 రోజులు లేదా 120 రోజులు పనులు చేసిన తర్వాత వాళ్ళు పట్టణాలకు వలస వెళ్తారు, మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఆ జాబ్ కార్డు గ్యారంటీ ఉంటుంది సార్. కార్డు మాత్రం తీసేందుకు అవకాశం లేదు, ఈ కార్డు కొనసాగుతుంది సార్. ఒకవేళ లేకపోయినా కూడా కొత్త కార్డు మనం క్రియేట్ చేసుకోవచ్చు.

0: ఇకపోతే అండి, ఈ గ్రామీణ ఉపాధి హామీ కార్డు కోసము కుటుంబం ఎలా నమోదు చేసుకోవాలో తెలియజేస్తారండి? అంటే కుటుంబంలో 5-6 సభ్యులు ఉంటారు, వారందరూ కూడా దీని మీద ఆధారపడి ఉంటారు. అంటే పంటల ముఖ్యంగా ఖరీఫ్ రబీ కాలంలో వారు ఊర్లో ఉంటారు, తర్వాత సమ్మర్లో వచ్చేసి వారు హైదరాబాద్ వలస వెళ్ళడం ఎందుకు, ఇక్కడే చేసుకుందాం మనము అని చెప్పి కొద్దిమంది ఆలోచిస్తూ ఉంటారు. ఊర్లో అందరికీ అంటే కుటుంబంలో ఒక 5-6 మంది ఉంటే 15 సంవత్సరాలు నిన్న వారందరూ కూడా అప్లై చేస్తూ ఉంటారు. మరి వారందరికి కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి ఎలా నమోదు చేసుకోవాలో తెలియజేస్తారా?
1: ఇది చాలా సింపుల్ సార్. ఎవరైతే ఉపాధిని కావాలని కోరుకుంటారో వాళ్ళు వయోజనులై ఉండాలి, ప్రధానంగా గ్రామీణ ప్రాంత సభ్యులై ఉండాలి. గ్రామ పంచాయతీ ద్వారా ఉపాధిని కోరవచ్చు. ఎలా కోరుతారంటే, ఇంతకుముందు మౌఖికంగా కూడా చేసుకునేవారు, ఇప్పుడు కూడా మౌఖికంగా కానీ గతంలో సమర్పించిన ఫారం 6 ద్వారా లిఖితపూర్వకంగా లేదా డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా కూడా గ్రామ పంచాయతీ లేదా ప్రోగ్రామ్ అధికారి లేదా సంబంధిత అధికారికి ఆ ఫారం 6 సమర్పిస్తే సరిపోతుంది సార్. లేదంటే చదువు రాకపోతే కూడా వీళ్ళు మౌఖికంగా చెప్పడం ద్వారా కూడా మనం వాళ్ళ పేరు నమోదు చేసుకోవచ్చు. కాబట్టి వారికి సంబంధించిన 125 రోజులు పనిని వాళ్ళు అక్కడ నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది సార్.
0: ఇక దరఖాస్తు చేసుకున్నాక 8 రోజుల్లోపు మనకు ఈ పథకాన్ని కల్పిస్తారండి?
1: కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశం మేరకు సార్, ప్రతి వ్యక్తి కూడా దరఖాస్తు చేసిన తేదీ నుండి 15 రోజుల్లోపు మనకు ఉపాధి కల్పించాలి సార్. ఇది
0: ఇక ఉపాధి కల్పించకపోతే ఎంత నిరుద్యోగ వృత్తి చెల్లిస్తారండి?
1: ఇది చాలా మంచి అంశం సార్. ఇంతకుముందు లేని అంశం ఇది మనకు ఇక్కడ జీరామ్జీలో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే నిరుద్యోగ వృత్తి పొందే హక్కు ప్రతి వ్యక్తికి ఉంది. ఆ డిమాండ్ పైన ఏం చేస్తున్నారంటే, రాష్ట్ర ప్రభుత్వం పని లేనప్పుడు నిరుద్యోగ వృత్తిని చెల్లించాలి సార్. ఉదాహరణకు ఆర్థిక సంవత్సరంలోని మొదటి 30 రోజులకు ప్రకటించిన కూలీ రేట్లో కనీసం 4వ వంతు, మిగిలిన కాలానికి కనీసం సగం చెల్లించాలని చట్టం చెబుతుంది సార్.
0: ఇక పోతే అండి, గ్రామ పంచాయతీలు పాత్ర ఎంతో ఉంటుందండి దీంట్లో? ఎందుకంటే ప్రతి ఒక్క ఎన్ఆర్జీఎస్ పథకం కానీ జీఎరాంజీ పథకం కానీ ఈ గ్రామ స్థాయిలోనే జరుగుతూ ఉంటాయి. మరి గ్రామ పంచాయతీల పాత్ర, అలాగే కాంట్రాక్టర్లకు ఈ పనులు నియమించవచ్చా?
1: ఎస్ సార్, గ్రామ పంచాయతీల పాత్ర విలువైనది సార్. మనకు గాంధీ గారు చెప్పినట్లు గ్రామ స్వరాజ్యం వెలసిల్లాలంటే గ్రామ పంచాయతీల పని పాత్ర చాలా ముఖ్యం సార్. ఈ పథకం అమలులో గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి సార్. అంటే కుటుంబాల నమోదు, ఉపాధి దరఖాస్తుల స్వీకరణ, పనుల అమలు, రికార్డుల నిర్వహణ, అట్లాగే వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికలు కూడా తయారు చేసే బాధ్యత గ్రామ పంచాయతీలకు ఉంటుంది సార్. దీనివల్ల ఏంటంటే ఈ పంచాయతీలకు తెలుసు, అంటే గ్రామాల్లో ఏ పనులున్నాయి, ఎక్కడ ఉపయోగపడతాయో తెలుసు కాబట్టి వారి ద్వారానే ఇవి తయారు చేయించాలి సార్. అందుకే గ్రామ పంచాయతీలు కీలక పాత్ర పోషిస్తాయి సార్.
0: ఇక మామూలుగా అండి, కాంట్రాక్టర్లు కూడా మధ్యవర్తిత్వం చేస్తూ ఉంటారు, కాంట్రాక్టర్లు కూడా వస్తూ ఉంటారు. ఇది కాంట్రాక్టర్లకు అప్పగించారు, నాకు తెలిసి అప్పగించారండి. అపార్ట్ సంస్థ ఇంతకుముందు ఇది నిర్వహించేది, అపార్ట్ నుంచి ఈ డిఆర్డిఏపిడి, తర్వాత ఎండిఓ స్థాయి అధికారులు, తర్వాత టెక్నికల్ అసిస్టెంట్లు, తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామంలో, టెక్నికల్ అసిస్టెంట్లు మండలంలో, తర్వాత ఎండిఓ మండలానికి ఇన్ఛార్జ్గా ఉంటాడు కాబట్టి ఈ చాలా వరకు వాళ్ళు చూసేవాళ్ళు. తర్వాత పీడీ లెవెల్లో ఉంటుంది, డిఆర్డిఏపిడి లెవెల్లో ఉంటుంది. మరి ఇప్పుడు కూడా అలాగే వర్తిస్తుందా అండి?
1: ఇది కాంట్రాక్టులు అనుమతిస్తారు సార్. ఎందుకంటే కాంట్రాక్ట్ అనుమతిస్తే డబ్బులన్నీ కూడా వాళ్ళకి వెళ్తాయి సార్. అందుకే ఏం చేస్తున్నారంటే, ఇక్కడ కాంట్రాక్ట్ అవకాశం లేదు. ఈ చట్టం కింద నిధులతో చేపట్టే పనులకు కాంట్రాక్టర్ నియమించకూడదని చట్టం చెబుతుంది సార్.
0: అప్పుడు కూడా ఇది ఉండింది.
1: అవును, అప్పుడు కూడా ఉన్నది,
0: కూడా ఉండింది.
1: అంటే గ్రామ పంచాయతీ చేయాలి సార్. కాంట్రాక్టర్ అవకాశం లేదు దీంట్లో.
0: ఇక పోతే అండి, ఈ చట్టం కింద కేంద్ర రాష్ట్ర నిధులు వాటా ఎలా ఉంటుందో తెలియజేస్తారా అండి?
1: ఇది చాలా మంచి ప్రశ్న సార్. ఇది ఎందుకంటే మనం అందరూ తెలుసుకోవాలి, ఎంత శాతం గవర్నమెంట్ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుందని మనకు చాలా అవసరం ఇక్కడ. ఈ చట్టం కింద ఏంటంటే రాష్ట్ర కేంద్ర నిధులు అని చెప్పేసి ఒక వాటా ఉంది సార్. ఉదాహరణకు ఈశాన్య మరియు హిమాలయ రాష్ట్రాలకైతే 90% కేంద్ర నిధులు, 10% రాష్ట్ర నిధులు కేటాయించాలి. శాసనసభ కలిగిన అంటే మనలాంటి ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, అట్లాగే కేంద్రపాలిత రాష్ట్రాలు అయితే 60:40 ఉంటాం సార్. అంటే 60% కేంద్ర ప్రభుత్వము, 40% రాష్ట్రాలు భరించాలి సార్. అట్లా శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతాలు, ఇక్కడైతే పూర్తిగా కేంద్రమే 100% నిధులు ఇస్తుంది సార్.

0: మనలాంటి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు మాత్రం 60:40 అని 60% కేంద్రము 40% రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది సార్ ఇది వీజీ రామజీ పథకంలో.
1: ఇకపోతే అండి చివరి ప్రశ్న అండి, మన ప్రదేశంలో పారదర్శకత ఎలా నిర్ధారిస్తారో, పథకం పురోగతిపై ప్రజలకు ఎలా సమాచారం అందిస్తున్నారో తెలియజేస్తారండి.
0: ఎస్ సార్, మనం జీరామజీ పథకంలో భాగంగా ఏంటంటే ప్రతిరోజు పని ప్రదేశంలో జనతా బోర్డు ప్రదర్శించాలి. అందులో పని వివరాలు, అంచనా, కూలీ రోజులు, మెటీరియల్ పరిణామాలు, పరిమాణాలు, ఒక అంశం సంబంధించిన ఖర్చులోని వివరాలు కూడా అక్కడ రాసి పెట్టాలి సార్. దానివల్ల ఏంటంటే అక్కడ వచ్చిన సభ్యులకందరికీ కూడా తెలిసిపోతుంది పని ఏమున్నది, ఎన్ని రోజులు పని కల్పిస్తున్నారు, ఏ మెటీరియల్ వాడుతున్నారు, ఇవన్నీ కూడా అంటే కూలకుషంగంగా మనకు వికసిత భారత్ వీజీ రామజీ ప్రోగ్రాంలో పెట్టడం జరిగింది సార్. అందువలన ఈరోజు ఇది పెద్దగా విజయవంతమవుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అందరికీ కూడా ఉపాధి అవకాశాలను దాదాపుగా 100 రోజుల నుంచి 120 రోజులకు పెంచడం అనేది చాలా అత్యంత ముఖ్యమైన సార్. ఎందుకంటే వారికి ఈరోజు మనం ఒక కూలీని నిర్ధారించి లేదంటే వాళ్ళకు ఉపాధిని కల్పిస్తున్నది వికసిత భారత్ వీజీ రామజీ సార్.
1: చాలా సంతోషం అండి డాక్టర్ కె బడసాహెబ్ గారు ఈరోజు మా స్టూడియోకి వచ్చి వికసిత్ భారత్లోని ఈ ప్రతి ఒక్క చట్టం అంటే అమలు అవుతా ఉంది. ముందుగా 2024 సూర్యగారి యోజన కూడా ప్రారంభమైంది. ఇప్పుడు 2025 జీరామ్జీ చట్టము అమలైంది. ఈ జీరామ్జీ చట్టం అమలు గురించి చాలా వివరంగా మా శ్రోతలకు వివరించారు. అలాగే మా ఆకాశవాణి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మా శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
2: ధన్యవాదాలు. వికసిత్ భారత్ జీ రామ్జీ చట్టం 2025 ఈ అంశం గురించి కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజ్ ఆచార్యులు శ్రీ కె బడేసాహెబ్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కార్యక్రమం సమర్పణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. హుషారు సినిమా పాటల షికారు, షికారు పట్టాలంటే కత్తులు కటర్లు కావాలా, కానీ ఇక్కడ పాట పట్టాలంటే మాత్రం ఫోన్ కొట్టాల. మా ఫోన్ నంబర్ 0873 అది ఆదిలాబాద్ ఎస్టీడీ కోడ్ను జత చేస్తూ 2300081 2950 ఈ రెండు నంబర్లకి ఏదో ఒక నంబర్ కు ఫోన్ చేయండి. మీరు నచ్చినా మీరు మెచ్చిన పాటిను ఫోన్ నంబర్లు ఇంకొకసారి 08732 295081 230008 ఈ రెండు నంబర్లకి ఏదో ఒక నంబర్ కు ఫోన్ చేసి ఆర్జే దినేష్ తోని మంచి ముచ్చట పెట్టి మంచి పాటిని పిచ్చుకొని నాగవల్లి చిత్రంలోని ఈ పాటతో ఈ కార్యక్రమం మొదలు పెడదాం.

0: అవునా?
1: సూర్య తేజో విరాజా జయము పలికి జనత
0: చంద్రముఖి.

0: చంద్రముఖి.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిన్న మాట్లాడదలిగి ఒక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
2: హలో,
1: ఎవరు, ఎక్కడి నుంచి అండి? నమస్తే. ఎక్కడి నుంచి?
2: కడప నుంచి.
1: కడప నుంచి. పేరు?
2: చంద్రశేఖర్.
1: కడప. చెప్పండి, ఈ రోజు ఎంత పని చేశారు చంద్రశేఖర్? ముఠా మేసరి నుంచి పాట కావాలా? ఓకే, ఈ రోజు ఏం పని చేశారు దినమంతా? హలో. హలో, మీకోసం పాట చేసింది కదా.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మాట్లాడదానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో
1: హలో
0: హలో, ఎవరు, ఎక్కడి నుంచి?
1: చిత్తూరు బాలాజీ సార్.
0: ఏం పాట కావాలి బాలాజీ నీకు? ఏం పాట అందులో నుంచి? ఏం చేస్తుంటావు బాలాజీ నువ్వు?
1: డిగ్రీ అయిపోయింది సార్, కాలేజీ ఉన్నావు సార్.
0: ఏమైనా జోక్ చెప్తావా మరి డిగ్రీలో జరిగిన సంఘటన జోక్? ఏమైనా జోక్ చెప్తావా బాలాజీ? ఇప్పుడు రాదా? ఫోన్ చేయడం మొదటిసారా? మళ్ళీ ఫోన్ చేసినప్పుడు జోక్ చెప్పాలి బాలాజీ. మరి
1: చెప్తాం సార్.
0: వచ్చింది పాట విందాం.
1: ఓకే సార్.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసరిన మాట్లాడడానికి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
4: హలో సార్, నమస్కారం అండి.
3: నమస్కారం అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
4: నేను నాగేశ్వరరావు ఎన్నికండి, భద్రాద్రి కొత్తగూడెం నెవరు బస్సు నుంచి మాట్లాడుతున్నాను సార్.
3: రేడియో నాగేశ్వరరావు గారు.
4: అవునవును.
3: మీ అసలు పేరు, ఇంటి పేరు ఏంటిదండి?
4: మా ఇంటి పేరు ఎలుగంటి అండి.
3: ఎలుగంటి రేడియో అయిపోయింది అనుకుంటున్నారు.
4: రేడియో మెకానిక్ ని కాబట్టి నేను 68 నుంచి మెకానిక్.
3: రేడియో మెకానిక్, రేడియో శ్రోత.
4: రేడియో మెకానిక, రేడియో నాగేశ్వరరావు అనేవాళ్ళు. మళ్ళీ కొంతకాలం రేడియోలు అయిపోయింది సార్, టీవీ నాగేశ్వరరావు. టీవీ మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ రేడియో శ్రోతగా వింటున్నా కాబట్టి ప్రతి ఒక్కళ్ళు రేడియో నాగేశ్వరరావు అని అంటారు. ప్రతి ఒక్క రేడియో స్టేషన్ లో రేడియో నాగేశ్వరరావు అంటే నోటెడ్.
3: చెప్పండి, ఫోన్ చేశారు, ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు?
4: సార్ నేను ఈరోజు మొన్న 150 సంవత్సరాల చరిత్ర గల వందే మాతర గీతాన్ని గురించి చిన్న మాట, రెండు మాటలు చెప్తాను.
3: చెప్పండి.
4: 150 సంవత్సరాల చరిత్ర గల వందే మాతర గీతం వరసమారని అర్థాలు నిడివి పెరిగి గీతమంతా కళ్ళ ముందు భక్తి ప్రపత్తుల ప్రతి చెవిన మారు మ్రోగి అనునిత్యం శ్రావ్యమై దేశ పురోగతికి మూలమైన అమ్మను తలపిస్తూ తెలయేరుల ఉరకలేసి సాగిన గీతం బంకించంద్ర చటోపాధ్యాయ ఆలోచన స్ఫూర్తి కథ కవిత వస్తువులలో తలంతో ఇనుమటించి వ్రాసి మనకు ఇచ్చిన ప్రపంచ కీర్తి కళల గీతిక వందే మాతరం. సుజలాం సుఫలాం మలయజ సీతలాం, ప్రతి ఒక్కరు సింహములై దాస్య శృంఖలాలు పెంచుకొని జయహో సాహో జాగో భారతి అంటూ దేశ సుభిక్షత వైపు వరవడి పరుగుల ఐక్యతతో పాటు పడుతూ అందరూ ఒక్కటిగా అంతా బాగుండాలి, అందులో మనముండాలి, సాగుదాం ముందుకు మునుముందుకు. నాగేశ్వరరావు ఎనిమిది.
3: వందే మాతరం.
4: వందే.
3: బాగుందండి, విందామా పాట? మరి
4: విన్నా సార్. థ్యాంక్ యూ.
3: అదే పాట విందామా?
4: అదే పాట విన్నా.
3: వచ్చింది మీకోసం విందా.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసిండ మాట్లాడరికి ఇంకో శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో, మాట్లాడండి, ఎవరు? హలో, సుధాకర్ గారా? హలో, తిరుపతి నుంచి సుధాకర్ గారు ఫోన్ చేశారు. చివరి క్షణంలో ఫోన్ కట్ అయింది. వారు అడిగినటువంటి పాట ఆంధ్రకేసరి చిత్రంలో నుంచి పాట అడిగారు. వారి కోసం ఈ పాట విందాం.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1-800-420-2233.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మాట్లాడగలిగి మరొక శ్రోత ఫోన్ లైన్ లో ఉన్నారు. హలో.
5: హలో, నమస్తే సార్.
4: నమస్తే, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నంద్యాల జిల్లా పొన్నాపురం నుంచి అంబటి నరసింహారెడ్డి.
4: నరసింహారెడ్డి, బాగున్నారా? ఏం చేస్తుంటారు నరసింహారెడ్డి గారు?
5: నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్ను సార్.
4: ఏ సబ్జెక్ట్ చెప్తారు?
5: తెలుగు సబ్జెక్ట్ సార్.
4: తెలుగు చెప్తారు. ఏం పాట కావాలి వినాలనుకుంటున్నారు ఇప్పుడు చెప్పండి.
5: జోడి సినిమాలో వెర్రి మనస్త అనే పాట సార్.
4: విన్నారా పాట? పూర్తి విన్నారా సార్? మీకు మొత్తం పాడగలుగుతారా?
5: విన్నాను సార్. రాదు,
4: పాట పాడడం రాదు. వినొచ్చు.
5: పాట రాదు, మ్యూజిక్ బాగుంటది
4: సార్. అలా పాటలో మీకు బాగా నచ్చింది సంగీతం?
5: సంగీతం.
4: అవునా, సాహిత్యం కాదా?
5: సాహిత్యం కూడా బాగుంటది సార్, కానీ నాకు రాదు, పాట గుర్తులేదు. పాట పాడడం వచ్చు, కానీ పాట లిరిక్స్ గుర్తు.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసిన్న మాట్లాడి మరొక శ్రోత ఫోన్ లైన్ ఉన్నారు. హలో.
1: హలో, నమస్కారం.
0: నమస్కారం. ఎవరు, ఎక్కడి నుంచి?
1: నేను కీర్తి రాజ్ కుమార్, ఆదర్శ నగర్, నిజామాబాద్ నుంచి సార్.
0: రాజ్ కుమార్, రాజ్ కుమార్ గారు మీరు లైన్ లో ఉండండి, ఇంకొక శ్రోత కూడా లైన్ లో ఉన్నాడు, వారితో కూడా మాట్లాడతాను. హలో హలో,

హలో, ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కడప నుంచి మాట్లాడుతున్నారు. మీరు ఇది చివరి కాల్, ఇద్దరు ఒకేసారి ఫోన్ చేశారు. ఇటు రాజ్ కుమార్ గారు, మీరు కడప నుంచి మీరు ఫోన్ చేశారు. మీ పేరు ఏంటండి? ఓకేనండి, చెప్పండి. మీ వర్షాలు ఎట్లున్నాయి మరి కడపలో? నిజామాబాద్ లో రాజ్ కుమార్ గారు, మీ వైపు వర్షాలు ఎట్లా ఉన్నాయి? రాజ్ కుమార్ గారు, హలో. ఓకే, ఫోన్ కట్ అయింది రాజ్ కుమార్ గారిది. కడప నుంచి హలో. ఓకేనండి, పాట విందాం, సమయం అయిపోతుంది మనకు.

హుషార్లోని సినిమా పాటలది. మొదట్లెక్కనే రేపు రాత్రి 8 గంటలకు హుషార్ ఉంటారు. తెల్ల రాత్రి 10:30 నుంచి 11 గంటల దాకా మధురిమలో పాత కొత్త హాయ్ అయిన పాటలు వింటారు. రేపు ఉదయం 8:45 నుంచి 10 గంటల దాకా ఆదిలాబాద్ సింగిడిలో కూడా శ్రోతలు ఫోన్ చేయవచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ సమయం 8:45. మరి కాసేపట్లో సమాచార సంధ్య ఢిల్లీ నుంచి రిలే.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 9:30. ఈ నుంచి రాత్రి 11 గంటల దాకా ఆకాశవాణి కార్యక్రమాలు కొనసాగుతాయి. మా ఈ కార్యక్రమాలను 100.2 మెగాహెర్ట్జ్ పై ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై కూడా వినవచ్చు. కాసేపట్లో నవలతో కార్యక్రమం ఉంటుంది. తొమ్మిది గంటల 45 నిమిషాలకు షామే గజల్ కార్యక్రమంలో సోమేష్ కుమార్ పాడినటువంటి గాలిబ్ గజల్ మూడో భాగం. మన పురాణాలు కార్యక్రమంలో 10 గంటలకు ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్ కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగ జంగం కథ మూడవ భాగం ఉంటుంది. మధురిమ 10:30.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా నవలతో ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం, బుధవారం రాత్రి 9:30, ప్రతి బుధవారం, గురువారం ఉదయం 8:30 ఉంటుంది. నవలతో కార్యక్రమంలో గత కొన్ని వారాలసింది ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం వినిపించడం జరుగుతుంది. రచన గోపరాజు నారాయణరావు, పఠనం సుమనస్పతి రెడ్డి. భారత స్వాతంత్రోద్యమంలో ఒక మహోజ్వల శక్తి అల్లూరి సీతారామరాజు. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్రోద్యమంలో ఒక గొప్ప అధ్యాయమని చెప్పవచ్చు. సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్రం వస్తుందని నమ్మి దానికోసమే ప్రాణాలు అర్పించిన మహాయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. కేవలం 27 ఏళ్ల వయసులోనే నిరుపేదలు, నిరక్షరాస్యులు, అమాయకులతో సైన్యంగా ఏర్పరచుకుని చాలా పరిమిత వనరులతో బ్రిటిష్ సామ్రాజ్యం అనే మహాశక్తిని ఢీకొన్నాడు. చివరి రక్తపు బొట్టు వరకు బ్రిటిష్ వారికి ఎదురొడ్డి ప్రాణాలు విడిచాడు. ఒక్క అల్లూరి సీతారామరాజు మరణిస్తే వందల మంది అల్లూరి సీతారామరాజులు జన్మిస్తారని గంభీరంగా, ధైర్యంగా బ్రిటిష్ వారి ముందు మాట్లాడిన తీరు రామరాజు ధైర్యాన్ని సూచిస్తుంది. 1897 నుంచి 1924 కాలం అల్లూరి కాలం అని చెప్పవచ్చు. బ్రిటిష్ వారికి చెమటలు పట్టిన రోజులవి. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విజయగాథను ఆకుపచ్చ సూర్యోదయం పేరుతో నవలా రూపంలో కళ్లకు కట్టినట్టు రచించారు డాక్టర్ గోపరాజు నారాయణరావు. అందరి చేత గోరా అని పిలువబడే గోపరాజు నారాయణరావు కథా రచయిత, విమర్శకుడు, జర్నలిస్టు, సంఘ సంస్కర్త కూడా. ముఖ్యంగా హేతువాద ఉద్యమాలలో గోరా పాత్ర గొప్పదని చెప్పవచ్చు. గతంలో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలో కార్యక్రమ ముఖ్య నిర్వహణాధికారిగా విధులు నిర్వహించిన సుమనస్పతి రెడ్డి గారి కంఠంలో ఈ ఆకుపచ్చ సూర్యోదయం ధారావాహిక నవలపట్టణం గతంలో శ్రోతల ప్రశంసలు సైతం అందుకుంది. ఇప్పుడు విందాం

0: 63వ భాగం ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవలా ధారావాహిక పఠనం 63వ భాగం. ఈ 63వ భాగాన్ని చదివి వినిపిస్తున్నది కమలాకర్ రెడ్డి.
1: నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఇంత దారుణంగా అవమానకరంగా నాశనం చేస్తావని నేను ఏనాడు అనుకోలేదు మల్లన్న. నువ్వు చేసిన పని ఎంత నీచమైందో తెలుసా? అంతకు మించి ఎంత ప్రమాదకరమైందో తెలుసా నీకు? నీ బలహీనత వల్ల నీ వాళ్ళకి ఈ ఉద్యమానికి ఎంత ద్రోహం జరిగి ఉండేదో తెలుసా? ఇది ఉద్యమం మల్లన్న, మనం పితూరి లేవదీయలేదు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు, పితూరి మన ఉద్దేశం కాదు కాదు కాదు. ఉద్యమకారులంటే అన్నీ వదులుకున్నవాళ్ళు, స్వార్థానికి స్వప్రయోజనాలకి దూరంగా ఉండాలి. వాళ్ళకి త్యాగం మీద తప్ప సుఖం మీద దృష్టి ఉండకూడదు, రాకూడదు కూడా. నువ్వు కానీ ఆ ఎర్రేసు కానీ ఈ పడాలు కానీ నేను కానీ, అసలు ఉద్యమం చేస్తున్నవారు ఎవరైనా, మేము ఉద్యమకారులమంటూ వాళ్ళు ఇల్లెక్కి అరవకపోయినా, మనమంతా ఈ అడవి కోసం, ఇక్కడి జనం కోసం ప్రాణాలర్పించడానికి వచ్చిన వాళ్ళమే. ప్రాణం ఇవ్వదలుచుకున్న వాళ్ళకి ఒక బలహీనతని దూరంగా ఉంచడం కష్టం కాకూడదు కదా. కానీ నీకు కష్టమేనని రెండోసారి రుజువైంది. కృష్ణదేవిపేటలో నీవు బలవంతం చేసి సారా పోయించుకున్నావు, రెండోసారి అంతే. కాదంటావా మల్లు? అన్నాడు రామరాజు. తలదించుకున్నాడు మల్లుదొర. అంతా అక్కడే నిలబడి ఉన్నారు. రామరాజు గుండెల్లో ఆవేదన వాళ్ళందరి గుండెల్ని పిండేస్తోంది. ఉద్యమానికి రహస్యంగా చేయూతనిస్తున్న వాళ్ళెవరో మల్లుని సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్ళి గంతన్నకి కబురు చేశారు. మండిపడ్డాడు గంతన్న. తమ్ముడని కూడా చూడకుండా చెడామడా తిట్టాడు. ప్రమాణం చేసి మాట తప్పుతావా? కొండజాతికే తలంపులు తెచ్చావంటూ తలబాదుకున్నాడు. చివరికి రామరాజు ముందు నిలబెట్టాడు. ఏ శిక్షకైనా సిద్ధమన్నట్టు నిలబడి ఉన్నాడు మల్లుదొర. ముఖం పశ్చాత్తాపంతో అవమాన భారంతో కందగడ్డలా మారిపోయి ఉంది. పదే పదే కళ్ళు చెమరిస్తున్నాయి. రామరాజు మాటలు ముగిశాక ఒక్క నిమిషం తర్వాత తలెత్తి డగ్గుత్తికతో అన్నాడు మల్లు. తప్పు చేశాను సామి, పెద్ద మనసు చేసుకుని ఈ తప్పు కాయండి. ఈ ఉద్యమంలో ఉండగా మరోసారి పాడుపని చేస్తే మల్లు ఇక ఇక్కడ ఉండడు, ఎక్కడో కొర్రదిగి కనిపిస్తాడు. మల్లు దుడుకుతనం తెలిసిందే. అతడు వ్యసనపరుడు, అదీ తెలుసు. మూర్ఖత్వం చాలా ఎక్కువ. కానీ ఆ మొండితనం ఉద్యమానికి చాలాసార్లు ఉపయోగపడిన మాట నిజం. అది అవసరమైంది కూడా. అందుకే కొండలయ్య గొంది ఆశ్రమం ముందే నేలమీద కూర్చొని తలంచుకొని ఆలోచిస్తున్న పడాలు, ఎర్రేసు, మోదిగాడు, అగ్గిరాజు మరో 10 మందిని ఆ క్షణంలో మల్లుమాటలు కదిలించాయి. దూరంగా ఒక చెట్టును ఆనుకుని రామరాజుకు ముఖం చూపించలేకపోతున్నట్టు ఎటో చూస్తూ నిలబడి ఉన్నాడు గంతన్న. 2 నిమిషాలు గడిచిన తర్వాత దృఢంగా అన్నాడు రామరాజు. అంటే ఒక పెద్ద ఆశయాన్ని కించపరుస్తూ జరుగుతున్న తప్పులను చూసి చూడనట్టు వదిలేయమని ఏ పెద్ద మనిషి అయినా చెప్పడం సబబేనంటావా? ఉద్యమం ఎప్పుడు చచ్చిపోతుందో తెలుసా? ఉద్యమకారులు చచ్చిపోయినప్పుడు కాదు, వాళ్లలో నైతిక శక్తి చచ్చినప్పుడు.
2: సామి, కొండోళ్ళంతా చావోరేవో అన్నట్టు పోరాడుతూ ఉంటే నేను ఇంటి దగ్గర కూకుంటే అది చావు కంటే దారుణం సామి. మన్నించండి, ఈసారికి తప్పు కాయండి సామి అన్నాడు మల్లు ఏదో చెప్పబోతూ.
1: ఇంక నేను చెప్పడానికి ఏమీ లేదు మల్లయ్య, నీవు చెప్పేది కూడా లేదని మొదటే అంగీకరించావు. బాధాకరమే అయినా చెప్పక తప్పడం లేదు, ఇకపై నీ దారి నీది అన్నాడు రామరాజు స్థిరంగా. 1 నిమిషం మౌనం. పెద్దగా నిటూర్చాడు మల్లుదొర. తర్వాత అన్నాడు,
2: చిత్తం స్వామి, ఇప్పటికే తమరిని చాలా బాధించాను, అది నాకు తెలుసు. ఇంక మిమ్మల్ని బాధ పెట్టను, ఆ పాపం కూడా నాకొద్దు, ఇంక కనిపించను. సెలవు.
1: చేతులెత్తి మొదట రామరాజుకి, తర్వాత అక్కడున్న వాళ్లకి నమస్కరించి వెనుదిరిగి అడుగులు వేశాడు. నవనాడులు కుంగిపోయినట్టు పడుతున్నాయి అతడి అడుగులు. మల్లూ, వెనక నుంచి రామరాజు గొంతు మార్ధవంగా, చెప్పుకోవడానికి ఏమీ లేదని మొదటే అన్నావు, నీ నిజాయితీ నాకు నచ్చింది, అందుకే అడుగుతున్నాను. నీ బలహీనతని ఒప్పుకున్నంత హుందాగా నా బలహీనతని, ఉద్యమంలో బలహీనతని ఏమైనా నీకు కనిపిస్తే చెప్పు, నిరభ్యంతరంగా చెప్పు అన్నాడు రామరాజు.
2: చచ్చిన పాముని ఇంకా కొట్టకండి సామి, అంత మాటెందుకు అన్నాడు మల్లు.
1: ఒక్కొక్క మాటే చెబుతున్నట్టు చెప్పాడు రామరాజు. నిన్ను బాధ పెట్టాలని కాదు మల్లన్న, నువ్వు ఉద్యమానికి దూరంగా వెళుతున్నా దాని జాడ నీవెంటే ఉంటుంది. అది నువ్వు కాదనుకున్నా వీడేది కాదు. కానీ బయట నీవు మరింత బాధ్యతగా, మరింత జాగరూకతతో ఉండాలి.

0: నిన్ను నేను ఉద్యమం నుంచి వేరు చేయగలను కానీ కొండవాళ్ల నుంచి కాదు కదా. ఉద్యమంతో బంధం తెగిపోయినా కూడా నీవు వేసే ప్రతి అడుగు ఉద్యమం దిశని, ఇందరి జీవితాలని, ఒక పెద్ద ఆశయాన్ని శాసిస్తుందని మర్చిపోకు. నీవు ఉద్యమంలో లేకున్నా కూడా పవిత్ర జీవితం గడపడం మనిషిగా నీ విధి. అదే నీకు నేను చివరిగా చెప్పేది. ఇప్పుడు తను ఉద్యమకారుడు కాదు, అడవి తల్లిని ఆదుకోవడానికి కొండవాళ్లు చేస్తున్న పోరులో భాగస్వామి కాడు. ఈ మాటలు తలుచుకుంటే గుండె కెలుకుతున్నట్టనిపించింది మల్లుకి. భగతలంటే యుద్ధవీరుల కులమని నమ్ముతారంతా. తానేమో యుద్ధాన్ని మధ్యలో విరమించాడు. ఆ దేవుడు, స్వామి శ్రీరామరాజు సాంగత్యం ఇక తనకి లేదు. ఈ వాస్తవం మరీ మరీ కలచివేస్తోంది. రామరాజు వంటి మహనీయుడితో, ధన్యజీవితో మాట పడినందుకు కలిగిన క్షోభ మాటలకి అందడం లేదు. తన కారణంగా, తన ప్రవర్తన కారణంగా ఆయన ఎంత క్షోభపడ్డాడో అనిపించింది కూడా. కొర్రు దిగి చచ్చిపోవాలన్నంత ఆవేశం వచ్చింది మల్లుకి. ఇప్పుడు తను ఏమిటి? మల్లు అనే ఈ జీవి గమ్యమేమిటి? ఆ క్షణంలో తను ఎవరికీ ఏమీ కాడని అనిపించింది. రామరాజు చివరి హెచ్చరికగా చెప్పిన మాటలు అర్థం కావడానికి 2 రోజులు పట్టింది మల్లుకి. తనకోసం 1000 కళ్లతో వెతుకుతున్నారు పోలీసులు. ఎక్కడ కనిపించినా అడవి జంతువుని వేటాడినట్టు వేటాడతారు. తను చచ్చిపోవచ్చు, పర్వాలేదు, కానీ తన నోటి నుంచి ఏమీ రాకూడదు కదా. రామరాజు చివరి హెచ్చరికలోని అంతరార్థం అది కాదా? తనెవరో గుర్తుపట్టని మారుమూల పల్లెల్లో గడిపాడు. పగలంతా చిన్న చిన్న గుహల్లో బతికాడు. రాత్రివేళ అడవిలో తిరిగాడు. కాని ఇదంతా 4-5 రోజులే. ఇలాంటి జీవితం మల్లు నైజానికే వ్యతిరేకం. తను ఉద్యమంలో లేడన్న బాధ నెమ్మదిగా సద్దుమణిగింది. అతడికి ఇప్పుడు ఏ నైతిక నిర్బంధమూ లేదు, ఏ కట్టుబాటు లేదు. ఆ పగటివేళ బయటకు వచ్చి 2 చోట్ల ఈత చెట్లు ఎక్కి కళ్ళు తీసుకుని ఒక పొదలో కూర్చొని కడుపారా తాగాడు. సాయంత్రం దాకా నిద్రపోయాడు. చీకటి పడుతుండగా లేచి అంతాడ బయలుదేరాడు. నేరుగా వెళ్ళి పాత మిత్రుల్ని కలిశాడు. ఆ 3 మిత్రులు అతన్ని హఠాత్తుగా చూసేసరికి బిత్తరపోయారు. మల్లును ఊరికి దూరంగా తీసుకుపోయి అక్కడ పశువుల కొట్టం అటకమీద జొన్నగడ్డి వెనుక దాచారు. చర్చ నెమ్మదిగా నడిపాలెం మీదికి వెళ్ళింది. మల్లు స్వగ్రామం బట్టి పనుకుల పక్కనే ఉంది. ఇంకో పక్కన ఉంది నల్లగొండ.
1: అరేయ్, మీ వదిన్ని చూడాల్సిందేరా, ఆ బాధ్యత మీకే అప్పగిస్తున్నాను. ఇవాళ రాత్రికి వెళతాను. 4 డ్రాములు సారా, కనుజు మాంసం, కళ్ళు తెచ్చే బాధ్యత మీదే. ఈ సాయం చేసి పెట్టండ్రా అన్నాడు గుటకలు వేస్తూ మల్లు. పచ్చివెలక్కాయ గొంతులో పడినట్టయింది ఆ 3 మిత్రులకి. ఒప్పుకుంటే ఒక గొడవ, లేకపోతే ఇంకో గొడవ. ఇవన్నీ ఎలా ఉన్నా సాధ్యం కాదంటే ఇక మిన్నుకుండిపోయేవాడు కాదు మల్లు. సరే అన్నారు భయం భయంగా. అటక దిగిపోతుంటే ఒక మిత్రుడు బయటకే అనేశాడు, అందరిది పిట్టల వేట, ఈడిది బొట్టెల వేట. వదిన అంటే మల్లు కట్టుకున్న భార్య కాదు, ఉంపుడుగత్తె, ఒక కొండదొర కూతురు. ఈ సంబంధం ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎవరికీ ఇష్టంలేదు. కాని మల్లు దుందుడుకుతనానికి జడిసి నోరుమూసుకుని ఉండిపోయారంతా. ఆమె పేరు సుమర్ల సింకుబుల్లి, అంతా చితుకులమ్మ అని పిలుస్తారు. ఒక జొన్న చేను పక్కనే ఉంది చితుకులమ్మ ఇల్లు. చేను మధ్యలో ఉంది మంచే. మల్లుకోసం పెళ్లి కూడా మానేసింది. 22 సంవత్సరాల ప్రాయంతో పిటపిటలాడుతున్న యువతి చితుకులమ్మ. రాత్రి 8 గంటల ప్రాంతం. చలి అందుకుంటోంది. తలమీద నుంచి గొంగడి కప్పుకొని లాంతరు పట్టుకొని మంచె నిచ్చెన దగ్గరికొచ్చిందామె. తర్వాత పైకెక్కి జంతువుల జాడకోసం లాంతరు పైకెత్తి చుట్టుపక్కల ఒకసారి పరిశీలించింది. నిజానికి జంతువుల జాడకోసం కాదు, మల్లు రాకను పసిగట్టడానికి ఎవరైనా నక్కి ఉన్నారేమో అని గమనించడానికే. మళ్ళీ ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకుంది. వెనక తలుపు గడియ తీసి ఉంచింది. ఊరివాళ్ళెవరైనా సమాచారం అందిస్తారేమోనని బాగా భయపడుతుందామె. ఇప్పటికే ఒకసారి వచ్చి మల్లు గురించి అడిగి వెళ్లారు పోలీసులు, ఊరి మునసబు. కాని మల్లు వస్తున్నాడనగానే అవన్నీ మర్చిపోవడమే కాదు, శరీరంలో మొదలైన కాంక్షకు కూడా ఆమె లొంగిపోయింది. పోలీసుల దాడుల గురించి వింటుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. కాని మల్లు వస్తున్నాడని చెప్పగానే కలిగిన పులకరింత ఆ భయాన్ని తాత్కాలికంగా అణచేసింది. కాని నల్లగొండ మునసబు ద్వారా ఈ సమాచారం పోలీసులకు చేరిపోయింది. సారా దుకాణం నుంచో కలు దుకాణం నుంచో తెలియదుగాని నల్లగొండ మునసబే చేరేశాడు. కృష్ణదేవిపేట పోలీసు శిబిరంలో ఉన్నాడు.

0: కీరన్స్. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో సమాచారం తెలియగానే ఇంటెలిజెన్స్ ఎస్ఐ రాధాకృష్ణతో మాట్లాడాడు కీరన్స్. 23 సాయుధ బలగాలతో నిమిషం కూడా ఆలస్యం చేయకుండా బయలుదేరారు. రాత్రి 9 గంటల ప్రాంతం. చలి కొంచెం ఎక్కువైంది. ఎక్కడో దుమ్ములగొండి అరిచింది. దానికి కీచురాళ్లు 2 లిప్తలపాటు సంగీతం ఆపి మళ్లీ ప్రారంభించాయి. అప్పుడే నడిపాలెంలో చితుకులమ్మ ఇంటి వెనుక గుమ్మం దగ్గర నెమ్మదిగా పిలుపు. చితుకులు, ఒక్క ఉదుటున వెళ్లి తలుపు తీసిందామె. ఎదురుగా మల్లుదొర. మెడలో ఉన్న కండువా పట్టుకుని ఒక్క ఉదుటున లోపలికి లాగి తలుపు వేసింది.
1: తలుపు తీసే ఉందిగా, మళ్లీ పిలవడమెందుకు
0: అంది కంగారుగా. అంత కంగారు దేనికే, నా ముద్దుల బొట్టే అన్నాడు మల్లు.
1: కంగారు కాదేంటి
0: అంటూనే అతడి గుండెల మీద వాలిపోయింది. ఎముకలు విరిగిపోయేటట్టు కౌగిలించుకున్నాడు మల్లు. ఇందుకేనే నిన్ను మర్చిపోలేను. నీ దగ్గర ఓ పాలి తొంగున్నాక ఇంక చస్తే మాత్రం ఏంటే అన్నాడు తమకంతో. అబ్బ ఎంత మోటో అంది బొంగురు గొంతుతో మరింత కవ్విస్తూ. రాయే మంచం ఎదురుచూస్తోంది అంటూ అలవోకగా ఎత్తుకొని పక్క గదిలోకి నడిచాడు మల్లు.

0: మీరింత వరకు ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 63వ భాగం విన్నారు. రచన గోపరాజు నారాయణరావు, పఠనం పి కమలాకర్ రెడ్డి. ఇదే భాగం రేపు ఉదయం 8:30 పునఃప్రసారమవుతుంది. రేపు రాత్రి 9:30 64వ భాగం వింటారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: శ్రోతలు, ఆకాశవాణి ఆదిలాబాద్ కార్యక్రమాలను సరైన సమయంలో వినలేకపోతున్నాం అనుకున్నటువంటి వాళ్ళు ప్రసారమైన మరుసటి రోజు నుంచి మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా కార్యక్రమాలను వినవచ్చు. మా యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. షామే గజల్ ఈ కార్యక్రమంలో సోమేష్ కుమార్ పాడినటువంటి గాలిబ్ గజల్ విందాం. సోమేష్ కుమార్ గాలిబ్ గజల్ ఆల్బం మరియు పునర్వాక్యాలతో ప్రసిద్ధి చెందారు. మిర్జా గాలిబ్ రాసిన ప్రసిద్ధ గజళ్లను ఆయన స్వయంగా సంగీతపరుస్తూ మధురంగా ఆలపించారు. సోమేష్ కుమార్ అందించిన కొన్ని ప్రసిద్ధ గాలిబ్ గజళ్లు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. అందులో దిల్ ఈ నాదాన్ అత్యంత ప్రజాదరణ పొందిన గాలిబ్ గజల్, ఇంకా సబ్ కహాన్ జీవితాన్ని మరియు అనుభూతులను ప్రతిబింబించే గజల్ ఇది. మై ఉన్నే చేడున్, ప్రేమికుడి భావాలను సున్నితంగా తెలిపే గజల్ ఇందులో ఉంటాయి. దర్ద్ మిన్నత్ భావోద్వేగాలతో కూడిన గజళ్ళు ఇందులో ఉంటాయి. ఇప్పుడు విందాం సోమేష్ కుమార్ పాడినటువంటి గాలిబ్ గజళ్ళలో జోర్ సే బాజాయే. ఇప్పుడు ఆ గజల్ విందాం.

0: షామే గజల్ కార్యక్రమంలో సోమేష్ కుమార్ పాడినటువంటి గాలిబ్ గజల్ మూడవ భాగం విన్నారు. రేపు రాత్రి 9:45 చెవికింపు లలిత వాద్య సంగీతంలో పాలీ మౌరియట్ స్వరరచనలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మన పురాణాలు. ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం శుక్రవారం రాత్రి 10:00, ప్రతి శనివారం సాయంత్రం 6:20 మన పురాణాలు కార్యక్రమం ఉంటుంది. ఇందులో పలు కథాగానాలను వినిపించడం జరుగుతుంది. ఇప్పటి మన పురాణాలు కార్యక్రమంలో గత కొన్ని వారాల సంది ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించే సన్యాసమ్మ బుడిగజంగం కథ వినిపించడం జరుగుతుంది. సన్యాసమ్మ కథ అనేది తెలుగులో ప్రసిద్ధి చెందిన ఒక జానపద మరియు భక్తి గాథ. ఇది ధైర్యం, ఆత్మబలిదానం మరియు పాతివ్రత్యం యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పే ఒక గ్రామీణ చారిత్రక దైవ కథ. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలలో సన్యాసమ్మ తల్లిని గ్రామదేవతగా కూడా కొలుస్తారు. సన్యాసమ్మ గొప్ప నైతిక విలువలు కలిగిన సాధ్వి. ఈ కథ ఆమె జీవితంలోని త్యాగం, నిబద్ధతలను ప్రతిబింబిస్తుందనే చెప్పవచ్చు. జానపద కళాకారులు, బృందాలు ఈ కథను పాటల రూపంలో, కథాగానాల రూపంలో ప్రచారం చేస్తూ ఉంటారు. సన్యాసమ్మ బుడిగజంగం కథ మూడవ భాగం విందాం.
1: బుడిగజంగాల బుర్ర కథ సరస్వతి. బుడిగజంగాల బుర్ర కథ. అయితే ఇంతవరకు మేము చెప్పాము సన్యాసమ్మ కథ, పసుపుల లింగన్న, గడ్డమ శ్రీనివాసు, పురాణం గంగయ్య, రామ్నగర్, ఆదిలాబాదులో సన్యాసమ్మ కథ. ఇంతవరకు రెండవ భాగం జరగాలి. ఇప్పుడు జరగబోయేది మూడవ భాగం. అయితే జరిగిన కథ, చంద్రశీల మా రాజు భార్య లక్ష్మి, ఏడుగురు కుమారులు ఉండగా ఆడబిడ్డ సంతానము కావాలని, సంతానం కావాలని సంతోషమాత వ్రతం పడితే చక్కని 12 ఒక బిడ్డ సన్యాసమ్మను పేరు పెట్టారు. సన్యాసమ్మ పుట్టాది. తల్లి యొక్క లక్ష్మి మరణించింది. మరణించిన తర్వాత అగ్నికి దహనం చేశారు. ఇంటికొచ్చిన తర్వాత చంద్రశేల మహారాజుకు ఉండటానికి మనసు వికసించింది. కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, కానీ నాకు హతీగతి, నాకు అన్న భోజనం పెట్టి ఆదుకునేవారు లేరే. పాపిష్టి పోరు ముట్టాది నా పండంటి భార్యని చంపుకుంటుని. వద్దు వద్దనగా నా భార్య వినపాయనని చెప్పి రెండవ యొక్క సంబంధం పెళ్లి చేసుకుంటానని చెప్పి కొడుకులు వద్దనంగా ఆ మహారాష్ట్ర దేశం వచ్చి మహనికల రాజు కుమార్తె అయిన ఆమెను అడిగాడు, మామయ్యా నీ కూతురు ఇవ్వమని. ఆ పెళ్లికి మాత్రం నా కూతురు ఒకే అంటే నేను ఇస్తాను, లేకుంటే ఇవ్వనండి అని చెప్పి ఆ మహారాష్ట్ర మహారాజు పలికాడు.
2: ఎవరు ఉండవంటి మాణిక్కాలది.

0: చిక్కారా దేవి,
1: కరి
0: నన్నేలే నా భర్త, నన్నేలే నా కాబోయే రాజు, ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు ఎట్లా ఉన్నాడు ఒకసారి నా రాజుని చూడాలని చెప్పి అయినా ఉన్నటువంటి చాటి తీసుకొని కానివంటి పట్టు చీరలు పట్టు జాకెట్లు నగలు భూషణాలు పెట్టుకున్నది ఎవరు? మాణిక్కాల దేవి ఇప్పుడే నా రాజును చూస్తాడని చెప్పి ద్రదానా.

పుష్కర దేవి గలగల గజల తోటి ఎప్పుడైతే వస్తున్నారు, రాజక దర్బారు కాడ పెద్దలు కూర్చున్నారు, సాటి వడవంటి యువరాజులు కూర్చున్నారు, కాని మందరం ఒక పడుతున్నారు. కాని ఇందులో నాకు కాబోయే రాజు ఎవరో తెలుసుకోవాలి నానా. మరి నాకు పెళ్లి చేసుకునే యువరాజు వచ్చాడని చెప్పి చెప్పావు. కరి ఈ 106 మందిలో 1006 రాజులల్లో నన్ను పెళ్లి చేసుకునే యువరాజు అతడే కాను.

0: రాబోయే వరుడు నన్నే లేవా రాజు? ఆ రాజు ఎక్కడ నాన్న? కొద్దిగా చూపించవా?
1: అక్కడ కూర్చున్నాడు కదా, అక్కడ కుర్చీలో కూర్చున్నాడు చూడు. మంచి అక్కడ కుర్చీలో కూర్చున్నాడు
0: అంటే చెక్కుని చక్రాలు పుదక్రీటాలు డాబోయ్ మొలతలు
1: దండగడియాలు
0: క్రీడ పెట్టుకొని కూర్చున్నాడు గారాజా.
1: గారాజే మరి
0: నానా, రాజు అంటే ఎలా ఉంటున్నాడు ఎట్లా ఉంటున్నాడు కూడా, కానీ గాలాంటి రాజా.

సంవత్సరాలు 16 సంవత్సరాలు మరి కాకపోతే వీరాది వీరుడు వీర చక్రవర్తి అనుకున్నా, కానీ ఈ రాజు చూద్దామంటే

0: కారమనమాట ఈ దేశం కొట్టు వేయిందా? ఈ రాజ్యంలో రాజు లేరా? నీకు పోయి పోయి ఈ ముసలరాజు దొరికిందా? ఈ ముసలరాజుకి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తావా? కానీ ఈ ముసలరాజుకి ఇచ్చి నన్ను పెళ్లి చేసి నీ బిడ్డ జీవితం ఖరాబ్ చేయాలని చెప్పి నీకు ఎలా అనిపించింది నానా?
1: ఓ తల్లి, అయినా కట్నము ఇయ్యాల, రేపు బాగా అయినాయి కట్నాలు. ఆ కట్నాలు నా దగ్గర లేక ఏదో ముసలోడో వయసోడో, ఇక ఏడుగురు భార్య ఏడుగురు కొడుకులు, అయినా అక్కడ ఒక బిడ్డుండంగా పెళ్ళామని మంచం కూరేసి సంపించావో.
0: ఈ ముసలోడే కాకుండా ఇంకా వాడికి ఏడుగురు కుమారులు ఒక కుమార్తె ఉందా? కానీ అతనికి ఉంది లక్షల ఆస్తి, కోట్ల డబ్బు. కానీ ఆ డబ్బు ఉంది కానీ పెళ్లి చేసుకో అని చెప్పి అంటున్నావు. అతనికి ఏడగురు కుమారులు ఒక కుమార్తె, మరి కుమార్తె పెళ్లి చేయాలంటే లక్షల వరకట్నాలు వస్తాడు
1: కావాలా?
0: మరి మనమంటే ఏడగురు వండదమ్మను పంచుకోవాలంటే మంచిగా పిడిగడ బంగారం రాదు. మరి నువ్వు అతన్ని పెళ్లి చేసుకొని పోయితా, మరి భగవంతుడి ఇచ్చి నా కడుపు పండుతుంది. నా కడుపు పడితే నాకు ఇద్దరు పిల్లలు పుడతారు, మరి వాళ్ళే రాజ్య దేశం మార్చుకున్నాక నా పిల్లలకు మిగిలేది ఏంది?
1: ఇది కరెక్ట్.
0: అందుకొరకు నానా,
2: కుమార్తె
0: ఈ రాజుని పెళ్లి చేసుకోవాలంటే ఈ రాజుకు వాస్తి బాగుండు అని చెప్పి నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ తండ్రి మాట నేను జవదాటలేను. కానీ అతన్ని పెళ్లి చేసుకోవాలంటే కొన్ని కండిషన్లు ఉన్నాయి, ఆ కండిషన్లకు కట్టుబడితే అతన్ని పెళ్లి
2: చేసుకుంటాను. ఉన్న ప్రకారంగా ఏ కండిషన్ కావాలంటే ఆ కండిషన్ నేను వెతిస్తా, నువ్వు చెప్పు.
0: సరే, ఏమయ్యా ఇవ రాజా, కానీ ఈ రోజు దినాడు నీకు ఏడుగురు కుమారులు అంటున్నావు, మరి మనవంటి నీ ఏడుగురు కుమారులకు ఒకే భాగం, నాకు ఒక భాగం ఇవ్వాలి. అయినా రెండు భాగాలు ఇక్కడనే వంచాలి, సై సంతకాలు ఇక్కడనే కావాలి. మరి తర్వాత నన్ను పెళ్లి చేసుకుని ఇంటికి పోయినాక నన్ను కాదనక నీ కొడుకులతోటే కాని, నీ కొడులతోటే కాని, నీ బిడ్డతోటే కాని నువ్వు మాట్లాడినట్టుగా తెలిస్తే నా ముళ్ళ మూట చదువుకొని ఆ రాజ్యంతో పట్టు నా తల్లి.

0: నేను కూర్చోమట కూర్చోవాలి, లవ్వంటే లవ్వాలి, నేను చెప్పిన మాటలకి వెళ్ళి జవదాడితే రాజ్యంతో పాటు. కానీ నేను కూడా ముళ్ళ మూట చదువుకొని నా తల్లిగారి ఇంటికి వస్తే నీతో కాపురం చేయలేను, నీ ఇంట్లో ఉండలేను. ఒప్పుకుంటావా? సరేనా?
1: సరే, ఖచ్చితంగా నువ్వు అన్న ప్రకారంగా ఏది కావాలంటే అది ఇస్తాను. నువ్వు చెప్పిన మాట జవదాటను.
0: సరే నానా, ఇన్ని కండిషన్లకు ఒప్పుకున్నాడు కాబట్టి ఇక మాకు పెళ్లి చేసుడే కావాలి.
1: సరే. ఏమయ్యో మామగారు?
2: అల్లుడు,
1: నీ కూతురు అన్నది ఓకేనా?
2: ఓకే ఓకే, పెళ్లి చేసుకోండి.
1: చెయ్యండి మామగారు మీ ఊరిలో.
2: సరే, మంచిగా చెప్పి అక్కడ వాళ్ళు అక్కడ మాణికాల దేవికి ఆ చంద్రచల రాజుకి ఇలా అడిగారు.

శుభమైన వా యొక్క దినము నాడు సోమవారము నాడు వాడవాడలు ఒడిసి వలికుళ్ళు తల్లి పాల చెట్లు కొట్టి పందిరి వేసి నిమ్మలు కొట్టి నీడలేసి తామ చెట్లు కొట్టి దల్లుగా హించి ఉచ్చడ పండ్ల ఉయ్యాల గట్టి చిటచిట పలుకులు శ్రీముఖులు శ్రీముఖుల మీద శ్రీసాపలు శ్రీసాపల మీద పోలు పోలి పీటలపై భారీ తన్నుకు సుండబెట్టి బట్లు బ్రాహ్మణ కోమటి యాదా పండితులందరూ

0: రంగరంగావయ భంగ మాత్రము పెండ్లి చేసి పెద్దలంతా కూడి పెండ్లి చేసిండ్లు. బ్రాహ్మణులు కూడి వా యొక్క బాసింగ బలము గట్టి అక్షంతలు ఓసిరి గంగా కావేరి తుంగభద్ర యమున సరస్వతి మంగాళ్యం తంతునాదమని చెప్పి అక్షంతలు వేసి ఏడుల మందికి ఎల్ల భోజనం
1: భోజనం
0: పది ఊరు మందికి వా యొక్క పది ఊళ్ళ మందికి ఆ యొక్క అన్నశాంతులు పెట్టారు. ఆ యొక్క అల్లుని పిలిచాడు
1: పిలిచాడు
0: అల్లుడా అల్లుడా చంద్రశేల రాజ నా యొక్క కుమార్తెను నీకు విస్తిని. అల్లునికి ముంజే తిగడియాలు ముద్దు టుంగరాలు డాబల మొల్తాడు దండె గడియాలు మణిభూషణ కిరీటం పెట్టి అల్లుడా నా బిడ్డని నీ ఇంటికి పంపుతున్నా. అల్లుడు గారు నా బిడ్డే, పది మంది కొడుకులు లేరు, పది మంది బిడ్డలు లేరు, లేక లేక ఒక్కతే బిడ్డే

నా బిడ్డ వాయొక్క 10 మంది కొడుకులు లేరు, 10 మంది బిడ్డలు లేరు, లేకలేక ఏకైక పుత్రిక నాకు ఒక్కతే కుమార్తె. కడుపులో దయ ఉంచు, కంటిలో భయం ఉంచు, ఆటపాటలు వాడి అవ్వ బువ్వని అడగనేరని బిడ్డే. వంటశాలలోన నా కుమార్తె వంట అయ్యని బిడ్డ, నా బిడ్డని నీకు ఇస్తున్నా, కొట్టకు తిట్టకు ఉపయోగించకని చెప్పి అల్లుని వా యొక్క ప్రాధంబులు మొక్కాడు. ఇంకా మరి బిడ్డ కాలు మొక్కాలే కదా. ఓ కన్న కుమార్తె, నిన్ను మాత్రం నా ఇంటి నుంచి అత్తగారింటికి సాగ నంపుతున్నా. బిడ్డకు అటువంటి వా యొక్క నేటికి చిలకసరి గొలుసులు, సిన్న బూడీలు, నవరాస బతుకములు, నానభూషణములు, ఎల్లయి ఉంగరాలు, ఎండు పిల్లెళ్ళు, అందానికి అద్దాల జాకెటు, చిత్తుబత్తుల నత్తు నత్తు అత్తుకో ముక్కు కని చెప్పి ఆ బంగారి నత్తుపోగు బిడ్డకు పెట్టి. ఓ బిడ్డే, కన్నవారికి పేరు, కొన్నవారికి పేరు, అపకీర్తి దేవద్దు. బిడ్డకు మా యొక్క బుద్ధి ఎలాగ చెప్పు.

నాయక, ఆనాడు బిడ్డకు అత్తగారింటికి పోతావు బిడ్డ, అత్తను అత్త మామలు ఉంటారు, అత్తనుకోవాలి, మామనుకోవాలి, తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ప్రాణం చూసుకోవాలి, బావమరుదులు ఉంటే అన్నదమ్ముల కన్నా ఎక్కువ ప్రాణం చూసుకోవాలి, నీ భర్త నీ ఆజ్ఞలో ఉండాలి. నీవు మాత్రం పతిసేవ చేస్తే పరమాత్ముడు మెచ్చును. మరో జన్మంలో భార్య భర్తల్లో మీరు సక్రంగా పుడతారమ్మా. కుమార్తె, పుట్టినింటికి కీర్తి పూని తెచ్చినదాడిది, అపకీర్తు తెచ్చునది అది యుగాడిది. పురుషులను చూసి పూని తొనగి

పశు మిండెల గోరు నది యుగాడిది. ఓ బిడ్డ, కన్నవారికి పేరు కొన్నవారికి పేరు అపకీర్తి దేవద్దు, మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి బిడ్డకు రెండు కాళ్ళు మొక్కి అల్లునికి దండం పెట్టి అత్తగారింటికి ఊరవుతల్లాగా సాగనంపిండు.

మామయ్య, నీ బిడ్డకు నువ్వు అన్న ప్రకారంగానే ఇగో మాత్రం నేను రాసి ఇచ్చాను. నీ కుమార్తె మాట ముందు నా మాట వెనక. నీ యొక్క కుమార్తె అడిగింది నేను ఎక్కడికి పోను, అదే మాత్రం గీటులో నేను ఉంటాను. ఆ పెళ్లి చేసుకొని రాజాజైన చంద్రశీల మహారాజు భార్య తీసుకొని భార్యను ఇంట పెట్టుకుని ఎలాగస్తున్నాడు వినర భారత వీరకు.

0: ಕರಕರ ಪೊತ್ತು ಬಡಿಸ ವಾರಕು
1: ವಾರಕು
0: ಅಂಗಾಲಿಕ ಕರ್ನಾಟಕ ಕಂಬೋಯ ಮಹಾರಾಷ್ಟ್ರ ದೇಶಾಲು ದಾಟಿ
1: ದಾಟಿ
0: ಅಟವಂಟಿ ಚಂದ್ರಶೇಲ ರಾಹದು ಪಟ್ಟಣಮು ಪೊತ್ತು ಬಡಿಸ ವಾರಕಲ್ಲ ಚೇರುಕುನ್ನಡಯ್ಯ ಚೇರುಕೋನಿ ಓಹ್ ನಾರಿ ಮನೆ ಮನ ಮೇಡಲು ಇವೇ
1: ಇವೇ
0: ಮನ ಊರು ಇದೇ
1: ಇದೇ
0: ಮಲ್ಲೆಲು ಮಲ್ಲೆಲು ಮಲ್ಲಲು ಮರಿವಿರ ಜಾದುಲು తాళంతాల నకుల నారికేల సంపెంగ పుష్పములు చాలగలవు ఇది నా బగ్గీస ఇదిగో అద్దాల మేడ
1: కనివారు అది దినము నాడు అద్దాల మేడ చూయించాడు కాని వస్తే వారాటి కాలంలో గుర్రాల ప్రయాణం అచ్చుతే పచ్చడి పల్లెక ప్రయాణం కని పచ్చడి పల్లెకల వచ్చింది ఎవరు మాణిక్కాల దేవి పల్లెక దిగింది వద్దాల మేడ చూసింది కాని నా తల్లిగారు ధనవంతులు గుణవంతులు తెలిసిన మా పండితులని చెప్పి ముర్చిపోయాను కాని నా తల్లిగారు ధనవంతులంటే నా తల్లిగారు వడవంటి ఉన్నవా

0: పాపిష్ట పోరు పుట్టిందని చెప్పి
1: చెప్పి
0: నా భార్య మరణించింది నాకెందుకు బిడ్డ అని చెప్పి
1: చెప్పి
0: మన చెల్లని కింద పడేసి రెండో సంబంధము మా యొక్క పెళ్లి ఆడుకొని వచ్చిండు
1: వచ్చిండు
0: కళ్ళతోని చూడంగా మన చిన్నమ్మ ఏడంత్రాల భవనం ఎక్కి బంగారు తొట్లెల్లలు ఊగుతుంది మన తండ్రి ఇంట్లో పడుకుపోతున్నాడు మన చెల్లెని తీసుకొని తండ్రికి చూపించి అడుగుదామని
1: చెప్పి
0: అటువంటి చిన్న చెల్లెని పట్టుకొని

చిన్న పాపని విడిచిపెట్టి నీకు కనికరం ఎట్లొచ్చే? రెండో పెండి వేసుకుంటందుకు నీకు ధైర్యం ఎట్లొచ్చే? చేసుకొని వచ్చిన నాన్న, మా ఇంటిలో ఆ యొక్క మా ఆడిబిడ్డ ఉందనుకుంటాము. అన్నం తినే పాప కాదు, పాలు తాగే పసిపాల. ఇంటిలోపుడు మేము పెంచుకుందామంటే నేను చూసినట్టు వదినలు చూస్తారా? కట్టకు పుట్ట కీడు, ఇప్ప చెట్టుకు బర్రె కీడు. కట్టకు పుట్ట కీడు, ఇప్ప చెట్టుకు తొర్ర కీడు. ఇంటికి ముసల్ది.

0: తండ్రి.
1: నా చెల్లమ్మకము చూడు
0: చూడు,
1: ఈ చెల్లెను చదువుకో అయ్యా, చెల్లగది ఎవరు చూడాలి?
2: ఇంత మాట వాళ్ళకే వారకంటే ఆ పుణ్యంగి రాజు చూసి ఏమంటాడు, ఏమంటాడు చంద్రశల మహారాజు? ఆ చంద్రశల మహారాజు చూసిండు, ఏమేరా ఏమంటున్నారు, అయితే చెల్లెముఖం చూడమంటున్నారా, చెల్లెది లెక్క లేదు.

0: పిల్లడు ఎక్కడ చెల్లెరా, పుట్టగానే తల్లి వాళ్ళ కొట్టుకున్నది, అయినా మరో భార్య చేసుకుని వచ్చిన
1: నాకు ఆపుకోని మాట. నీకు పుట్టలేదా?
0: నాకు పుట్టింది
1: నీ బిడ్డ కాదా?
0: నాకు అవసరం లేదు.
1: నా చెల్లెని కాదనక రెండో సంబంధం పెళ్లి చేసుకుని వచ్చినవయ్యా. నా చెల్లెని నీవు కాళ్ళ ముంగడ పడేస్తున్నా? నాకు పుట్టలేని చెప్పి దాటుపో.
0: సరే మంచిదని చెప్పి అప్పుడే అక్కడ చంద్రచల మహారాజు ఈ బిడ్డ నాకు పుట్టినా ఒకటే పుట్టకున్నా ఒకటే అని చెప్పి అయినా బిడ్డ మీదకి వెళ్ళి దాటి

సన్యాసమ్మ కథ మూడో భాగం సమాప్తి. ఈ కథ సన్యాసమ్మ కథ వినిపించిన వారు సరస్వతి, బుడిగదంగాల బుర్ర కథ, పసుపుల లింగన్న, బృందనాయకుడు, గడ్డం శ్రీనివాసు, వాంతకులు, పురాణం గంగన్న, రామనగర్, ఆదిలాబాద్.

ఇంతవరకు మన పురాణాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణం రామ్నగర్కు చెందిన పసుపుల లింగన్న బృందం వినిపించిన సన్యాసమ్మ బుడిగ జంగం కథ మూడవ భాగం విన్నారు. నాలుగవ భాగం వచ్చే మంగళవారం రాత్రి 10 గంటలకు వింటారు. రేపు రాత్రి 10 గంటలకు మావా కార్యక్రమంలో గూడిహత్తూరు మండలం తోషం గ్రామానికి చెందిన మరసకూల కళావతి బృందం గోండి భాషలో వినిపించే ఇంద్రాయి కథాగానం 7వ భాగం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మధురిమ పాత కొత్త హాయ్ అయిన పాటలతో 11 గుట్టెడిదాకా మైక్ దగ్గర రేడియో నేస్తాం యు దినేష్. ముందుగల్లా పులిబిడ్డ చిత్రంలో నుంచి ఈ పాట విందాం.

2005వ సంవత్సరంలో వచ్చినటువంటి చిత్రం చక్రం. ఈ చిత్రంలోని పాట జగమంత కుటుంబం నాది, ఏ కాకి జీవితం నాది, అప్పటి ఇప్పటి ప్రేక్షకుల్ని అలరించిందని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమా పాట బతికినన్నాళ్ళు ఈ చిత్రం ప్రేక్షకుల నోళ్ళల్లో ఆడుతూ పాడుతూనే ఉంటుందని చెప్పవచ్చు. ఈ పాటకు సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం శ్రీ, సంగీతం చక్రి, చిత్రం చక్రం. ఇప్పుడు ఆ పాట విందాం.

స్వాతిముత్యం చిత్రం తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఒక జాతిముత్యమనే చెప్పవచ్చు. ఆ చిత్రంలోని పాటలు మంచి ప్రేక్షకాదరణ పొందినాయని చెప్పవచ్చు. మనసు పలికే మౌన గీతం, మమతలులికే స్వాతిముత్యం అంటూ సాగి ఈ పాటకు సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, సంగీతం ఇళయరాజా. ఇప్పుడు ఆ పాట విందాం.

కాగుతున్న కోరికంతా కాగడగా మారిని, కంటపడని కైపు కథల సంగతేదు చూడని, కౌగిరిలో నలిపి నలిపి చుక్కలను ఓడించని, రాలుతున్న మల్లెలుగా పక్కపైకి దించని, గాజుల గలగలలు విరజాజుల విలవిలలు కందిపోయి కాలమాగని, కోరి కోరి కాలుతోంది ఈడు ఎందుకు అంటూ సాగే ఈ పాట రౌడీ అల్లుడు చిత్రంలోనిది. ఇప్పుడు ఆ పాట విందాం. సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సంగీతం బప్పి లహరి.

ప్రేమలో పడిన యువతి ప్రియుడి కోసం తలుచుకుంటూ పాడుకుంటూ కలలుగంటూ ఉంటుంది. తను ఎలా ఉన్నా పర్వాలేదు, చూడచక్కగున్నా లేకున్నా ఏం పర్వాలేదు, తను ఎట్లా ఉన్నా పర్వాలేదు, కానీ గుణవంతుడై ఉండాలి, బుద్ధిమంతుడై ఉండాలి. మసిలాగా ఉంటుందని తిడతామా రాత్రిని, అలాగే తనలోని కలలేమో మెరిసేటి సొగసులని, అందంగా లేను అని నిన్నెవరూ చూడరని, నువ్వెవరికి నచ్చవని నీకెవరు చెప్పారు, ఎంత మంచి మనసు నీది, దానికన్నా గొప్పది లేదు, అందగాలు నాకెవరు ఇంతగా నచ్చలేదు, నల్లగా ఉన్నానని కోకిల కొమ్మల్లో దాగుండిపోదు కదా అంటూ ఊహించుకుంటూ తను ప్రియుడి కోసం తలుచుకుంటూ ఉంటుంది. మనసారా చిత్రం కోసం గీతామాధురి పాడినటువంటి ఈ పాటకు సాహిత్యం భాస్కర్ భట్ల, సంగీతం శేఖర్ చంద్ర. ఇప్పుడు ఆ పాట విందాం.

మధురిమలోని పాత కొత్త హాయ్ అయిన పాటలవి. మళ్ళీ రేపు రాత్రి 10:30 మధురిమలో మరిన్ని పాటలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. వాతావరణ సూచన: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాగల 2 రోజుల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చును. ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగా మార్పులేమీ ఉండకపోవచ్చు. రేపటి కార్యక్రమాలోని ముఖ్యాంశాలు: రేపు ఉదయం ఈడంబావుకు అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలెం శీర్షికన అర్షమొలలు చికిత్స, ఆదిలాబాద్కు చెందిన ఆయుర్వేద వైద్యులు, బీఆర్ఎస్కే వైద్యులు, జక్కుల నరేందర్ ప్రసంగం, తర్వాత స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ పథకం గురించి ఆదిలాబాద్ జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ సి సుమలతతో ముచ్చటుంటుంది. ఆ తర్వాత కాలం నుంచి క్షణాలను దొంగిలించే ఫోటోగ్రఫీ పి లలితా కుమారి ప్రసంగం ఉంటుంది. సాయంత్రం 5:30 కతిందాం కార్యక్రమంలో కోతి ఉపాయం, పులిపీడ విరుగుడు ఈ కథ ఉంటుంది. తర్వాత గుర్రం తెలివి కథ కూడా ఉంటుంది. సాయంత్రం 7:00 ఇల్లు యోసం కార్యక్రమంలో నెయ్యి, ఆహారం, ఔషధ విలువలు ఈ అంశం గురించి విజయ డైరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ రావుతో ముచ్చటుంటుంది. తర్వాత వర్షాధార వ్యవసాయంలో మల్చింగ్ ప్రాముఖ్యత గురించి వ్యవసాయ నిపుణురాలు శ్రీజారెడ్డితో ముచ్చటుంటుంది.

ఇవి రేపటి కార్యక్రమాలని ముఖ్య అంశాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 11 గంటలు దాటి 2 నిమిషాలు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి ఎఫ్ఎం బ్యాండ్ 100.2 మెగాహెడ్జ్ పై, ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై రేపు ఉదయం 5:50 కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.